0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లా.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.
0: దీనిని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
1: If one forgets this love, he cannot be a human being by any standard.
0: తల్లిని తండ్రిని సోదరులను కేవలం ప్రేమిస్తున్నావు.
1: You love your parents, mother, father, your sisters and brothers.
0: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
1: This is all worldly love relating to the physical.
0: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, it's necessary to make quest for true divine love.
0: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
1: You don't need to search for true love anywhere else.
0: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
1: The true divine love is always with you, in you, above you, below you, around you.
0: దాన్ని వెతుకునక్కర్లేదు.
1: You don't need to search for it specially.
0: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
1: వీఆర్ ఆఫ్టర్ ది ఫాల్సిటీ, దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫర్గెటింగ్ ది బేసిక్ ఫండమెంటల్ లవ్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది పుష్పం.
1: దిస్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ దిస్ ఫ్లవర్.
0: ఇది దైవ హృదయ పుష్పము.
1: God is the real flower.
0: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
1: Flower is not ordinary one.
0: ఇది భగవంతుని యొక్క హృదయంతో కూడినటువంటిది.
1: This is symbolic of the heart of God.
0: దీనికి ఎన్ని రేఖలు ఉంటున్నవి?
1: It has got so many petals.
0: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
1: When you go on removing petals, where is the flower?
0: కనుక ఈ రేఖలే భగవంతుని యొక్క లేఖలు.
1: Rekalu, the petals, are the lekalu, the letters of the divinity.
0: Evare premaloni leka okati tappipoyinda vaadu prema swarupude kaadu.
1: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
0: Ee annintikini aadharam okati.
1: There's only one fundamental basis for all.
0: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
1: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
0: దానిని మరొక రీతిగా పిలుచుటకు పేరు లేదు.
1: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
0: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
0: మన తల్లి తండ్రి సోదరులు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
1: The mother, father, brothers and sisters all represent the petals of this.
0: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
1: All together constitute the flower of the family.
0: కనుక మనం ఒక కుటుంబ ప్రేమలుగా ఉంటున్నంత మాత్రం చాలదు.
1: It's not enough if we have this family relationship.
0: Visha kutumbikuduga nayu kavali.
1: One should belong to this universal family. Family of the universe.
0: Evani chusina namaskaram namaskaram namaskaram namaskaram.
1: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
0: Deeniki minchinatvantidi ekkadaina manaku labhistunda?
1: This sort of respect towards everybody, you don't get more than this in this world.
0: Kanuka meeku jagatruku kanipinchina vanni kudanu daiva swarupule.
1: All that is apparent in this cosmos is verily is divine.
0: Daivamu kaanatvantidi okkati kudanu jagatlo kaanaradu.
1: In this vast world you don't find anything other than
0: ee kanipinchina vanni kudanu vastuluga nivu bhavistunnavu.
1: You consider mereless objects of this material world.
0: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
1: The material objects of this world also are symbolic of God's grace.
0: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడాను కానరాదు.
1: Therefore, it is certainly established There's nothing beyond God in this
0: world. కనుకనే మనం పిచ్చివారమైపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
1: Like madcaps, we are in search of God elsewhere.
0: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
1: It's only God who is present everywhere.
0: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
1: In this world there's nothing other than the divinity.
0: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
1: The greatness lies considering everything as a manifestation of God.
0: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
1: In this world you don't find anything other than God.
0: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపమే.
1: All that is conspicuous is the will of God.
0: Form of God.
1: Is the form of God.
0: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారము కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ అస్యూమ్స్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
1: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
1: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
1: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇప్పుడు మనము నీటిని తాగాము.
1: You have taken water.
0: ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
1: What is that you get by drinking water?
0: దాహం తీరింది.
1: Thirst is quenched.
0: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
1: This very thirst is divine.
0: నీరు కూడాను దైవమే.
1: Water is divine.
0: పంచభూతములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
1: The five elements, the five essential sheets, the senses, everything is God only.
0: Even the senses ani danni durviniyogam chesukuntunnam manam.
1: We are misusing our senses.
0: Idi manavudu chesetuvanti paapamudu.
1: This is the sin committed by man.
0: Senses anni kudunu pavitramainatuvantivi.
1: All senses are highly sacred.
0: Nirmalamainatuvantivi.
1: They are pure.
0: నిశ్చలమైనటువంటివి.
1: దేర్ స్టడీ.
0: నిస్వార్థమైనటువంటివి.
1: సెల్ఫ్లెస్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
1: దే ఆర్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్, క్రిస్టలైన్, క్లియర్, ఇమ్మోర్టల్.
0: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: ఇట్ ఇస్ బియాండ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీ, రేస్, నేషనాలిటీ.
0: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
1: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఇస్.
0: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
1: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
0: మానవతా విలువలుంటే
1: హ్యూమన్ వాల్యూస్
0: ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యూ థింక్ ఆఫ్ దెమ్?
0: మానవతా విలువలే దైవ గుణములు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద డివైన్ క్వాలిటీస్.
0: దైవమునకు వేరే గుణమైనది దేవుడు.
1: God has no special attributes other than these.
0: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
1: The very term God symbolizes a great quality, supreme.
0: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని యందు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
1: We are deluded by attributing attributes to God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
0: నాకు మరొక పదము నాకు తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
0: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
1: దేర్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
0: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
1: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
0: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
0: నిర్గుణము,
1: attributeless,
0: niranjanam,
1: shining,
0: sanatanam,
1: ancient,
0: niketanam,
1: as exemplary,
0: nitya,
1: eternal,
0: suddha,
1: pure,
0: buddha,
1: unsullied,
0: mukta,
1: liberated,
0: nirmala sarupinam.
1: It's the pure one, unpolluted.
0: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ కానీ కాదు.
1: ఆల్ ది సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
0: భగవంతునికి వర్ణనే లేదు.
1: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
0: తనకు ఒకటే వర్ణన.
1: బట్ ఇట్స్ ఓన్లీ వన్
0: గొప్ప వర్ణన ప్రేమ.
1: The greatest way of describing God is only love.
0: ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
1: Beyond this realm of description of love, nothing lies ahead.
0: కోపం నందు కానీ తాపం నందు కానీ విచారం నందు కానీ దుఃఖం నందు కానీ ఏదీని ఎందుకు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
1: In all moments of life, either in anger or frustration, love remains as it is.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
0: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
1: దట్ ఫార్మ్ యూ హ్యావ్
0: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
1: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
0: అంగహీనుడైనటువంటి పిల్లలు
1: ది హ్యాండిక్యాప్
0: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
1: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3 వీలర్స్.
0: వారు ఒక దైవస్వరూపులు.
1: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
0: Heenudainatunte vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
1: There is none in this world who are low.
0: Aa heenamainatunte gunamu manayende.
1: That quality which is so low and mean is in you only.
0: Adi bhagavantuni quality kaadu.
1: It's no way the God's quality.
0: Bhagavantuniki quality ide levu.
1: God has no attributes or qualities.
0: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
1: But he has got only one quality.
0: ప్రేమనే అతని క్వాలిటీ.
1: The quality of love is the quality of God.
0: ప్రేమనే అతని స్వరూపము.
1: Love is his form.
0: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
1: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
0: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi den gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
1: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
0: Kanukani premato nannu palakarinchandi.
1: Talk to Bhagavan with all your love.
0: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
1: You get the response then and there itself when your words are full of love.
0: ప్రేమతో సాయి అని పిలుచు.
1: Say with all love, సాయి.
0: ఓయి అని పలుకుతారు.
1: You get the response, ఓయి, ఓయి.
0: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
1: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
0: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పరికరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
1: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
0: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి. ప్రేమ చేతనే చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
1: ఆల్ యువర్ వెల్త్, ఆల్ యువర్ స్టేటస్ స్టాండ్ నోవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
1: In this world you do not find anything more than love.
0: Prema, prema. ఈ రెండక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
0: ప్రేమ, ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
1: ప్రేమ యాజ్ యూ అటర్ వెల్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
0: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
0: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
1: యూ మే గో ఎనీవేర్.
0: అడవులు ఎందున్నా,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఓవర్ ఇన్ ద స్కై,
0: పట్టణంలో ఉన్నా,
1: ఇన్ ఎ సిటీ,
0: పల్లెనున్నా,
1: ఓ విలేజ్,
0: గుట్ట మీద ఉన్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్,
0: కట్టేటపడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద డీప్ సీ,
0: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
1: దోస్ దట్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ ఇస్ అన్పారలెల్డ్, అన్బీటెన్, అన్ఈక్వల్.
0: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము ఏ మాత్రము లేవు.
1: ద వన్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్ బి దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
1: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
1: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
0: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
1: యూ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఆఫరింగ్ యువర్ మైండ్.
0: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది కానీ
1: It's only the mind that can acquire.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
0: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
1: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో, డెవలప్ లవ్.
0: కనుక మనకు భక్తి, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
1: Devotion you don't get anywhere else.
0: Premane manaikku devotion.
1: And this love is the true devotion.
0: Ee premane anetunte devotion deep ocean.
1: Devotion without love is only deep ocean.
0: Aa ocean kuda nu elantidi uppu neela vali.
1: This deep ocean is saltish saline.
0: Devotion anetunte sweet water.
1: The devotion is full of sweet water.
0: Amritamayamainatundi ee prema.
1: And this love is nectar.
0: Anandamayamainatundi ee prema.
1: Love is bliss.
0: Adbhutamainatundi ee prema.
1: It's mysterious, wonderful.
0: Antata chikkunadi ee prema.
1: And you get it so easily for yourself.
0: Kaavi itti sulabhamainatundi premanu vadali.
1: You give up that easy, simple love.
0: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు భక్తి, భక్తి, భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
1: యు సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
0: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
1: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
0: ముక్తి, భక్తి, యుక్తి, రక్తి, అనురక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
1: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్, దే ఆల్ సెంటర్ రౌండ్ దిస్ లవ్ ఓన్లీ.
0: కనుక ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: On this most auspicious sacred day of Guru Purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
0: Ee premane lekundina nenu edi ichchukodanu adi phalitam undadu.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premanu meeru abhivruddhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
1: This evening Bhagavan will explain the details of love.
0: ప్రేమ ముదిత మనసి కామ రామ

माता पिता बंधु सख सब ही।

再见，再见。

0: మృగము విడరాని కాలిబాట.
1: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
0: Bhakti margamu suluvaina bandi bata.
1: The path of devotion is easy as you can travel in a cart.
0: Bullock cart.
1: In a bullock cart.
0: Jnana margamu jnana manam vimana yanamu kade.
1: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
0: Vidyarthulara.
1: Students.
0: Prachina kalamu nundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
1: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
0: కాని విశాల హృదయులైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ దే విల్ ఫైండ్ ద గోల్ ఇస్ వన్ దో దేర్ ఆర్ త్రీ పాత్స్.
0: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
1: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ but the destination is one and the same.
0: Karmopasana jnanamulu moodi unti kudanu Triveni sanghamani bhavistu vacharu prachinulu.
1: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni sanghama.
0: Bhakti anaga Yamuna nadi.
1: Devotion is river Yamuna.
0: Idi nirmala nischala nisvarthamainatundi okka tattvamu.
1: Is pure, unsullied and selfless.
0: కర్మ అనగా గంగానది.
1: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
0: శరీర మాధ్యము కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
0: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
1: This path of action will certainly take you to wisdom.
0: Kanuka ee Yamuna Ganga aneetundi karma upasanalu rendu kudanu bahyanga kanipistuntayi.
1: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
0: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta మనకు స్పష్టమవుతూ ఉంటాయి.
1: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
0: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
1: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
0: సరస్వతి కనిపించదు.
1: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
0: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
1: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
0: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
1: It is contained, ingrained within the tradition and the practices adopted.
0: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
1: It's the one that originates, emanates, but does not express.
0: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైనే ప్రసరింపచేస్తుంది.
1: All actions proceed towards this wisdom.
0: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు
1: action is like a flower.
0: Upasana anetundi pindi kaya antiyu naniyu.
1: Worship is a tender fruit.
0: Jnanamu phalam antidaniyu.
1: Wisdom is a ripe fruit.
0: Pushpam leka kai kaledu kai leka phalam kaledu.
1: Without flower there cannot be tender fruit, much
0: less
1: a ripe
0: parinamamulu veru veru ainappatikini deeni yokka gamyam okkate.
1: Though these three transformation steps, stages
0: Deeni
1: are there,
0: okkate,
1: the transformation is one, truth is one.
0: Deeni yokka lakshyam kudanu okkate.
1: Its purpose is also one and the same.
0: Kanuka karma leka upasana kani, upasana leka jnanamu kani, labhyamu kadu.
1: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
0: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః. చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
1: యాక్షన్ ఇస్ అండర్టేకెన్ సో యాస్ టు ప్యూరిఫై హార్ట్.
0: శరీరమాద్యం కలుధర్మ సాధకం, శారీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు. ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
0: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
1: This is called Trinity or త్రికరణ శుద్ధి.
0: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
1: ఇస్ ది ట్రూ హ్యూమన్ ఇఫ్ హస్ గాట్ దిస్ ప్యూరిటీ ఆఫ్ ది
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే. యాక్షన్ ఏ కర్మ మార్గము.
1: దెర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
1: ద డిక్లరేషన్ వాట్ వీ సే ఇస్
0: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
1: ది అల్టిమేట్ బీయింగ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ థాట్ వీ సే లేటర్ వీ రిజార్ట్ టు యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
1: ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ద స్పిరిట్ బిహైండ్ ద త్రీ.
0: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకునలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేవి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ ఆర్ మియర్లీ వేస్టింగ్ టైమ్ యాజ్ దే కుడ్ నాట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ ప్రాపర్లీ ది పాత్ ఆఫ్ యాక్షన్, వర్షిప్ అండ్ విజ్డమ్.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu yemi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindagaani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayeta madhuraksharani govinda damodara madhaveti. Hey jihve naluka, neevu satyamunu palikeetunti naluka, neevu mrudumadhuramainatunti naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్.
0: ప్రియత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
1: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.

0: ప్రత్యేకంగా ఉండకూడదు.
1: We should not speak any word with full of agitation or emotion.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be one of truth.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be pleasing unto others.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: It should not hurt anyone.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: It should not dissatisfy anybody.
0: అదియే సత్యము.
1: That is truth.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: Speak truth.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడాను విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడాను మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and
0: కనుక కర్మోపాసన జ్ఞానములు మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టు సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ దిస్ క్యాటగరైజేషన్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్ కంపార్ట్మెంట్స్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కొంచెం కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: Inga second class lo anetundi dantlo chakkaga visalanga kurchovachunu kani pandukoni nidrinchadaniki veelu kaadu.
1: You will have a sitting place in second class compartment but you cannot sleep.
0: Inga first class anetundi dantlo nee ishtam vachinattu porlaadavachu.
1: First class you can roll as you feel.
0: Aithe ee moodu pettalu kudanu oke station ke poi cherutuntayi.
1: However, all these three compartments go to the same station.
0: ఇంతే కాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దర్ అదర్ ఎగ్జాంపుల్స్ టు
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ పాసెంజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: ఇది కొంతవరకు ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హవెవర్ ఇస్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ డెస్టినేషన్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ ది
0: డివోషన్. ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్.

0: మార్గంలో కొన్ని కష్టములు పడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: ఉపాసన మార్గం లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఏక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanam anetundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadhinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee anninti yandunu karma chala pradhanam anetundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్ action wisdom separate and make certain changes to our
0: dehanubandhini
1: confused
0: karmam anetundi dehanubandhini dehamto bandhipabadinatundi karma.
1: The body is bound by action.
0: Janmamku moola karaname karma.
1: Is the action that is the main cause for birth.
0: Karma chetane janmam manaku praptistundali.
1: You have this human birth because of this karma action.
0: Kanukane ee karmaku motta mota manam namaskarinchali.
1: First we should pay our respect to karma.
0: Upanishad yokka prabodhalu.
1: This is the teaching of Upanishad.
0: Tasmai namaha karmane.
1: I offer my obeisance.
0: Oh karma, meeku motta modata namaskaram annadu.
1: Oh action, I pay my obeisance.
0: Endukosamani?
1: Why?
0: Na cheta, ee deham cheta, ee karcharanaadi avayamulu cheta satkarmalu aacharimpa cheyi, andukosam meeku namaskaram annadu.
1: I pay my respects to you because you should make this body start or get into good activity and good action.
0: ఈ దేహము రావటమే కర్మానుబంధిని మనుష్య లోకే. ఈ మనుష్య లోకమంతా కూడాను కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈ చైన్డ్ బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్
0: హ్యాండ్స్. కాదు.
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాలి.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసము సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏమీ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్
0: ఎట్టి ప్రయత్నమును లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈజ్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్స్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: Kanukane karma chala చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్ నోబుల్.
0: అన్నింటికి మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మమేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది. నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది. నిరుపవాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము, గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహం కూడాను ఒక్కొక్క పల్లె.
1: Every body is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్,
1: అబౌ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్,
1: ఓవర్ ద మైండ్.
0: దానిపైన బుద్ధి,
1: ఓవర్ ద
0: బుద్ధి. పైన ఆత్మ,
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్.
0: మనయేమ మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ టు టేక్ యాక్టివిటీ.
0: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుష్కర్మల చేత దుఃఖించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ. కానీ
0: జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Jnanam anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యూ.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్.
1: At the time of birth, one is a child.
0: 10 years ago, he is a boy.
1: At the age of 10, he is a boy.
0: 30 years ago, he is a man.
1: At the age of 30, he is a man.
0: 75 years ago, he is grandfather.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather. నలుగురు ఒక్కడే కాని వివిధ రూపంలో వివిధ నామంలే. ఇవి భిన్నమైనటువంటివి కాదు.
1: Therefore, child, boy, man and grandfather are one and the same.
0: కనుకనే నేను పూర్వం చెప్పాను.
1: భగవాన్ ఆత్మ
0: నుండి అహం పుట్టింది.
1: అవుట్ ఆఫ్ ద స్పిరిట్ కేమ్ ద అహం ఆర్ ఈగో.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఈగో మైండ్ ఇస్ బోర్న్.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: అండ్ దేర్ఫోర్ దిస్ ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్.
0: నాట్ ఈగో.
1: అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈగో ఈజ్ సెపరేట్.
1: అహం
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. నేను నేను నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్ దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ నో ద నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore, this I
0: కలుపుని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్ ఇస్
0: ఆత్మ నుండి అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఐనెస్
0: మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్ కేమ్ ద వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: దేర్ఫోర్
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ.
0: మైండ్ ఎందుకు ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: యూ షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్.
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇది అంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మిడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్లీ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: అనేక దారములు చేరి ఉన్నాయి.
1: యు ఆర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇన్ కనుక
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్
0: ఇట్. చాలా గట్టిగా ఉంటుండాలి.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒకటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుక ఉమ్మిడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ అహం మైండ్ వాక్ ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్
0: ప్రాపర్టీ? అది ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుంది.
1: The common property of all the four members of the family is constant
0: integrated awareness. అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని కూడా నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that
0: Andaru
1: brotherhood of man.
0: Brotherhood, brotherhood. Andaru kudunu sodara bhavam anukuntaru.
1: We say that there's
0: sodara bhavamlo kalisi nelchindeetundi varanta entha mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక brotherhood of man అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏకభావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: Beyond this brotherhood of man, the principle of unity, oneness is much more important.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: It's only same ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: When once this feeling is there is no scope for hatred.
0: కనుక మనము అన్నింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు నీ భ్రమనే.
1: In fact, we are deluded. We are an illusion. In fact, it's no illusion at all.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You don't have faith in your own truth.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You have no faith in yourself.
0: ఇది కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ కన్సర్న్.
0: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయన అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దాట్.

0: తనకు తానే భ్రమించుకునిపోతుండాలి.
1: He went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith?
0: కనుకనే మొట్టమొదట faith, confidence రావాలి, self confidence.
1: Therefore we should develop self confidence.
0: ఆ self confidence ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore it is action that helps us to develop self confidence.
0: ప్రతి యాక్షన్ కూడాను ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడాను రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ఉన్నాయి.
1: Therefore reaction, reflection, resound belong to this spirit.
0: Reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is resound?
0: నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: resound. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్,
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్
0: ఎనీ వేస్. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లైనా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఈపే బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న
0: కిష్కింద నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింద.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు.
1: అందరూ
0: చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింద సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: We thought we are only.
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాము.
1: There are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకనే అన్నింటి ఎందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive. ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరినీ ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: What Bhagwan tells us, unity in diversity.
0: Beings
1: are many.
0: But
1: breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one. Jewels are many. Gold is one. Stars are many.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki karanam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavam te aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatam em moola karanam?
1: Because what all we say out of devotion we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulamu ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ద ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హి కెప్ట్ టు ద ప్రామిస్, he left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిధి అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for name's sake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: But we don't have partnership with Rama.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: When do you get it?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: When we conduct ourselves according to this command, we'll have authority, the right to have partnership.
0: కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: We say we are devotees of Krishna.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: But do we think of Krishna? Do we conduct ourselves according to his command?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: మీరు కృష్ణ భక్తులు ఎట్ట అవుతాము?
1: How do you say you are devotees?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
1: You say you are
0: సాయి. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: Who is following Sai?
0: ఎన్ని సంవత్సరాల నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many
0: discourses. ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకనే అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ను ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎత్తపోతుంది.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్, హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా, విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: ఆకలిగా ఉండేటువంటి వాడికి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna,
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad geetalu vallistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emi?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Krishna sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayadu matrame.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యు నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీ బీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: యు ఆర్ నియర్ బట్ యు ఆర్ నాట్ డియర్.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: దట్ దోస్ హనీ బీస్ ఆర్ డియర్.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మేక్ రిఫర్ టు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: ఆచరణలో లేనప్పుడు
1: ఎన్ని
0: విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: యు మే లిసన్ టు ఎనీ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఇట్స్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: ఈ టేప్ రికార్డ్ చూస్తుంటుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
1: When you watch the tape recorder, you don't hear anything.
0: Ah, record tape nu cut mukka mukkalaga kattarinchu dantu emi manaku anipinchavu padalu.
1: Even if you cut the tape into number of pieces,
0: kaani,
1: you don't hear.
0: Ah, tape nu record lo vesi current ki vetkinchu ఆ సెల్స్ వేసి అప్పుడు అన్ని పదములంతా ఉచ్చరిస్తుంటుంది.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ఫోర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: అప్పుడే నీవు దాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వాడవుతావు.
1: Then it leads to selection. You will be selected.
0: ఆ సెలెక్షన్ నీ యొక్క ఇష్టము.
1: That selection is what you like.
0: అది ఇచ్ఛాశక్తి.
1: That is ఇచ్ఛా.
0: ఆ ఇచ్ఛాశక్తియే క్రియాశక్తిగా మారుతుంది.
1: That is the will.
0: ఈ క్రియాశక్తియే జ్ఞానశక్తిగా రూపొందుతుంది.
1: Therefore the desire will lead to action and wisdom.
0: జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క స్వరూపములే కర్మ, ఉపాసన, జ్ఞానములు.
1: Therefore, ichchāśakti, the one that you desire, leads to kriyāśakti, action, that gives the jñāna-śakti, wisdom finally.
0: Kanukana prati karma kudanu chitta suddhiga manam cheyali.
1: So we should do every activity with pure heart.
0: Yedi chesinappatikini idi bhagavat karma ga manam visvasinchali.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karmam bhagavat prityarthaṁ, chala sulabhamaina margamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothundi.
1: Certainly they will reach God.
0: Kanuka కర్మ, ఉపాసన, జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: దేర్ఫోర్ యాక్షన్, డివోషన్, విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక దీంట్లో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే బి డిఫరెంట్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ సేమ్.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter in the pathway
0: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram.
1: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైనా కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యము కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ would be able to know the divinity of Rama.
1: Andari padamulu krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvantidi oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we
1: andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni gurtinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunnataku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinavi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రేట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వీ లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే దీశాలి.
0: ఇస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పరిణయనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిది నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారం భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: The inward trend of philosophy wants us to know what kind of food is to be partaken, in what way it is to be taken, and to what extent it would contribute to our health.
1: Kanaka pravrutti nivruttulu yokka dharmamulu ee bahyamu antaratmakamu sambandham entundi.
0: Therefore the external and the internal as well relate to the spirit and the self.
1: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi.
0: All that we see with the naked eye, listen with our ears and think with our mind,
1: హృదయాన్ని కరిగించునది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించునది,
0: that fructifies our life.
1: ఇదే నివృత్తి యొక్క మార్గము.
0: Are the features of the inward trend of philosophy.
1: మనసును చలింపజేసి,
0: wavering nature of the mind.
1: బుద్ధిని భ్రమింపజేసి,
0: the intellect is deluded.
1: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
0: That which comes as a stumble block, which would not allow us to enter into the inward trend, is the feature of the external trend.
1: అత్యంత దూరమునందు చేర్చునదే ఈ ప్రవృత్తి.
0: It is this pravritti or external thought that keeps us off from God.
1: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: To know the nature of Ramachandra, one should know the nature of one's own heart, the spirit, and the self.
1: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
0: Life is a matter of conflict.
1: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
0: Life is a matter of controversy.
1: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
0: Ayodhya is the center where there is no conflict or infighting.
1: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
0: Ayodhya is a place where there is no separation or vyoga.
1: అట్టి అయోధ్యనే మానవుని యొక్క హృదయము.
0: Human heart symbolizes this Ayodhya.
1: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
0: It is only the mind that is the cause for all this hatred and so many
1: defects. అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
0: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
0: therefore man is restless today,
1: శాంతికి దూరం అవుతున్నాడు,
0: and is far off from peace.
1: కారణం,
0: why?
1: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
0: As he follows the external trend,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: he is put to union and separation,
1: సర్వకాలముల యందు కూడాను అశాంతిని పొందుతున్నాడు,
0: and suffers from restlessness at all periods of time.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: having been restless,
1: జీవితంలో వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ wasted his life.
1: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ అండ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ పీస్.
1: కారణం,
0: వై?
1: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
0: యాజ్ హీ ఫాలోస్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,

0: ఇతరులను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
1: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
0: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: తన రాగమును తాను చంపుకోలేక రాజ్యాన్ని భస్మం చేసుకున్నాడు.
1: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
0: కట్టకడపటికి రావణుడు బోధించినటువంటి ఇదియే లోకానికి.
1: This is the teaching of Ravana at the end.
0: లోక ప్రజలారా,
1: people of this world,
0: నావలే రాగమును జయించుకోలేక,
1: without controlling this attachment,
0: నావలనే వాంఛను అరికట్టుకోలేక,
1: like me without controlling the desire,
0: నావలని కోరికలను అరికట్టుకోలేక,
1: like me without any check or stealing on desire,
0: సర్వనాశనకు గురి కాకండి,
1: don't suffer.
0: ఇంతియే కాదు, కడపటికి నేను కూడాను లేకపోతున్నాను.
1: Ultimately, I am also going to be lost.
0: నిలిచేది ఏమిటి ఈ జగత్తును?
1: What is that stands
0: in? అపకీర్తి మాత్రమే నిలచగలుగుతుంది.
1: It is only the bad name that remains.
0: సత్కీర్తిని ఇప్పుడు రామునికి చెందుతుంది.
1: The good name goes to Rama.
0: కనుకనే సత్కీర్తిని సాధించండి.
1: Therefore, earn repute.
0: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
1: Never put to disrepute.
0: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
1: That was the teaching of Ravana to this world.
0: పాపాలకు పాపాలను కరిగించి,
1: all the sins have got to be atoned.
0: శాపాలను నశించి,
1: and all the curses have to be freed.
0: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
1: And it's Rama's nature that helps sustains the human quality.
0: ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనము చేకూర్చుకోవాలి.
1: To attain this Rama's best ideal human quality, we should know its nature in true ways.
0: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
1: Rama conducted himself like an ordinary human being.
0: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
1: He has shown ideal path.
0: కానీ అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
1: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
1: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: సామాన్య మానవుల వలె జీవించి,
1: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
0: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
1: ఇట్ వాజ్ రామా హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
0: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
1: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
0: కారణం ఏమనగా,
1: వై
0: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
1: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
0: బిడ్డలకు సరైన ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
1: ద ఫాదర్ also doesn't set an ideal to his son.
0: Guruvulu shishyulaku sarinatundi oka margaanni bodhinchatam ledhu.
1: Teachers don't show the right path to their students.
0: Shishyulu taginatundi guruvuku agina gauravanni andinchatam ledhu.
1: The students also do not show the respect and esteem towards the teachers.
0: Ee naati vyaparasthulu,
1: businessmen today,
0: adhikarulu,
1: men of authority,
0: palakulu,
1: administrators,
0: palitulu, అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
1: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కలహములలో మునిగి ఉన్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
0: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిదే ఈ యొక్క లోక సంబంధము.
1: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
0: రామతత్వాన్ని మర్చారు.
1: పీపుల్ హావ్ ఫర్గాటన్ ద నేచర్
0: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద నేచర్.
0: జీవతత్వాన్ని నశింపజేశారు.
1: And they've forgotten the innate nature.
0: దైవత్వాన్ని మర్చిపోయారు.
1: They've forgotten the divine quality.
0: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
1: Therefore, human beings are put to suffering a lot.
0: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
1: God assumes human form.
0: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను,
1: though he is in human form,
0: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
1: What kind of prayer we offer to God today?
0: తమ అభిష్టములు నెరవేరాలి.
1: Their desires must be fulfilled.
0: తమ శరీరమునకు సుఖం అందించాలి.
1: The body should enjoy comfort.
0: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
1: And the mind should enjoy peace continuously.
0: ఈ విధంగా కోరటమే సహజము.
1: Such a desire is quite natural.
0: కానీ
1: but
0: ఈ సహజములో కూడాను అసహజము ఇమిడి ఉంటుండాలి.
1: Even the natural quality desire has become artificial today.
0: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
1: People offer prayers to Nagendra in stone form.
0: ఓ నాగేంద్ర,
1: ఓ నాగేంద్ర,
0: నాకు ప్రత్యక్షమయ్యి
1: యు మ్యాన్.

0: నా కష్టము తీర్చమని ప్రార్థిస్తారు.
1: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ సఫరింగ్.
0: కానీ ఆ నాగలే
1: వెరీ స్నేక్
0: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
1: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్,
0: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
1: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
0: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని, కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
1: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
0: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
1: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్,
0: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
1: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, వీ వుడ్ రాదర్ కిల్.
0: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ.
0: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
1: In what way should be God?
0: ఎవరు నిర్ణయించగలరు?
1: Who can decide?
0: ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: None can estimate.
0: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేరు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
1: It's only God who can decide and estimate. No one can decide.
0: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
1: That's what Tyagaraja said.
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: Tyagaraja said, how can I decide God in what form?
0: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
1: How am I to estimate? How am I to decide?
0: Shiva mantramunaku rajivamu.
1: In fact, you are the very life.
0: Shiva mantramunaku ma jivamu.
1: In fact, you are the very essence of
0: Madhava mantramunaku rajivamu.
1: And it is this letter ra is the sense.
0: Ee vivaramu telisina ganudiku nokkeda annadu.
1: In fact, I offer my salutations to the one who knows this.
0: Panchacharamulainatundi namashivaya aneetundi oka naamam lopala makaram pranam.
1: Ee namashivaya mahamantra. Ma is the main letter.
0: Vaishnava naamam enpitti om namo narayanaya anetundi ashtacharamlo rakaram pranam.
1: And in Vaishnava nama it is a rakara ra. That's
0: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaatto samanam.
1: Without this letter ra it has no meaning. On the other hand it means that
0: ra vachinappude adi pranam tho unnatundi oka sahajam.
1: The mantra has got the life with this letter
0: ra.
1: నారాయణ
0: కనుకనే ఇందులో వైష్ణవ నామములో రా ప్రాణము.
1: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఇస్ ద లైఫ్.
0: నమశివాయ అని పంచాక్షరం లోపల
1: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
0: మకారమే ప్రాణము.
1: మకార ఇస్ ద లైఫ్.
0: మకారం లేకపోతే
1: వితౌట్ దిస్ మా
0: నశివాయ శివుడు కానటువంటిది అని.
1: It amounts to denial of Shiva, na Shivaya.
0: Kalukune akkada makaram unde teerali.
1: Therefore the letter ma.
0: Ee rendu yokka cherikane Rama aneetundi naamamu.
1: The combination of these two letters Ra and Ma constitute Rama.
0: Kalukune idi prana swaroopamainatundi Rama naamamu.
1: Rama is the very life.
0: Ra, A, Ma. Ee moodinti yokka aksharamuleku cherikane.
1: Is a combination of three letters Ra, A, Ma.
0: Ra agni beejamu.
1: Ra represents fire.
0: Ah, surya bijamu.
1: Ah represents sun.
0: Ma chandra bijamu.
1: Ma represents moon.
0: Ee moodinti yokka ekatvame rama naamamu.
1: The unity of these three is rama.
0: Agni bijam vallo unnatundi paapamullanta kudanu basamu gaavistundi.
1: It is the fire that would burn all our sins to ashes.
0: Surya bijam aneetundi mana ajnanam aneetundi andhakaramu dooram gaavistundi.
1: It is the sun that dispels the darkness of ignorance.
0: Makaram aneetundi yokka chandra bijamu mana taapamulu challachi హాయిని చేకూరుస్తుంది.
1: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
0: పాపమును
1: ద సెన్
0: దుర్మార్గమును
1: ద వికెడ్నెస్
0: తాపమును
1: ఎమోషన్
0: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
1: విల్ ఆల్ బి ప్యాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
1: సచ్ ఎ సీక్రెట్ నేమ్ హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
0: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
0: తన మాట తన చేతలు మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
1: రామనామ ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
1: హౌ డూ యూ గెట్ దిస్ హ్యూమన్ ఫార్మ్?
0: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
1: హియర్ వి ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద రామాస్ నేమ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: రామాయణం అంటే కేవలం పారాయణం జరిపేటువంటిది కాదు.
1: ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఇస్ నాట్ మెన్ ఫర్
0: రీడింగ్. రామాయణం
1: రామాయణం రామాయణం
0: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్
0: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేషన్
0: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
1: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్
0: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రియేషన్ అందుకోసమే
0: ప్రాచీన కాలమునందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటాడు.
1: Therefore, since ancient times, Rama is referred to the inner self.
0: ఆత్మకి రామ అని పేరు.
1: It is the self that is called Rama.
0: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
1: Rama is the one that attracts.
0: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్య తత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
1: The one that attracts and delights. How do you estimate, give a form to that?
0: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు
1: So in this history of Ramayana,
0: ఒక విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం చేకూరి ఉంటుంది.
1: There is a special significance that speaks of divinity.
0: ఆ విశిష్టత ఏమిటి?
1: What is that?
0: అనగా
1: meaning
0: మానవుడు మానవుడిగా జీవించాలి.
1: Human being must lead the life of a human being.
0: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
1: Man must merge in God.
0: మానవుని యందు ఉన్నటువంటి యొక్క త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
1: All the three attributes must be unified.
0: ప్రతి మానవుని యందు కూడాను
1: In every man,
0: మానవత్వము,
1: the human quality,
0: దానవత్వము,
1: demonic nature,
0: దైవత్వము,
1: and the divinity,
0: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
1: All the three are present in man.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but man today,
0: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మార్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
1: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
0: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
1: Therefore, man should speak of divinity within.
0: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
1: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెట్ క్వాలిటీ దట్ హెస్ గాట్ టు బి షోన్.
0: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై,
1: సో రామ వాస్ ఎన్ ఐడియల్ వన్,
0: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్
0: అరణ్యమునకు వెళ్లి
1: హెస్ గాన్ టు ది ఎగ్జైల్
0: అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
1: అండ్ పాస్డ్ త్రూ సఫరింగ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞ అని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
1: హ్యాస్ గాన్ టు ది ఎగ్జైల్ అవుట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్?
0: కాదు కాదు.
1: నౌ
0: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
1: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ At the time of announcement of coronation was there, even at the time of announcement of...
0: Samatvani nirupinchinatvanti vaadu Ramudu.
1: Rama has demonstrated this principle of equanimity.
0: Sukadukhe samikrutva labhu labhu jihaji.
1: He has shown this principle of equanimity.
0: Manava jeevitam lopala sukadukkumunu oka vidhame sahajanga untai.
1: In human life, pain and pleasure are natural.
0: Kani sukhani aashinchatamu దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
1: వీ కెనాట్ బి ఆఫ్టర్ ప్లెజర్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అవాయిడ్
0: సుఖమును. ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
1: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
0: దీనిని నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: You don't get pleasure out of pleasure.
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: You don't get joy out of joy.
0: దుఃఖం నుంచే మనకు సుఖం చిక్కుతుంది.
1: You get pleasure out of pain only.
0: చీకటిలో నుంచి చీకటి వెలుతురు రాదు.
1: You don't get light out of mere darkness.
0: వెలుతురు వచ్చినప్పుడే చీకటి దూరం అవుతుంది.
1: When there is light, the darkness is dispelled.
0: చీకటి ఉండినప్పుడే వెలుతురుకు ప్రకాశం ఇస్తుంది.
1: The light value is known when there is
0: darkness. చీకటి లేకపోతే వెలుతురుకు ఏమాత్రము ప్రకాశం లేదు.
1: Without darkness, the light has no value.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు ఏమాత్రము విలువ లేదు.
1: Without pain, pleasure has no value.
0: కనుకనే మన సుఖం అనేటువంటిది దుఃఖం ద్వారా మనకు లభించేటువంటిదే కానీ సుఖము నుంచి సుఖము లభించదు.
1: దేర్ఫోర్ యూ గెట్ ది హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ మిజరీ ఆర్ సాడ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
1: సచ్ ఎ సీక్రెట్ ఐడియల్ వాజ్ షోన్ టు ద వరల్డ్ బై రామ.
0: ప్రతి ఒక్కటి కూడా తాను ఆదర్శంగా నిరూపించాడు.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హి వాజ్ ఎన్ ఐడియల్.
0: వ్యక్తి ధర్మము,
1: ఇండివిజువల్ ధర్మము,
0: కుటుంబ ధర్మము,
1: ఫ్యామిలీ,
0: సమాజ ధర్మము,
1: ద కమ్యూనిటీ,
0: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
1: అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
0: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
1: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై,
1: దట్ విచ్ ఇస్ హిడెన్,
0: గూఢంగా ఉండేటువంటి యొక్క
1: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్
0: దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింప చేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
1: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్ హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త ద హిడెన్
0: ఆకారం ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
1: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫార్మ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
0: అవ్యక్తమై
1: అవ్యక్త
0: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
1: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
0: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది.
1: రామ బీయింగ్ అన్ ఇండివిజువల్
0: తన యందు ఉన్నటువంటి దివ్య శక్తిని నిరూపించి
1: హస్ ప్రూవ్డ్ దట్ ఇన్నేట్ పవర్
0: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
1: అండ్ హస్ ప్రూవ్డ్ టు ద వరల్డ్
0: ఆదర్శంగా ఆచరించాడు.
1: హస్ ప్రాక్టీస్డ్ ది ప్రిన్సిపల్స్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటుంది అని బ్రహ్మవాక్కు.
1: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిదే ఇది.
1: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
0: కాదు కాదు.
1: నో,
0: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
1: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
0: పర్వతములు అనగా పురుషులు.
1: మౌంటైన్ పర్వత ఇస్ హ్యూమన్ బీయింగ్.
0: నదులు అనగా స్త్రీలు.
1: రివర్ రిప్రజెంట్స్
0: స్త్రీ పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
1: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దే.
0: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
0: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
1: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ వితౌట్ రామాయణ.
0: ఇలాంటి శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఆల్ దట్ కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్
0: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక
1: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: భౌతికమైన అలౌకికమైన ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
1: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
1: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్.
0: ఈనాడు రామాయణము.
1: టుడే వి థింక్ ఆఫ్ రామాయణం.
0: రాముల పుట్టిన దినము.
1: బర్త్డే ఆఫ్ రామ
0: అనుకుంటూ ఏం చేస్తున్నాము?
1: వాట్ డు వి డు?
0: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ.
1: వి హావ్ స్పెషల్ వర్షిప్.
0: ఆనాడు బొట్టు పెట్టుకోవటము.
1: అండ్ విల్ హ్యావ్ ది డాటర్ ఇన్ ద ఫోర్హెడ్.
0: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
1: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్ షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్డే ఆఫ్ రామ?
0: కాదు కాదు.
1: నో,
0: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
1: ఎట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
0: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
1: హ్యావింగ్ డన్ దాట్ హి ఆస్క్డ్ ది డిసైపుల్స్
0: సాత్వికమైన ఈ దివ్యమైన ఈ భవ్యమైన ఈ పవిత్రమైన యొక్క రామకథను వీధి వీధికి ఇంటి ఇంటికి కూడాను ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
0: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
1: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: గురూజీ
1: గురూజీ
0: మా వయసు పండినది.
1: వీఆర్ ఓల్డ్ ఎనఫ్.
0: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది.
1: And we may leave any time.
0: మేం వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
1: We don't have that much of physical strength to go around every street.
0: అని చెప్పేటప్పటికి వాల్మీకి నిరాశకు గురి అయ్యారు.
1: Then even Valmiki was also frustrated.
0: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
1: As the conversation was taking place, Lava and Kusha came there.
0: గురూజీ
1: గురూజీ
0: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషించినటువంటి విషయము మేము విన్నాము.
1: వీ హర్డ్ వాట్ ఆల్ యూ హ్యావ్ బీన్ కన్వర్సింగ్ విత్ యువర్.
0: ఈ కార్యాన్ని పరిపూర్ణం గావించడానికి మాకు ఇవ్వండి అన్నారు.
1: గివ్ ద ఇంట్రెస్ట్ దట్ జాబ్ టు అస్ టు ప్రాపగేట్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: రాజపుత్రులు ఋషి శిష్యులు
1: ఇలాంటి
0: వారు తంబుల చేతబట్టి
1: విత్ ఆల్ దట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్
0: పెట్టి
1: అండ్ విత్ ఆల్ ది
0: చింతకలు చేతబట్టి
1: with all the sandals and
0: symbols there.
1: And they started singing around every street.
0: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
1: Will anybody be able to do that today?
0: ఏదైనా భజనకు పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేలి చేస్తారని హాస్యం.
1: If anyone starts singing, we are afraid that people will make fun of us.
0: ఇంకేదైనా కొంచెం విభూతి గని పెట్టుకుంటే ఓహో ఈ సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
1: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the
0: forehead.
1: If we also start singing, people may mistake that we are not devotees. In fact, we are ruining our lives, killing people because of such kinds of false attachment. That day when you give up this sacrifice,
0: this attachment,
1: then there will be prosperity in society.
0: ఈ అహంకార అభిమానం మనం త్యజించాలి.
1: We have to sacrifice this ego and attachment.
0: ఇది ఉండినంత వరకు కూడాను భగవత్ నామాన్ని కూడాను మనం స్మరించలేము.
1: So long there are these two twins, ego and attachment,
0: ఎవరేమనుకుంటారు భయం మనకి ఎందుకు?
1: Why should we bother of
0: ever? నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు.
1: Are we not doing so many things that we are not supposed to?
0: దీనికంత భయం లేదే నీకు?
1: You are not afraid then?
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
1: to sing the glory of God,
0: భజనలు పాడడానికి,
1: to participate in bhajan,
0: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
1: to teach divinity to others,
0: భయము ఎందుకు? భయము,
1: why should you be afraid of anybody?
0: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
1: In fact, you should be fear stricken if you are to commit a mistake.
0: కనుకని ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
1: This is the present plight of the world today.
0: పాప భీతి లేని పామరత్వము బట్టి,
1: there is an utter innocence because there is no fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి,
1: there is no love for God.
0: మానవత్వం అనగే
1: హ్యూమన్,
0: మానవులందున
1: హ్యూమన్,
0: మానవత్వం అనగే మానవులందున,
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
0: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
0: పాప భీతి లేదు,
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేదు,
1: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ సాక్రిఫైస్?
0: మనలో త్యాగం రావాలి.
1: దేర్ షుడ్ బి సాక్రిఫైస్.
0: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
1: ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్ దట్
0: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
1: And really the pleasure bhoga is the roga disease.
0: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ సఫర్ ఫ్రమ్ రోగా ది డిసీజెస్ బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగా.
0: ఎవరేమైనా అనుకోని
1: ఎనిబడి
0: కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని పూజించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
1: You have got to chew the sugar cane to enjoy the sweet juice therein.
0: Kanuka manam kashtam padinappude andru sukham manaku praaptistundi.
1: So unless we work hard, we can't be happy.
0: Taruva taruva,
1: on repeated inquiry,
0: tanmayam pondu,
1: you forget yourself.
0: Manamu oka vidhamainatu karana karana rapidi chesinappudu,
1: if you rub two sticks against each other,
0: praveshistundi,
1: the fire originates there.
0: Chilakanga chilakanga,
1: if you churn repeatedly,
0: అందులోంచి వెన్న బయలుదేరుతుంది.
1: యు ఫైండ్ ద బట్టర్.
0: అదే విధంగానే
1: లైక్వైజ్
0: స్మరించంగా స్మరించంగా దివ్యత్వంలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యు విల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వంలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువ తరువ మనము తరువున అనలంబు.
1: దేర్ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: దేర్ యు గెట్ ద ఫైర్ బికాస్ ది
0: ట్రూత్. అగ్నియే సాక్షాత్ జ్ఞానము,
1: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి యందు ఆవిర్భవించునో,
1: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్,
0: వాని యందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సిన్ దేర్.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: ఈవెన్ మౌంటైనస్ సిన్స్ ఆర్ బ్రాట్ డౌన్ టు యాషెస్ బై ద ఫైర్.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ,
1: వాట్ ఎవర్ నేమ్ యు మ్యాటర్,
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు,
1: చాంట్ హోల్ హార్టెడ్లీ,
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
1: Today we sing, but we don't chant wholeheartedly. We do it in a routine way, mechanical way.
0: It's
1: not proper and you don't get
0: a result.
1: You don't find any
0: result.
1: Then why should you exert?
0: చిత్తశుద్ధి లేని శివపూజ ఏటికి.
1: Without purity of heart, what for all this worship?
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: Without any purity of the self, why rituals?
0: పాకశుద్ధి లేని పానకమేలా.
1: Without purity of the vegetables, what is
0: fun of ambitions? ఒక చిత్తశుద్ధితో చేయాలి.
1: Everything we have to do with the purity of our heart.
0: ఆ చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏ మాత్రం కూడా నువ్వు ఫలితం మనకు ఉండదు.
1: Without this purity, you will never have any positive results.
0: కనుక రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
1: Various ideals are demonstrated.
0: నేను మొన్న మెడ్రాస్కు వెళ్ళినప్పుడు
1: భగవాన్ when he went to Madras the other day,
0: హెచ్చరించి చెప్పాను.
1: భగవాన్ said this.
0: ఒకానొక సమయ లోపల
1: at one time
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
1: Three mothers met at once.
0: రాముల తల్లి ఒక ఆమె.
1: One is the mother of Rama.
0: హనుమంతుని తల్లి ఒక ఆమె.
1: Other is the mother of Hanuman.
0: తల్లి ఒక ఆమె.
1: And the mother is of the same.
0: మూలాడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట.
1: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
0: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
1: These three didn't remain silent.
0: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
1: కౌసల్య, the mother of Rama asked the mother of Hanuman, who are you?
0: అమ్మా మీకు తెలియదా?
1: Don't you know me?
0: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
0: హనుమంత్ నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
1: వేర్ ఎవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
0: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
1: వేర్ ఎవర్ రామాస్ నేమ్ ఇస్
0: రామా హనుమంతుడు అన్యోన్య అనురాగము.
1: రామా అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము.
1: దట్స్ ఇంటర్ రిలేషన్.
0: ఏకాత్మ తత్వము.
1: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
0: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
0: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అన్నది.
1: Is that so? He was responsible for crossing that mighty ocean in such a mother's secret.
0: వినేటప్పటికి అగస్త్యుని తల్లి, ఓహో నీ కుమారుడు చేసినటువంటి పని గొప్పదేమి కాదు.
1: Then the mother of the sage Agastya said, the deeds of your son are not that great.
0: సముద్రాన్ని దాటినాడు నీ కుమారుడు.
1: Your son crossed the ocean.
0: నా కుమారుడు సముద్రాన్ని మింగివేశాడు.
1: My son could swallow the whole ocean.
0: అలాంటి అగస్త్యుని తల్లిని నేను అన్నా.
1: I am the mother of that sage Agastya.
0: ఇద్దరూ చేరి కౌసల్యని ప్రశ్నించారట, మీరు ఎవరమ్మా అని.
1: Both of them questioned Kausalya, the mother of Rama.
0: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారునికి తల్లిని అన్నాడు.
1: And she said, listen to me, the strength that Agastya could have has to make him swallow the ocean. The strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama, she said.
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే?
0: అమాయకుడి వలె ప్రశ్నించాడు వాళ్ళను.
1: హి ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ.
0: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
1: దౌ హి ఇస్ గాడ్,
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
1: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్
0: అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: హి బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
0: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
1: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
0: నేను కాదు.
1: ఐ డిడ్ డూ దాట్.
0: నేను గొప్పవాడు కాదు.
1: ఐఎమ్ నాట్ గ్రేట్.
0: నేను సామాన్యమైన మానవుడు.
1: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ is highest and the biggest and most powerful.
0: Nenu kevalam nimitta matrunni.
1: I am only a plea here.
0: Aa na naamame sarvamunu kudunu samkurtipa chestundadi.
1: It is my name that accomplishes
0: sarva shakti kudunu ee naamam nande untundadi.
1: All mighty powers are latent in the name.
0: Ee naamame yokka mahattam shakti chetane ee deham kudunu kadilipothundadi.
1: It is the mystery of this name that makes this body move about.
0: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే,
1: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
0: కౌసల్య చెప్తుండాలి.
1: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు.
1: లుక్ హియర్, మై సన్ ఈ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
0: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
1: ద విజ్డమ్ హి హాస్,
0: అతను చేయనటువంటి పని,
1: ద వర్క్ దట్ హి డస్,
0: సర్వం కూడా అతని యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
1: ద మదర్ హూ సెడ్ సో లైక్ దాట్,
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
1: బికాస్ ఆఫ్ ది కమాండ్
0: అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
1: వెన్ హి వాస్ టు గో,
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
1: హి కేమ్ టు కౌసల్య.
0: ఎప్పుడు వచ్చాడు?
1: When did he come?
0: సీత దగ్గరికి వెళ్లి.
1: He went to Sita first.
0: తాను పట్టాభిషేకమునకు ధరించినటువంటి ఒకటి త్యజించి.
1: He just changed his dress of the prince to be coronated and his second dress of an ordinary one.
0: వచ్చాడు.
1: And he came to Mother Kausalya.
0: తల్లి ఎంతో ఆనందంతో.
1: The mother was happy.
0: ఎదురు చూస్తూ ఉండినది.
1: She was waiting for him.
0: అప్పుడు తల్లికి చెప్పాడు.
1: Then he told his mother.
0: అమ్మా, నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: Mother, I have come to you to make a very pleasant news announcement.
0: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును.
1: I am not the king of this Ayodhya.
0: అరణ్యానికి నేను కింగ్ రాజును.
1: I am the king of that forest now.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
1: Therefore I am ready now to be the king of that forest.
0: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
1: She couldn't understand anything.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
1: She wanted to know all the details. In the meantime, Lakshmana came there.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా.
1: Just as the shadow follows the person.
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
1: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ది సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
0: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
1: వన్ ఫాలోడ్ రామ.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
1: వన్ ఫాలోడ్ భరత.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
1: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: చిత్తశుద్ధి కలగారు.
1: దే హావ్ ఆల్ ది ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: మానసిక పవిత్రత కలవారు.
1: అండ్ దే హావ్ ఆల్ సేక్రెడ్ హార్ట్.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి.
1: సచ్ లక్ష్మణ కేమ్.
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
1: హి వాస్ వెరీ మచ్ అజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్.
0: నీ శాంతం ఉండవలసిందే.
1: Yes, you need to be peaceful.
0: కానీ ఇలాంటి విషయంలో కాదు.
1: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
1: In fact, the world is waiting for
0: ఒక వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
1: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
1: I am not ready.
0: ఇక్కడ ఉంటుండు. ఒక నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
0: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
1: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఉద్రేకం మంచిది కాదు.
1: డోంట్ బి అజిటేటెడ్
0: శాంతించు శాంతించు.
1: బీ పీస్ఫుల్.
0: ఈ శాంతమే మనకు రక్ష.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
0: శాంతమే మనకు ఉచ్చ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు శోభ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే
1: మనకు
0: కిరీటము.
1: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
0: కనుక శాంతం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
1: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్.
0: క్షమ సత్యము
1: and this peace for parents and this for parents is
0: chama vedamu.
1: It is veda.
0: Chama ahimsa.
1: It's non violence.
0: Chama yagnam bau.
1: It is a sacred ritual.
0: Chama santoshamu sarvamu.
1: It's patience that confers happiness.
0: Chama ye sarva lokamulandun.
1: And this forgiveness which is the whole
0: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది.
1: Which is the whole thing in this life.
0: క్షమనే మనం వహించవలసింది.
1: And this
0: క్షమనే మనం వరించవలసింది.
1: And this patience we should have.
0: కనుకనే యోగులు యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
1: And therefore it is this crown of patience that should be present today.
0: కనుక నీవు శాంతిని పొందు.
1: So be peaceful.
0: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకు చెప్పాడు జరిగిందంతా.
1: And then Lakshmana narrated the whole episode to Kausalya.
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
1: And then Kausalya fell down.
0: Rama,
1: Rama,
0: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను.
1: I cannot live for a moment without you.
0: నీవు తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
1: You have followed the command of
0: father. కాదని చెప్పను.
1: I don't deny that.
0: కానీ
1: but
0: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళు అని.
1: Take me also along with you.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said.
0: సతికి పతియే దైవము.
1: And in fact the husband is God to the wife.
0: కనుకనే పతిని వదలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీల్లేదు.
1: So you should not be away from your husband.
0: పతి అయిని సర్వస్వము.
1: And the husband is your life.
0: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
1: So long he is alive you cannot get away from him.
0: అతన్ని సేవించి
1: you have to serve him.
0: నా వియోగం చేత దుఃఖములో మునిగిపోతున్నాడు.
1: In fact he suffers because of the separation.
0: నీవు ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తుండమన్నారు.
1: You remain at home and make him happy and peaceful.
0: వెంట వచ్చింది సీత కూడాను.
1: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
1: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
1: షీఈ్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
1: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
0: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
1: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
0: పక్కున నవ్వింది సీత.
1: అండ్ సీత లాఫ్డ్.
0: రామ
1: రామ
0: నాకొక బోధ నీ తల్లికి ఒక బోధన.
1: You have one kind of teaching to me, different teaching
0: నేను
1: to your
0: వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
1: When I wanted to follow you, you said no.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నాడు.
1: And in fact you wanted me to serve your old parents.
0: నీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి పతియే దైవం అంటున్నావు.
1: But in respect to your mother you say that
0: నాకు husband is God.
1: But he is not the same to me.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
1: Can there be one code of conduct for one woman and different another?
0: ఇంతే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామచంద్రుడు,
1: రామచంద్ర,
0: నీవు చంద్రుడు,
1: యువర్ ద మూన్,
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల,
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
1: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkado nee adan chaladanam kuda akkade undali.
1: Wherever there is moonlight, that's so cool and comforting.
0: Moon and moonlight rendu kuda ekanga untundali.
1: So moon and moonlight are together.
0: Kanaku nannu kuda teeskeldam cheppindi.
1: Therefore she wanted
0: ee vidhamaina yukti pektulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bhari yokka samadhanamunu sarvam kudanu సరే సర్చ్ చేసుకుని పోతూ వచ్చాడు.
1: రామకు గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్.
0: ఇన్ని రకమైనటువంటి యుక్తులు కూడా నువ్వు పొందవలసి వస్తుంది.
1: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
1: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
1: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగంగా మారిపోయింది.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక, వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి,
1: యూ పాసిఫైడ్ ద మదర్స్,
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి,
1: యూ అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ,
0: అరణ్యానికి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయమునందు కూడాను,
1: దేర్ ఇన్ ద ఫారెస్ట్,
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి,
1: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
1: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. రాజ్యంలో
0: కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుంది.
1: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
1: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
0: పూర్వము
1: అర్లియర్
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు,
1: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర,
0: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు,
1: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి,
0: తాను యోచించాడు.
1: హీ థాట్ పాండు గురూజీ,
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
1: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమన్ నౌ?
0: చంపవచ్చును అన్నాడు.
1: ఎస్ యు కెన్.
0: సాధనలకు, తపస్సులకు, ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
1: లెట్ ద డెమన్ బి ఎ ఉమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
0: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు, స్వామి గురూజీ ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
1: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రిసిడెన్స్.
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాన్ కాన్,
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు,
1: విరోచన
0: ప్రహ్లాదుని మనమడు,
1: గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద,
0: విరోచనుడు,
1: విరోచనుడు
0: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
1: ఈజ్ రియల్ ది పెట్ సన్.
0: ఆమె స్త్రీని,
1: అండ్ షీస్ ఎ ఉమన్.
0: ఆమె పేరే మంధర.
1: నేమ్ ఇస్ మంధర.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి,
1: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
0: తన వాంఛనమై
1: ఇతరుల
0: యొక్క ఋషులంతా కూడా సంహరించి,
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్.
0: ఆ సమయం లోపల,
1: అట్ దట్ టైమ్,
0: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
0: కానీ అది దోషం లేదు,
1: ఇట్స్ నో మిస్టేక్.
0: ఎవరైనా సరియే,
1: లెట్ హిమ్ ఎనీ వన్,
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పులేదు.
1: ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ గాడ్, ఎస్ యూ కెన్ ఫినిష్ హిమ్.
0: మీరా సమయం నందు కూడా ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
1: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
0: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
1: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
0: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
0: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
1: There she sat and wrote a letter to Tulsidas.
0: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
1: He was the Tulsidas was there on the mountain top Chitrakuta.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: He sent a message through a messenger.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: And Tulsidas sent a message.
0: అమ్మా మీరా,
1: ఓ మీరా,
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You have put a question, am I justified to leave my husband and be after God?
0: ఉన్నదంతా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అది దేవో భవ.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: అందరూ నిజంగా దైవ స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
1: బట్ ఎనీ వన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher.
0: దైవమైనటువంటి శ్రీరామచంద్రుని అరణ్యానికి పంపించి,
1: ఇన్ ఫ్యాక్ట్ రామ ఇస్ సెంట్
0: నా ఆరాధన సోదరుడు అయినటువంటి రామును అరణ్యపాలు చేసి,
1: మై ఐడియల్ బ్రదర్ ఇస్ సెంట్ టు ద ఫారెస్ట్
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది.
1: అండ్ మై మదర్ ఈస్ హియర్ టు కారునేట్ మీ.
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
1: భరత నెవర్ వాంటెడ్ టు సీ ది ఫేస్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ షీ కమిటెడ్ దట్ మిస్టేక్.
0: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హెడ్ అటర్ హేట్రెడ్.
0: తల్లిని వదులుతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై మదర్ అండ్ నాట్ రామచంద్ర.
0: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
1: సో భరత లెఫ్ట్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
1: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్?
0: తండ్రి క్షణక్షణములు కూడా అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు.
1: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
0: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
1: ఫాదర్ ఐఎమ్ ప్రిపేర్ టు రన్ అవే ఫ్రమ్ యూ బట్ ఐ హరిద్వేషి.
0: నేను హరిప్రియుణ్ణి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హరిద్వేషి, యూ హేట్ గాడ్. ఐఎమ్ హరిప్రియ.
0: నా ప్రియమంతా కూడా హరిపైన ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లవ్ గాడ్
0: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
1: సో సేయింగ్ హీ డిజోబేడ్ హిస్ ఫాదర్ అండ్ సెంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ద్వేషము.
1: అండ్ హియర్
0: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా?
1: అండ్ వేర్ డు యూ ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ టీచర్?
0: వామన వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి. హీ ప్రామిస్డ్ దట్ హీ
0: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క
1: బికాస్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్
0: తన గురువు అయినటువంటి వాడు
1: ద ప్రిసెప్టర్
0: కానీ దీనికి అంగీకరించలేదు.
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఆనందం గురుజీ.
1: హి సెడ్ ఐ యామ్ మోర్ హ్యాపీ.
0: గురుజీనే వచ్చి అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
1: God himself has come to me. He has held and stretched forth his hand. My hand is upper and God's hand is lower now.
0: కనుక గురువైనటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
1: And therefore emperor Bali disobeyed his preceptor.
0: తానే చెప్పాడు. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: Can there be any other sin much worse than going back the promise?
0: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: In fact I am prepared to make offering to God.
0: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
0: భరతుడేం చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
0: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఇస్ ఎ టోటల్
0: డివోటి. ఇలాంటి తల్లి తండ్రి పిట్టుడు ఈ విధమైనటువంటి భేదములకు అవకాశమే ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
0: ఇన్ ద మదర్ ఫాదర్ విషయం లోపల.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
0: కానీ దైవంలో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
0: అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
1: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
0: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
1: That was the message written by
0: Tulsidas.
1: Then she said,
0: Ganga Jamuna Teer Chalo Reman. Hey Manasa, ink vellu bail deru.
1: Then said, oh mind, get up, go now.
0: Veldu daam ekkada poyindi? Dwaraka velli poyindi papa.
1: She went to Dwaraka.
0: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
1: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
1: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
1: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి.
1: ద సీక్రెట్ లైస్ విల్
0: దోషం దగ్గరికి కూడా రాదు.
1: విల్ నాట్ హావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
1: సీక్రెట్ హార్ట్స్
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
1: Well, is it possible to be away from the company of husband?
0: కొడుకు వెంట వెళ్ళిపోయింది.
1: Therefore, Sita also followed her husband.
0: ఈ యొక్క రాముని కూడాను ఈ యొక్క సీతని దాచిన్నం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
1: రామ killed that Tataki, the demon, though a woman.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: ఆ బలచక్రవర్తి,
1: the emperor Bali,
0: కుమారుడైనటువంటి వాడు,
1: the son,
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
1: As his grandsons also.
0: ఎవరు?
1: Who are they?
0: ఈ యొక్క మందర.
1: మందర
0: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు
1: and she saw the emperor
0: Bali. ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
1: In fact, Lord Narayana was coming there like a boy.
0: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: కానీ
1: but
0: తన తాతపైన తలపెట్టి తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
1: When Emperor Bali was slayed and then put down to Patala, that underworld, and then she had a developed hatred.
0: తిరిగి ద్వాపర యుగం లోపల
1: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
0: సుర్పణకగా వచ్చి
1: హి కేమ్ ఎ సుర్పణక
0: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
1: అండ్
0: అతనికి పాలు ఇచ్చి అతన్ని తిరిగి చంపి అతని చేత చంపబడిపోయింది.
1: అండ్ షి ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ద మిల్క్ అండ్ షి వాస్ షి అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
0: పవిత్రమైనటువంటిగా ఉన్న అపవిత్రమైనటువంటిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
1: సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ సేక్రెడ్ థాట్స్
0: దైవ భావములుగా అభివృద్ధి గావించాలి.
1: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
0: ఇది చెడ్డది ఇది మంచిదని ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
0: దైవం యొక్క ఆకారమే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియల్
0: డివైన్. దైవం యొక్క ప్రేమతత్వమే.
1: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్.
0: దైవం యొక్క ఆజ్ఞలే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్. అది సమస్తంగా
0: భావించి
1: that we have to follow
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
1: అండ్ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామమార్గాన్ని అనుసరించినప్పుడు
1: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
1: అండ్ నేచురలీ యూ బికమ్ గాడ్.
0: నీవు దైవత్వాన్ని పొందుతావు.
1: అండ్ యూ అటైన్
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మ.
0: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
1: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
0: శక్తులు ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
1: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: దైవం అనేటువంటిది మనుష్య రూపంలోనే రావాలి.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
1: వై? బికాస్ హ్యూమన్ సొసైటీ
0: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
1: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ నేచర్.
0: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: దే ఫాలో ద లా ఆఫ్ నేచర్.
0: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
0: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
1: Therefore, those that act according to the law of nature, God permits them, he forgives them.
0: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
1: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
0: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ.
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
1: టు సెట్ రైట్ అండ్ టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
1: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
1: అండ్ నోవెల్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు
1: గాడ్
0: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ
1: God has come down for the emancipation of
0: human
1: society. He has not come for on his own. In fact, he doesn't need any. Everything is in his hold. He teaches good path to everybody. You are all out of the divine. And you merge in God. This merger in God is possible only by love. With this you can do anything. You can achieve anything. Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: ఉండి దగ్గర మాయకారిని పిలిపించి
1: అండ్ హీ రావణ సమన్ హిస్ అసోసియేట్.
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
0: నీవు రాముడు తల వంటి దాన్ని ఒకదాన్ని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
1: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు హిస్ ఇన్స్ట్రక్షన్.
0: సీత చాలా భయపడిపోయింది.
1: సీత వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
0: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఇదంతా రాక్షస మాయలు.
1: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్స్.
0: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
0: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
0: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: అండ్ సీత ఆర్ యు నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
0: అని చెప్పి ముట్టింది తాను.
1: అండ్ షీ టచ్డ్
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్
0: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ నాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
0: మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
0: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
0: అది నిత్యము సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్.
0: దైవం మానవ అవతారంతో వచ్చి
1: God comes down in human
0: form
1: and he emancipates human
0: race
1: and he will see that there will be expansion of
0: love
1: and he will make it the whole world
0: full of love.
1: This is the message that we should know today. In the name of Sri Ramanavami we worship only this day. It's absolutely useless if we partake
0: pudding.
1: In fact, everyone is divine.
0: ఎందుకంటే ఈ జగత్తులో చనుచనుము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: In fact, we find the human being born everywhere. Everyone is essentially divine.
0: సర్వత పాడిపాదం.
1: We find his feet in hand.
0: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present all over. God is everywhere.
0: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి యందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: కనుక
1: సో
0: మనము క్షణక్షణము కూడాను భగవంతుడి యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: us. నిర్మోహం అయిపోతుంది.
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ యు విల్ అటైన్ డివినిటీ.
0: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
1: అండ్ నేచురల్లీ యు విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్
0: ఆఫ్ గ్రేస్. విషయాలంతా అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
0: కనుక ఎవరెవరి కర్మ ధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ధర్మో రక్షతే రక్షితః.
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: ధర్మ ఏవ హతో హంతి.
1: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మాన్ని. మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు కాదు నీవు మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్.
0: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ develop foster divine divinity
0: swarupulara
1: embodiments of divinity.
0: ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki ni sadhyam kaadu.
1: It's not possible to describe in full the nature of rama.
0: enni tarataraval nunchino ee rama naamam vastune untunnayi.
1: In fact the rama's name has been handed over to us.
0: enno lakshalam ee samvatsaram nunchi ee manavattvam vachindi.
1: Lakhs and lakhs of years pass by.
0: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వము ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
1: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed, it has not known human life. మానవత్వాన్ని గుర్తించడానికి
0: ప్రయత్నించడం లేదు.
1: A human being is just human in form.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: If you don't follow the human nature, how can you be a human being?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: What is human quality?
0: అదే ప్రేమతత్వం.
1: The human nature is
0: ప్రేమను 10 మందికి మనం పంచాలి.
1: We should share this human love.
0: ప్రేమను ప్రేమతోనే మనం జీవించాలి.
1: We should lead our life in
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: And we should live this life
0: with love,
1: not crying.
0: ఆనంద భాషణంతో వదలాలి.
1: We should shed the tears of joy as we leave this world.
0: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
1: This is the main ideal.
0: కనుక
1: so
0: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
1: Today is sacred day.
0: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే
0: మన జన్మను సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
0: ప్రేమముదిత మనస్సు

0: దాన ధర్మాచరణ సతము దురాచారమందుచుండి వేద విద్య అనుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
1: Like Satya, Dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
0: Naravamsamanandu putti, naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్ను చదువుతారు.
1: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
0: Janmanettina venuka jagatta kavale. జన్మ నెట్టిన వెనుక జాగ్రత్త కావలే, దుర్మార్గులను చేర దుసగు కలుగు, చెడును జీవి

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది.

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అర్జునయ్య, ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అర్జునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
2: Prema Swarupular,
1: embodiments of love.
2: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunuku Cherinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
2: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
2: Jnanamu bhaktiye lekundina manavunaku pachi pachi mrugadulaku vyakti bhedam kudanu undadu.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
2: Dharma jnanamulu manavunu pratyekamainatundi oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
2: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే, హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
2: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యూ. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
2: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
2: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకి జయము కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
2: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వే ధర్మ ఈజ్ దే విక్టరీ షల్ బి.
2: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
2: Nyaya anaga emiti?
1: What is nyaya?
2: Churni endu yedu kiranamulu anaga surya rasmi endu yedu rangulu undinattuga satyamunandu samajodharana nimittamai సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ సెవెన్ డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లైడ్ డౌన్.
2: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
2: Nyaya buddhi kaligi nyaya pravartana yandu jeevitamulo ankitam gravinchinatundi vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
2: Nyayam oka padunaina katti vantidi.
1: Nyaya again is like a sharpened knife or sword.
2: Ee nyayamunaku tana para anetuvanti bhedamule matramo undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
2: Swarthamunaku ematramu kudanu ee nyayamulo avakasam ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
2: Nyaya pravartanala cheta tanaku kani tana variki kani తన బంధువులకు కాని ఏమైనా నష్ట కష్టములు సంభవించునన్నా ఈ నష్ట కష్టములకైనను తాను బాధ్యుడు కావలేను కాని న్యాయమును విడదాడరాదు.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
2: ఈ న్యాయము ఇది భగవత్ వరప్రసాదము.
1: This nyaya again is a boon or gift from God.
2: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: When man makes his life one of nyaya, his behavior is such as to be containing this nyaya, certainly he will receive the grace.
2: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
2: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమును కానీ ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చును.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
2: Nyayam valla sampadinchinatundi punya dharmulaku yetti roopamu ledu.
1: But the wealth accrued from nyaya has no form or shape.
2: Idi kantiki kanipinchunadi kaadu.
1: This is something which cannot be seen by the eye.
2: Bhagavat anugraham anetundi bankuku ee nyayam valla labhinchinatundi oka punya dharmamu mee perukunaku చేరిపోతుంటాడు.
1: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
2: ఇట్టి న్యాయమును మానవుడు విచారించి దానిని అనుసరించి అనుష్ఠించి అందించి ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: It is man's paramount task to understand the meaning and significance of this word nyaya, decipher it, diagnose it, and then try and behave accordingly.
2: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: సో అట్ ది వెరీ అవుట్సెట్ మ్యాన్ షుడ్ ఎండెవర్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ న్యాయ.
2: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను న్యాయమును లక్ష్యమునందుంచుకోవాలి.
1: సో ఇన్ ఆల్ హిస్ సెల్ఫ్లెస్ అండ్ ఈగోలెస్ డీడ్స్ దిస్ న్యాయ షుడ్ బి గవర్నింగ్ హిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
2: ఇక జ్ఞానము. జ్ఞానమనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word జ్ఞాన. Everyone equates జ్ఞాన with intelligence.
2: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
2: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
2: ఇట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
2: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరి అయినటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
2: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యమును కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should dispatch us to take you on to the realization that you and I are one.
2: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
2: Kanuka, ekatma bhavanu abhivruddhi parchukoni Atma tattvani anveshana gavinchadaniki krushi cheyatame vidya yokka pradhanamainatundi shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity. The synthesis that must be yours.
2: Kani duradrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
1: Unfortunately, we are far removed today from this type of vidya.
2: Chadivi vraya nechina varandaru vidyavantulena.
1: Can all those who can write, read and talk be termed educated?
2: Kaleji degreelanu ponda vidyavantulaguna.
1: Or if they merely get degrees in the college, can you call them educated?
2: Sujnanamu sukrutuleni vidyalu sadvidyalaguna.
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
2: Pratukutuke vidyanna bratukaleje pachupachudu.
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
2: Kanuka మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: సో దీ థింగ్స్ విచ్ వీ కాల్ విద్యా టుడే బై వర్చ్యూ ఆఫ్ విచ్ వీ ఆర్ ఏబుల్ టు లివ్ ఆర్ నాట్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ విద్య.
2: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: విద్య ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ లైఫ్.
2: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
2: Aite manavattvamlo itti vidyalu manaku sadhanalu moolakanga sadhyamavutunda ani meeru sandehinchinakkaraledu.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
2: Manavattvanni madhavattvanga roopinchukoneetundi yokka margamunake vidya margamu ani.
1: Vidya is really that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
2: Madhavatva anaga emiti?
1: Now what is this madhavatva or this
2: ma state? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
2: Daud anaga bhakta.
1: And the second form dhava means husband, master.
2: Madhavudu anaga prakritini niyaminchinatvanti vaadu madhavudu.
1: So madhava is one who is the master of this nature.
2: ప్రకృతికి కర్తనే మాధవుడు.
1: అండ్ వాట్ యు హ్యావ్ యాజ్ నేచర్ వన్ హూస్ ద క్రియేటర్ బిహైండ్ దిస్ ఈజ్ మాధవ.
2: సమస్త దృష్టి కల్పితమైన ఈ సృష్టికంతా కూడా అధిపతి మాధవుడు.
1: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
2: తాళ పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన ఎందే ఐక్యం గావించుకున్నట్టుగా.
1: యు హ్యావ్ ద స్పైడర్ విచ్ వీవ్స్ ఎ వెబ్ ఫ్రమ్ ద థ్రెడ్ విచ్ ఇస్ బౌండ్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
2: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని ఈనము గావించుకుంటాడు.
1: అండ్ ద స్పైడర్ ఇన్ టర్న్ డివాల్వ్స్ దిస్ థ్రెడ్. మాధవ ఆల్సో ఫ్రమ్ హిమ్ ఇస్ బోర్న్ ఎవ్రీథింగ్, టు హిమ్ గోస్ ఎవ్రీథింగ్.
2: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వమునకు తానే అధిపతి అని.
1: సో దిస్ హస్ బీన్ కంటైన్డ్ ఇన్ దీస్ వర్డ్స్ దట్ హీ ఈజ్ ద వన్ హూ హస్ గివెన్ బర్త్ టు ఆల్ దట్స్ దేర్. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ హీ హస్ క్రియేటెడ్.
2: సమస్త భూతములను కూడా సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకునేవాడు తనే.
1: హీ ఈజ్ ద వన్ హూ హస్ క్రియేటెడ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్. హీ ఈజ్ ద వన్ హూ ఫాస్టర్స్ దెమ్. హీ ఈజ్ ద వన్ వెర్ఇన్ దే ఫైండ్ ద కన్సమేషన్.
2: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: సో వన్ సేక్రెడ్నెస్ ఆఫ్ సాంక్టిటీ ఆఫ్ పర్పస్ కన్సిస్ట్ ఇన్ సీయింగ్ దిస్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ దిస్ క్రియేషన్.
2: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
1: నౌ దేర్ ఇస్ దిస్ వర్డ్ పిండాండ గివెన్ టు ది ఫార్మ్ ఆఫ్ లైఫ్.
2: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
1: That which moves and activates itself is called Brahmanda.
2: Pindandamunaku adineta jeevudu.
1: For the first one, Pindanda, the jeeva is the acknowledged master.
2: Characharamainatunti yokka Brahmandamunaku adineta devudu.
1: And that which permeates everything and anything in this, the lord of it is God.
2: Paramatma nundi ee charachara jagatkanante ikkudunu chutti avutundati cheta deeniki naramu ani peru.
1: And it is because it is born of God, this Brahmanda, all that you see around is also called Nara.
2: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
1: This also has the characteristic feature that it is present
2: anywhere. ఆపహా అని కూడా అంటారు.
1: So it's also called ఆప్తి or ఆపహా.
2: అయితే ఈ నారమునకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
1: అండ్ బికాస్ ఫర్ దిస్ నారా ద మాస్టర్ ఈజ్ ఎ గాడ్, హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నారాయణ.
2: నారమునకు అయనము అనగా, అయనం అనగా ఏమిటి, దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
1: సో టు దాట్ విచ్ ఈజ్ నారా, హీజ్ దిస్ అయన, మీనింగ్ హీజ్ ద వన్ హూ ఓవర్సీస్.
2: కనుక నారమునకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
1: సో ఇట్ ఈజ్ that God is also referred to as Narayana.
2: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కాని ఒక ప్రత్యేకమైన వ్యక్తి అందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
1: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
2: సర్వ ప్రాణులు యందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
1: In all forms of life we could find this trace of divinity.
2: ఇలాంటి అనేకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తింప చేసుకున్నటకై ఉపనిషత్తులు, ఉత్త పురాణములు, ఇతిహాసములు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములంతా కూడాను ఆవిర్భవించాయి.
1: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైయింగ్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ వీ హ్యావ్ దిస్ ఉపనిషత్, ద బ్రహ్మసూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్
2: ప్రాకృత సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ యాజ్ వీఆర్ బౌండ్ అండ్ టైడ్ టు ఆల్ దట్ గోస్ ఆన్ ఎ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వీ కెనాట్ రియలీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఇట్.
2: వ్యావహారిక జీవితం నుండి కొంతవరకు మనము దూరమై పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ we can put aside our worldly aspect of existence can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
2: Vitti vyavaharika jagatnu nirupinchupa chesinatvantide science annaru. Ide physics, chemistry, botany, geology ee maatramula dwara prakrutini parishodhanalu kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
1: Now all that goes on in the world, the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
2: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
1: సో దిస్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టడీ ఈజ్ దాట్ విచ్ విల్ ట్రేస్ యూ టు ద బిగినింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
2: అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
2: Sutramainati vastuvuna sutramaguchu, meti vastuvunantuna meti aguchu.
1: That which is subtlest of everything, certainly that is there.
2: Antakamu sarvasamchiyai alarunatti.
1: And that which is so big and vast, that also is there.
2: Adiye brahma.
1: And being everywhere and anywhere, this entity is Brahma.
2: అలాంటి విచారణ ద్వారా మనం ఈ ప్రకృతిని పరిశోధనలో కలపాలి.
1: సచ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎన్క్వైరీ ఇస్ వాట్ వీ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్.
2: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింపచేసినటువంటి వారే మహనీయులు.
1: ఎక్స్పెరిమెంటింగ్ దస్, అబ్జర్వింగ్ దస్ అండ్ బేసింగ్ దేర్ కన్క్లూజన్ ఆన్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్, దిస్ ఇస్ వాట్ దీస్ గ్రేట్ పర్సనేజెస్ అండ్ పర్సనాలిటీస్ హావ్ డన్.
2: వారి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని జగత్తునకు చాటినారు. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధనల ద్వారా పరమపురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
1: దీస్ ఆర్ ద పీపుల్ హూ హావ్ ప్రొక్లెయిమ్డ్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్, ఓ మ్యాన్ లిసన్, ఆఫ్టర్ ఇంటెన్సివ్ సర్చెస్ experiments and observations and experiences, we have realized that that effulgent one, that glowing one, that all-pervasive one is God and God alone.
2: Ah, Paramapurushudu ekkada unnadu? Lokalana, velukulana?
1: Where is such a divine being, within or without?
2: Andari hrudeyamunandu kudanu, taanu, sanchalanamai, sarvavyapakamai, sarvajnattamai, sarvasiktimayamai, avarinchi unnadu.
1: In every being's heart, he resides firmly installed. And
2: kanukane prati manavuni kudanu preminchi aadarinchi atani dwara tana yokka tattvanni jagatunaku vyaptini gaavinchamani chaatutu vachadu Jesus.
1: In all its glory and guiding every action of the individual, Jesus is an individual who has proclaimed this basic fundamental truth to mankind at large.
2: Phalamuleni vrutchamu vale,
1: as a tree without any fruit,
2: rutululeni phalamu vale,
1: as a fruit without any taste,
2: telivileni mrugamu vale,
1: as an animal without an iota of intelligence,
2: paalivani govu vale,
1: as a cow which does not yield any milk,
2: putti itti yevi phalam,
1: what's the use of being born thus?
2: Palumenugulu janminchitivi,
1: of living a life of
2: palumenugulu maraninchina nee verigina demanna.
1: You have been born, you do not know the purpose of which you are born, you come and die, what's the use?
2: Manavattam janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam.
1: Having been born as man is for you to reach your goal proper.
2: ఈ గమ్యమును మనం చేరుటకు ప్రేమనే ఒక రాజబాట.
1: The right royal way which will lead you on to your destination is the path of love.
2: కానీ ఈనాడు మానవుని యొక్క ప్రేమ సంకుచితమై ఉంటున్నది.
1: But in today's world, man's love is extremely narrow and petty.
2: నేను నావారు అనేటువంటి యొక్క హద్దులకే ఇది నిలిచిపోతున్నది.
1: This love is constrained by these limits, I and mine and ours.
2: ఇది విశాలమైనటువంటి యొక్క జగత్ స్వరూపంగా నిరూపించాలి.
1: This love should be expansive in its scope.
2: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టే సర్వజీవాత్మ యందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనము చవి చూడాలి.
1: In order that our love might expand us, we should be able to reach out with this love to all forms of life around us.
2: స్వార్థమును త్యాగము చేసి,
1: sacrifice selfishness,
2: అహంకారము నిర్మూలము చేసి,
1: exterminate your ego,
2: ఆడంబరము హతము చేసి,
1: this exhibitionism being given a go by,
2: జనసేవకు నడుము కట్టాలి,
1: bend down for the service of mankind,
2: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ పర్పస్.
2: సమరసాన్ని పెంచుకోవాలి.
1: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
2: సమత్వాన్ని పోషించుకోవాలి.
1: అండ్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్.
2: సమత్వము మనం ఏనాడు పోషించుకుందమో సర్వమును మనము జయించగలం.
1: When you have this equal-mindedness of purpose, you can achieve everything.
2: Samaikshita manalo yematam kudanu kalipinchukaledu.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
2: fixed. Yavariki vare yamuna teeri.
1: Each one's own way. Ee
2: samaikshita anetuvantidi oka gruhamunandu kaani, oka deshamunandu kaani, oka vishayamunandu kaani, oka padarthamunandu kaani manaki yematram kudanu kanipinchukaledu.
1: This sense of unity, it is hard to find these days, either in a home or in a country or in the society.
2: ee samaikshita manam sadhinchinappude sarvajnyatvam anetuvanti yokka divyatvanni manam pondagalam.
1: Once you have this purpose of unity, you could really understand that which lies beyond all this.
2: Samaikshita manam sadhinchinappude మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపించగలము.
1: వన్స్ యు హావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్ఫ్.
2: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
2: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు.
1: ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మంచి చెడ్డలు ఎందు విచారిత్య విషయ పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వం చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
2: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ, సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
2: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుడు ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడాను మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: దిస్ సాక్రిఫైస్ షుడ్ బి కన్ఫైన్ నాట్ మియర్లీ టు అవర్ యాక్షన్స్ డీడ్స్ విత్ రిగార్డ్ టు వెల్త్ అండ్ విద్య, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి సే ఆర్ డు.
2: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: నా టుడే వన్ వర్డ్ ఈజ్ యూజ్ ఫర్ దిస్ సాక్రిఫైస్, చారిటీ.
2: ఈ చారిటీ అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: నౌ బై చారిటీ వి అండర్స్టాండ్ పార్టింగ్ విత్ సమ్ మనీ ఆర్ క్లోత్స్ ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్. దిస్ కెనాట్ బి కాల్డ్ చారిటీ.
2: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this charity, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
2: Premanu prematone penchali.
1: And that love should be parted with. That is sacrifice.
2: Premane manavuniki pranam.
1: Love can foster love. Love is really...
2: Ah, premanu tyagamu cheyatame nijamaina charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
2: Eenaadu manam andinchetunte vastuvahanadulu kaani, ధనకనక మూలాదులు కానీ, ఇవి కేవలము ఒక విధమైన ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
1: టుడే ఇఫ్ యూఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్స్, ఇట్స్ విత్ అన్ ఐ అండ్ వాట్స్ గోయింగ్ టు కమ్ యువర్ వే.
2: ప్రతిఫల ఆపేక్ష లేకుండా త్యాగం చేయాలి.
1: యూ షుడ్ ఇన్స్టెడ్ కమ్ ఫార్వర్డ్ విత్ ద థింగ్ యూ వితౌట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిజల్ట్.
2: దీనులను రక్షించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై అండ్ ప్రొటెక్ట్ ద డౌన్ట్రోడెన్ వన్.
2: దిక్కులేని వారిని పోషించడానికి పూనుకోవాలి.
1: The hapless ones, try and go to their assistance.
2: బలహీనులైనటువంటి వారికి చేదోడు వాదోడుగా ఉండాలి.
1: The weaklings, go and give your strength and support.
2: ఈ విధమైనటువంటి ఒక ప్రేమను త్యాగం చేసినప్పుడే, అనగా ఈ విధమైన చారిటీ మనం చేసినప్పుడే ఒక విధమైన యూనిటీ, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బలిపోతుంది, బలపడుతుంది.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
2: ఈ యూనిటీని అనగా చేరికను మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: అండ్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ యూనిటీ అమంగ్స్ట్ us, వీ కెన్ అండర్స్టాండ్ వీ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ప్యూరిటీ విథిన్ us.
2: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: అండ్ వన్స్ వీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ us, దేర్ ఈస్ ఇండీడ్ ద ప్లేస్ ఫర్ డివినిటీ.
2: కనుక ప్యూరిటీకి పునాది చారిటీ.
1: సో ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ప్యూరిటీ ఈజ్ ఫర్ యూనిటీ ఈజ్ చారిటీ.
2: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: ఆన్ దిస్ బేస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ చారిటీ build a wall of unity.
2: ఈ యూనిటీ అనేటువంటి గోడపైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: And on the walls of this unity, put the ceiling or the slab of purity.
2: అప్పుడే divinity అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాం.
1: Only then, or at that time, you'll experience
2: జీవితాన్ని మనము అనుభవిస్తాం.
1: Experience the bliss of divinity.
2: కనుకనే వేదములియందు న కర్మణ న ప్రజయ గరేన త్యాగేనేకే అమృతత్వ మానసః. ఈ త్యాగం అనేటువంటిది మానవులకి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
2: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
1: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
2: పది మందికి తెలియనట్టుగా పది మంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
2: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాయి.
1: So obviously it's not a case of whole hearted coming out from your side. When you have this narrow feelings in you,
2: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటుంది.
1: This is not a spontaneous sacrifice, something which is being forced on you.
2: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: As you think and as you feel, God also would respond in the same way.
2: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరాత్మైన భావంతో ఒక పది నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
2: Kanuka manam ippudu cheyavalasina tyagi emuntunte dana kanaka vastu vahanadulu kaadu.
1: So what is the type of sacrifice we should indulge in?
2: Adi cheyatalinatunte varu kudanu adi cheyavachchu.
1: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
2: Kaani mukhyamuga cheyavalasinatundi prema.
1: But overriding all these is this quality of love that has to be.
2: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
2: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this వైరాగ్యం?
2: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: వైరాగ్యం or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
2: ఇల్లు వదిలిపెట్టవాలన్న సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్, మేబీ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
2: బంధువులను విసర్జించవాలన్న సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్స్ విత్ యువర్ రిలేటివ్స్, దట్ ఆల్సో ఇస్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
2: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోప మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యూ మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
2: ఈ యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుశ్చింతలను మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: True detachment consists in sacrificing and discarding these evil tendencies and traits and bad thoughts.
2: కాని ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కాని ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కాని ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
2: పూర్తి నూటికి నూరు వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
2: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
1: If you are in God's presence, you always think in terms of what should I give, what should I get back in turn.
2: నేను ఎంత భజన చేస్తే, ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: You start engaging yourself in bhakti. If I do so much of bhajan, if I do so much of one of these japa or dhyana, what is the result that I'm going to get back in return?
2: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బార్టరింగ్.
2: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
1: గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, యువర్ ప్లేస్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎ పొసెస్.
2: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తుంది.
1: హీ ఇస్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుకనే ఇట్టి అనుగ్రహములకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
1: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
2: దీనిలో రక్షించే కోసమని దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
1: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిస్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
2: అయితే ఆకారము నుండి కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
1: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్స్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఆల్సో వర్ ప్లేగ్డ్ బై ద టెండెన్సీస్ దట్ యు సీ టుడే.
2: జీసస్ కు ప్రధానులైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: నౌ జీసస్ హ్యాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
2: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధములైనటువంటి ఉన్నత మార్గములను, ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
1: నౌ దీస్ డిసైపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ కుడ్ రియలీ ఎవాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్.
2: ఆ శిష్యులు కూడాను జీసస్యే మాకు ప్రభువు, జీసస్యే మాకు తండ్రి, జీసస్యే మాకు తల్లి, జీసస్యే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వుడ్ సే జీసస్ ఇస్ అవర్ లార్డ్, హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ మదర్, హీఈస్ అవర్ గాడ్.
2: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంచిత్ బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
1: దో జీసస్ టుక్ దెమ్ క్లోజర్, పాండర్డ్ దెమ్, కరెక్ట్ దెమ్ అండ్ షవర్డ్ హిస్ బౌన్ఫుల్ లవ్ ఆన్ దెమ్, స్టిల్ దే కుడ్ నాట్ డిస్కార్డ్ దేర్ పెటీ నారో మైండ్.
2: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె, కంట రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చాడు.
1: బట్ దెన్ జీసస్ వుడ్ నాట్ గివ్ రూమ్ for such feelings which were coming in the disciples' hearts.
2: Pramada vachattu Jesus ku aneka mandi konta asuya parulainatunte varu atani himsinchadaniki poonukunnappudu ee shishyulu kulanu aa himsala maaki ikkada praapatundo ani okariki okaru tappinchukuntu vellaru.
1: In spite of this attitude from his disciples, Jesus would guard them as his own, as the eyelids would the eye. So it so happened that there were those others who would attack Jesus and who would start assaulting him. Then these disciples would feel, if we are around Jesus, we'll come to harm. So they started slipping away one by one.
2: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె, దైవం వలె భావిస్తూ వస్తారు.
1: Now, would say to look upon the master as their very own.
2: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు, రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
1: సో ఇట్ వాస్ దట్ జీసస్ ఆల్సో వుడ్ సే, సన్, ఇట్ ఇస్ నాట్ బ్రెడ్ దట్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఆర్ సేవ్ గాడ్ యూ, ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్.
2: నీ బ్లడ్ ని బ్రెడ్ గా మార్చమన్నాడు.
1: సో లెట్ యువర్ బ్లడ్ బికమ్ బ్రెడ్
2: అప్పుడే నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
1: ఓన్లీ దెన్ విల్ యూ గెట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ హీ సెడ్.
2: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
1: Now when they heard these, of course they were close to him to a point.
2: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరూ కూడా దిగజారిపోయారు.
1: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
2: కట్ట కడపటికి తాను ఆ యొక్క సిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడా ఎదురొచ్చాడు.
1: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to come that way.
2: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
1: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాడ్, పీటర్, యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curse and get your mind in your possession. So he started teaching him on these lines and and gave him this knowledge of pertaining to the heart and the mind.
2: Anta pranasamanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani taamu kudanu ee yokka గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినో ఏమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
1: హియర్ వాస్ పీటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హూమ్ జీసస్ టుక్ టు హార్ట్ అండ్ రైజ్ హిమ్ యాజ్ హిస్ వెరీ ఓన్. బట్ సచ్ ఎ పీటర్ వెన్ హీ సా దట్ జీసస్ వాస్ ఇన్ ట్రబుల్ అండ్ డిఫికల్టీ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇఫ్ హీ వర్ టు బి క్లోజ్ టు జీసస్ దెన్ హీ ఇన్ టర్న్ వుడ్ బి ట్రబుల్డ్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ దోస్ అరౌండ్. సో హీ టు వుడ్ స్టార్ట్ టు స్లిప్ అవే.
2: కడపటి సమయంలో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
1: నౌ వెన్ దిస్ వాజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీసస్ అండ్ పీటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ వెన్ జీసస్ వాజ్ క్యారింగ్ ద బర్డన్ ఆఫ్ ది క్రాస్ వెన్ పీటర్ కేమ్ అక్రాస్ జీసస్ అటర్డ్ ఎ రాదర్ హార్ష్ వర్డ్.
2: పీటర్ నా జీవితమే త్యాగ జీవితం.
1: పీటర్ My life is a saga of sacrifice.
2: దేహం ఒక నీటి బుడగ వంటిది.
1: My body is like a bubble of water.
2: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
1: Now, any day, any moment, this might disintegrate and decay.
2: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: But today, I, from my own side, am prepared to give up my life.
2: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
1: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
2: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్ నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
1: And Peter started lamenting. But Jesus could see through this act, this drama of Peter, and he uttered this harsh word. Peter, rather than raise and fondle, you deceitful disciple, I would rather give up my own life.
2: Daiva drohulu, guru drohulu, chanta cheritam kematramu avukasam undadu.
1: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
2: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించడం నాకు సంతోషమన్నాడు.
1: ఐ వుడ్ బి హ్యాపీ లివింగ్ మై లైఫ్ డిస్కార్డింగ్ మై లైఫ్ రాదర్ దీన్ బి ద మాస్టర్ ఆఫ్ సచ్ ఎ సెట్ ఆఫ్ డిసైపుల్స్.
2: కనుక గురువు చేత అభివృద్ధిగా అవింపబడి గురువు చేత పోషింపబడి గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడాను దోహమునకు పాల్పడరాదు.
1: So it transpires, therefore, that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the Guru should never so much as think of bringing harm to the Guru.
2: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
1: They should be grateful to the Guru. Devoid of this trace of gratitude, they are worse than a cruel beast.
2: ముఖ్యముగా జీసస్కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును చాలించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై జీసస్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
2: ఎవరిని తనవారు అని విశ్వసించెనో, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడా పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో అట్టి వారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
1: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would save God and protect him. Such people attempted an act of treachery on him.
2: ఎన్ని విధములైనటువంటి ఉపకారము చేసినప్పటికీ ఈ ఉపకారము ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
1: Now the petty-minded and the narrow-minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
2: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుడి యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
1: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
2: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధుడు కేవలము గని నుంచి తీసినటువంటి ముతక లోహము వంటిది.
1: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
2: ఈ మిత్రక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింపచేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
1: Now this metal, which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
2: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాది.
1: Now a particular tree may be good by its very nature and the way it has come up, but the fruit you can't be too sure that whether it will be going to be bitter.
2: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
1: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
2: జంతువులం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహా పవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
2: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రము తెలియదు.
1: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
2: కనుకనే ఈ అపరిపక్వ స్థితి అందు ఉన్నటువంటి వారు కసిగందలంటువంటి వారి కాయ ఉంది.
1: సో దీస్ పీపుల్, దీస్ ఫ్రూట్స్ విచ్ ఆర్ స్టిల్ అన్రైప్, ఆర్ వెరీ మచ్ లైక్ ది ఫ్రూట్ ఇన్ ఎ బడ్ స్టేజ్, స్టిల్ టు గ్రో.
2: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
1: సో అవర్ హార్ట్స్ ఆర్ ఇన్ దిస్ నేసెంట్ స్టేజ్, ఇఫ్ దే హ్యావ్ టు రీచ్ ద ఫుల్నెస్ ఆఫ్ దేర్ గ్రోత్, love is the medium.
2: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
1: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
2: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉండిన సన్ని సంబంధ బాంధవ్యములు యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
1: సో ఐదర్ దెన్ ఆర్ నౌ, దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ మ్యాన్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ గాడ్ ఆన్ ద అదర్ హ్యావ్ బీన్ కమింగ్ డౌన్ టు అస్.
2: ఏనాడు మనము భగవంతుని కేవలము ప్రేమకు ప్రేమగా, హృదయానికి హృదయంగా మనం విశ్వసించి ఆరాధించమో అదే నిజమైనటువంటి పద్ధతి.
1: When you start worshipping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
2: Kani ee naadu sadhakulainatunte varu bhaktulainatunte varu vaari adishtamulo maatrame lakshyamunu nunchukoni daiva sankalpam yettidu aneyatundi arthamu chesukonaka tana lakshyanni maatrame taamu sadhinchadaniki prayatnistuntaru.
1: But today's sadhakas, they are devoid of this understanding with regard to the nature of God and His love. They are all the while tuned in to securing their own selfish narrow end.
2: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
1: They also do not understand the uniqueness or the distinctive feature.
2: అల్ప వాంఛలు తమకేమైనా చేకూరకుండినా దివ్యమైన ప్రేమతత్వం పైన కూడాను ఒక ద్వేషమును కూనుతారు.
1: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
2: దైవమునైన వీటికి ప్రయత్నించరు కాని తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించరు.
1: They would be prepared even to part company with God, but they would never so much as make an attempt to part with their desires or wishes.
2: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
1: If God does not fulfill their wishes or desires, they would pass a no confidence motion against God.
2: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంత శక్తి సామర్థ్యము నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
1: They do not enquire into this vital aspect. Am I deserving of making such a wish to God? Am I deserving of fulfilling it? Is in turn God were to give me something?
2: ఇంకే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
2: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
1: ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దే బిహేవ్ లైక్ ఎ ట్రూ సాధక, లైక్ గాడ్స్ ఓన్ చైల్డ్ అండ్ యాజ్ వన్ వెరీ మచ్ అటాచ్ టు గాడ్.
2: సర్వసంగ పరిత్యాగి వలె తాము ప్రవర్తిస్తారు.
1: హీ వుడ్ ఆల్సో బిహేవ్ యాజ్ ఇఫ్ హీ హాస్ డిస్కార్డ్ అండ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
2: ఇంకా మరుగులో వెళ్లి దీనికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు ప్రారంభిస్తారు.
1: బట్ వన్స్ దే గో అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్ దే స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అగెయిన్స్ట్ దిస్.
2: చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
2: ఇంతటితో తీరిపోవటం లేదు.
1: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
2: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
1: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ట్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైన యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
1: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యువల్ రోల్.
2: మోనో
1: యాక్టింగ్. ఇన్ దిస్ వే దే స్టార్ట్ డూయింగ్ మోనో యాక్టింగ్.
2: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ఇదే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
1: వైల్ దే ఆర్ థస్ డూయింగ్ ఎ మోనో యాక్టింగ్ బిట్, దే లూజ్ ట్రాక్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ అండ్ దే స్టార్ట్ పర్సూయింగ్ దే ఓన్ ఎండ్.
2: ఈ ద్విపాత్ర అభినయనం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
1: నౌ వెన్ దే ఎగ్జార్టెడ్ అండ్ కాషన్ దట్ దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి, దే గో ఇన్ క్వైట్ యెట్ అనదర్ డైరెక్షన్.
2: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తున్నారు. కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
1: But those in the world around them, you find they really cannot know what's happening within a certain person. They can only see the external aspects of
2: kalukuni ippudu kali prabhavamulo em cheyalostundi.
1: So in this kali era, kali age,
2: ee kali prabhavamulo puraskarinchukoni bhaktuni yokka pravartanalu

0: is taking the idea of mono-acting, God assumes mono-acting, meaning he maintains silence.
1: ఏమి మాట్లాడదు.
0: He would not say anything.
1: స్వామి నాతో మాట్లాడటం లేదే, స్వామి నన్ను పలకరించటం లేదే అంటారు. కానీ ఆ రోగానికి ఇదే సరి అయిన ఔషధం.
0: స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ టు మీ. స్వామి ఇస్ నాట్ సేయింగ్ ఎ వర్డ్ టు మీ.
1: నేనేమైనా వారి తప్పత్తులనేమైనా కూడా సర్దిద్దుటకై, తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కాని నా కోసం కాదు.
0: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: కానీ ఆ కఠినమైనటువంటి కూడాను బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: But then these harsh words are also keeping in view, with a view of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntai appudappudu.
0: Now, along with these cool rain drops, you also have a hailstorm at times.
1: అయితే ఈ మంచుగడ్డలు రాళ్ల వలే కనిపిస్తాయి, రాళ్ల వలే మనకు బాధను చేస్తాయి.
0: ఓ నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
1: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
1: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
0: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి are like these blocks of snow.
1: Kani duradrishtavashattu bhaktulu ivi manchugaddaga bhavinchukotam ledu.
0: But unfortunately devotees do not look upon these
1: kathinamaina silaluga bhavistunnaru
0: as snow blobs. Instead they look upon them
1: ivi silaluga bhavinchunanta kalam kudanu bhagavantudu vaadaku silagane untadu.
0: They look upon these words of God as harsh hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు, పవిత్రమైన పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
0: Once you start believing that these are pure snowballs, then you receive a great deal of comfort and become pure.
1: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి, దైవము స్వార్థరహితుడు.
0: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
1: Tanaku ye aashalu levu.
0: He has no desire for himself.
1: Tanaku kavalsina vedhiyu ledu.
0: There is nothing that he asks for himself.
1: Anni nee kosamani.
0: Everything is for your sake.
1: Anni jagat kosamani.
0: And everything is for the sake of the world.
1: Loka samasta sukhino bhavantu aneetvanti okka margamunu avalambinchi aithe వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితములు అందిస్తూ వస్తుంటారు.
0: మే ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్. విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ, గాడ్ డస్ సో మెనీ థింగ్స్. బట్ దెన్ ఇన్ ట్యూన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్, గాడ్ అడాప్ట్స్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్.
1: దైవం ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండాలని భావించరాదు, అందరి ఎందు ఉంటున్నారు.
0: యూ షుడ్ నాట్ గివ్ a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: నౌ సో లాంగ్ యాజ్ హి ఫెల్ట్ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐఎమ్ అనదర్, జీసస్ వుడ్ సే ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: నేను ఒక దూతను అన్నాడు.
0: ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ జీసస్.
1: భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
0: ఐఎమ్ మ్యూర్లీ ఐ మెసెంజర్ టు క్యారీ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
1: కొంతకాలం విచారణ చేసి

0: రెండవ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశమునకు వెళ్లి తాను కొన్ని సాధనలు కలిపిన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎంక్వైరీ డ్యూరింగ్ హిస్ 12th ఇయర్ హీ రిటైర్డ్ టు ద డెజర్ట్ అండ్ దెన్ హీ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ డీపర్ అండ్ కేమ్ అప్ విత్ దిస్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్
0: భగవంతుడు నా తండ్రి నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
1: గాడ్ ఇస్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ద చైల్డ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్
0: తండ్రికి కుమారునికి సన్నిహిత సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగలిపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ దిస్ లైన్ ఆఫ్ ఇంక్వైరీ దట్ దేర్ ఇస్ దిస్ కిన్షిప్ బిట్వీన్ ద సన్ అండ్ గాడ్ హీ కేమ్ అప్ విత్ దిస్ రియలైజేషన్ ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: కనుకనే మొట్టమొదట ప్రతి ఒక్క సాధకుడు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ నేను భగవంతుడు పంపినటువంటి దూతను ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
1: సో అట్ ద వెరీ బిగినింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ట్రూ సాధక షుడ్ హ్యావ్ దిస్ ఓన్ కన్విక్షన్ దట్ ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఐ హావ్ బీన్ గివెన్ ఎ రోల్ టు ప్లే అండ్ దేర్ బై టేక్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీవేర్.
0: మరి కొంతకాలం ఈ భావం చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఐఎమ్ వెరీలీ ది సన్ ఆఫ్ గాడ్ గాడ్ ఈజ్ మై ఫాదర్
0: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
1: యాజ్ ఎ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్ ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్ So you say, I and my father are one.
0: కనుక ఎంతకాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
1: So time is passing and we should not lead a life in this duality of things.
0: అద్వైతము ఏకత్వానికి మనం ప్రయత్నించాలి.
1: Try to reach out to this aspect of Advaita, non-duality.
0: మనం ఈ ఏకత్వానికి ప్రారంభించినప్పుడే మనకు దైవత్వం మనకు లభిస్తుంది.
1: Once you can bridge the gulf between the two, there is no two for you. Then you can reach God.
0: Vidyarthulara,
1: students,
0: kingdom of Mother Sai, sabhyulandare kudanu, edo oka vidhamainatundi oka sadhana selipe nimittamai, ee oka peruto, sevalu selaputu vacharu, kaani ee sevalato meeru tripti undararu.
1: The members of the kingdom of Mother Sai, out of their own enthusiasm and out of their own ideas, they have been undertaking service activities of varying dimensions.
0: మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి మీరు చేరాలి.
1: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
0: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
1: ప్లంజింగ్ ఇన్ టు ది సొసైటీ అండర్టేక్ యాక్టివిటీస్ విచ్ మైట్ బి బెనిఫిషియల్ టు మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ.
0: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
1: అండ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ అండ్ ఈక్వాలిటీ. A sense of unity in
0: all. ఎవరిని మనము ద్వేషించరాదు.
1: We should not hate anyone.
0: ఎవరిని మనము దూషించరాదు.
1: We should not criticize, abuse anyone.
0: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
1: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
0: పరుల తిట్టినంత పాప కర్మం బప్పు.
1: By indulging in criticism of others, it's only an act of sin that you're committing.
0: విడువనేరటప్పుడు విశ్వమండు.
1: అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నెవర్ కెన్ పాసిబ్లీ పుట్ అసైడ్.
0: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
1: దేర్ ఇస్ రియలీ
0: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
1: ఇట్స్ నాట్ దట్ ది అదర్ పర్సన్ ఈజ్ రియలీ ఎన్ అదర్ పర్సన్ హీస్ వెరీలీ గాడ్ వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: తనది ఎందుకున్న తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
1: Now the foolish ones do not really know what their true nature is and instead they undertake pilgrimages.
0: Ganta mosi mosi gaadida tirigada.
1: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
0: Tanade yendi unna tattambu marachi vere yatra cheyu verrivaadu. తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ఇన్ యూ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
0: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
1: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ సైడ్ లుకింగ్ ఇన్వర్డ్ యూ.
0: కనుక దైవ దేవునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
1: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్ నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్
0: దీని వల్ల నీకే నష్టము కాని నీకే కష్టము కాని దైవమునకు సంబంధించేటువంటిది ఏ మాత్రము లోకముండదు.
1: Now, by indulging in these things with regard to God, you are the one who is coming to grief and harm. God is not going to lose anything in the process.
0: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది కానీ సూర్యునికి చేరదు.
1: Now, you pick up a dust and throw it at the sun, but the sun is not affected. The dust comes back into your eyes.
0: చుక్కలను చూసి కుక్కలు మరిగితే చుక్కలు కిందికి రాలవు.
1: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and come from the sky?
0: Manchiga undi, manchiga chuchi, manchiga talanchi, manchiga jeevinchu.
1: So it has been said, see good, do good, be good.
0: This is the way to God.
1: This is the way to God.
0: Kanuka, మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
1: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్
0: గురువు లభించినప్పుడే దైవము లభించినప్పుడే పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలమును వినియోగం చేసుకోవాలి.
1: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal?
0: ఈ చిక్కిన కాలమును దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు లభించేది కాదు.
1: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
0: చిక్కిన చాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Now this tie which has come within your grasp, make him secure and firm in your possession.
0: పోయిన చిక్కను పట్టేసుకుని ఈ పాదసేవ చేయండి.
1: Once you lose this chance, you never can get this padaseva of Sai.
0: Rattini ichi, shaktini ichi, mukti chestunandi.
1: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
0: Itarula matalu impuga nammi pompatiyakandi.
1: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
0: Nerchukondi ee buddhulanniyu teerchukondi karmam.
1: Understand that this is the way it should be.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Build this nature of love in you.
0: అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
1: Wipe out the effects of your past karma, thus, and don't hate or criticize.
0: ఎవరినో ద్వేషిస్తున్నారు అనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోండి.
1: If you say that you're hating somebody else, it's a fault. You're hating yourself.
0: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
1: It's only through the medium of love can you get God.
0: ప్రేమనే మన గమ్యము.
1: Love is our destination.
0: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
1: And it is through the medium of love that we can sanctify our lives.
0: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
1: And love verily is life.
0: సాత్వరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
1: A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having meaning.
0: ఇంకా విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమం ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీలి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

ಹರಿ ಭಜನ ದಿನ ಸುಖ ಶಾಂತಿ ನಗಿ ಹರಿ ಭಜನ ದಿನ ಸುಖ ಶಾಂತಿ ನಗಿ ಹರಿ ಭಜನ

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of your praise, nor diminish because of the blame either.
0: Tarigi perigeetundi laukikamainatundi jagat yokka pravruttuli.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: Divyattamunaku ee rendunu levu.
1: These two do not apply to the divinity.
0: పేద పరిస్థితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: దోస్ హు ఆర్ ఫర్ నేమ్ అండ్ పబ్లిసిటీ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatundi yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవయందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: forest. Viru sevalu kudanu lakshmanu chestu kalam anandanga gadaputu vachadu.
1: Lakshmana was so happy serving Rama and Sita in the
0: Kani,
1: forest.
0: What about Shatrughna? Shatrughna yokka vishayam emiti?
1: Then what about Shatrughna?
0: Kani Shatrughna vishayamu evvaru kudanu hecharinchadam ledu.
1: No one knows about Shatrughna.
0: Aithe ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడా విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumantha was serving as minister in the court of Dasharatha.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumantha acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the
0: spot. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు సాధిస్తున్నారు?
1: Then who will take care of
0: Ayodhya? ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడాను శత్రుఘ్నుడి చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ది బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడాను శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడాను ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములు ఎందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యం నందు నిమగ్నులైతూ వచ్చారే కాని ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎన్ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న టోటలీ సరెండర్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ భరత.
0: కనుక శత్రుఘ్నుడు మహా యుక్తిపరుడు శక్తిపరుడు తెలివితేటలు గలవాడు.
1: సో శత్రుఘ్న ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఏబుల్ విత్ ఆల్ స్కిల్స్.
0: ఇలాంటి శత్రుఘ్నుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది కెపాసిటీ అండ్ ద పొటెన్షియాలిటీస్.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: హీ వాజ్ అఫ్రైడ్ బికాస్ ఎనీ క్లారిఫికేషన్ టు బి సాట్ ఆఫ్టర్ మైట్ డిస్టర్బ్ సుమిత్ర కాన్సన్ట్రేషన్.
0: ప్రమాణం చేసింది.
1: ఇన్ఫాక్ట్ సుమిత్ర మేడ్ ఎ ప్రామిస్ ఇన్ ద బిగినింగ్.
0: అక్క కౌసల్య, నీ కుమారుడు రాజు కావచ్చు
1: సిస్టర్,
0: కానీ నీ కుమారుడు రాజైనప్పుడు నా కుమారుడు లక్ష్మణుడు సేవకుడిగా ఉంటాడు.
1: సిస్టర్ కౌసల్య, యువర్ సన్ మే బి ద కింగ్ అండ్ మై సన్ విల్ సర్వ్ హిమ్.
0: కైక, నీ కుమారుడు రాజు కావచ్చును.
1: కైక, యువర్ సన్ మే బి ద కింగ్.
0: తాను రాజైనప్పుడు తాను సేవకుడిగా శత్రుఘ్నుడు నీకు సహాయం చేస్తాడు.
1: మై సన్ శత్రుఘ్న విల్ సర్వ్ యువర్.
0: నా ఇరువురు కుమారులు కూడాను సేవా కార్యక్రమంలో మాత్రమే ప్రవీణుడిగా ఉండాలి.
1: బోత్ ఆఫ్ మై సన్స్ షుడ్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ సర్వీస్.
0: సేవ నిమిత్తమే నేను ఈ కుమారులు కన్నాను.
1: It's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nee nee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka shatrughnudu lakshanudu entati gunavantulu vaar iruvile lekapothe ituvaipana bharatudu gaani atuvaipana ramulu gaani ee karyamulu kudonu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support.
0: అన్నా తమ్ములకు తగినటువంటి తోడ్పాటును కావిస్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు దేర్ బ్రదర్స్.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా,
1: ఎట్ ద టైమ్ ఆఫ్ ద వార్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్,
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: ఐ కెన్ ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: కౌసల్య. నేను ఎంత ఎత్తుకునే కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణుడి నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి,
1: దెన్ హనుమాన్ కేమ్,
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్ళి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటి ఎక్కడదో.
1: He could not find.
0: తనకే మాత్రము తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకొని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకొని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల,
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హీ వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై,
0: రాముడు అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ టు వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడో రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రాములపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teesukoni potunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvathamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamul yokka naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvathanni teesukoni pothunnanu.
1: In strict obedience to the command, I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskonu vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: em jarugutundade ante anta vidiga cheppesesadu hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on with Rama and Ravana.
0: Oka rendu dinamulu lopala poorthi idi samapta avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham ni ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted, to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi,
1: Sumitra said, there is no suffering
0: whatsoever.
1: I don't have any kind of suffering
0: whatsoever. I'm
1: only worried that something come in the way of their service to Rama.
0: నా కుమారుడికి ఏమైనా లక్ష్మణుడు ఏమైనా మరణించిన శత్రుఘ్ని నేను రామసేవకై పంపుతాను.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కనుక కుమారుడి విషయంలో నాకు ఏ మాత్రమూ బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాములకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference in
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముల వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to follow Rama.
0: చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముల పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was
0: about to leave,
1: the kind of painting she
0: started,
1: she spent all the time in full concentration on the painting.
0: And then, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: అండ్ ద న్యూస్ దట్ పెయింటింగ్ ఆఫ్ లక్ష్మణ వాస్ కన్వేడ్,
0: ఏమి గతి, నాకేమీ తోచటం లేదు,
1: వెల్ ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: షీ డిడ్ ఫీల్ సాడ్.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: any worry. ఈ భాగంతా అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణ్ ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణము.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిదే.
1: And in fact she is not ordinary.
0: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనుల్లో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunte varu.
1: After that they return and attend to their duties.
0: ఇలాంటి గుణవంతురాలైనటువంటి యొక్క కోడల్లో చిక్కటం ఆనాటి గొప్ప అదృష్టము.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: దశరథ, అతను కుశధ్వజుడు.
1: హీస్ కుశధ్వజ.
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తెలు అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: Shatrughna did not sleep for a moment.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: What complaint is kept in store?
0: నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: There may be some complaint lodged against him.
0: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత should never get a bad name.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకని రామాజ్ఞని నేను శిరసావహించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: రామ. శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలన అంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుకుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న ఇస్ శత్రువును
0: ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువును పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగొట్టేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్
0: అవుట్. ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarukunu ekanga undali.
1: All brothers should be sustained in
0: life. Yavariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu sadhistu raavali.
1: In fact, they should end up their lives with good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలమని గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్స్ సంథింగ్ సో సీరియస్.
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు
1: కలుడు
0: వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు
1: కలుడు
0: అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కర దూషణ వీరిద్దరికి కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుక కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ద న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: అండ్ షీఈస్ హైలీ వర్డ్.
0: ఆమె మృదుమధురంగా మాట్లాడేటువంటిది.
1: షీఈస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: Gives advice.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: హి సెడ్ వై ఆర్ యు ఫీలింగ్ సాడ్.
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: అండ్ భరత హాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్లి
1: షీ వెంట్.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: హి సెడ్ డోంట్ వరీ అబౌట్ రామ.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరువేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాములు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుకునికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది, కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్, బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత, బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆల్
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ, స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే
1: ఈ
0: ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీఈస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: హి హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సీతకీర్తి కూడాను చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సీతకీర్తి కూడాను చాలా గుణవంతురాలి.
1: సీతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
0: ఎవరికి యొక్క సమయం నందు కూడాను కించిత్తైన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
1: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్, పెయిన్ఫుల్ వర్డ్స్.
0: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
1: శృతకీర్తి గుడ్ లిసనింగ్, హైలీ రిప్యూటెడ్.
0: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
1: షీ ఆల్వేస్ లిసన్ టు
0: మంచిదే వినిపించేటువంటిది.
1: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
0: మంచినే బోధించేటువంటిది.
1: షీ టీచెస్ గుడ్ థింగ్స్,
0: మంచిదే చేయించేటువంటిది.
1: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాజ్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హూ ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో, రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరూ పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్. మిగతా
0: వారే లేకపోతే, లక్ష్మణుడైన లేకపోతే, శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండా పోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటు.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హాస్ బీన్
0: శతమానం భవతి సదా ఇప్రిషతేన న్యాయచి అని చెప్తూ వచ్చి,
1: ది వేదా సెడ్ లెట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్,
0: మనం కలిసిమెలిసి మెలుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్,
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్,
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే,
1: వెన్ వీ హ్యావ్ ఫోర్ చిల్డ్రన్,
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టారు.
1: యాక్చువల్లీ 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముల పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హీ హాస్ నో వెపన్స్.
0: ఏదీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల,
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్,
0: మీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు, గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు, నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ సెడ్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేస్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: Basin is enough.
0: అన్నకు గడ్డపార చాలు.
1: And crowbar is enough.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: If there is any work, my brother,
0: మాకు ముఖ్యంగా
1: కావాల్సిన help of crowbar, we'll dig and I'll carry with the basin.
0: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: We don't want any more implements.
0: ఆయన నార చీరలు కట్టుకుని
1: without ropes.
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణ్తో చెప్పాడు.
1: ఈ టోల్ లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్
0: మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: I know that you don't look at the face of sister la,
0: but you take Sita to a cave nearby
1: and I'll certainly face the situation and I'll be successful.
0: He
1: has no weapon whatsoever.
0: Kani,
1: but
0: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
1: as was proceeding along the forest,
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హీ హ్యాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణము ఒక ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునీంద్రుల బోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
0: Hanumantuni
1: and in fact you helped the Hanuman
0: Ravi Sutipalinchi చెండినికినికతో వాలిని దుంచి
1: అండ్ యూ కిల్డ్ వాలి
0: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
1: రామ యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెట్.
0: ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్ కాన్సిస్టెంట్
0: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
1: though he has understood
0: విశ్వామిత్రుడు తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
1: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్.
0: ఈ ఆయుధాల వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్ వెపన్
0: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
1: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000
0: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రములు నుంచి 1,000 అస్త్రములు 1,000 అస్త్రముల నుంచి 10,000 అస్త్రములు ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
1: వెన్ వన్ అస్త్ర ఆరో ఇస్ షాట్ ఎట్ దే ఇట్ గాట్ మల్టిప్లైడ్ ఇన్ జియోమెట్రికల్ ప్రొపోర్షన్
0: దేవతల పుష్పవర్షాన్ని కురిపించారు.
1: అండ్ దేర్ ఇస్ అ షవర్ ఆఫ్ ఫ్లవర్స్
0: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
1: కరదూషణ ఆర్ వికెట్ పీపుల్
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other
0: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: Ee vartanu ayodhyaku pampinchadu kotti vesadu.
1: Rama could kill all the 40,000
0: ఒక్క అస్త్రం వేసేటప్పటికి 100 అస్త్రములు 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు 1,000 అస్త్రముల నుంచి 10,000 అస్త్రములు ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషం

0: కొట్టారు.
1: దే వెంట్ ఆన్ ప్రైజింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ లక్ష్మణ.
0: ఈ వార్తను అయోధ్యకు పంపించాడు.
1: దిస్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
0: అప్పుడే అయోధ్య వాసులైనటువంటి యొక్క
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్
0: భరత శత్రుఘ్నులు సుమిత్ర కైకేయులు కౌశల్యులు చాలా ఆనందాన్ని అనిపిస్తూ వచ్చారు.
1: సుమిత్ర కౌశల్య కైకేయి భరత శత్రుఘ్న దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఈ విధంగా రాముని యొక్క సంభాషణలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
0: ఈ అగస్త మహాముని వచ్చాడు.
1: దెన్ కేమ్
0: సేజ్ అగస్త్య. ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
1: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్.
0: అతడు కూడా రామునికి అప్పచెప్పి
1: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
0: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు
1: రామచంద్ర,
0: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై.
0: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: రామ బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద ఫైవ్ రివర్స్ మీట్.
0: పంచవటి తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: అది దండకారణ్యంలో ఒక భాగము.
1: And it's a part of దండకారణ్య.
0: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
1: after 10 years
0: అక్కడ క్రమక్రమేణ ఈ శూర్పణకు సహాయం ఒకటి వచ్చింది.
1: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
0: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్
0: తేజ దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: మధ్య సాధు సమాజం
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ
0: గురు పుణ్య మహోరాత్రం
1: డూ గుడ్ డీడ్స్ డే నైట్
0: తేజ దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యూ గెట్ అవే ఫ్రమ్
0: కానీ ఈ శూర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ శూర్పణక అపియర్డ్ దేర్
0: చాలా తమాషాలు చేశారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషాలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రోలిక్.
0: నేను చాలా అందమైనటువంటి దానిని
1: శూర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
0: రామ నీవు నన్ను వరించు అని రాముల దగ్గర పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యు లవ్ మీ.
0: రాముడు చెప్పాడు అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామ సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీ ఉండడానికి వీలు కాదు.
1: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
0: నీవు నాకు సత్యవైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు అతన్ని నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్ యూ కెన్ గో ఓవర్.
0: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికి లక్ష్మణుడు చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్
0: ఓ శూర్పణక,
1: ఓ శూర్పణక
0: నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నోబుల్.
0: గొప్ప సాహసవంతురాలవు. చాలా అందమైన
1: బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్య అయిపోతే
1: యూ హావ్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం ఇంకా సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దని ఆయన పంపించేవాడు.
1: అండ్ హీ హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె ఒక కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ఇప్పుడు దూరం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
0: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్ హర్ ఆఫ్
0: వీరిద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి నేను ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగి చేశాడు.
1: దెన్ రామ గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి
1: లక్ష్మణ వెన్
0: సీత ముక్కు చెవులు కోసి
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్
0: పంపించా. ప్రాణం తీవకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ ఎ వుమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్
0: రక్తం కార్చుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: వారు ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్
0: చెల్లి
1: సిస్టర్.
0: నీకు ముక్కు ఒక దగ్గర చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్
0: ముక్కును కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: బ్రదర్ ఐ కాంట్ సే.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రం

0: ముగ్గురు గుర్తించలేదు.
1: ద మూమెంట్ టచ్ మై బాడీ ఐ లాస్ట్ మై సెల్ఫ్ అనేటువంటిది
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు,
1: దట్స్ సో హ్యాండ్స్,
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మీ
0: గుణవంతుడు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
0: 10 సంవత్సరముల పూర్తి శత్రుఘ్నుడే పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కానీ,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్,
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుఘ్నుకే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాము అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, neeve inka raju,
1: you are the future king.
0: Mana tandi goppa paripalana chesinatundi vaadu.
1: And our father was an able administrator.
0: Adani maraninchin tarvata inka neeve deeni baadhyata vahinchali.
1: After his demise you should take the responsibility.
0: Jababu evariki cheppavaddu.
1: Never give reply.
0: ఎవరిని కఠినమైన వాక్కులు పలకవద్దు.
1: నెవర్ యూస్ హార్ష్
0: వర్డ్స్. యొక్క సంభాషణ జరుపుతురా.
1: Talk always softly and sweetly.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ డిస్టర్బెన్స్.
0: ఎంతో బోధన చేస్తూ వచ్చాడు.
1: హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ of a person from Nepal,
0: దాన్ని తీసి
1: ఎడవపక్కన
0: మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
0: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పకు చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: And all these four sleep there.
0: పైన ఉంటుంటాను.
1: భగవాన్ ఇస్ దేర్ అప్స్టేర్.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: అండ్ భగవాన్ నెవర్ వాంటెడ్ టు స్పీక్.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: అండ్ యూ జస్ట్
0: వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: యూ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: హీ కేమ్ రీసెంట్లీ.
0: ఒక ఇంజక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: అండ్ దట్ విల్ హెల్ప్ ది.
0: ఆ ఇంజక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజక్షన్?
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిజ్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిజ్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ మనీ, సెండ్ ద మెసెంజర్.
0: ఒక్కొక్క ఇంజక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజక్షన్ ఇస్ 80,000.
0: ఎవరికి తెలియదు.
1: No one knows this thing.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: ఐల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ, హ్యాపీ.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: దే షుడ్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
2: ప్రేమ ముదిత మనసే.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడుదాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడుదాది.

0: మోసి అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి పుడక వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కానీ మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కానీ నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపుది.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: ee sikakulam nunchi enniyo avasthalaku guri ayipoyi aneka aarthika bandhalaku kudanu chaala guri ayipoyi కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొనియే ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Near words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: Kani chaala mandi neeru leka avastha padtu vacharu.
1: There are many people from places where there is shortage of water.
0: Tindi leka chaala allaadtu vacharu.
1: There are people without food.
0: Kani ivi rendu kudanu prati manavuniki avasaramainatundi.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ దీస్ టూ, ద వాటర్ అండ్ ఫుడ్.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ స్టోన్ హార్టెడ్ రఫ్.
0: మృదు మధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: గాడ్ హ్యాస్ గాట్ సాఫ్ట్ టెండర్ డెలికేట్ సెన్సిటివ్.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: Bhagavan feels 100 times more for you than your own suffering.
0: కనుక మీరు ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు.
1: Don't be worried, don't feel sad.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉండాలి.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist.
0: Kanuka meeru ee kashtamulakai meeru baadha padakandi.
1: Don't feel sad because of your problems.
0: Ee prakrutamainatundi kashtamulu vastunde untuntai.
1: Worldly difficulties do appear.
0: Meeku maatrame kaadu kotisannu kuda vastuntai.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహము ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహమునకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సుకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈస్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గంలో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కొడును భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్, కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ You are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుల దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company for long.
0: బాధపడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడి విల్ స్టాండ్ బై యూ, ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్, ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించడము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుని యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas. Which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: In fact, it is the good fortune of Bharatiyas to have this mental peace.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్, ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి. కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టములు జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్, బెండ్ డౌన్, వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్.
0: అవన్నీ అసూయ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కరుకని మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing. Many people are suffering in all villages, towns.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: Only Bharatiya knows the procedure. How to be blissful at the mental level, being free from mental disturbance.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దాని వల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: ఆల్ ద సఫరింగ్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఎండీవర్ అండ్ పర్స్యూట్ టు ఎంజాయ్ ది మెంటల్ పీస్.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ కంఫర్ట్ బియాండ్ ద మెంటల్ పీస్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేతే మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేతే మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టములు మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: సో డిఫికల్టీస్ డూ కమ్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్
0: కష్టములన్నీ చింత.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ వరీ
0: అనుభవించుట ఒక చింత.
1: ఎక్స్పీరియన్స్
0: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతని.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వి థింక్ ఇస్ ఆల్సో వరీ.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ కన్ఫర్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్ ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైనటువంటి హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో మన భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: వీ మే పాస్ త్రూ డిఫికల్టీస్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ అహెడ్ ఆఫ్ యూ.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే
1: ఇఫ్ యూ డిగ్ ఎ పిట్ ఎనీవేర్ ఎట్ సమ్ స్పాట్
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: ఆల్ దట్ ది డర్ట్ ది సాయిల్ దట్ యూ జస్ట్ టేక్ ఇట్ అవుట్ అండ్ కీప్
0: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుందాదే అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: The just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీ ఎన్ని కష్టములు పడ్డారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మనసుకములు కూడా ఉంటుంటాయి.
1: Therefore just by this side of the pit you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను బూడ్చటము.
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్ అప్.
0: ఏ విధంగా నేను భరించటము.
1: హౌ కెన్ ఐ బేర్.
0: బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ త్రూ డివోషన్.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో.
1: You have come here with lot of love for Bhagavan.
0: Adhe prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back return with equal bliss and joy.
0: Akkade poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టము భరించలేని సుఖం బటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటిదంతకును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
0: Prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunte yokka aasti oka prema.
1: You have got this boundless love within
0: you. Ah, premane bhagavantuni yokka property.
1: Your love is the property of Bhagavan.
0: Kanukane meeru aa premanu penchukondi.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni yokka prema deeniki chodudeedai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: Mana aasti paasthalanta dhanadhanyamulu cheta erpadinavani meeru bhavinchukandi.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: Mana nijamainatvanti dhanamu premane premane premane.
1: Our true wealth is only love.
0: Prema karigeetvantidi kaadu.
1: And this wealth of love will never diminish.
0: Kaani tarigeetvantidi kaadu.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుండే.
1: You went around all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యు అసెంబ్లీ
0: నాకు ఎంతో ఆనందము.
1: ఆల్ ఆఫ్ యు అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
0: meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: ee naadu meeru 5000 mandi ikkada cheraranu anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడే గాని భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుందంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
1: When once you have love, all your actions will be fulfilled, successful.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
1: హీ యూస్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: Rajeshwar Rao used to sing here, "Oh Krishna, sing the melody. Sing through with your flute along the shores of Yamuna. Oh God, sing for us."
0: Kanuka atani yokka bhavamu atanike telisunu kani anyulaku teliyadu.
1: The feelings are best known to himself.
0: అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ టుడే, బట్ దే ఎర్న్ ద రెప్యుటేషన్ దట్ వుడ్ స్టాండ్ లైఫ్ టైమ్, ఫర్ ఏజెస్ టు కమ్.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: దోస్ దట్ హావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ట్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally is only God's name.
0: ఒంటి ఉండినా లేకపోయినా, మీ స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తురండి.
1: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: Repetition of God's name will earn God's merit, the punya, lots of it.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి, ఇట్ ఆల్సో గివ్ అస్ ఎ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి, ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి.
0: కనుక ఈ యొక్క దైవ సృష్టిన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటుంది.
1: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: In fact, the whole food will get into you. The essence will go all over the body as you sing his glory.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: Therefore the ancients start taking food by just offering to God, brahmarpanam, offering to God and then start.
0: కానీ వాళ్ళకి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God there is an answer from within.
0: Aham vaishvanaro bhutva pranam dehamasita pranapana samayukta achanyanam chaturvidham.
1: The answer comes, I am there in you in the form of Vaishvanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
1: So the answer Vaishvanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं।

0: నిజంగా అర్హుడగును అద్వితీయము అద్వితీయమునొందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీస్ లవ్ బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్ దేర్ఫోర్ దేర్ షుడ్ బి కనెక్షన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chaitanya.

0: അജ്ഞാന ഹൃദയഗ്രന്ഥേർനാശേ ശ്രുതി. പ്രേമസ്വരൂപ
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: മോക്ഷമെന്നത് ആകാശം നുണ്ടി ഊട്ടിപ്പടതു.
1: ലിബറേഷൻ ഡസന്റ് ഡിസെൻഡ് ഫ്രോം ദ സ്കൈ.
0: പാതാളലോകം നുണ്ടി പുട്ടി രാതു.
1: നോർ ഡസ് ഇറ്റ് കം ഫ്രോം ദ ബോട്ടം ഓഫ് എർത്ത്. പാതാള
0: ഭൂമിനന്തു മനക്ക് ലഭ്യം കാതു.
1: യു ഡോണ്ട് ഗെറ്റ് ഇറ്റ് ഓൺ ദിസ് എർത്ത് പ്ലാനറ്റ്.
0: അജ്ഞാനമുന മന ദൂരം ഗാവിച്ചുകൊന്നപ്പോഴേ ഇട്ടി പവിത്രമായിട്ട് മോഹക്ഷയമായിട്ട് മോക്ഷം നമുക്ക് ലഭ്യമാവുന്നു.
1: ദ മൂവ്മെന്റ് ദ ഇഗ്നോറൻസ് ഇസ് ടോട്ടലി കിൽഡ് ദെൻ യു വിൽ ഗിവ് അപ്പ് ഓൾ അറ്റാച്ച്മെന്റ്.
0: ജന്തുവിനാം നരജന്മ ദുർലഭം. മാനവജന്മം ചാലാ ഉത്കൃഷ്ടമായിട്ടുണ്ടെങ്കിൽ സൗജന്യമായിട്ടുണ്ടെങ്കിൽ സൗശീല്യമായിട്ടുണ്ടെങ്കിൽ
1: ഹ്യൂമൻ ലൈഫ് ഇസ് നോബ്ലെസ്റ്റ് ആൻഡ് ദി ഹൈയസ്റ്റ് ഫുൾ ഓഫ് ഫ്രാഗ്രൻസ് and all abilities.
0: Aneka janmala punya phalamunu proku chesi andinchi andukunnatvanti oka janmam ee manava janmam.
1: Human life is the result of merits of the past lives.
0: Enta tapasru chesi enni prarthanalo salipi enni vidhamaina shramalako manam oorchi tattukoni nettukoni munduku saagi vastunnadi ee manava jeevitam.
1: This human life is carried on in penance, prayer, the struggle.
0: Inta sraminchi palinchinatvanti oka ee manava janmamunu sarthavu kaavinchukonaka nirthakam chesukuntunnam ee naadu.
1: Having got this human life out of so much of past merit, we are not able to work for its redemption.
0: ഈ മാനവ ജന്മം യൊക്കെ ഉത്കൃഷ്ടത ഏമിട്ടി.
1: വാട്ട് ഈസ് ദ ഗ്രേറ്റ്നെസ് ഓഫ് ഹ്യൂമൻ ലൈഫ്.
0: ദീനി യൊക്ക ലക്ഷ്യം ഏമിട്ടി.
1: വാട്ട് ഈസ് ദ പർപ്പസ് ഓഫ് ലൈഫ്.
0: ദീനി യൊക്ക ഗമ്യം ഏമിട്ടി.
1: വാട്ട് ഈസ് ദ ഗോൾ ഓഫ് ലൈഫ്.
0: എന്നു നിമിത്തമായി മനം ഈ മാനവ ജന്മം ധരിച്ചാം.
1: വൈ ഹാവ് വി ടേക്കൻ അപ്പോൺ ഔർസെൽവ്സ്.
0: ഈ സത്യാനി പറ്റി മാനവനെ കൊടുന്നു ഗുത്തിഞ്ചവൽസിന അവസരം.
1: എവരിവൺ ഹാസ് ടു റെക്കഗ്നൈസ് ദിസ് ട്രൂത്ത്.
0: കാനി ദുരദൃഷ്ടവശാത്തു മാനവ ജന്മം ലഭ്യമായി കൂടുന്നു ഇട്ടി പവിത്രമേൽപ്പെട്ട തരുണമുനന്ദു ദീനിനി സദ്വിനിയോഗപ്പെടുത്തുകൊള്ളേക്കുന്നു.
1: അൺഫോർച്ചുനേറ്റ്ലി വി ആർ നോട്ട് മേക്കിംഗ് യൂസ് ഓഫ് ദിസ് ഹ്യൂമൻ ലൈഫ് ഫോർ ടു അച്ചീവ് ഇറ്റ്സ് പർപ്പസ്.
0: ഈ വിശാല പ്രപഞ്ചമുനന്ദു പശുപക്ഷി മൃഗാദുലു കൃമികീടകാദുലു ചീമ ദോമലു കൂടനു തമ തമ യൊക്ക കർത്തവ്യാന്ന് താമ നിർവർത്തിച്ചുകൊണ്ടു വസ്തുന്നായി.
1: ഇൻ ദിസ് വാസ്റ്റ് ലാൻഡ് ഇഫ് ആൻ ബേർഡ്സ് ബീസ്റ്റ് the ants and the mosquitoes also discharge their own duty.
0: Gora krura mrugamulu kudanu tama yokka kartavyanni tam nirvartistu vastunnayi.
1: The wild and the cruel animals also do their duties.
0: Kani manavudu tama kartavyanni tam nirvartinchadam vismarinchadu.
1: But man has forgotten to discharge his responsibilities.
0: Kalamu prachanda marutumale ati veganga kadiripothunnadi.
1: The time is passing off like the whirlwind.
0: ദേഹമുനക്ക് കേടായించినటువంటి ആയു പ്രമാണമു മഞ്ചുഗഡ്ഡ വലെ ക്ഷണ ക്ഷണമുനക്കു കരിగిపోతున్నది.
1: ദ ലൈഫ് സ്പാൻ ഈസ് ഫാസ്റ്റ് ഡിസപ്പിയറിംഗ് റിഡ്യൂസ്ഡ് ലൈക് ദ മെൽട്ടിംഗ് ഓഫ് എൻ ഐ.
0: കാനി മാനവുടെ തന കർത്തവ്യാനി ഗുത്തിഞ്ചക പൂർവമേ കായമുന വദലിപോతున్నాడు.
1: But man is leaving this body before he realizes the very purpose.
0: മാനവ ജന്മം ലഭ്യമായി പ്രയോജനം ഏമിട്ടി.
1: What is the use of this human life?
0: ഈ മാനവ ജന്മം യൊക്ക ഉത്കൃഷ്ടത ഏമിട്ടി?
1: What is the greatness of this human life?
0: നരജന്മ ദുർലഭമു ഏമിട്ടി ദീനി യൊക്ക ദുർലഭം?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ഈ സത്യാനി മാനവുടു ഏമാത്രം കൂടനു വിചാരിച്ചതല്ല ലേദു.
1: Man is not inquiring this factor.
0: ഗുട്ടിഞ്ചതല്ല ലേദു. പ്രാർത്ഥിച്ചതല്ല ലേദു.
1: He is not understanding it nor does he conduct himself accordingly.
0: മാനവ ജന്മം ചാലാ പവിത്രമൈനది.
1: Human life is highly sacred.
0: Inta pavitramainatvanti ee janmamunu manam enni vidhamainatvanti oka sadupayogamu chesukovali.
1: We have to make full use, good use of the sacred life.
0: Kani ee sadupayogam jaragatam ledu.
1: But we are not making proper use of
0: mana kalamunu karmamunu kayamunu kudanu manam vyarthamu gavinchukuntunnam.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు ఎందే మన జీవితంను అంకితం గావించుకుంటున్నాం?
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు ఎందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇదియే మన లక్ష్యమని భావించి, ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కానీ మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: Then wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu bendu baru. Enda barunu buddhulu bendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ట్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఈస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ ఈస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికి, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు సాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియలీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెజెంట్.
0: శాంతి భద్రతలు తన యందే ఉన్నవి.
1: Peace and security are with him.
0: సర్వము తనయందే ఉన్నది.
1: Everything is within you.
0: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావం చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutantaratma aneetundi satyanni prati vyakti kudanu chakkaga artham chesukunte ee vidhamainatundi okka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understands this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappatikini oke vidhamainatundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్, ఇన్ ఫైట్స్, వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్
0: ఎవడు సజ్జనుడు ఎవరు దుర్జనుడు అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్ ఐదర్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వే టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసక శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: ది ట్రూ మదర్
0: సత్యమే తల్లి.
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: సత్యములకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: ఇట్స్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: దీని మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను పనికిరావు.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, అన్చేంజబుల్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: ఇన్ ఆర్డర్ టు విజువలైజ్ డివినిటీ యూ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ద కవరింగ్ of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగ ద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer, they are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగ ద్వేషములను మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe.
0: జగత్తంతా కూడాను దైవ స్వరూపంగా రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: Vidyarthulara.
1: Students.
0: Nijamga meeku aadhyatmikam ante edo pedda shramaga kanipistuntadi.
1: You think that spirituality is very difficult.
0: Meeru nerche vidyalakante chaala veyyinte oka sulabhamainatundi.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: Ee vidyalakante laukikamaina vidyalakante ee aadhyatmika vidya atyanta sulabhamainatundi. Atyanta chaala sulabhamainatundi.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
1: As you do not know, you find it difficult.
0: ABCDలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabets ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికీ ఈ ఏబీసీడీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: As you age and advance in study, the ABCD becomes so simple.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్. మన దేవ
0: విహితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఎక్కువైనందున వేదశాస్త్రములంత పేదబడియే.
1: As this modern education ABCD learning has become more and more, people have forgotten the Vedashastra.
0: ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge education.
0: ఏది MA BA?
1: What are these degrees?
0: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూ.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిందించుకునే కోసమని మనం ఈ చదువు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: Manasu nindali, hrudayam pandali.
1: The heart should fructify, the mind should be gratified.
0: Adi jnanam manaku hrudayaveshanga vastuntadi.
1: And then there comes the real trait in you.
0: Ye ekka degree teeskunnappudakini employment office lopala register chestadu, inka daniki tirigatam lopale tana kaalam anta vyaktam chesukuntadu.
1: Whatever degree one might receive, he registers his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణములను చేకూర్చదు.
1: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
0: అన్నింటికి నీకు మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్యధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and non-violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sattakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్న.
1: Without these human values, there's no value in occupying the exalted positions of authority.
0: ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్న.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ
2: గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the
0: foundation.
1: Our human life is present at the center,
0: surrounded by four walls.
1: Every house should have four walls.
0: ఈ నాలుగు గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం.
1: Our life is spent at the center.
0: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
1: Today walls.
0: నివాసం జరగలేకపోతుండాలి.
1: There's no life actually.
0: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
1: We are just spending our lifetime under the shade.
0: ఈ మానవత్వము.
1: Is that the human life?
0: పచ్చలు బ్రతకడం లేదా?
1: Don't you find birds?
0: తిమికీటి కాదులు బ్రతకడం లేదా?
1: Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగములు బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్.
0: అవి ఏ బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: కానీ మానవుడు 5 years plan, 10 years plan వరకు కూడాను ఇంకా వృద్ధి చేసుకుంటూ ఉంటాడు.
1: బట్ మ్యాన్ థింక్స్ ఆఫ్ 5 year plan and more and more.
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
2: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేలా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలి we study so much and struggle hard, but we don't have
2: janadu
1: full happiness.
2: Konam chikkulanunduchu
1: to fill the small belly
2: koti vidyalam punika meerane chi
1: with all the determination we study well.
2: Paripurna sukhamunu pondaleka
1: we are not able to get the total happiness.
2: Ee manava jati dukkhamuna braggaga netiki
1: why should this human society be full of grief?
2: Manava.
1: Oh man, understand this.
0: Yemti manam chestundedi?
1: What is that we do?
2: Nidura nundi lechi.
1: Right from the time we get from bed.
2: Mari nidura poyadu dadi.
1: Until we retire.
2: Pottakai haddunu padduleka.
1: Without any limits for our living.
2: Yayamandaga jeevitu jeevitambu.
1: We spend all our life.
2: Nee vidya daravosi.
1: We dedicate, spend all our life.
2: Aravinda jalachuni vismarinchi.
1: We forget God.
2: Ye pedda sukhamu nonditiro. Preetiga yochana cheyu. Manava.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
2: Preetiga yochana cheyu. Manava. Preetiga yochana cheyu. Manava.
1: Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: వాట్ ఆర్ ఎసెన్షియలీ రిక్వైర్డ్ ఆర్ ద మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూ.
0: ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం అనేటువంటివి అడుగంటిపోయినాయి.
1: Today in society, you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
1: You don't find them anywhere.
0: ఈ ధర్మములు, న్యాయములు అంతా కూడా అడవి పాలైపోయింది.
1: ఫైండ్ ద మొరాలిటీ అండ్
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడా గ్రామములో నిండిపోయినాయి.
1: విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ క్రూయల్టీ.
0: ఏ రోగములకైనా నివారణకు మందు ఉన్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ అండ్ రెమెడీ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ డిజీజ్.
0: కారణం ఏమిటి? స్వార్థము, స్వప్రయోజనమే.
1: ద రీజన్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థము అవసరమే.
1: You need to be
0: సప్రయోజనం అవసరమే.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైనటువంటి ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్, దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
1: What kind of happiness you have in this body? What is happiness?
0: Tinatam sukhama?
1: Eating?
0: Nidrinchatam sukhama?
1: Sleeping?
0: Biddala ganatam sukhama?
1: Or have progeny, children?
0: Dhanam sampadinchatam sukhama?
1: Or money?
0: Ledu ledu.
1: Nothing.
0: Deni yandu sukham ledu.
1: There's no happiness anywhere.
0: Aa sukhamlanta kodanu chanavani kodam.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుదన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తరువాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషన్ ఏ వస్తుందో మోషన్ ఏ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యూ
0: అది ఆనందం అనుకుంటారు.
1: యూ థింక్ దట్ దట్స్.
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యూ గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యూ వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యూ హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాటర్ కావాలి అంటాడు.
1: అండ్ యూ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యూ హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడా ఆలు మొదటికి జపడాలు. కొరియా వార్
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మోమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్. హీ సేస్, డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పారు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ టు త్యాగరాజ్ హూ సెడ్, ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things to make.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is not.
0: కానీ మితి మీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: But you should not be in excess.
0: ఎంత వరకు అంత, enough.
1: You should have the extent enough.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: To the extent enough needed.
0: మనం భుజిస్తున్నాము.
1: You eat.
0: బాగా భుజిస్తున్నాము.
1: You eat more.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Poorge bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Chinnatvanti danini vadalali.
1: That which has to be is partaken
0: must be sent out.
1: You breathe in and that must be
0: exhaled. It's
1: not possible to
0: hold it. We must
1: earn money like
0: this. All that
1: earned must
0: be sacrificed. It
1: should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: poor. మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములను చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజయా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ సాక్రిఫైస్.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ది బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: Ashtipasthini tyagam cheyyala?
1: Or should we sacrifice your property?
0: Kaadu, kaadu, kaadu. Bhagavantudu deenni edi tyagam cheyavani cheptam ledu.
1: God never tells you to sacrifice these things.
0: Ee durgunanni tyagam cheyi.
1: Give up, sacrifice the bad quality.
0: Bhagavantuni kuda nee ivvalsinatundi mee sadgunalu bhagavantudu emaatram koratam ledu.
1: God doesn't want your good qualities or virtues.
0: Mee durgunalu bhagavantuniki andinchandi.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: Evaru dinni nachinatundi variki andinchali.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరు అంగీకరించరు.
1: Nobody will
0: relish. ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: చూడండి,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు, పొరపాటు, పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము, ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: Chaala panikiranaatvadiga untundali.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: Chaala malinyam cheri untundali.
1: It is very dirty.
0: Enta chuttani kudanu impuga untundadu.
1: You don't want to look at it.
0: Aa yokka 100 rupayal note bichiganiki ichina gaani ishtapadadu.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్,
0: ఎవరు
1: నోబడి విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు, పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండ పోయి ఇచ్చేసి అద్దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యూ సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్, దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: Nobody will accept you. The
0: తల్లి కానీ, తండ్రి కానీ, పుత్రుడు కానీ, భార్య కానీ, బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటుని మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్, అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్, నాట్ రేజ్, గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా, గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: Keep those bad qualities in the God
0: way. జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: And you will be happy and the world will be happy then.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: Don't keep anything bad.
0: ఎవరికి అందించకండి.
1: Don't pass it on.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: Offer it to God.
0: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: Oh God, I offer all my actions so as to please you.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అంతా అర్పితం చేసి.
1: Offer everything to God. Who is your mother? You are a father.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: అర్పితం అంటే ఏమిటి?
1: What do you mean by the surrender offering?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: Not to sit like a lazy fellow.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: All your actions must be offered to God.
0: వారి తమ తానే అందిస్తాడు.
1: And he will give you the reward.
0: నువ్వు రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: You must write your letter.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్ యు.
0: అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికదే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
0: దేర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నువ్వు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యూ డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యూ జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యూ డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: There is a student.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punaha, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెట్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్, నాట్ వర్స్.
0: ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారికి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
0: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఎ పిల్.
0: నీవు ఇంటికి పోతే ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తావు, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first
1: modern
0: semester,
1: youth wants
0: this second semester, third semester, post, you want the test loop, any test loop jarugutundi.
1: You got so many tests, first semester, second semester and so on.
0: Ee vidhanga pillalku test ante chaala test.
1: The students have got taste in these tests.
0: Velladu veskunnadu.
1: Well, he has swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned
0: her. Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, why is he?
0: Ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of
0: the son. Naa talli nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్డ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికి దుఃఖం వచ్చింది పాపం.
1: దే వర్ ఆల్ ఫీలింగ్ దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ది ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆవేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సోయారి సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్ వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త అదరిపోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ద ఫాదర్
0: లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి. ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆయన ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్ ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
1: If I die, my parents will not be able to live.
0: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
1: So I am not prepared to drink this tumbler water.
0: నీ భర్త బ్రతుకుతాడమ్మా నీవు చావు.
1: Your husband will come back to life. Better you die.
0: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు తానే పోని స్వామి.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: సరే తల్లికి చూపించాడు అమ్మా నీవు త్రాగుతావా అని.
1: Then he asked mother, are you ready to drink?
0: అయ్యో నాయనా ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది. ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు. వాళ్ళకి పెండింటి కావాలి. ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి. నేను ఎట్లా చచ్చిపోయేది.
1: ద మదర్ సెడ్ ద ఫస్ట్ డాటర్ కేమ్ ఫర్ డెలివరీ. దేర్ ఆర్ టూ మోర్ డాటర్స్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ టు బి మ్యారీడ్. హౌ ఎమ్ ఐ టు డై నౌ.
0: సరే తండ్రికి చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ఫాదర్.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్దని నేను.
1: I am the head of this man.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: And two ladies will be remaining.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: And the daughter
0: నా భార్యకు ముండం వస్తుంది.
1: And so also the wife.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: So there is no man to look after.
0: కాబట్టి ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: All the three have gone in.
0: ప్లాన్ వేశారు మాస్టర్ ప్లాన్.
1: They devised a master plan.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: They said Swami.
0: మీరెంతో దయామయులు.
1: You are one of compassion.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు. నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్
0: బాబు నీ ధర ఏం చెప్పింది. తల్లి ఏం చెప్పింది. తల్లి ఏం చెప్పింది. కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ. లైఫ్ ఇస్ మిజరీ. డెత్ ఇస్ మిజరీ. నో వన్ హ్యాస్
0: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుని మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి తప్పులేదు.
1: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్ నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్ టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్
0: ఎనీబడీ. ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హ్యావ్ టూ మచ్ రిలేషన్
0: ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: Because of so many threads interwoven, it's so strong.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: If you separate out the threads, you can cut it off.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: Therefore, let all the love to be directed towards
0: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: Consider everyone as the form of God.
0: అందరిని సేవించు.
1: Serve all.
0: అందరిని భజించు.
1: Love all.
0: అందరిని నీవు విశ్వసించు.
1: Have faith in everyone.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యు షుడ్ బి కేర్డ్ అవే. దేహము
0: భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా ఆర్ ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
0: దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
0: క్షేత్రం ఇది.
1: It is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: మరినపు కొంప.
1: The body is full
0: of రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It is full of diseases.
0: జాత సంచరణము పొందు దుంప.
1: It perinates like
0: a సాగర మీదగలేని కంప.
1: It cannot cross across the ocean
0: దలంప.
1: Therefore it is full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనం.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైన అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: Dharmikamina samargamlo praveshinchandi.
1: And develop ethical values
0: and anubhavinchandi.
1: And experience the
0: laukika meeku sugamga untundi.
1: And then you will enjoy this world.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeku ee yokka paakshali endukani కళాశాలను ఎందుకని ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్ట నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెదమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని ఒక దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ టు ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు. ఇన్ ఫ్యాక్ట్ యు మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యు లిసన్. ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి. అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

0: మాట ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురలీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఈస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ నేచురలీ మైండ్ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక ధార్మిక ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth that
0: ఆచరణ యందు ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికం యొక్క ధర్మము.
1: సో ద మోరల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధార్మిక్ వాల్యూ?
0: న బ్రూజాత్ సత్యం అప్రియం.
1: డు నాట్ సే అన్పాలటబుల్ ట్రూత్.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ నెవర్ అటర్ ఎ లై.
0: ఇంతే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: వీ షుడ్ నెవర్ పబ్లిసైజ్ ఆర్ ప్రాపగేట్ అన్ట్రూత్.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మేనర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ అన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: దేర్ఫోర్ ట్రూత్ మస్ట్ బి యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్.
0: ఇది ధర్మము.
1: దిస్ ఇస్ ధర్మ.
0: ఇంకా ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
0: సత్యం బ్రూయాత్ నైతికం.
1: టెలింగ్ ట్రూత్ ఇస్
0: బ్రూయాత్ సత్యం అప్రియం.
1: నాట్ టెలింగ్ ట్రూత్ ఇన్ అన్ అన్అక్సెప్టబుల్ వే.
0: ఇంకా ధర్మం అనేటువంటిది ఈ విధమైనటువంటి మార్గంలో ఉండినప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ సో మెనీ డౌట్స్ రిగార్డింగ్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మిక్ తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తుందా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: Man has the five elements within.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: He has got as the basis
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: ధర్మము,
1: righteousness,
0: శాంతి,
1: peace,
0: ప్రేమ,
1: love,
0: అహింస,
1: non-violence.
0: ఈ ఐదు కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: ఆల్ దీస్ కాన్స్టిట్యూట్ హ్యూమన్ వాల్యూస్.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు.
1: హ్యావ్ బీన్ బోర్న్ యాజ్ ఎ లివింగ్ being a man, however long he might live without realization of the human value, he is no man.
0: Kevalam oka adyeshamu itantivanta kuda manavata kudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanni nu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gulamunu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Chitta sankalpamula cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamula cheta sadhuvagunu.
1: With truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Inadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhuvagunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shanti ki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: When once dharma righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: సత్యము అనేటువంటిది ప్రథమ విలువ.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: The very first value, truth, is lost.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in job.
0: ముందుకు పోలేము.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడు ఇంకా జీవించలేడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ లాస్ట్ అండ్ గాన్, వన్ కెనాట్ సస్టైన్, కంటిన్యూ ఇన్ ద మారల్ స్పిరిచువల్ లైఫ్. ప్రస్తుత
0: పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు లివ్ బై అటరింగ్ అన్ట్రూత్.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి,
1: లైక్ దిస్ ట్రూత్ ఈజ్ లాస్ట్,
0: మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు.
1: అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గివెన్ అప్.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సులేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ది ఫస్ట్ వాల్యూ, ట్రూత్.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ, రైచ్యూస్నెస్,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: Dharmanni manam kolipoyina mana bujibulamne kolipoyinatunte varam avutam.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: Shantini manam kolipoyina,
1: if peace is gone,
0: mana kadupe kolipoyinatunte varam avutam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bujinchede etla, ee dehamnu kaapadukunede etla?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ త్రీ,
0: ప్రేమ లేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: లైఫ్ వితౌట్ లవ్ ఈజ్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్ డెడ్ బాడీ.
0: ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: It's not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: But in the modern society, there's no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీ హాజ్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ.
1: There is enmity within.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై రియల్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఈజ్ మ్యాక్సిమం.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటే అది ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it is expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Parati
1: wealth and
0: youth. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time.
0: ఒక క్షణంలో పోయేటువంటిది ధనము.
1: Money also would be lost
0: accordingly. ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి.
1: And reputation, name also would be lost in a moment.
0: కదిలిపోయేటువంటి మేఘములే.
1: These are all the passing clouds.
0: ఏది శాశ్వతం కాదు.
1: None of these are permanent.
0: కానీ
1: but
0: ఒక్కటి మాత్రం.
1: One is permanent.
0: అది సత్యం కీర్తి స్థిరం స్థిరం.
1: The truth and good name are permanent.
0: మనం మంచి పేరును సంపాదించుకోవాలి.
1: We should get a good name, reputation.
0: మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి.
1: And we should be highly reputed, be famous.
0: ఎట్ల మనకు మంచి పేరు వస్తుంది?
1: How is it possible?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: Speak well, softly. This is one way of becoming
0: నీవు మంచినే మాట్లాడు.
1: Speak good.
0: నీ చెవులను మంచినే విను.
1: Let your ears listen good.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తోనే నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్ బ్యాడ్ హియర్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ లిసనింగ్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము చెడ్డను మాట్లాడటము చెడ్డను చూడటము చెడ్డను చేయటము చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ స్వరూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ వీ లిసన్ బ్యాడ్ థింగ్స్ వీ సీ బ్యాడ్ థింగ్స్ వీ థింక్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ నేచురలీ వీ బికమ్ బ్యాడ్
0: కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్
0: బ్యాడ్? చూపు నుంచి కలుగుతుండాలి.
1: Yes, this badness is out of
0: the శ్రవణం నుంచి కలుగుతుండాలి.
1: The listening is the cause.
0: మన వాక్కు నుంచి కలుగుతుండాలి.
1: The words that we speak.
0: మన థాట్స్ నుంచి కలుగుతుండాలి.
1: The thoughts.
0: మన యాక్షన్ నుంచి కలుగుతుండాలి.
1: And actions too.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో
1: ప్రవేశపెట్టేటోర్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ వీ షుడ్ హావ్ అబ్సల్యూట్ చెక్ అండ్ కంట్రోల్ ఆన్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్,
1: they are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ దీస్ ఫైవ్ సెన్సెస్ సేక్రెడ్.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్,
0: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చులతోనే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: ఇవన్నీ నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN, man అన్నారు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ, లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ, లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ది సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: సమ్యక్ దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual practices,
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సగినటువంటి ఒక స్థానంను మనం పొందగలము.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వ్యంతర చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: హౌ టు నో డివినిటీ?
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: దో వీ నో, వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: దిస్ ఇస్ దిస్ speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: వీ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ డిఫికల్టీస్.
0: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: బట్ వీఆర్ షూర్ టు ఫేస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ హైలీ డేంజరస్.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్
0: ఆస్పెక్ట్. సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడు రా.
1: హీ స్పీక్స్ ట్రూత్.
0: సత్య హరిశ్చంద్రుడు.
1: సత్య హరిశ్చంద్ర ద కింగ్.
0: తన యొక్క మాట నిమిత్తం నిలిపెట్టుకునే నిమిత్తమై
1: టు కీప్ అప్ టు హిస్ ప్రామిస్.
0: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
1: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: భార్యను చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్
0: ఆఫ్ హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ ఎ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపర,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు ఈ కష్టంలే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపర, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపర హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఎ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్.
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికి నాకే చింతనూ లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్
0: ట్రూత్. మీరు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యూ ఆర్ ఫర్
0: మీ. కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్నాను.
1: You put me on sale to any rich man, still hold on to the truth.
0: నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: You be prepared to sell me out, but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హీ పాస్ త్రూ, హీ హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier his name was హరిశ్చంద్ర.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈస్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వీ ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మోమెంట్ టు మోమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కష్టాలే జీవితమా? కడగండే జీవితమా? ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటి పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటుంది.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
1: a sage, the embodiment of truth,
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి అనియ
1: ఓ సేజ్
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచితే అంటే అపకారము.
1: If he says I have not seen, it is a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: అపకారం నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remained.
0: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
0: నా సత్యము తప్పకుండా
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ద
0: మృగము అపకారం జరగకుండా
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
0: నాకు భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినా అది
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భూవి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేటువంటిది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
0: సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపని నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: And he blessed the sage with a liberation ultimately and blessed himself.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం వద్దు సత్యం వద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
0: అంతేకాని అపకారం జరిగడానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డోంట్ నాట్ స్పీక్ లైస్ పుట్టింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
0: చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్
0: ప్రాక్టీసెస్. గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరాల అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: దీని ఆధారముగా చేసుకున్న బుద్ధిజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారథ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనస్సును కేంద్రంగా తీసుకుని,
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ ద సెంటర్,
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ ద సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో.
1: Take that conscience as standard.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్ ఎఫ్
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్,
1: ద ఫస్ట్ ఎఫ్,
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్,
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గంను వదిలిపెట్టి,
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని విధముల కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: Picture love, picture love.
1: It is all happiness of a movie, a picture.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: He pretends as if he is smiling and happy.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ.
1: He acts as if he is happy but he is not
0: happy. శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
1: He exhibits as if he is in peace but not so in reality.
0: Artificial life గా మారిపోయింది.
1: Life has become artificial.
0: No heart.
1: There's no heart.
0: Only art.
1: Only everything is art.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది.
1: How long can we live like this?
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: Give up. Keep yourself distance from art.
0: చేయండి.
1: And follow the heart.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: That is the true ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే,
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియస్నెస్,
0: లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది, ఇది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Mana pranamu, udi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Kaani adi ardham varaku maatrame udi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala, consciousness lopala deenam gaavadaniki avakasam ledhu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam deenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ల ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్.
0: క్రమక్రమేణా ఆ బెలూన్ తిన్నైపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టను పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్ ఇట్ బర్స్ ఎట్ వన్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
1: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
0: అరౌండ్.
1: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ్.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జ్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది టేస్ట్ ఆఫ్ ది షుగర్?
0: తీపి.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: పానకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్ సిరప్.
0: కాఫీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్ సో స్వీట్.
0: టీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటుంది.
1: ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమని మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతి మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈస్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈస్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈస్ ద రూఫ్.
0: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిలచదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద న్యాచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: మనం పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem
0: డైవర్ట్ చేయాలంటే
1: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీ ప్రపంచపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద వరల్డ్లీ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: వ్యాపారంపై ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆన్ ద పొజెషన్స్ అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తిపై ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు.
1: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు డైవర్ట్.
0: డైవర్ట్ చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: ఒరే నేను బిజినెస్ చేస్తున్నానే.
1: I am a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I am a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in the same way.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, you have given me this heart.
0: Magini dalane arpintu mahita murti.
1: Let me offer the same heart.
0: Maraga vere medettu nee paada archanakunu.
1: What else can I offer you, O God?
0: Anjalikintu andukovayya neevu ani arpitam chey.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: Nadi heart.
1: The heart doesn't belong to me. It is your gift.
0: Nee ichinatundi neeve teesko.
1: You better you take back the one you gifted.
0: Ee deham nadi kaadu.
1: Body is not mine.
0: Ee deham kuda neeve ichinatundi.
1: Body is your gift.
0: Ee ichindi neeke arpitamu.
1: I am surrendering it.
0: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ఇట్ వితౌట్ లవ్, వి ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: Therefore, if we do it with love, it is service.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: Whatever you do with love is service.
0: ప్రేమతో చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ హిస్, యూ విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ది హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు.
1: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నాడు.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యూఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హిస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అంటుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీడ్ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
1: బట్ ఈజ్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్,
1: ఓల్డ్ ఈజ్ గోల్డ్.
0: అతనే గాడ్.
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ narrates
0: idantha kevalam
1: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
1: only to melt god
0: bhagavantuni manasu ee vidhanga varnanto karagadu
1: god will never melt will never be melted by your description
0: prema chetane karugutundi
1: is your love that melts him
0: prema rahita marubhumulalo
1: in this barren land without love
0: prema ankuramunu pomda
1: for the seeds of love to sprout up
0: premaveshamutu
1: with all the joy of love
0: premaladulu pravahim pagamurali ganamu seyagade krishna ganamu seyagade
1: for the seeds of love to sprout up on the barren land without love for the river of love to flow. Let all the wicked qualities flow along this river of love. In fact, seeds of love have got to be sown. Then there will be rain of love. Then there will be harvest. Everything that's born of love transforms into love ultimately. Embodiments of love. You are all the embodiments of love. You may not have this or that, but you have love. There are none here without love. You may search all over the world, none can say that he has no
0: word.
1: He may not love anything, at least he loves his money. He has diverted his love towards money. So all are embodiments. All are divine.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడమనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ఎస్పైర్ అండ్ వర్క్ ఫర్ గాడ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: సో లాంగ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ మ్యాన్, yes, you have to work for
0: God. అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment
1: God.
0: Of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment,
0: you are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వారు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్, అందరు కూడాను,
1: ఆల్,
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
0: ప్రేమ చేతనే అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెటింగ్
0: లవ్, తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే,
1: వాట్ వీ షుడ్
0: నౌ, ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నౌ ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్, పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్,
0: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే,
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్ సీడ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలోని నాటి నీరు పోయి,
1: యూ హ్యావ్ టు,
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ ఇట్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము,
1: దట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము,
1: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

చిత్తం శుద్ధి లేని రిత్తమానవులకు ఆత్మతత్వమిట్టు లబ్బునకు ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఉన్న మాట.

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కానీ మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మపరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సెక్యులర్ worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: వలయు విద్య వెనుక జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, excepting textual knowledge we don't have anything else.
0: ఈనాటి విద్య కేవలము ధన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కానీ గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యలు రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనముల రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandham ainatvanti yokka, shaurya sahasalu kudanu, chala takkuva.
1: And from the point of the courage and the valor, is also little.
0: Naitika dharmikamla ainatvanti gunamulu, adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpa cheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society, and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamulaga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, it's Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people.
0: Shambhuku, shaurya sahasala adhikanga untunnayi, gunam takkuvuga unde. Shivaji kumarudainatundi Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kalukane, Shivaji vale, Shivaji kumarudu, kirti pratishthalanu nilupukolekapoyadu.
1: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: Kanuka prachina kalam nundi kudanu mana bharata deshamunandu seela sampattike pradhanamainatvanti viluvanu andistu vachindi.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka perunu ranimpa chesukunnadu.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu yematram kodanu thanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kodanu kattakarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madesenu putrulu leni aa sukunakun pempondeni durgatul.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukham anubhavinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had?
0: ఏ పుత్రులు అయినటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఇస్ ది ఫేట్ ఆఫ్ శుక, దో హీ డిడ్ హ్యావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులమును నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: ఇన్ రూయిన్. దృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ దృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం జరిపినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ దృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me later.
0: అంతే కాక నేను పాంచాలిని.
1: Further, I am పాంచాలి.
0: ఐదు మంది భర్తలు నాకు.
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడాను అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dared to open mouth.
0: పురస్కరించుకొని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ డే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ నోబుల్ వర్చ్యూస్ షైన్డ్ లైక్ ప్రెషస్ డైమండ్స్ ఇన్ భారత్.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము, ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్. The mother, father, preceptor, and God.
0: Kani, daivadhyaku viruddhanga veeru pravartinchinappudu tallinaina sare tyajinchinaru, tandrinaina kudanu tyajinchinaru, gurunaina kudanu vakyamunu ullanginchinaru, daivaniki arpitamaipoyaru.
1: If the matter in pertaining to God, they are ready to sacrifice mother, father, and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatvanti oka talli Kaika పవిత్రమైనటువంటి యొక్క, నిర్మలమైనటువంటి యొక్క, నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైకద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్యాషన్?
0: దోషం ఏమిటి?
1: వాట్స్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
0: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: ప్రాకృతమైనటువంటి దీని కోసం కాదు.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of Dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: భరత డిజోబేడ్ ఈవెన్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువను అన్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరవను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతిస్తూ వచ్చాడు.
0: He disobeyed father and started thinking of God.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
0: దిస్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
1: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ది ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: He came to Bali Chakravarti, Emperor Bali.
1: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
0: O king, he is not the ordinary one who came here.
1: Kevala moodu adugulu ettu maatrame untunnadu.
0: He is so short.
1: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
0: But he will occupy all the three worlds.
1: Kanuka itanni ee maatram kudanu nivu oka samanyamaina brahmanu vale nivu visveshinchavaku.
0: Never consider him as an ordinary brahmin.
1: Itanu మహా విష్ణు స్వరూపుడు.
0: హీఈస్ విష్ణు హింసెల్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యమును విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చేయ అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి?
0: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: God is asking.
1: ఎవరిని అడుగుతాడు?
0: Whom is
1: asking? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నది.
0: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
1: బ్రహ్మాండమంతట బ్రబరుచుండెడి తనకు ఆలయం గుణమచ్చ అలవియగునా.
0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగునా.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: బ్రహ్మాండమంతయు బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి భక్ష్య భోజ్యము తనకు పెట్టదగున.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి, ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞని మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: He wanted God, God alone.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: Emperor Bali also dedicated his life.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: One may take to acts of charity by offering the land, the cow, the clothes, the gold, so on so forth.
1: కాని బలి చక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు.
0: But Emperor Bali offered himself.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కాని ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
0: But modern people consider charity and sacrifice synonymous.
1: పొరపాటు.
0: It's a mistake.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడాను కొంత అందించవచ్చు.
0: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
1: తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యూ లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: Sacrifice means preparedness to offer even life.
1: తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: Giving that what you like most.
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: Giving that what is endearing to you is sacrifice.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: So there is wide difference between charity and sacrifice.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులో లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడయ్యా.
0: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షూ టు బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: బట్ ది స్పిరిట్
1: మారేది కాదు.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: ఊరేది కాదు.
0: ఇట్ డోంట్ ఫాల్.
1: ఎప్పటికీ ఒక్కటి.
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్
1: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
1: చక్రవర్తి. శివి చక్రవర్తి
0: నాట్ ఓన్లీ బలి, ఈస్ సిబి ఎంపర.
1: శివి చక్రవర్తి, దధీతి, ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
0: సిబి అండ్ దధీతి, దే ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: శివి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది.
0: An eagle was driven.
1: Kani ayokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the emperor Sibi.
1: Raja nannu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatuvanti natakam idantanu.
0: It's all the drama of Indra. Oh, it's all the drama to test Sibi.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది చక్రవర్తికి.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడా కేమ్.
1: రాజా, నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
0: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గర వచ్చి చేరింది.
0: బికాస్ ఐఎమ్ ఆఫ్టర్ దిస్ బర్డ్ దిస్ కేమ్ టు
1: యు. ఈ పక్షి నాది.
0: సో ఇట్ బిలాంగ్స్ టు
1: మీ. రాజు,
0: యువర్ ద కింగ్.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: యు ఫాలో ధర్మ.
1: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
0: యు అబ్జర్వ్ ఆల్ ది కోడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్.
1: నాకు తెలుసును, కానీ నన్ను శరణి వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరు తిండియో ఎవరు పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను సరణించడం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this Naravastra and spend 14 years
1: confined there.
0: There is no relationship with anything either.
1: కాని రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
0: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
1: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: దో రామ సెడ్ నో బట్

0: రామా, నేను అన్ని విధాల నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: You reclined over
0: శేషశయనుడు నీవు.
1: You are శేషశయన, reclining on
0: నేను ఆదిశేషుడను.
1: I am Adishesha.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండేటువంటి వాడనే నేను.
1: At that time also I submitted myself to you.
0: ఆదిశేషుడని.
1: Today also I am Adishesha.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: I am in the name of Lakshmana.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: Even now I am your servant.
0: నీవు నా పైన నీవు సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: You have got every authority.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిబి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిబుడు చెప్పేస్తున్నాడు శిబి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I will never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I will give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: They brought the balance.
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not
0: go. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: Tyage neki amrutatva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham nena kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudai poyi ee Sibi Chakravarti anetundi vaadu ee Bharata deshamunandu entati manavantaku enta viruvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibulu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata deshamlo kotlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Mood adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్
0: ది ఎంటైర్ స్కై. స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్.
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ట్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేనమామని,
1: without considering that he is the uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలోనెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. They thought so. Kaadu kaadu.
1: No, no.
0: Idi పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఎ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ది స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by
0: doctor. Doctor
1: takes the knife and cuts without any compassion.
0: Doctor ku niddayana kaadu kaadu. Patient pain unnatundi dayachetane kadupunu kosadu.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: Kaani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, you will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kuda nu pettetundi karmanu kuda nu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudiki upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kaani saprayojanam kaani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kaadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవుతుంది. ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటి సింగిల్ చైర్.
1: ది హార్ట్ ఈ సింగిల్ చైర్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ ది డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఆ యొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: అన్లెస్ యూ రిమూవ్ దిస్ భ్రమ ఇల్యూషన్ బ్రహ్మ వాంట్ ఆక్యుపై ది చైర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ బోత్ భ్రమ అండ్ బ్రహ్మ
0: ప్రభావం అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: రెండు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యు మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాను?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, doesn't matter if you have less education. Why 10 acres of barren land?
0: Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the use?
0: 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukane manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: enough. Emiti aa manchi gunam?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatuvanti guname manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: దానిని లోకమంత మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యు.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడురా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడురా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మల్లో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా.
1: వెన్ సంబడి థింక్ ఆఫ్ గాడ్ యాక్ట్ chanting his name, we say that he is divine. We say that he is just God, godly.
0: కరుగు త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి కూరుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనము చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్ ఫర్?
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండికుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలడు గానీ 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హూ హాజ్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివతి సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్.
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరే రావణ హాజ్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంత జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యలన్నీ స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యథార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణు యొక్క చదువు.
1: రావణ ఇస్ పుట్ అనర్థ
0: యథార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెట్ టు రియాలిటీ, యథార్థ.
0: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరంస్
0: కానీ ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand the
0: sacredness. కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితే రతః, సర్వే లోక హితే రతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: Without these, what is the use of this education?
0: కానీ చదువులు చదవలసిందే.
1: Of course you must study.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: For our living we should do job.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: To the extent possible we should serve society.
0: కనుకనే మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: More than our education, the virtue is more important.
0: ఈ నాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: We are just selling out our education for
0: money. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: The entire education has become a matter of business.
0: అమ్ముకోవటము.
1: We just sell out our knowledge.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: Is not to sell it away.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: Is not to be begged.
0: విద్య పంచుకునేటువంటిది.
1: It has got to be shared.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: One has to share.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ
0: జాబ్. కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోస్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లు ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యూఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యూఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్
0: ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering,
0: భక్తి కాదు,
1: we come here for harati.
0: Pichi, pichi.
1: It is not devotion, it's pichi madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము సప్రయోజనము చిల్లులే.
1: The holes of
0: selfishness. ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if it's stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని చక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: Then there's third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevak chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuga chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka nivu salary ni penchukodaniki nivu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
0: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: ఇఫ్ యూ వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్ట్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equally.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: How do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి, శాంతి, శాంతి, శాంతి, శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
2: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
2: ఆది దైవ,
0: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మిక,
0: మూడింటి అందు శాంతి రావాలి.
2: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి,
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
2: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
2: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
2: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమనందు కూడాను లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
2: దట్ డివినిటీ ఇస్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రాంతంలో చెప్పారు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of the same
0: mother. చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: ఇట్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
2: ఐ గెట్
0: నాకెంతనో నీకంతనే,
2: యూ ఆల్
0: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వలీ. దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెడుతూ వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
2: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
2: There's one Ganakokila.
0: Madras lo ippudu ledu paapam. Aana kantham etti paadindante kokali vale untundeetvantadi.
2: She is no more. When she starts singing, it is like
0: aana peri Ganakokila.
2: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
2: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
2: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugulone untundedi.
2: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటేకు ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు గకారములకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు గకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇస్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే ఏంటంటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఇస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాడు.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ది వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగా వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్
0: హ్యాపీ. కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సెక్రెట్నెస్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: नहीं। संसार सगरोतारे सजनों सेवनं विना।
1: To cross the ocean of family, neither the performance of tapas, nor visiting pilgrimage centers, nor learning shastras and undertaking japas will help. If you want to cross the ocean of family, the only path is the service to good people, and dedicate yourselves to service to good people.
0: Talli garbhamunundi జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవుడు వెళ్ళిపోయి ఎడునాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ

బల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో తుదకు దొంగలకి తురో దొరలకవునో తే

0: సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara manavatvamu ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
2: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam anetuvanti yokka vidya uttamainatuvanti.
1: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
2: Sarvottamainatuvanti yokka paropakaramu సర్వ విద్యల కంటే కూడా ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: దట్ టు హెల్ప్ అదర్స్ ఈస్ ది మోస్ట్ డిస్టింగ్విషింగ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈస్ వాట్ వీ షుడ్ రికగ్నైజ్ టుడే.
2: పరోపకారం అనగా కేవలము తోటి మానవులకు దీనులకు సహాయము చేయటము పరులకు సహాయం చేయటము అన్న విషయం మాత్రమే ఈనాడు మనం గుర్తిస్తూ ఉన్నాం.
1: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
2: Paropakaram anaga, deeni arthamu inta maatrame kaadu.
1: The words helping others do not carry with them only this simple meaning.
2: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సేక్రెడ్ మెథడ్.
2: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
1: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
2: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
2: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
2: Mana pranamunaku jeevaatma ani pilustunnam.
1: The life in this body is being referred to by us as jeevaatma.
2: Kaani mana aatmanu maatramu paramaatma ani pilustunnam.
1: But the aatma in us is being called by us as paramaatma.
2: Para anaga kevalamu aatmaku sambandhinchinatuntide kaani toti manavulaku sambandhinchinatuntide artham kaadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
2: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakara paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
1: Here all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
2: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi braminchi raminpachesetundi oka tattvam.
1: The word para here refers to a location which is the location of the Atma in a human being, and it refers to the fact that it is the place of Ananda. It is the inner place of self which is the place of Ananda.
2: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatuvanti oka margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
2: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraktha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
2: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
2: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
2: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
2: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
2: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
2: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
2: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
2: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
2: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్
2: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ద వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
2: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
2: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షము వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
2: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
2: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
2: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పర్ఫార్మింగ్ ది జర్నీ?
2: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
2: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
2: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
2: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
2: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
2: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
2: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మన్.
2: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మ్యాన్ తో మనకు పని అవసరం.
1: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మన్.
2: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
1: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
2: ఈనాడు మనము ఈ ఛత్రమునకు, ఈ కాపలాకారికి, ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
2: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
2: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
2: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీ ఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
2: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
2: కానీ ఈ ఛత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: Why should he go to the place from where he has come?
2: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
1: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
2: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బీ టు విచ్ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
2: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
2: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
1: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
2: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
2: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశ.
2: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: That is why
2: ఈశ్వర సర్వభూతానాం.
1: It has been said that ఈశావాస్యం, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
2: Manamu yachchata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
2: Yetavata mana vachina sthanamu atma sthanamu.
1: Be that as it may, the place from where we have come is the place of atma.
2: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
2: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
2: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
2: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
2: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
2: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
1: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
2: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్సు అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
2: కానీ తపస్సు అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
2: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
2: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
1: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
2: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
2: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: Again, in the bodily type of tapas, there are five different kinds.
2: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
1: To worship God with your body is one type of tapas.
2: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchatamu rendo tapasu.
1: Cleansing internally and externally with your body is
2: moodavadi rujumargamu ani telapatamu moodo tapasu.
1: The third type of tapas is to find the path of truth.
2: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: ది ఫోర్త్ వన్ ఇస్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసి.
2: ఐదవది అహింస అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ అహింస.
2: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
2: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
2: ఈ పెద్దలను దర్శించటం చేతను పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేటెడ్.
2: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
2: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసపియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్.
2: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు. సో
1: లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
2: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
1: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
2: కనుక మొట్టమొదటి మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
2: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
2: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కర్లేదు.
1: తపస్సు డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
2: ఆకలి అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
1: యూ డూ నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
2: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
2: తోటి మానవుల ఎందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్సు.
2: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
2: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
2: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
2: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
2: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danini harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
2: కేవలం దేహమును భావమును పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉండాలి.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
2: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటు పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
2: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
2: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
2: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task to keep your word, your thought and your deed together.
2: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కాని, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కాని, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కాని ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: బై బీయింగ్ క్లెవర్ and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
2: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
2: సంకుచిత భావము. సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
2: దీనినే లుక్ అప్, ఏం హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఏం హై.
2: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
1: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్య యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
2: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యుర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
2: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
1: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవస్ విల్ గో టు కేశవ.
2: అందరి ఎందుకు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
2: Deha tapasulo nalugavadi.
1: This is the fourth type of tapas related to
2: ahimsa. Aidavadi.
1: The fifth one is ahimsa.
2: Ahimsa anaga itarulu baadha pettatamu, pranulanu himsinchatamu, idi maatrame himsa ani manam bhavistunnamu. Chala porapatu.
1: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
2: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమన, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమన అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
2: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
2: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
2: Kanuka ee sahanam aneetundi daarini manam ye naadu abhirudhi gaanchukundamo adi sariyinaatundi ahimsa.
1: The day when we can promote this patience in us to be able to withstand other
2: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
1: The practice by which we can control our sensory organs, that will become
2: eppudu manam indriyanni nigrahinchukundamo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
2: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వీ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ?
2: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
2: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
2: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
2: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
2: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
2: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
2: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
2: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
2: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: with the feeling that truth is truth. We should not utter, even if it is truth, with
2: a calm heart. Priyam Brujat.
1: Speak the truth. Speak that truth which causes
2: prema to undali. Na Brujat Satyam Apriyam.
1: Unpleasant truth do not be uttered.
2: Kanukane Bhagavad Gita yandu anvudvegakaram vakyam satyam preeti hitam cheyattannadu. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
2: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
2: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: With great peace and with no force and with love, the truth must be one which will be given pleasure.
2: Vak tapasu annaru.
1: This has been described as the tapas of the world.
2: Mana nitya jeevitamulo mana uchcharinchetundi prati padamulu kudanu tapasu kindane parinaminchipovali.
1: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
2: Mana vakunu ee naadu aneka vidhamulainatundi pedamargamulo praveshapettunnam.
1: The words we utter today are being put along several wrong paths.
2: Mana yokka doshamulanu mana kappipuchukune nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni viniyogapettunnam.
1: To cover our own faults, we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
2: mana kashtamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyamga roopandipa chesukuntunnam.
1: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
2: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapas kinda manamu danini anubhavimpa cheskovali.
1: It does not matter even if we are subjected to pain and loss. We must
2: satyamunaku adarsha purushudu Harishchandrudu.
1: We must use truth for a good purpose. The ideal
2: satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
2: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
2: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: At the very end, he sold himself for that purpose.
2: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyabaramnu pettukoni sunkamunu chellinchadaniki chetakaneatundi paristhitilo yedustu untundali.
1: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
2: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఇస్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కలేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
2: కనుకనే హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
2: ఎట్టి అవస్థలు ఏందైనా కూడాను మనం అసత్యానికి అవకాశం నందించకూడదు.
1: Under no circumstances should we give room to utter untruth.
2: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడై రాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body, కేమ్ థౌజండ్స్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఓన్లీ అప్ టు ది బెరియల్ గ్రౌండ్.
2: నిప్పు పెట్టారు, అందరూ ఇండ్లకొచ్చారు.
1: ది బాడీ వాజ్ సెట్ ఫైర్ టు బిఫోర్ క్రిమేషన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ రిటర్న్డ్ హోమ్.
2: కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరూ లేరు. ఆ దేహం ఏం చేసింది, ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
1: After some time, there was nobody, but this dead body, on account of the fire and the tension in the spinal column, the body just got up and sat.
2: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో, బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర, హూ వాజ్ అటెండింగ్ ఎట్ ది క్రెమటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
2: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్, ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
2: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
2: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
2: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
2: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
1: When one is not born, who is the mother and who is the son?
2: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
1: When the marriage did not take place, who is the husband?
2: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
1: It's only after marriage one becomes a husband.
2: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
1: It's after birth we talk of a mother.
2: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: బిఫోర్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీవన్.
2: అందరూ దైవాంశ సంభూతులు.
1: ఆల్ ఆర్ సింప్లీ రిలేషన్స్.
2: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: ఆల్ దీస్ బై అవర్ ఓన్ క్రియేషన్స్ ఆర్ ప్రమోటెడ్ యాజ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ బాడీస్.
2: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
2: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా, ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
2: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
2: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
2: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ ఆన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
2: మన ప్రేమనే తల్లి.
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
2: మన జ్ఞానమే మన కుమారుడు.
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
2: మన శాంతమే మన పుత్రిక.
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
2: మన భక్తి మన సోదరుడు.
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
2: యోగులే మన మిత్రులు.
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
2: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
2: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
2: ప్రేమ, ప్రేమ పవిత్రమైన విశాలమైన దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్.
2: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
2: ee prema manamulu edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
2: Mana gnanamu, wisdom is son.
1: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
2: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: దిస్ విజ్డమ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
2: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వి షుల్ హావ్ టు రికగ్నైజ్.
2: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
1: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
2: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
1: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
2: ఇది పోదు రాదు ఇది మూడు ఉన్నాయి.
1: దిస్ డస్ నాట్ గో దిస్ డస్ నాట్ కమ్.
2: ఈ మూడు కూడా మన హృదయంలో నివసిస్తున్నాయి.
1: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
2: ఒకటూరి వచ్చినా పోదు అది జ్ఞానం.
1: వాట్ కమ్స్ వన్స్ విల్ నాట్ గో దాట్ ఈస్ విజ్డమ్.
2: ఒకటూరి పోయినా తిరిగి రాదు అజ్ఞానం.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
2: Godu radu. This is Brahma Tattvam.
1: The aspect of Brahma neither goes nor comes back.
2: This is Atma Tattvam. Danini manam ee naadu parishodhana cheyali.
1: This is the aspect of Atma. It is that the...
2: Kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chaduvutuntam.
1: In this context, we read the three aspects. They are the one... that you think you are, the one others think you are, and the one you really are. These three we are
2: talking. Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
2: The one others think you are, idi nee yokka jeeva tattvamu.
1: The one others think you are, this is the jeeva aspect in you.
2: The one you really are, అదే ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
2: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
2: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect, it may grow, it may become decadent.
2: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్ ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్ దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది
2: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
2: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reethi lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying from the bodily aspect I am a messenger of God.
2: Oka Jesus e kaadu messenger meerandaru kudanu messenger.
1: Not only Jesus is a messenger in the form of
2: kaani ee messengers anta ee naadu miss indians ga mayar ayipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
2: indians. Ee naadu manamu prathi okkaru kudanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
2: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
2: మొట్టమొదట I అనుకున్నాం. నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
2: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
2: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఏ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
2: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
2: Kanukane mottamota manamu I am the messenger of God anekunte I nunchi manu start cheyali.
1: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
2: Tadupari I am the son of God.
1: The next step is I am the son of God.
2: Karanam emanaga messenger vere unnadu, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
2: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: there is not such close relationship.
2: ఈ క్రమక్రమేణ ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంటాడు.
1: Later, as relationship becomes stronger and stronger, I and you are one.
2: Rendo dintlo lopala I am the son of God ostundi. Son of God lopala em untundi? Tandri yokka wealth ku, tandri yokka figure ku, tandri yokka blood ku tanni sambandham erpadutundi.
1: In the second stage, when we tell ourselves I am the son of God, there is a close relationship between you and the wealth of the father, the form of the father, the blood of the father. You become
2: closer. Kramakramena perigipotu I and my father are one annadu.
1: Gradually growing in this manner, he said, I and my father are one.
2: Ade vidhamgane manam ee naadu motta mota oka vidhamainatvanti oka margamlo manam praveshinchi tadwara nenu messenger anetvanti dantlo manam sevam cheyali.
1: In the same manner, today we should enter a path and as a messenger we should do service.
2: Deenine divine annaru last lopala I and my father are one anetvanti danni ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది డివైన్ పాత్ అంటిల్ యు ఎండ్ అప్ బై సేయింగ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ యు బికమ్ వన్ విత్ ది ఆత్మ.
2: వర్క్ వితౌట్ లవ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
1: వర్క్ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్.
2: లవ్ వితౌట్ డ్యూటీ is divine.
1: Love without duty is divine.
2: కనుకని ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
2: మన భారతీయులు ఎందు కర్తవ్యం ఒక్కటి.
1: ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ అవర్ కాంటెక్స్ట్, డ్యూటీ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ త్రీ వేస్. వన్ ఇస్ కర్తవ్యం,
2: సంబంధం మరొకటి.
1: ది సెకండ్ వన్ ఈస్ కనెక్షన్, సంబంధం.
2: నిర్బంధం ఇంకొకటి.
1: ది థర్డ్ వన్ ఇస్ కంపల్షన్ ఆర్ నిర్బంధం.
2: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం మూడు విధములైనటువంటి పదములతో భారతీయులు తమ జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు.
1: ఇన్ త్రీ డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
2: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
2: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధమైన నిర్బంధంలో ఉంటుండాలి?
1: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
2: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ his office.
2: Kani adhikari visit chestunna samayalo ee yokka worker ku 104 degree temperature untundali.
1: When the master is visiting the office, then this worker who is works in the office has got 104 degree temperature.
2: Leave iskovataniki veelu kaadu.
1: He cannot take leave that day.
2: Edo konni pills aina tinesi doctor daggara poi injection ane teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
2: Idi tana yokka control lo ledu.
1: Here this leave is not in his control that day.
2: Idi duty.
1: This is duty.
2: Inka rendo margam em tanaka ee naadu Sunday avutundi. Sunday ainappudu holiday ga undad anukoni tana mitrulantarni intiki dinner pilchala ante anukunnadu.
1: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
2: Sariga sadana ga tellavar lechinappudiki itaniki jwaram vachesestundi 104 degree.
1: Suddenly when he wakes up in the morning on Sunday, he gets fever 104 degree.
2: Takshaname friends ku phone chesadu, na dinner cancel chesukunnanu, naaku health saraledu annadu.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
2: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
1: దిస్ ఇస్ ఎ
2: కనెక్షన్. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ ఇస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
2: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
1: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
2: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి? అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
1: ది థర్డ్ టైప్ కర్తవ్య, వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మ్యాన్ టుడే.
2: స్మాల్ ఎగ్జాంపుల్,
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక ఇంటి లోపల భార్యాభర్తలు ఏదో కొన్ని కారణాంతరంగా కలహించుకున్నారు.
1: ఇన్ వన్ హోమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ సమ్ రీజన్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదర్.
2: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
2: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
2: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిజ్ వైఫ్.
2: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
2: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: When he goes to receive his friend, he says, hello friend, and he is smiling.
2: Kutchomani friend daggara chaala happy ga maatladnadu.
1: He speaks to the friend very happily, asks him to sit down.
2: Tachane coffee istanu ani cheppi kutchomannadu. Babuga coffee tayar chey. Kopanga maatladutunnadu.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife prepare some coffee.
2: Bharya daggara kopanni prakatistunnadu. Friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
2: కారణం ఏమిటి? తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు, ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ దట్
2: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
1: The wife should not know that he is free and well with the friend.
2: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored.
2: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: This kartavya, this type of duty today has been lost.
2: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చిపెట్టేస్తాడు.
1: The anger which should have been shown towards the wife, he will show towards the friend.
2: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
2: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. That is why it has been called duty. But there is a type of duty called
2: ee naadu mana yokka sevakulu yokka duty government idi kaadu, God duty.
1: Today the duty of our sevakas is not that of the government, it is that of God. God
2: tanaku okka master maatrame untunnadu.
1: There is only one master for him.
2: Ikkada office lopala aneka mandi masters ga untaru.
1: In the office there may be several masters.
2: Kanukani ee I and my father are one anukunnappude holy ghost erpadipothu.
1: So when you are able to think I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
2: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevakulo manu palgonali.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
2: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
2: Kanukane ee naadu manamu mana jeevitamane pravahamunaku oka vidhamaina rendu haddulu manam nirminchukovali.
1: Today to the river of our life we should have two controls, two banks.
2: Endukanaga pravahamu ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దర్ ఆర్ బండ్స్ బ్యాంక్.
2: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ది రివర్ ఫ్లోస్ వెల్ అండ్ గోస్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్.
2: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: టుడే ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్.
2: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control. There is no.
2: ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: Today to the river of our life we should have two controls, two banks.
2: ఎందుకనగా ప్రవాహము

0: of our life is flowing very fast. దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి. There is no control, there is no bond for this river.
1: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు. ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: On one side we should have a bank under the name of Ashtakshara Nama.
1: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
0: The second side also there is another Ashtakshara Nama which we have.
1: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Renda vaipana Ashtakshara Namo Shraddha Vam Labhate Jnanam.
0: The second side again, the Ashtakshari is Shraddha Vam Labhate Jnanam.
1: Anaga oka vaipana Shraddha, oka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self-confidence cannot do even a small, tiny task.
1: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటారు.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
0: When there is no foundation, how can we put a roof on the top?
1: గోడనే కట్టకపోతే మనము రూఫ్ ని ఏ రీతిగా ధరించగలము?
0: If we have not built the walls, who is going to bear the roof?
1: కనుకనే self-confidence foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction anedi goda.
0: Self-satisfaction are like the wall.
1: Self-sacrifice ade roof.
0: Self-sacrifice is the roof.
1: Self-realization is life.
0: Self-realization is the life.
1: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
0: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
1: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
0: First step is to promote confidence.
1: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnav?
0: While performing this seva or giving service to all, we say sai ram.
1: Ee sai ram sai ram anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayaldeerakoddu, yantra roopamto undakoddu.
0: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
1: ఎవరికి మనం సాయి రామ్ అన్నా, సాయి రామ్ పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయి రాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
0: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
1: గనుకనే మనం ఉపనిషత్తులను దైకున్నాం, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
0: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
1: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మనము తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
0: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
1: Kanuka manamu evarini kuda ni himsinchakunda, evarini badhinchakunda, evarini kashta pettukokunda, andarni kuda nu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapaskinda gaani manas tapaskinda gaani samsiddhinga nerpadutundi.
0: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
1: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyaalu visarjinchi aranyaniki povatam kaadu, vaak tapastu manam cheyali, mano tapastu manam pavitramaina bhavalato ee yokka indriyanni arikattukovali, deha tapastu pavitramainatundi maharshiluku mahaniyulaku peddalaku talidandulaku sevalu chesi aneka

0: అనేటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్స్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings, we are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
0: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
1: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
1: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దేర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హి బికమ్స్ నర.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనం దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not
0: mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi manam telusukovalsinatuntivi inka enno untunnayi nitya jeevitame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirit.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటే.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ What for do you want to have wealth? Artha.
0: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్స్ ఒక డాలర్స్ మాత్రమే కాదు.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth అనేటువంటిది కేవలము జ్ఞానం ఒక్క ధనమే.
1: Wealth has got a much broader meaning.
0: ఆరోగ్యం ఒక్క ధనమే.
1: Wisdom is a health.
0: మన యొక్క భావం ఒక్క ధనమే.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: Our bodily strength is also.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
1: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థస్ అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idiki threads kadu, idi cotton.
1: This is not threads, this is
0: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Taruka deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana atmane cotton, pure cotton.
1: Our atma is the base cotton.
0: Daniki no shape.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్.
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
0: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము ఇంద్రియములు మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spashtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality.
0: Kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa. At all times and at every instant,
0: yavanamu balyamu kaumaramu vardhakyam anetundi yokka style kudano avasaram ledu.
1: For that there is no need for having childhood, adulthood, old age. There is no such
0: kanuka deeniki vaya pramanam kaani kala pramanam kaani kala nimitam kaani em matram kudano akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time or
0: mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani kaalamuniki em matram kudano haddu ledu.
1: It is for our convenience that we fix a time, but time has no limitations.
0: Kevalam idi sayankalam anukuntunnamu, సాయంకాలమునికి ఏమాత్రం అర్థం లేదు.
1: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: సూర్యుడు భూమి కిందకి పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించడం చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: బికాస్ ది సన్ ఇస్ సెటింగ్, వీ థింక్ ఇట్ ఇస్ ఈవినింగ్. వెన్ ది సన్ ఇస్ రైజింగ్, వీ థింక్ ఇట్ ఇస్ మార్నింగ్.
0: నిజంగా సెటింగ్ రైజింగ్ రెండు లేవు సన్ కు.
1: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్స్.
0: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాం, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కాని సూర్యుని యొక్క తత్వములు కాదు.
1: జస్ట్ బికాస్ వీ డూ నాట్ సీ ది సన్, వీ థింక్ హీ ఇస్ సెట్. జస్ట్ బికాస్ వీ సీ హిమ్ రైజ్, వీ థింక్ సన్ ఇస్ రైజింగ్. బట్ దీస్ ఆర్ ఓన్లీ అవర్ ఐడియాస్ అండ్ అవర్.
0: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హాజ్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాము.
1: When the body is seen by us, we say
0: దేహం శిథిలమైపోతాని మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: బట్ ఆత్మ హాజ్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

దేవ కొరకు చిత్తశుద్ధి చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamala Nundi. Vivida Bhashalato. వివిధ దేశములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions. Externally, yes, there is this varied diversity, but deep within lies a fundamental unifying principle, and that is of divinity, and that again is blatantly obvious.
1: In our lokam. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand you have fear of war.
1: మరొక వైపున కరువు కాటకాల భయం.
0: On the other you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థ పరత్వం.
0: And on yet another front you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహం.
0: And at from yet another side you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human
1: form.
0: And then you have ideas like regional chauvinism.
1: ఆర్థిక సమస్యలు ఇంకొక వైపున.
0: Then you have problems of finance and money.
1: కుల మత భేదములు మరొక వైపున.
0: Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు మరొక వైపున.
0: Limitations brought about by the younger generation.
1: ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకములో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కాని ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుచున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్క ఉండినంత వరకు మానవుని భయం ఏ కోస అనా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరుకోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించకోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారం అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతి యందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మల చేతుమో అట్టి గమ్యమును మనం అందుకొందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనము అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని ఏ గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: What this word ఊతులం in Sanskrit means is one who has experienced this state of atma.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థం.
0: There is yet another meaning attached to it, the thing that you associate with karma or action.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్రయందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ద 7th ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ ద యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్స్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatuvanti yokka rakshasatvamunu anubhavinchadaniki oka kaaranam yerpadinadi.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: వైకుంఠవాసులైనటువంటి ఈ జయవిజయులు రాక్షస జన్మను అనుభవించడానికి కారణం ఏమిటి?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: తమ యొక్క అహంకార చర్యలే దీనికి మూల కారణం.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: తాము చేసుకున్నటువంటి కర్మలే తాము ఈ జన్మను అనుభవించడానికి ఒక ఆధారమైనది.
0: Therefore their very actions determined the type of birth they had.
1: రాక్షస వంశం నందు జన్మించినటువంటి ప్రహ్లాదుడు మహనీయుల వాక్యములను శిరసా వహించి ఆచరణయందు ఉంచి ఆనందాన్ని అనుభవించటం చేతనే రాక్షస జన్ముడైనప్పటికీ ప్రహ్లాదుడు దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: శిరసా వహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders, thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: Kanuka manavattvam anetundi manchi cheddalaku moolakaranamunu karmanuga mana bhavinchali.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: Konni vishayamulu yandu manavudu indriya nigraha nimittamai aneka cheryalanu chestunnadu.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: Indulo edini taanu poorthiga anubhavinchi taanu aanandistunnadu aneetundi oka satyanni gurtinchukolekapothunnadu.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ఏ మాత్రం కూడాను ఏ వ్యక్తి అయినా కూడాను విసర్జించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ టు డిస్కార్డ్ దిస్ ఐడియా ఆఫ్ డూయింగ్ సంథింగ్.
1: అట్టి పరిస్థితుల యందు మానవుడు తాను అనుభవించినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: దిస్ బీయింగ్ ద కేస్ ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ దట్ వీ షుడ్ డూ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: Atti paristhithulu yende manavattam saarthakam nondutundi.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: Nishwarthamainatunte seva chinnadi ainappatikini adi entayo labhadayakanga untuntadi.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: Komala hrudayam leka tyaga bhavam leka sahana tattvam leka aacharinchetundi sarva karmalu kudanu kevalam aadambaramane daristundi.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: Sanubhutito aacharinchinatundi karmale స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: వాట్ లిటిల్ యూ డూ ఇఫ్ ఇట్ ఇస్ మోటివేటెడ్ బై సెన్స్ ఆఫ్ సింపతి బ్రింగ్స్ టు యూ ఫ్రెండ్షిప్.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీయింగ్ సెట్.
1: వేదమునందు సహనా భవతు సహనా భవంతు సహవీర్యం కరవావై సహనా భవతు సహనం గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవుతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వీ షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వీ షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వీ షల్ లివ్.
1: ఇది దీని యొక్క అంతరార్థము.
0: This is the inner significance of this
1: Vedic. Prachina kalam nundi Vedamu kevalam oka dinnatvanga abhruddini gavinchi dani yandu kevalam vedamulanu penchi ekatvanni vismarinchi pracharam salputunnadaneetvanti oka durvartha.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedamu chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very broad.
1: Deeni antaratvam anetundi kevalamu paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emattam kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకని పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దెర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకోనలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: వి షుడ్ బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్ బట్ టుడే మ్యాన్ హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ వాట్ హాస్ బీన్ గివెన్ డౌన్ టు హిమ్.
1: సమాజంలో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ బట్ ద ఫాల్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ హీ టెండ్స్ టు గో అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ దెమ్ అవుట్.
1: మానవులు ఎందున్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది తన దోషములు చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన ఎందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
1: Anduke క్రైస్తు కూడాను చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
0: That's why it was in this context that Jesus Christ once said, Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
1: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
1: Parana tappunu konta varakunu bayata pettadalchukunnatundi vyakti tana tappunu taanu mundu gurtinchali.
0: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
1: Tanalo tappunu lenatundi vyakti maatrame పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ షార్ట్ కమింగ్స్ హ్యాస్ ఎ రైట్ టు లుక్ ఎట్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: సో దిస్ ఈస్ అన్ ఈవిల్ టెండెన్సీ.
1: మన సంస్థలలో పరలో దోషములను ఏమాత్రం కూడా నువ్వు పరికించకుండా చూసేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వి షుడ్ స్ట్రైవ్ టు సీ దట్ వి డు నాట్ లుక్ టు ద ఫాల్ట్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
1: దాపురి అంటారు భక్తులను చూచి.
0: నౌ వెన్ యు లుక్ ఎట్ డివోటీస్ యు థింక్ అబౌట్ ఎగ్జిబిషనిజం.
1: షోకిల్లా అంటాడు మంచి దుస్తులను వేసుకుంటే.
0: Now if a devotee sports a good dress, you say he is a showman.
1: Maunanga unte idini kevalam oka telivu takku vaadu antaru.
0: Likewise if a person remains silent, you say he is devoid of any intelligence.
1: Maataadite idini vaagudu nooru antaru.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: Annintu endukudunu doshamulu chuchutamu dushtulu yokka lakshanam.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: Kanuka doshamulu vetukuta dushtulu lakshanamaithe cheppulu vetukuta kukka lakshananga untuntadi.
0: That's why it is said if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: Ilanti dugunamu manavuni yokka hrudayamulo praveshinchina manavuni manasuni maripimpa chestundi.
0: One such a evil trait enters man, his mind itself gets evil.
1: Chettuku arulukunnatvanti teega chettune marugu parustundi.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: taken shelter. Manavuni yandu arulukunnatvanti dushta gunamu manavatvanni marugu chestundi.
0: The same manner these bad traits that weave around man shield man from the outside view.
1: Kanuka manavuni hrudayamu lopala dushta bhavamulu ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించకుండా
0: చూసుకోవాలి.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణమైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పు వారి హృదయము వినువారి హృదయం కూడా మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో a true sadhana is wherein where we try to curb even such basic tendencies in our daily life.
1: ఏ జపములు ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: It is nothing wrong if you are not able to perform japa or sit in dhyana or do bhajans.
1: కాని జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుచు పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: But you keep doing your japa, jhana and keep doing bhajans. Keep entertaining thoughts about others, evil and wicked ones. This cannot be true devotion.
1: Para dushana, para doshamulu, para sravanamulu, doshamulu gamana vinatamu, idi maha papam.
0: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
1: Kanukane, aneka paryayamulu meeku telipi unnanu.
0: That's why on many occasions in the past I have made known a few things to you.
1: Pavitramaina divyamaina nyayamurti ainatunti yokka ramapaina aneka vidhamulainatunti yokka doshamulanu kalpinchi mandara kaikaku bodhinchindi.
0: Rama, who was a paragon of virtues, who was all sacredness and divinity, on such a noble one Mandara started creating stories.
1: దానిని వినినటువంటి కైక గాని చెప్పినటువంటి మందర గాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు?
0: Now Mandara who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
1: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
0: Today do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: కనుక మనము కైకలు కాని మందర కాని కారారు.
0: So we should never become either Kaika or Mandara.
1: దుష్టులైనటువంటి కౌరవులు ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరము కూడా వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
1: కానీ కట్టకడపటికి కౌరవుల యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
0: ఇన్ ద ఎండ్ వాట్ బికేమ్ ఆఫ్ ది కౌరవర్స్?
1: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
0: So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka lokamulo manaku aadarshavantamainatundi okka vyaktu tattvanni kontha varaku gurtinchi tadwara mana divyatvaniki addu tarinatundi margamulanu manam anusarinchatame idi nijamainatundi sadhana.
0: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
1: pavitramainatundi paratattvamu ఎట్టి స్వార్థముతో ఉండదు.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature, we cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
1: Tana phalamulu taanu tinavu chettu.
0: A tree, it is said, does not eat its own fruit.
1: Yavari kosamu parulu kosame ee chettu phalamulu andichutunnavi.
0: For whose sake then do you have these fruit and flowers?
1: Govulu tana cheeramunu taamu bachinchavu.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now the tree may be laden with fruit, but the tree does not eat.
1: Nadi ninda jalamu undinappudiki nadi ye vidhamga grolado.
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: Pachuliya paru pasuvula yendu cheeramu undinappudiki aa pasuvulu ye vidhamga tana cheeramunu taanu aaraginchavo.
0: The cow likewise does not drink its own milk.
1: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: లైక్ వైజ్ గాడ్ సుప్రీమ్ హూ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్ అండ్ హూ హాస్ నథింగ్ దట్ హీ లాక్స్ ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఇట్స్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: మ్యాన్ డస్ నాట్ ప్లేస్ హిస్ ట్రస్ట్ ఇన్ దిస్ సెల్ఫ్లెస్ థింగ్ కాల్డ్ గాడ్. హీ ఇన్స్టెడ్ ప్లేసెస్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎ ఫెలో మ్యాన్ అండ్ ద రిజల్ట్ ఈస్ డిజాస్టర్.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు టుడేస్ ప్రాబ్లమ్స్?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: థింక్ గుడ్ అండ్ యాక్ట్ గుడ్.
1: ఇతిహాస పురాణముల యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తికుడను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
0: The one solution to all the problems visiting man today in this world is he should become selfless.
1: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
1: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
0: Between one individual and another there are these tendencies like hatred and jealousy.
1: ప్రేమ ఏమాత్రం కూడా ఏ కుసనందు కూడా కనిపించట్లేదు.
0: You cannot come face to face with even an iota or trace of love.
1: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
0: It is this idea of love that should be further.
1: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
0: The solution to all these problems is love and love alone.
1: ప్రేమని ప్రధానమైన దైవం.
0: Love is God.
1: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
0: A heart devoid of love is a temple of darkness.
1: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
0: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
1: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరుణు సాచుచున్నాడు.
0: He runs after fleeting pleasures and fleeting sources of joy.
1: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహములకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
0: And further he says that I am trying to curb my senses.
1: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేర్చుచున్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నారు.
0: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
1: Japamulu, dhyanamulu, bhajanalu cheyuchu parama bhaktula vale kudanu natistunnaru.
0: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
1: Kani ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukonu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
0: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
1: ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
0: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
1: Sakshara anaga indriya nigrahudu ani artham.
0: This word Sakshara is one who has controlled his senses.
1: Deenini dama ani pilustu vacharu.
0: This is also called dama.
1: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
0: And one who has got this dama for himself can attain godhead.
1: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
0: But we are going against this idea of dama today.
1: Dama ituvaipu nunchi chuste madam ee madam tho manamu jeevisthu unnam.
0: Now the same word dama read from the other side reads mada of pride.
1: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
0: Now this is an evil demonic quality.
1: Madam undinanta varaku kudunu madhavunni pondaledu.
0: So long as you have mada you can never attain godhead.
1: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
0: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
1: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
0: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మై డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
1: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
0: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
1: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
0: Now, these soldiers who were positioned thus were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
1: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
0: వన్ డే ఇట్ సో హ్యాపెన్డ్ దట్ పీపుల్ ఆఫ్ ది అదర్ కంట్రీ క్రాస్డ్ ఓవర్ టు దిస్ కంట్రీ.
1: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: వెన్ దే ఆర్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఎ సోల్జర్ నాప్డ్ దెం.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: నౌ ద సోల్జర్ హూ నాప్డ్ దిస్ ట్రెస్పాసర్ దస్ shouted out to his superior, sir sir I have caught a thief.
1: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, bring him to my presence.
1: ఆ పట్టుకున్న సిపాయి సార్ ఇతను అక్కడికి రానంటున్నాడు అని కొరికి కూతవేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, sir this man refuses to come over there.
1: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
0: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడా?
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
1: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహముల మాత్సర్యమైనటువంటి దొంగలు.
0: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
1: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పని ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనం పాల్పడాలి.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: తరులు దూషింప నీవును వారి వలని, తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
0: Now when somebody criticizes you, you criticize him in return, how then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
1: తరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: What the other man does, we look upon it as a great injustice.
1: అట్టి తప్పును మనం చేయకుండా చూసుకోవాలి.
0: We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు తరుల యొక్క తప్పును మనము చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్యసాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశంలో ప్రవేశించినప్పుడు సమాజంలో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్సాయి సేవా ఆర్గనైజేషన్ వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, సీ టు ఇట్ దట్ యు నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. వాట్ అదర్స్ డూ బై వే ఆఫ్ మిస్టేక్స్ యూ డు నాట్ రిపీట్.
1: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: You are also not understanding the nature of Satya Sai.
1: Kanuka meeru artham chesukoni vartinchadaniki tagina prayatnam cheyatame sariyainatunte sadhana.
0: Understand this nature, what Satya Sai stands for, and behave accordingly.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Kalamu adhikamainadi,
0: time has passed quite fast.
1: Meeru churuku churukamani suryuni kiranallo meeru chukkipothunnaru,
0: and you are suffering these powerful rays of the sun, suffering from it.
1: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్యల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today. Suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకనొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu grandhamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of gnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of gnana.
1: ఇంకా జప, తప, ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యమును నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: Ivanni nu chesinappatikini neevu chikkudu aneetuvanti nammakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetuvanti shakti naaku unnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyana unnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatundi oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatundi sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamuga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ది మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటాయి.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్లీ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనిటువంటి జీవితము, ప్రేమ లేనిటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనిటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ devoid of love can never take you to the destination proper.
1: Nenu aneka paryayanu cheptuntanu ee hrudayam anetundi danni saagu chesetundi paristhithilo manamu premane pradhanamainatundi keelakanga panimuttuga manamu ennukovalasi vastundi.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ టస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేర్ ఇన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love, which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo adhe vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchavalanna kevalam prema dwara ane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deeni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down there is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nalla regadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nalla regadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now, if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
0: influence. Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now, it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru bhitila boru గోపికలు కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హిమ్సెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతుల బోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: అదేవిధముగానే హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచిన అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోనాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifices.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఈ పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సుకాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధము కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావమును పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావమును పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this?
0: మనం అర్పితముగా వించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెట్టు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjali kintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful as to
0: accept.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నాను.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుధనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రము ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ye hrudayamto chestunnavu ye bhavamto neevu arpitam gavinchunnavu ani nee hrudaya bhavani taanu parikistu untadu.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: Bhagavantudu ikkada unnadu akkada unnadu ani ankovatam kodanu mana bhrantiye.
1: It is also a case of sure illusion on our part to feel God is here or God is there.
0: Bhagavantudu sarvatra untunnadu
1: because God is present everywhere.
0: Aithe కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్పస్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయం నందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one, the Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there, if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayam lopala chala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను సాయి భావములను వేరు వేరు రీతిగా తలచుకుంటూ ఉంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyamu yokka bhaktamu ee yokka bhavamu yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayamlo pala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudigini nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: Ee moodintilo ye maatramaina bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai mata, sai sankalpamu, sai yokka cheryalu moodu okkati gane untuntayi.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalam progu chesinatvanti 60 lakhalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda dani kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvam.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakhale kaadu 60 కోట్ల కోట్లు వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఇస్ నాట్ మియర్లీ 60 లాక్స్ బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 క్రోర్స్ ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్. నన్ను
0: నేనే ఇచ్చుకుంటాను.
1: Sai will give himself to such a person.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములో ఇలాంటి సమావేశములో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపును చెప్పుతూ సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now, even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దారిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు. విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరంలో ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
1: Now there were these two Panchasika and Visika.
2: మీరు పండితులు.
1: These two were learned scholars, pundits.
2: విశ్వాసం కలవారు.
1: And those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
2: ఈ పంచశిఖులు ద్విశిఖులు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Dvisiku, would not agree to enter into this debate.
2: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying something exists. You want to disprove it.
2: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
2: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
2: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
2: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, oh son, you have a mother.
2: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కాని ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
2: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: the faith. సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవటానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్వ్స్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడాను చెరించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వోర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
2: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయిబాబా, feeding on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కానీ నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్? యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేదు.
1: దే మే నాట్ హెల్ప్ ఆన్ దే ఓన్, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. But they do not tolerate those who wish to help come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: And it is also part of Sai's will that through action proper he is going to open this eyes.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: They should also recognize the truth that whatever Sai attempts is for the sake of well-being and prosperity of all mankind.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హెస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐఎమ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ది అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: for the rashtramalo kodanu oka chinnadi committee ga pettukoni
1: for the developmental project undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
2: Trust convener, state president, inka oka mugguru nalugurni members ga andulo pettukoni ee oka dhanamunu bank lo fixed deposit ga chesi తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సమస్యల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దాట్ could be used for the project that they have undertaken. This is my hope.
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
2: ఈ ధనం చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
2: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are forthcoming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: సత్య సాయి సంస్థల ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The Satya organization does not misuse even a single paisa.
2: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
2: సత్య సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathaya organization, their nobility and their virtues.
2: Workers leka aneka samasthalu baadapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramaina kunti hrudayam galinatunti okka workers okka Sathya Sai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathaya organization.
2: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And the lacks of such workers in the Sathaya organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: Along with these countless workers, if the state president and the conveners and other officials come forward, any task could be achieved.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: These state presidents and conveners who are also motivated by this sense of purpose and love, they should also come forward with sacrifice.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: It is this sacrifice that is going to be the main support in your life.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: యు మైట్ ఫీల్ దట్ యువర్ బిజినెస్ కమిట్మెంట్స్ యువర్ జాబ్స్ అండ్ అదర్ అవకేషన్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. నో, సూనర్ దెన్ లేటర్
2: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. ద వన్ పర్మనెంట్ అసెట్ దట్ యూ హ్యావ్ ఈస్ దిస్ సేవా ఆర్ సర్వీస్.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్ కుడ్ బి యువర్స్.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
2: కానీ ఈ త్యాగము భావించవచ్చు, కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other

0: your business proposition
1: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
0: Once you are dead, there is no link between those and you.
1: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
0: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
1: ఏవి నీ వెంట వచ్చునో అవి నీ సొంతము. ఏ నీ వెంట రాదు అది నీవి కావు.
0: That which comes with you now and after is your true asset, not other things.
1: కనుక నేటి నుండి మీరు ఈ యొక్క సేవల పైన మరింత శ్రద్ధను అభివృద్ధి గావించుకుని ఈ సేవల్లోని ఎక్కువ కాలాన్ని కూడా మీరు సార్థకం చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: సో ఫ్రమ్ టుడే ఐఎమ్ హోపింగ్ దట్ యూ షుడ్ ఎంబార్క్ ఆన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ విత్ గ్రేటర్ విగర్ అండ్ డెడికేషన్.
1: అంతేకాకుండా ఒకరికొకరు అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని పెంచుకోవాలి.
0: ఫర్దర్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్లీనెస్ అమాంగ్స్ యూ ఆల్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అభిప్రాయ భేదములు రాకుండా చూసుకోవాలి.
0: దేర్ షుడ్ బి ఎ యునానిమిటీ ఆఫ్ పర్పస్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్.
1: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
0: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
1: ఇదే మన యొక్క ఆదర్శము.
0: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
1: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
0: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
0: అండ్ టు అచీవ్ దిస్ ఇన్నేట్ ప్యూరిటీ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
1: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
0: వితౌట్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ప్యూరిటీ.
1: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
0: వితౌట్ ప్యూరిటీ దేర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ యూనిటీ.
1: కనుకనే చారిటీ, ప్యూరిటీ, యూనిటీ ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే డివినిటీ.
0: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
1: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
0: These are the four lamps or light flames that you must show to the world.
1: చతుర్విధ పురుషార్థములు అని చెప్తున్నారు. ధర్మార్థ కామ మోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము.
0: We talk about the four పురుషార్థాలు, ధర్మార్థ కామ
1: పవిత్రము,
0: but they are not the ones. The
1: ఐక్యమత్యము.
0: The true purushartha's are charity, purity, unity,
1: and divinity.
0: And divinity.
1: These nalige mana nijamaina purushartamulu.
0: These are verily the four purushartha.
1: Ivi lekapothe arthamelenuvuti jeevitam.
0: Without these essentials, life is meaningless.
1: Vyartha jeevitame.
0: It is a fruitless life.
1: Kanuka neeti nundi ee nalugova prapancham yokka samaveshamu lopala manam nerchukunnatvantidi త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము ఈ మూడింటిని ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ది డేస్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డేస్ యూ మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ దీస్ ఆర్ ద వన్స్ దట్ యూ మస్ట్.
1: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీ 60 lakhs ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీ 60 lakhs విల్ బి యూజ్డ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్. ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
0: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైర్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
1: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
1: santarpana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu.
0: And also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this.
1: Adu kodanu nenu veluku ichi vestunnanu.
0: I am returning even these thousands and lakhs of rupees.
1: Varikinatundi prema naaku cherindi varikinatundi dhanam naaku akkarledu.
0: The love that they have given me has reached me. I have accepted that love.
1: Aa prema kante minchinatundi kaadu ee dhanam.
0: I don't want their money.
1: Premaku minchinatundi kaadu ee dhanam.
0: This money does not exceed this love in value.
1: Premaku minchindi prapanchamlone ledu.
0: In fact, there is nothing that can exceed love in value.
1: Kanuka ee mottamuto paatu santarpana kosam ichinatundi mottam kodanu cherchinanu.
0: So

0: this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
1: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
0: They should use this money in their own respective places, and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
1: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడిపోయేటట్టుగా మీరు నడుచుకోవాలి.
0: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
1: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
0: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
1: సాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంఛను లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
0: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes, and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
1: కనుక సాయి వాంఛను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
0: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యు.
1: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలని నా యొక్క ఆశ.
0: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
1: ఇది తమాషకు చెప్తాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
1: తల్లికి పిల్లల్ని ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
0: The mother loves the child all the more only when she teases the child.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
1: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
0: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
1: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
0: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్. స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం, విగర్.
1: ఇదే నిజమైనటువంటి త్యాగం.
0: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
0: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba In the evening of the 24th of November 1985, during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. Samsara chakramunaku chittamu nabhi vantedi.
2: For the wheel of samsara, mind is the central focal point.
1: Itti chittamunu nigrahinchutaku vairagyamu pradhanamaina keelaka sthanamunu akraminchinadi.
2: To reach this particular important and focal point, detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku, manasu, kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranamu.
1: Manasuku avaranamu, atmaku avaranamu manasu.
2: Mind is a cover of atma.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైట్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ get bound by the object.
1: Indriyarthamulainatundi vishayamunu harikattutaku vairagyam atyavasaram.
2: If you want to have control over the sense organs, detachment is essential.
1: Vairagyam dwara indriyarthamulainatundi vishayamunu harikattinappudu indriyamulu మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ది control of the senses, it would not be able to just exercise its own influence over the atma.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atma would be able to just get a real vision of its own self.
1: ఏతావత ఆత్మ సంస్కారమును కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu aadharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kaani chuchinatvanti vastulu paina kaani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యం అని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamunu undi aasaktini dooram cheyatame vairagyam ani kodanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani paralokamunandunnatundi vastuvulu kaani anityamulani వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము జావించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanam anu puraskarinchukoni drishyakalpitamainatundi yokka desham modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulu paina rotaye pradhanamaina vairagyam ani kodanu bodhinchindi.
2: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
1: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
2: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
1: Kattalu teesivesina agni samantaka taame challarunnattuga mana vaanchananu arikattinappudu indriyamulu samantaka taame arikattabadtayi.
2: Just as after removing the firewood, the fire automatically gets extinguished, so also once the sense objects are removed, the senses become powerless.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi or renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలోకి నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyarthyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povalsi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune velutam.
2: In that case, we would pack all the articles which belonged to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata paragalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indiyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatundi saddaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment to the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samsthayandu aneka vastuvulu untuntayi.
2: In that educational institution a number of articles will be there.
1: Virugu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock untuntadi.
2: Wall clock will be there.
1: Ee vidhanga enno vastuvulanta kudanu ee oka vidya samsthalo untuntayi.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa school nu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, she would not get attached to them. She would go away with a free mind as he came.
1: Ayyo inni equipments etta nenu vadili petti povali, inni chairs enta etta vadalali, inni desks nu etta vadalali ani ye maatramo taanu chintinchadu.
2: He does not worry and bother himself that how to leave all these valuable articles, chairs, desks, benches, lab equipment, etc. when he is leaving.
1: Karanam emanaga ivi naavi kaadu.
2: The reason is he knows fully well that they do not belong
1: to management varuvu, ee trust varuvu, ee prabhutvamu ivi naavi kaadu. Aneetvanti okka tiraskara bhavam cheta daanni ye maatram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me. And therefore, with a sense of detachment or indifference, he leaves the school.
1: Dinini anapeksha annaru. Endukante apekshika avakasam ledu. Endukante idi naadi aneetundi mamattam undulo ledu.
2: This is described as detachment, anapeksha, because he knows that they do not belong to him.
1: Mamattam unna chote ఈ యొక్క బంధన ఈ దుఃఖము.
2: వేర్ దెర్ ఇస్ మైనస్ పొసెసివ్నెస్ దెర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్ష స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్. హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: దేర్ఫోర్ ఫర్ ఆల్ దిస్ బాండేజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఆల్ దిస్ సఫరింగ్ అండ్ సారో ఆఫ్ ద మ్యాన్ ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైనస్ అహంకార మమకార విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visarjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karma tyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastu pai unnatundi abhimanamu karmala pai unnatundi abhimanamunu marpu chesko.
2: Only the attachment to the objects and the attachment to the activity and the work, that will have to be transformed and changed.
1: Dani phalatam paina mamatvanni visarjinchu.
2: Give up the fruits of the action.
1: Nee kartavya karmalu nee vaacharinchu.
2: Perform your duties with a sense of dedication.
1: Vastunandali doshamulu visarjinchu.
2: Give up the defects in the objects.
1: Vastunandali dosharam neevu gurtinchinappudu vastuvu tamantaku taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు బిడ్డ ఎవరు?
2: Before you are born, who is father and who is the son?
1: కట్టుకొనుటకు పూర్వము భర్త ఎవరు భార్య ఎవరు?
2: Before marriage, who is husband and who is wife?
1: కట్టుకున్న తర్వాత భార్య భర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు.
2: Only in the transitory period, there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi oka mamatvamuniki e maatramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki okadaniki tarakamani rendavu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఇస్ తారకం, అటాచ్మెంట్ ఇస్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరు పనకుండ జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగన జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్, బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్, వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushuptini endu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokoddani deeni yokka soochana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, దీని సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్, ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ దిస్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
2: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించుటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తు దోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వము కూడాను మార్పు చెందినవి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: This will be నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ ల్యాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకునే ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి కెన్ ఆల్సో జస్ట్ సీ ది 4 టైప్స్ ఆఫ్ భక్తాస్, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ జ్ఞాని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సేమ్ పర్సన్ విల్ బి అండర్గోయింగ్ దిస్ చేంజెస్.
1: పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు.
2: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ది న్యూలీ బార్న్ వన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది చైల్డ్.
1: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతని పిల్లవాడు, ఒక బాయ్.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాయ్.
1: అతని 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, నాట్ 4 డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
1: కాల మార్పు చేత రూపములు, నామములు మార్పులు కలిగినాయి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ వర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫారమ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షడ్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కాని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కాని మార్పులు లేకుండా ఉండునా?
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manushyandu goppa dosham emitante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes to choose becoming
1: manchi kaani cheddadi kaani marpu marpu,
2: be it good or bad, a change remains a change.
1: Ee marpu aneetundi dosham undeetundi kanuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Dhanamulu evvari?
2: Whose is money?
1: Dhanyamulu evarivi?
2: Whose is charity?
1: Gruhamulu evvarivi?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ వర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుండుము?
2: వేర్ వుడ్ వి
1: ఎరుగలేదు,
2: ఎరుగలేదు. వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramai prabodhinchindi Geeta.
2: Geeta has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam, we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapassanaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest and thus exposing ourselves to the risk of all suffering etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైన యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ అవే దిస్ ఈస్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ వీ కెన్ అర్న్ దర్ గ్రేస్ దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లో.
1: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ ది డిక్లైన్ దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎంత చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: Yantime kaakunda konni dana dharmaadi karmala yendu kudanu taanu paalgontadu.
2: In addition to this, he would also undertake charity and such other useful activity.
1: Indulo vidyadanamu.
2: In this, giving the charity of education.
1: Vaidyadanamu.
2: Charity of medicine.
1: Samadhanamu.
2: Charity of the physical.
1: Annadhanamu.
2: Charity of food.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
1: Etti doshamulaku kudanu taanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu etti durmargamunaku kudanu paalupadakunda undatam.
2: In the physical world, not doing any activity which is harmful and bad.
1: Ee rajotaku guna tamogunamulaku taanu tattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించటం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా
2: శారీరక తపస్సు,
1: వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకమనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు, కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్, యూ షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యూ షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be violent to others.
1: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ హర్టింగ్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనేది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasu ne matram kudanu noppimparadu.
2: You should not give any, suffering to the mind as.
1: Ee vaakku cheta daivachintanu kudanu abhivruddhi parchukovali.
2: Your talk should help you to develop thinking of God.
1: Daivam yokka leela gudagana visheshamunu kudanu varninchali.
2: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
2: You should use words which would be highly helpful to others.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: One has to take care to see that no amount of falsehood enters into your
1: talk. సత్యవ్రతుడు కావాలి.
2: You should become a సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: You should become non-violent.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి యందు కూడాను ఒక్కొక్కతూరి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండింటిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestu undetundi okka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చిన మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్య మారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. But it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: కనుక వాక్తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
2: వాట్ ఎవర్ ది సర్కమ్స్టెన్సెస్, వన్ షుడ్ నాట్ అట్టర్ ఎలై, వన్ షుడ్ నాట్ అట్టర్ అంటూ.
1: నీకు ఇష్టం లేకపోతే నీ మౌనం వహించు గాని అసత్యం చెప్పనద్దు, అక్కరలేదు.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
2: The basis for this is మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
2: In the mental tapas or మానసిక తపస్, you have to develop good qualities and virtues.
1: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
2: Whatever thoughts will be flashing in your mind, your face
1: is the index of life, mind ani.
2: That is how it is just said, face is the index of mind.
1: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
2: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
1: Manu vicharanga untunte lopala mukham kuda enu vicharangane kanipistundi.
2: Mentally if we are grief stricken, our face reflects the grief.
1: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
2: ఇఫ్ దేర్ ఆర్ సీక్రెట్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
2: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సీక్రెట్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
2: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీ ఈజ్ అండర్ గోయింగ్ రియల్ ఆగనీ అండ్ రియల్ గ్రీఫ్, he would not be able to just smile naturally. It would be something
1: lokala badhalu hinsistuntai kalustu untai payina chuchinappudu emayya ettunna na baaguna edo oka vidhamaina kritiga oka idiga chesinattuga untadi dani vallane manushu yokka bhavamunu takshaname gurtinchadaniki veel avutundi. Oh, itane edo vicharanga unnadu ani gurtinchavachchu.
2: If there are some thoughts which are torturing inside the mind, if when he is accosted, if you were to smile at it, it would be artificial, it would betray whatever feelings are there inside the heart.
1: Kanaku attundakunda nirantaramu manasunu aanandamto munchetunte paristhithini manam techukovali.
2: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
1: Eppudu idi aanandanga untadi, sukhanga untadi, nirantaramu manchi chintalu chesinappude sukhanga untadi.
2: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంత వరకును వాక్కును అరికట్టుకోవాలి.
2: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: దీనిని. మనం కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
2: At least a few hours in a day, one should observe silence.
1: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
2: Only in that case mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
2: Japam, repetition of the name, dhyanam, meditation are resorted to in order to give some kind of rest for the mind.
1: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా ఉంచుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
2: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
2: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
1: శారీరక పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యం ఉంచుకుంటున్నాము కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడాను తగిన కృషి చేయటం లేదు.
2: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: Satchintanulu sadalochanulu sadbhavamulu kodanu manasika parishuddhataku sarinatunti parikaramulu.
2: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikam yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
2: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti trigunamula yokka ekatvanni trigunamula yokka triputini yokka sampurtini anubhavinchinatvanti mahaniyude oka vidhamainatvanti mahatmudu ani cheppavachchu.
2: A real mahatma is one who has been able to enjoy unity of all these three attributes and gunas.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
2: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, ఇఫ్ దే ఆర్ వన్ ఇన్ యునైజన్ విత్ ది అదర్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్ దురాత్మనం అన్నారు.
2: ఇఫ్ మైండ్ ఈస్ డిఫరెంట్, వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ డీడ్ ఈస్ డిఫరెంట్, ఈస్ ఎ బ్యాడ్.
1: కనుక తపస్సనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
2: తపస్సు రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ or merging these things in sattvaguna and enjoying all these things together as one guna. This may be described as tapas.
1: Sattvikam cheta rajasunu arikatti rajasu dwara tamasunu arikatti mudindi yokka tattamu ekatvanga bhavinchetundi sthitiye tapas.
2: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as one.
1: Kanda kadapadiki sattvikam kudanu తీసివేయాలి.
2: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
1: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
2: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఏ పర్టికులర్ థార్న్ యాజ్ సచ్.
1: ఆ ముళ్ళు తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకొకటి కొడవలో ఇంకే విధమైన ఖర్చు మనం తీసుకోనక్కర్లేదు.
2: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళుని తివ్వాలి.
2: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
1: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
2: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: అదే విధంగానే ఈ రజ తమో గుణములు ఉన్నటువంటి ఒక ముందు మనవాళ్ళు బాధిస్తుంటాయి.
2: ఇన్ ది సేమ్ వే దీస్ గుణాస్, దీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రజస్ అండ్ తమస్ విల్ బి గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్ విత్ ది థార్న్ ఆఫ్ సాత్వ గుణ యూ కెన్ యూ హ్యావ్ రిమూవ్ దీస్ టూ.
1: ఈ రెండింటినీ తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
2: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్, రజో గుణ అండ్ తమో గుణ,
1: ఈ రెండు బిందు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
2: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up even
1: sattva guna. Bangaru cheyina vantidi
2: sattva attribute will be described as a gold.
1: Rajo gunamu kaapar cheyina vantidi.
2: రజోగుణాన్ని డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
1: తమో గుణము ఇనుప గుణము కొలుచు వంటిది.
2: తమో గుణము డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
2: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో సమానమే.
2: The binding is common for all the three.
1: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
2: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
1: సాత్వికం కూడాను దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
2: Only until you reach divinity, you need sattva guna.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
2: Once you merge in Lord,
1: అమనస్కుడైపోతాడు.
2: He becomes an amanaska.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
2: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
1: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందు ఉంచుకున్నటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
2: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
1: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. Ee sharirikanga, manasikanga, vakkuritiga, konni vidhamainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavincheyatuvanti okka abhyasam.
2: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment. Practice refers to practicing things which will help you to reach the divinity.
1: Satyanityamainatuvanti okka vastuvulu yokka sambandhamai untundali.
2: They should be associated with the truth.
1: Nirmalamainatuvuga untundali.
2: They should be pure.
1: ఇవియే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
2: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరము కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసములు.
2: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body.

0: పుట్టుమనుజుడు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే తను. కర్మమే నరునకు దైవము, కర్మమే ఇజ భక్తులకును, కర్మము ఇలలో కర్మము. కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలు జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్తంతకును ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వమును తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలి.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోవటము అన్నీ కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడా కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడా కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థం అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you'll not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam ఈశ్వరుడు సర్వభూతములు ఎందు ఉన్నాడు.
1: God dwells in all of the beings.
0: పాములందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: తేనెలందునూ ఉన్నాడు.
1: There is scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కాని ఎవరి యందు ఉండినప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కాని అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యుడగును.
1: It is in childhood that the child, in the company of other children, spends the time playing and singing.
0: యవ్వనమందుంచా కామిని రూడై కారుడు.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be purohit.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God. And we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Young man Vinay, he went on praying to Bhagavan.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: He asked Swami, what is that we youngsters should do?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: Youth should remain as youth.
0: వారు ఎప్పటికీ కూడా వృద్ధులు కాకూడదు.
1: They should never grow old.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాం.
1: The day when you spoil your energy, your power, you age, you advance in age.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: Therefore, we should maintain, safeguard the energy.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: As you watch Swami, can you say his age?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 years.
1: Bhagavan is 81 years old.
0: కానీ 81 years గా నేను కల్పించడం లేదు.
1: Bhagavan doesn't look so 81 years.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent, body may show.
0: నాకు దేహంలో ఎట్టి రోగములు లేవు.
1: In fact, the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను కరుచుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి దాన్ని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: Therefore, there is 1 inch of difference between the two legs.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: That's the reason why he is walking like that.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: Swami goes on moving hither and there at the residence.
0: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: But the moment Swami steps out, doctors advise him.
0: స్వామి, మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: They said, Swami, when you move among the crowds, don't walk all alone. Take the support of one or two by your side.
0: అందరి యొక్క ఆజ్ఞను మీరు పరిపాలించాలి.
1: Bhagavan certainly pays heed to the advices of everybody.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: Bhagavan wants to satisfy everybody.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: So as to satisfy doctors, Bhagavan is taking the help of
0: God. ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: You do not know, Bhagavan still tells these boys, don't hold me like that, don't catch me like that.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: Bhagavan acts in a subtle way in every aspect of his life.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ లేకపోతే ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్, ఎనీ కోల్డ్, ఎనీ హెడేక్ వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
0: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్విక్కులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: One or two join and talk.
0: ఈ పిల్లవాడు ఆ ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: All your conversation,
0: కానీ
1: dialogue is heard by Bhagavan.
0: మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: But to Bhagavan, good and bad are same.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: ఇట్ ఇస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికదే రైట్.
1: బికాస్ ఇట్ ఇస్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: Pleasure is an interval between two pains.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: Today we may be good.
0: Today మనం మంచి భోజనం చేయవచ్చు.
1: Today we may have delicious food.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: కానీ ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ తిరిగి మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమందు
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత్ వార్
0: దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరారు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్లీ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణా వాజ్ బై ది సైడ్ ఆఫ్ పాండవస్.
0: కనుక ఏం చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒక ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: As they were helpless, they could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone.
0: వాడిని పద్మవ్యూహం పెట్టి
1: అండ్ దే డివైస్డ్ పద్మవ్యూహ
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు.
1: అండ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: ద బాయ్ థాట్ ఓవర్.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్.
1: వెరీ యంగ్ బాయ్.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: కొత్తమే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి తెలు తండ్రి, నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా, మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజా రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైన పిలిచి కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు,
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు.
1: అండ్ వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్ దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హీ అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్, షీ విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు పోయి, అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను, నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: వెన్ యూ వెంట్ టు ద మదర్ అండ్ ప్రే టు హర్, మదర్ బ్లెస్ మీ, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు పద్మవ్యూహ నౌ.
0: నాయన ఇది సరైనటువంటి కాదు.
1: అండ్ ద మదర్ సెడ్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్, నాట్ రైట్ టైం.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి. శుభ సమయము
1: టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ, ఆస్పిషియస్ మూమెంట్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ.
0: నీ భార్య గర్భవతి.
1: అండ్ యువర్ వైఫ్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ వే.
0: కాలం ఎట్టుండో చెప్పలేము.
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవుని నీ తలపి ఇంక పుత్రక.
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను.
1: ఐ హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున, ఐ షల్ నాట్ డిసోబే హిస్ కమాండ్. అండ్
0: నీ పోతే పోతు, కానీ నీవు యుద్ధంలోకి వెళ్లే తీరాది.
1: ఐ మే డై ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బట్ ఐ మస్ట్ గెట్ ఇన్ టు ది వార్ఫేర్
0: అని గట్టిగా పలికేటువంటివాడు.
1: అండ్ హీ స్పోక్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: I will never disobey the command of my father.
0: Tamara muggarambu jeinchutuku tappa sadhyam avutundi.
1: And he was quite convinced of the fact that he will be successfully get into the Padma Vyuha.
0: Naira varadu varadu varadu.
1: Mother said, no, no, don't do that.
0: Appudu cheptunnadu.
1: Then Abhimanyu went on telling.
0: Baladarpita shastrava garbhabhajanu dhavu varudu kumbhajudu.
1: Kumbhaja, the Drona, is an expert in archery.
0: దానిని పన్నెండు వాడు.
1: అండ్ హీ వాజ్ ద వన్ హూ డివైస్డ్ ద హోల్ థింగ్.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికలున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బలుచు గెలిచి రమ్ముచు బద్మ
1: ఓ మదర్, యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్, కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్, దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ.
0: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్రీయంగా పాడియా.
1: ఇస్ ఇట్ జస్టిఫైడ్ ఆన్ యువర్ పార్ట్ టు సే నాట్ టు గెట్ ఇన్ టు పద్మ?
0: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆర్ ఇస్ జస్టిఫైడ్ ఇన్ స్పీకింగ్ లైక్ దాట్?
0: అప్పుడు తల్లి మనసు కరిగి,
1: అండ్ ద హార్ట్ ఆఫ్ ద మదర్ మెల్టెడ్,
0: పాదములకు పాదరాయణం రాసి,
1: అండ్ దెన్ షీ స్మియర్డ్ ద టర్మరిక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అభిమన్యు,
0: ఆశీర్వదించింది.
1: దెన్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తారకాఖ్యాసుర దూర్దర్ప మడుచు వేడ గౌరీ తండ్రి వీరరచ్చ.
1: ద బ్లెస్సింగ్ ఆఫ్ గౌరీ టు హిస్ సన్ వెన్ హి వాస్ అబౌట్ టు కిల్ తారకాఖ్య.
0: గౌరీ తనయునికిడ్డ వీరరచ్చ.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్.
0: జనకు యాగము కావా అన్నానికి రేకడి వేడ తల్లి రఘువునికిడ్డ ధన్యరచ్చ.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై రామ. Conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: పట్టి గణరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ganamagu Sri Rama Raksha.
1: And that protects the divine name.
0: Ninnu rakshinchugaka.
1: And that divine blessings and by you.
0: Ani cheppi.
1: So say.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayokku kumarudu. Talli agrin tisukoni. Namaskarinchi. Padavyuhulo praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padma Vyuha.
0: Kani Padma Vyuham lo praveshinchadam matramu tanaku telustundi.
1: He knows the technique has to get into Padma Vyuha.
0: Arjunudu tapasuku poyinappudu Narududu ee yokka Subhadraku Padma Vyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padma Vyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padma Vyuham lo poyetundi vishayamu సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూమ్.
0: అంతలోపలే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హి సేడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూమ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మ వ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మ వ్యూహ.
0: అందువల్ల ఈ పద్మ వ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మ వ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హీ వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవులు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వి షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా నువ్వు చెవుతో వినాలి.
1: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనస్సులో కరిగించాలి.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ దెం హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: And all that you do, the experience that you have, should percolate, should go around all your body.
0: కనుక మాతృ దేవో భవ పితృ దేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: Therefore it was set in the dictum that mother is God, father is God.
0: కనుకనే వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: We should never be negligent to their advices.
0: ఎట్టి విషయమునందైనను ఎట్టి స్థానమునందైనను కూడా ఆజ్ఞను నిరసావహించాలి.
1: At any time, in any issue, anywhere, we should follow their advice.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
0: కానీ అర్జునుడు బాధపడుతున్నాడు.
1: But Arjuna was feeling very sad.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మని ద్వారపాలకు చేత ఆజ్ఞ పంపు.
1: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
0: Naraka eriginantane,
1: the moment he knows that I'm coming,
0: nannu kavukitam chestu,
1: he runs towards me and hugs me.
0: Atti kumaru nakane unnadu ledu.
1: He is not there. What happened to him?
0: Krishnudu chepparu.
1: Then he said,
0: Arjuna, nee balahinudu kavaddu.
1: I said, Arjuna, don't be weak.
0: Edo jarigindi adi.
1: That happened so.
0: Kaani jariginatundi ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
0: కనుక దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున, నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: Why did you not tell me that you lost your son?
0: నీవు ఎంత ద్రోహుడు.
1: You are a traitor, betrayer.
0: నువ్వు నాకు చీట్ చేసావు.
1: You have cheated me.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: And you are bound to suffer the reaction.
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: Krishna was smiling all the time, continuous.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: And he returned home.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: But the son who is no more, he is born again.
0: సర్దబ్రహ్మంతో చేసినటువంటి యొక్క అసలు విడిచేటప్పటికీ లోపలనే గర్భంలోనే మరణించాడు.
1: And the moment because it has gone into that arena of sound,
0: అందరూ బాధపడ్డారు.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: All Pandavas sat there.
0: ఉన్నది ఇద్దరే.
1: Only two remained.
0: ద్రౌపది సుభద్ర.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: ద్రౌపది కుమారులు ఆరు మందిని చంపినారు.
1: And the sons of Draupadi were killed long ago.
0: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
1: And only the son of
0: సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు.
1: And he too died.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిడ్డ కూడాను మరణించినది.
1: And the grandson is also no more.
0: పాండవులకే ఇంక వంశం లేదు.
1: And in fact, there's none left in the clan.
0: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: All went on blaming Krishna because there was none left behind in the entire clan.
0: కాని కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: But Krishna continued to smile.
0: పాండవులు,
1: పాండవాస్,
0: మీరు తొందరపడకండి.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkham.
1: And worry causes misery.
0: కనుక మీరేం తొందరపడకండి.
1: So don't be in a hurry.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: Be calm and cool.
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ sat in their midst.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ ఈ కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బి బ్రాట్ దేర్.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్, ఎగ్జాక్ట్లీ.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ టాన్ ప్రైజింగ్ డిస్క్రైబింగ్ ది బేర్.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి.
1: బట్ దే వర్ వెరీ వెరీ యాంగ్రీ.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్. And you are not bothered who are alive here.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: Immediately Krishna picked up the child.
0: పిల్లల పైన భుజ పైన కొట్టాడు.
1: And tapped on the thighs and on the stomach.
0: కొంతసేపటికి కెవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: And a moment of time the baby started crying.
0: కనుకనే
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit.
0: Pariksha lekunda pass evaru kaaru.
1: No one can secure pass without taking Pariksha or test.
0: Kanaka Bhagavantudu Pariksha chestune untuntadu.
1: God tests.
0: Aa test manu test ankokurdu manaku. Test not test.
1: We should not take it as mere test. Take the test as the taste. Says Bhagavan.
0: కనుక భగవంతుని పరీక్షలన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక ఆయన పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హీ వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
0: ఆ పరీక్షితుడే
1: దట్ వెరీ పరీక్షిత్
0: కట్టగడపటికి రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హీ కుడ్ బికమ్ ది కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parikshitri pattabhishekam katti.
1: And Parikshit was coronated.
0: Idi evariki ee desham nandu kodunu ee rajyam nandu kodunu vetti jaru.
1: Such a thing never happened in any country in any kingdom.
0: Arjunudu vachadu.
1: Arjuna came.
0: Nayana Krishnudu bagunnada ani adigindi Kunti Devi.
1: Because Kunti was son, is Krishna fine?
0: Appudiki Krishnudu kuda poyadu.
1: By that time Krishna already left.
0: కృష్ణుడు లేడు.
1: Krishna is no more.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: they were crying.
0: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
1: Krishna is our life.
0: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
1: Krishna is our courage.
0: కృష్ణుడే జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
1: Pandava's life is useless without Krishna.
0: కనుకని తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు.
1: ధర్మజా told his brothers.
0: మరణించినటువంటి తల్లిని తొడపై పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ది లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా ఒకరిలో ఇమిడిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైవ్స్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: హి టోల్డ్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాట
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలోడ్ దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైనా తప్పునన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ, ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజ వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: ద గేట్స్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
1: He never uttered a lie.
0: Kani.
1: But.
0: Okanoka samayam lopala.
1: At one time.
0: Dronanni kuntavarku champe nimittamai asvatthama atakunjaraha annadu.
1: When Drona was killed, he had to utter a lie. Asvatthama atakunjaraha.
0: Asvatthama atakunjaraha. Kunjaraha chaalatu mellaga cheppadu.
1: Asvatthama hata. He said loudly. Kunjaraha softly.
0: Anaga em gurram chachindi ani cheppin cheppaledu. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్, బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ.
0: అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ, అండ్ దట్ ఈస్ ద సిన్ కమిటెడ్ బై ధర్మజ.
0: కానీ కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
1: Therefore, he had to stay there in hell for some time.
0: Inta dharmamunu anusarinchinatuvanti oka dharmajudiki narakama prapti ani lokulu anukuntaru.
1: People feel, is it justifiable that dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: Kanuka thana anubhavinchaka tappadu.
1: He had to experience that.
0: Atanu undinanta varaku Draupadi, Bhimudu, Arjunudu, Nakula Sahadevulu andaru kuda aa jailone unnaru.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with dharma.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతవరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell, all people were happy with
0: Pandavas. పంచప్రాణముడు.
1: And the five Pandavas are the five life.
0: పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
0: Tarvata Dharmajudu vellipoya.
1: Later Dharmaja left.
0: Atanto paatu Draupadi Arjuna Sahadevulanta kuda vellaru.
1: And he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula Sahadeva.
0: Ee vidhamga okoka daniki okoti tappindi kaadu.
1: So no one could escape from the sequence
0: of that. Oka chanamu asatyam cheppadam cheta Dharmajudiku jailu kudanu padindi.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: Kanuka prati manavudu kudunu karmalo indu aneka rakamulaina pitti oka doshamulu erpadutuntayi.
1: In the field of action there is bound to be defection and mistakes.
0: Ye dosham erpadinappudini dani oka pratibharamu tappindi kaadu.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: Kanuka aa vidhanga bayapadi chaala andaru kudunu నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండేటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాల పైన పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ అస్ హియర్ ఫర్ సమ్ మోర్ టైం.
0: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
1: అండ్ హి సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ టు బి
0: మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: ది అథారిటీస్ ఆఫ్ హెల్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ నౌ.
0: కనుక నేను ఉండేటికి వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మ తప్పలేదు.
1: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ధర్మస్వరూపులు ధర్మస్వరూపులు న్యాయస్వరూపులు పుణ్యస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్, ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్ రైటియస్నెస్. దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: చెప్పారు అందరూ కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో పతివ్రత ఎవరు ఉన్నారు.
1: This was a question to the whole world. Who are the women of chaste?
0: ఒకరు చెప్పారు లక్ష్మి పతివ్రత అన్నారు.
1: Somebody said Lakshmi is పతివ్రత.
0: ఇంకోరు చెప్పారు పార్వతి పతివ్రత అన్నారు.
1: Somebody said పార్వతి is పతివ్రత.
0: కాదు కాదు సరస్వతి పతివ్రత అన్నారు.
1: No, సరస్వతి is పతివ్రత.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna said,
0: వీరెవ్వరు కూడా కాదు.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
1: దేర్ ఇస్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: యు విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైం టు సర్వ్ దెం.
0: అతి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
1: ద ద్రౌపది ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
0: అతి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్ face difficulties.
0: Patra paramataku edu cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atle matalu vinatame chaala kashtam.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: Kaani aidu mandi vattalu undi kudanu aidu matalu kudanu taan chakkaga nadchukuntu vachindi.
1: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: షీ సర్వ్ దెమ్ త్రూ అవుట్.
0: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
1: షీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చేరు కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these 3 noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
1: Pandavas could understand the qualities of Draupadi and acted accordingly.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుల యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
1: In these small actions and simple actions, our prestige and dignity and respect are upheld.
0: కనుక మగవారి కూడాను అంతే.
1: Men also should be like that.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
1: Pandavas, you always speak truth. You always follow the path of dharma.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is your main responsibility to speak truth, follow dharma and rule people with all love.
0: Satya dharmam leka daya shanti leka prema lekunna manavudu pranam kaadu.
1: Without truth, righteousness, compassion, peace and love, man will certainly lose his very life.
0: Karukane atani yokka dharmamu aa aidintini pranamuluga teesku.
1: Therefore these are the 5 lifeblood of every individual.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
1: అండ్ దట్ ఇస్ ది వెరీ లైఫ్ కంపోజ్డ్ ఆఫ్ దీస్ 5.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
1: అండ్ దీస్ 5 senses కాన్స్టిట్యూట్ ద హోల్ లైఫ్.
0: ఈ 5 senses ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: వి షుడ్ కన్సిడర్ దీస్ 5 lifeblood యాజ్ వెరీ
0: సమాసకైన కూడాను మనం అసత్యం ఆడకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరిని కూడాను మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: దూషణి మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
1: ఏ మే బి బ్యాడ్ బట్ వీ షుడ్ నాట్
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: దైవమే ప్రేమ.
1: అండ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణమని పెట్టారు.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: లవ్ హ్యాస్ నో రీజన్, ఇట్ హ్యాస్ నో సీజన్.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమని మీరు పెంచుకోండి.
1: Develop that sort of love.
0: ఎక్కడ పోయినప్పుడు నేను
1: Wherever you go,
0: అడవులు ఎందున్నా,
1: you in the forest,
0: ఆకాశమునన్నా,
1: or in space,
0: పట్టణమునన్నా,
1: or in a city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: నీటి ఎందున్నా,
1: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
1: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమలేము.
1: And in fact, it's only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరి చూసినా దేశం చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: Even if you come across your enemy, you still continue to love him.
0: నీకు ఎవరో ఎనిమి వస్తున్నాడని చెప్పి పని చూచి మొహం తిప్పుకోవద్దు.
1: Don't turn your face, turn away when you meet.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ.
1: Just say, how are you?
0: ఆ విధంగా మనం ప్రకటించు ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: Then only the human can become divine.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: We should publicize that we should develop, foster, grow more of love.
0: వినయ్ కుమార్, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్.
0: మిగతా స్టేట్స్ కంటే కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: You should share this with other neighboring states as well.
0: మొట్టమొదట నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: First you take care of your own resident.
0: తర్వాత నీ సమాజమును నువ్వు చూసుకో.
1: Then take care of the community, society.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: Then go to the society.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకున్న వాడు అవుతావు.
1: Then only you get a name. You live up to your name.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి ఒక ప్రథమ బోధ.
1: That is the main teaching of Bhagavan today.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee jagattunandu sarvamu marpu chendunadi.
1: In this world, everything is fast changing.
0: Sukhamu, dukkamu.
1: The pain and the pleasure.
0: Ashanti, allakololam.
1: Agitation and disturbances.
0: Anandam, apriyam.
1: Bliss and that also which is not acceptable.
0: Ivanni kudanu marpu chendunavi.
1: All of them change.
0: కాని మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకోలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: But man has forgotten his true nature. He is carried away by that which is temporary, fleeting, identifying himself with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kani kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
1: Therefore, in Purusha Sukta, it is clearly stated that there is divinity with thousands of heads, thousands of hands and the feet.
0: తాను సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను, నేను వెస్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖమునకు గురి అవుతున్నాడు.
1: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual and hence he is miserable.
0: భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రీట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్, కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ఫర్ గెటింగ్ ది రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హ్యాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: సో ది యాక్చువల్ ట్రూత్ లైస్ ఇన్ కాంప్రిహెండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, బట్ ది అన్ట్రూత్ ఈజ్ టు ఫైండ్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఇట్టిది అనాది కాలం నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.

0: knowledge with the rest of the community.
1: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: However, little knowledge is gained by going through the sacred texts and by listening to great scholars.
1: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
0: However, they have not made an attempt to experience the truth in its totality.
1: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ ఎంతున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
1: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunu goppa vidyavantuni.
0: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
1: Goppa scientistu kudanu.
0: They are very great scientists of eminence.
1: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
0: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
1: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
1: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
1: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
0: And narakasura belongs to that trend of people.
1: Itani goppa shakti samarthude.
0: Narakasura is one of the ability and capacity.
1: Goppa vidyavantude.
0: Is highly educated.
1: Endariku sahayam chestu vachadu.
0: And he helped many people.
1: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులు కూడా తెచ్చి ఇచ్చాడు.
0: He could bring back to life the sons of his preceptor.
1: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
1: Nirne Chagaraj kuda paadadu.
0: This was sung by Chagaraja.
1: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
0: Chagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
1: Kucheluni aarti teechinavu.
0: You have relieved Kuchela from suffering.
1: Kubira sakkamalanu pogottinavu.
0: And in fact you made him
1: melu melu pandavulanu kaachinavu.
0: And you protected Pandavas.
1: Intiye kaadu 16000 ramamulanu prochinavu.
0: And you gave refuge to 16000 women.
1: Rama vaachama gocharundavi.
0: Rama, you are beyond the comprehension.
1: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
0: Even the creator Brahman cannot describe
1: ani varninchadu.
0: That was his narration.
1: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
1: ఒకానొక సమయంలోపల
0: at one time
1: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
0: He approached his mother. Mother, I want to study. Grant me permission, he said.
1: Suniti, ami cheppindi, nayana, ee prapanchamlo enniyo chaduvulu unnavi.
0: She said, there's lot of

0: ఎడ్యుకేషన్ అవైలబుల్.
1: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివే కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
0: ద ఎడ్యుకేషన్ విల్ నాట్ టేక్ యూ టు ద ఎండ్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ సర్టన్ ఇట్స్ లిమిటేషన్.
1: ఆధ్యాత్మ విద్య అది ఏ విద్య అనింది.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: దానికి మరణం లేదు.
0: ఇట్ ఇస్ డెత్లెస్.
1: దానికి పరిమితం లేదు.
0: ఇట్ ఇస్ నో లిమిట్.
1: ఇది సర్వత్రా సర్వకాలం ఎందుకు జీవించేటువంటిది.
0: ఇట్ ఇస్ ఆఫ్ ద సేమ్ స్టాండర్డ్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దెన్ అండ్ నౌ.
1: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
0: హీ వాంటెడ్ హిమ్ టు కల్టివేట్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అందువలన చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
0: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
1: అడవులు ఎందున్న ఆకాశమునున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
0: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
1: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
0: ultimately gave a message to mankind in a simple way in the worldly sense.
1: Anna danamu kanna adhika danam vedi.
0: Is there any other greater charity other than offering food?
1: Talli dandrulakanna daivam edi.
0: Is there any other god beyond one's own parents?
1: Jagati tapam kanna satyaseelam vedi.
0: In this what could be the greater penance than truth?
1: Dayakante ekku dharmam edi.
0: What is greater property than compassion?
1: Sujana sangati kanna chuda labham vedi.
0: And good company gives you the profit more than anything else.
1: Satyatvam kanna veru daivam vedi.
0: And its enmity which is worse than all dangers.
1: Kanukane ee annintikante mooladharam entundi satyatvamu dooram chesukoni mitratvanni abhirudhi parchukotam atyavasaram entundi vidya.
0: Therefore education wants us to be away from this enmity and be closer to friendship.
1: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalanetundi brahma idi kevalamu rakshasa brahmane.
0: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
1: Sahasra shirsha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
0: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
1: Anaga bhagavantudu ekaswarupudu kadu.
0: God
1: samasti swarupude.
0: God is the form of the universe. Cosmos.
1: Sarva jeevula yandu sarva pranamula yandu taru chalinchaka kadalaka sthiramga undetuvanti vaadi.
0: God is steady, present in all of the living beings and in all of creatures.
1: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
0: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
1: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
0: God is present at the altar of every human heart, steady, installed.
1: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
0: You can visualize God everywhere.
1: స్పర్శించవచ్చును.
0: You can touch him.
1: సంభాషించవచ్చును.
0: You can converse with him.
1: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమయందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
0: That capacities, that abilities are lacking in man and therefore is not able to converse with God.
1: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణ దర్శించాలని వెళ్ళాడు.
0: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
1: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ నీవు సర్వలోకవాసివి.
0: He said, O God, you present in all over the world.
1: నీవు లోకనాథుడివే కాదు.
0: You are not only the master of the
1: universe. సర్వజీవనాథుడు.
0: You are also the master.
1: సర్వప్రాణనాథుడు.
0: You are the life of all of the living beings.
1: కాని
0: but
1: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
0: I don't want all this.
1: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
0: I don't want that paradise.
1: నీ కైలాసము నాకు అవసరం లేదు.
0: I don't want that heaven.
1: నీ మోక్షము నాకు అవసరం లేదు.
0: I don't want liberation.
1: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
0: I want your love, that's enough.
1: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
0: Gift me that love has to be so near you.
1: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచిన శబ్దం.
0: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
1: ఎన్ని విద్యలు ఉండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
0: All our knowledge, all our achievements drop in the middle.
1: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
0: In fact, love is
1: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
0: Love is changeless.
1: మార్పుకు కూర్పు లేదు.
0: It has no addition either.
1: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
0: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
1: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
0: All those things that are present in this world are fleeting.
1: అనిత్యం సర్వం.
0: Everything is changing temporarily.
1: కానీ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
0: Oh God, grant me that love which is eternal.
1: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
0: The liberation, the heaven, paradise are your branch addresses.
1: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
0: I don't want them.
1: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
0: I know your exact address.
1: ఎక్కడ నీ అడ్రస్?
0: What is your address?
1: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
0: My heart is your address.
1: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
0: You are there at the altar of my heart, one, the steady.
1: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
0: Gift me with that experience. That was his prayer.
1: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
0: that demon with supreme devotion,
1: ఒకానొక సమయంలో నరకాసురుడు,
0: at one time నరకాసుర,
1: సత్యభామ సమేతుడై,
0: along with సత్యభామ,
1: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
0: కృష్ణ went to the battle field accompanied by సత్యభామ.
1: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
0: Why not?
1: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
0: Where is the need for Satyabhama to accompany Krishna?
1: Anaga akkada kuda nu konni qualifications anta untunnai.
0: There also certain qualifications required.
1: Itti durmargunni na cheta champatam nyayam kaadu.
0: And is not justifiable for me to kill him.
1: Abalulaina aadavartu itanni champinchali.
0: So this wicked demon must be killed by a weak woman.
1: Nenu sarvashaktimayudanu.
0: I am all powerful.
1: Veedu sarvahinudu.
0: And you are so mean.
1: Daya premalu lenatvanti yokka rakshasudu.
0: You are the demon without love and compassion.
1: Paramanu preminchinatvanti yokka paranushandu.
0: And you cannot love anybody, that has been your temperament.
1: Alanti vaani yokka jeenni nenu champakoodadu anukunnadu.
0: And they don't deserve to be killed in my hands, that was his feeling.
1: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu,
0: krishna accompanied by satyabhama the concept,
1: ee narakasuni hatamarchi,
0: he killed narakasura.
1: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
0: How many were there in the company of narakasura?
1: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
0: డివోటీస్ అండ్ ప్రిన్సెస్ వర్ దేర్.
1: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
0: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ హూ థాట్ ఆఫ్ గాడ్.
1: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
0: they were held as captives by
1: వారు కేవలం ఒక నరక బాధలు అనుభవిస్తూ వచ్చారు.
0: They were passing through the hell.
1: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
0: That was the description of Chagaraja, who said that you have protected 16,000
1: నరకాసుని హతమార్చి,
0: you have killed నరకాసుర,
1: ఈ గోపికలను విచ్చలు విడిగేర్చి పెట్టాడు.
0: And they were set free from his bondage.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బంధ విముక్తి.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
1: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
0: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రెడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్, ద డివైన్ పాత్, కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచియస్ వే.
1: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
0: It leads to certain danger if you are with
1: politics.
0: So run away from the bad company.
1: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏ మాత్రం కూడా చేరకూడదు.
0: We should never be in the bad company at any point of time.
1: భజ సాధు సమాగమం.
0: Be in good company always.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: Do good deeds day and night.
1: ఈ విధమైనటువంటి ప్రమాణం సలిపి,
0: having promised so,
1: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
0: అండ్ హి హస్ స్టెప్ ఇంటూ దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వ సామాన్యులకు కూడాను నిశ్చలమైన, నిర్మలమైన, నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్ లెస్.
1: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుని యందు రాక్షసుడైనటువంటి నరక అసురుడు ఉన్నాడు.
0: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
1: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
0: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
1: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
0: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
1: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
0: Narakasura is the very form of the self.
1: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
0: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
1: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈస్ హి?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
0: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్, ది అన్రైచియస్నెస్, ద ఇంజస్టిస్.
1: అట్టివారి యందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
1: సత్యవంతుని చేత సహవాసం చేయనివ్వడు.
0: They will not allow you to be in good company.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
0: It makes no chance to be so near God.
1: దుర్గుణములు, దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
0: Such people in the company of people full
1: of ఎన్ని జన్మల యొక్క కర్మము, ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటది.
0: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
1: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
0: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
1: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణములే లేకుండినా ఇది ఎట్ల విద్య అవుతుంది?
0: Without the good company, without good conduct, how could that be good company?
1: 300 విద్యలు చదివాడు రావణుడు.
0: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: అట్టి విద్యలే రాముడు కూడాను చదివాడు.
0: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
1: కానీ రాముడు ఎప్పుడు కూడాను సత్సంగం, సత్సంగం, సత్సంగం.
0: But Rama was always in good company.
1: Sadbhavamu.
0: Good feeling.
1: Satpravartana.
0: Good conduct.
1: Sadalochana.
0: Good thinking.
1: Satkarmalu.
0: And good deeds.
1: Kani inni chadavulu chadinatundi oka ravanuniki emiti chestundadu?
0: With all this, what is that?
1: Dujjana sambandham.
0: Ravana.
1: Duralochanalu. Durgunamulu. Nishpravartanalu. Ilantivanta chertu vachayi.
0: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
1: Entati goppa vidyavantudu ravanudu.
0: Ravana was highly educated.
1: Ravanukunnatvanti vidya ramulu kuda untundadi.
0: Rama is as much educated as Ravana himself.
1: Kani ramulu chuste namaskaristaru.
0: But people offer their respects to Rama.
1: Ravanu chuste వీడు క్రోధులు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణలు భూషణలు వస్తాయి.
0: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ బిహేవియర్.
1: మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
0: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్ వాట్ ఇస్ ద బేసిస్?
1: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇస్ ది బేసిస్.
1: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండాలి.
0: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
1: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
0: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you are, that you can do being all alone?
1: Dushpravartane.
0: It is only bad thinking.
1: Dushsangamto chennivi, satsangamto vachindaya.
0: And you will be in bad company.
1: Kanukane, ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
1: రాక్షస కృత్యములే ఇవన్నీ.
0: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
1: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
0: Wherever good takes place, go there.
1: ఎక్కడ భగవత్పెత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
0: Wherever there is devotion, join their company.
1: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
0: But you don't go to a place where
1: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
0: You don't go to a sacred place.
1: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for are the eyes?
1: పురందదాస్ చెప్పాడు.
0: So he said, so
1: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరరా.
0: Why these eyes? What for is this vision?
1: కన్నుండి చూడలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింపనేరలేది.
0: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
1: పాని పంకజమందు పరమాత్మయుండివు పాడు సంసారంబు కోరిరేరి.
0: Though God is in me, the immortal, I have drowned myself in this family.
1: నిజముగా సర్వ జీవులు ఎందుకును పరమాత్మనారనిటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడే.
0: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
1: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
0: One should recapitulate, recall the divinity constantly and also adopt.
1: నరకాసురుడు భజించిన తర్వాత,
0: after killing నరకాసురుడు,
1: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
0: It was a very big kingdom indeed.
1: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
0: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
1: దుర్మార్గుడు లేనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
0: సో లాంగ్ దట్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్.
1: వెలుతురే లేదు,
0: దేర్ నో లైట్ దేర్.
1: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
0: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
1: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
0: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
1: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
0: There may be unfortunate people who say yes, yes to that darkness.
1: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevan mukti.
0: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
1: Kanaka dujjanulatoda mantram oka chanam kuda manam cheyakoddu.
0: So we should not be in the bad company even for a moment.
1: Kanukane alani kaalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
0: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
1: రాక్షసుడైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమకుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెన్ డివోటీ.
1: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
0: But Prahlada could realize divine
1: Narayan, Narayan, Narayan, Narayan namasmaranane munigipoyadu.
0: He has drowned his life singing his glory of Narayana.
1: Narayanaku priti ayinattuvadu Prahladudu.
0: Narayana is so dear to Prahlada.
1: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
0: Whereas Hiranyakashipu is full of demonic temperament.
1: Evi prayojanam?
0: What for is this?
1: Chakravarti taru.
0: Where is he? His emperor.
1: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
0: What kind of emperor?
1: దురాచారపు చక్రవర్తి.
0: An emperor.
1: దుర్గుణముల యొక్క చక్రవర్తి. దుశ్చింతల యొక్క చక్రవర్తి.
0: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
1: కనుక మనము ఒక్కడైనా చాలే మన చక్కని చక్కని వారిని చిక్కితే చాలు.
0: Therefore it is enough even if we have one righteous man.
1: దినమునకు ఒక పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
0: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
1: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
1: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం లే జరుగుతున్నాయి.
0: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
1: చెవులతో వినేక కాదు.
0: వీ కాంట్ ఈవెన్ బేర్.
1: కళ్ళతో చూచేకి కాదు.
0: you cannot witness those deeds.
1: కనుకనే కళ్ళతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
0: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
0: Let us install the divine in our hearts.
1: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
0: It is said, God dwells in all creatures.
1: Sarva bhutamuni yandu kudanu undetvanti vaadu bhagavantude.
0: God is present in all living beings.
1: Kaani atti bhagavantuni kudanu bhagavantuniga bhavinchatam ledu.
0: But we don't think of God in the true sense.
1: Adaka rakshasa kruthyamuluga bhavistunnaru.
0: We go in the contradictory way.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the experience.
1: Tamaku etti bhavamlo atti swaroopale untuntai lopala.
0: As is your feeling, so is the form
1: atti swaroopamle atanni hatamarchipothayi.
0: And that form that you assume will ruin you.
1: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
0: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్.
1: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
0: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్.
1: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు నరకాసురు సంహారం.
0: టుడే ఇస్ ద కిలింగ్ ఆఫ్ నరకాసురు.
1: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
0: మీనింగ్ కిలింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
1: నరా ఆత్మ,
0: నరా ఇస్ ఆత్మ.
1: అసురుడు రాక్షసుడు,
0: అసుర డెమన్
1: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
0: హీ ఇస్ నసుర డెమన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ద డెమన్ విత్ ఇన్.
1: మన హృదయమునందే నరా అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నరా విత్ ఇన్ అస్.
1: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
0: You think of the self constantly.
1: అది ఏ ప్రేమ స్వరూపము.
0: That is love.
1: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
0: That is eternal and immortal.
1: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
0: With that intense love, you can kill the demon.
1: ఈ రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
0: You don't need any weapons to kill that demon.
1: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ అదర్
1: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ ఆర్మ్స్.
1: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
0: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
1: ఎన్ని అస్త్రములు లోకంలో లేవు.
0: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
1: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ది డూ యాక్చువల్లీ?
1: ఏమీ చేయగలటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
1: తమ తామే హింసించుకుంటున్నారు.
0: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
1: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
0: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్.
1: ఆత్మతత్వాన్ని అభివృద్ధిపరుచుకున్నప్పుడు ఈ నరకుడు చచ్చిపోతాడు.
0: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
1: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma,
1: pavitramainti ee narakasu samharam dinamu,
0: this day which is so holy and sacred,
1: yedo manam oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
0: We spend this holy festival full of delicious items prepared at home and we party.
1: Ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
1: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ వీ షుడ్
1: జాయిన్. నీవు ఒంటరిగా జీవించవద్దు.
0: నెవర్ బి అలోన్.
1: అది దైవం యొక్క తత్వం కాదు.
0: దాట్ ఈస్ నాట్.
1: అది వ్యష్టి జీవితము.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
1: వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
0: The vyasti jivita, the individual life is waste life.
1: Samasti jivitame nijamaitundi sarvesam yokka sadamu.
0: The life in the community is the one that is the reality.
1: Samasti jivitamto manam jivitanni aanandanga gadapali.
0: We should lead the life of the universe community, samasti.
1: Kanukane samastini bhagavantudu ani pilicharu.
0: This samasti universe is the divinity.
1: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
0: That has been the essence of Veda.
1: Sahasra shisha purushah sahasraksha sahasrapat.
0: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
1: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to lead this life of universal life.
1: మానవ జీవితం ఇచ్చిండేది ఎందుకోసం?
0: Why the human life is given?
1: కేవలం పశుపక్షి మృగాదుల వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
0: Is not enough If we have the food, water and other rest of the facilities,
1: like
0: in fact the food that you eat is equally shared by
1: animals.
0: All your experiences are there in the animal kingdom also.
1: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
0: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్, ది ట్రూత్ అండ్ రైచస్నెస్.
1: అది బహిరంగంగా మనం ప్రబోధించాలి.
0: అండ్ వీ షుడ్ ప్రాపగేట్ ఇన్ దిస్ వరల్డ్.
1: దాన్ని ప్రచారం చేయాలి.
0: వీ షుడ్ పబ్లిష్.
1: ప్రవర్తనలో అనుభవించాలి.
0: అండ్ వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వేస్ట్ అయిపోతుంది.
0: వితౌట్ ట్రూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మియర్ ప్రాపగేషన్ ఇస్ యూస్లెస్.
1: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
1: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
0: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
1: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
1: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా భావించుకుంటున్నాం.
0: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
1: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
0: The word manava means the one who is sacred.
1: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
0: Why should we make this sacred life?
1: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
0: It is only because of the destiny, the fate of the past life.
1: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
0: We declare that this is a sacred life.
1: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
0: But in experience, we are not able to translate in reality.
1: పాపముల యొక్క ఫలితము.
0: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
1: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
0: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
1: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
0: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
1: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
0: వీ షుడ్ బి అవేర్ ఫ్రమ్ దెమ్.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు సార్,
1: రామా
0: రామా,
1: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
0: రామా ఐ డూ నమస్కార్.
1: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
0: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
1: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
0: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
1: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
0: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
1: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాల?
0: There is justification if you respect a good man.
1: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
0: You do namaskar to noble souls because you don't want to be away from them.
1: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
0: You do namaskar to the bad company because you don't want
1: bad company కి ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
0: You just do namaskar and do away with their company once for all.
1: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బీ ఇన్ ది గుడ్ కంపెనీ.
1: కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
1: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
0: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
1: Endaro rakshasulu unnaru.
0: There are many demons.
1: Enduku rakshasulu anta mandi raavali?
0: Why?
1: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
0: This demon represents the feelings, the behavior.
1: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
0: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
1: Aa dushta buddhulu raaka purame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
0: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
1: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
0: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
1: కోపం వచ్చింది.
0: హీ వాస్ వెరీ యాంగ్రీ.
1: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
1: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు,
0: Vasudeva objected to that and said, what harm?
1: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు.
0: I'll see to it that you will not be put to any harm.
1: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
0: It was the ethereal voice declared that the eighth child will kill you.
1: అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా?
0: Do you believe those words?
1: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
0: If you really believe that, wait till then.
1: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
1: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
1: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుంది.
0: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
1: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
0: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
1: అని చెప్పేటప్పటికీ
0: వెన్ హీ సెడ్ సో
1: వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
0: Then he could have good thoughts at that moment.
1: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి.
0: The good thoughts and bad thoughts will find their origin in human heart.
1: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
0: Though he waited that long till the birth of the eighth child,
1: ఎప్పుడు
0: చూసినాగాని
1: ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
0: He was in constant worry when the eighth child is going to be born.
1: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
0: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్ ఇన్ ద
1: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్
1: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
0: హీ నోస్ ఇట్స్ గాడ్స్ వాయిస్.
1: అదే భగవంతుని చెప్పిన మాట, ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
0: వెన్ హీ యాక్ట్స్ అకార్డింగ్ టు గాడ్స్ వాయిస్ ఇన్ వన్ రెస్పెక్ట్, వై నాట్ ఇన్ అనదర్ పాయింట్?
1: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
0: ద గాడ్ క్లియర్లీ సెడ్ ద చైల్డ్ హుడ్ బి బోర్న్ టు దేవకీ వసుదేవ వుడ్ కిల్, నాట్ ఎనీబడీ ఎల్స్.
1: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
0: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
1: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
0: Do you think that he has faith in God's word?
1: లేదు.
0: No.
1: ఇది రాక్షస విశ్వాసమే.
0: It is demonic feeling.
1: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
1: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
0: We should follow God in total faith in whatever he says.
1: నీకు ఇష్టమైనటువంటి దానిపై నమ్మకము, ఇష్టం లేని దానిపై నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
0: You have faith if you like that. And you have no faith if you dislike it. It's not proper.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక 10 సంవత్సరముల పూర్వము,
0: 10 years before,
1: ఒక పెద్ద మనిషి,
0: an elderly person,
1: Satsai Baba is God అని చెప్పాడు.
0: Declared that Satsai Baba is God.
1: Satsai Baba నే కాదు, ప్రతి జీవి ఎందుకు God ఉన్నాడు.
0: In fact, God is present in every individual.
1: కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు.
0: He went on declaring like that.
1: తిరిగి తమ యొక్క అభిష్టమును కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికి హీఈస్ నాట్ గాడ్ అని చెప్పారు.
0: ద మూమెంట్ వెన్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీఈస్ నాట్ గాడ్.
1: ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే.
0: ద సేమ్ మ్యాన్ డిక్లేర్డ్ ఎస్ అండ్ నో.
1: ఆనాడు ఎస్ అన్నాడు.
0: హీ సెడ్ ఎస్ దెన్.
1: ఈనాడు నో అన్నాడు.
0: టుడే హీ సేస్ నో.
1: అది నిజమా ఇది నిజమా?
0: ఈజ్ ద ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ?
1: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
0: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
1: ఏది అబద్ధము?
0: వాట్ ఆర్ లైస్?
1: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
0: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
1: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెమన్.
1: ఎస్ అను వారికి ఎస్ అను రా.
0: God says yes to those that say
1: no.
0: Yes.
1: No anuvariki no anura.
0: If you say no, God says no.
1: No yes ru ni notiki gaani saayiki sarvam yes yes yes.
0: Yes, no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
1: Not andaru manchi vare.
0: To Bhagwan all are good.
1: Evaru chedda vaaru leru.
0: There are no bad people.
1: Kaani
0: but
1: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
0: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
0: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
1: నాకు అందరూ ప్రీతియే.
0: భగవాన్ లైక్స్ ఆల్,
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: స్వామి లవ్స్ ఆల్,
1: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందుకు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
0: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
1: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
0: యు మే హ్యావ్ డౌట్స్.
1: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
0: నో మ్యాన్ కెన్ లివ్ వితౌట్ డౌట్స్.
1: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
0: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
1: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
0: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ మీ హృదయం నుండి పెంచుకున్నప్పుడే,
0: when there is love in your heart, everything will be full of love.
1: ఆ ప్రేమ ఉన్న దగ్గర ద్వేషం అనేది ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు.
0: When there is no hatred, there is no
1: క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే పానుకుంటారు.
0: When there is no anger, there is no violence.
1: కనుకనే where there is విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది.
0: Where there is confidence, there is truth.
1: Where there is truth,
0: where there is truth,
1: there is peace.
0: There is peace.
1: Where there is peace,
0: where there is peace,
1: there is bliss.
0: There is bliss.
1: Where there is bliss,
0: where there is bliss,
1: there is God.
0: There is God.
1: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
0: So first we should cultivate faith.
1: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
0: Without this faith, what for is the human life?
1: అందరినీ నమ్ము, తప్పులేదు.
0: There's nothing wrong if you believe everybody.
1: కానీ దైవ భావంతో నీవు విశ్వసించు.
0: But have faith with the divine prompting.
1: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
0: With the spiritual promptings, everything would be divine.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
0: Thought is one and that which is said is different.
1: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
0: Is not proper on your part.
1: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
0: The thought is one, that what is said is different, and action is altogether opposite.
1: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
0: When thought, word and deed are at variance,
1: మూడు చేరి
0: ఒకటి కావాలి.
1: అది ఏ త్రిపుటి అన్నారు.
0: There should be perfect unity and harmony in thought, word and deed.
1: త్రిగుణముని యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: You are a true human being if you have got the perfection in all the attributes. Who is vyakti?
1: Sarva vishayamunandu kudanu tani yandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
0: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
1: Aa energy ni swikarinchali.
0: And then you should acquire that energy.
1: Kaani energy antunnavu, energy lo pothunnavu.
0: But you say energy, but you are along allergy.
1: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
0: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
1: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
1: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
0: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
1: చైతన్యుడు చెప్పినట్టుగా,
0: as Chaitanya said,
1: nee swargamo nai kailasamo naaku akkarledu.
0: I am not bothered of your heaven and paradise.
1: Nee vaikuntamo nee ide naaku akkarledu.
0: I am not bothered of your vaikuntha.
1: Na kavalsindi prema sajyam rajyame.
0: What I want is this love.
1: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
0: Give me a place in this kingdom of love.
1: Adi okati naaku chalu.
0: That is enough.
1: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
0: With that, that gives me fulfillment.
1: Premato sadhinchaneetundi lokamlo okkati kuda ledhu.
0: There's nothing that you cannot achieve in this world without love.
1: Karukane premato manam dennaina manam sadhinchavachchu.
0: So you can accomplish anything through love.
1: Ee narakasura udanaga emti? Durmargulu, dushtulu, duracharam lenatti varini samharinchadame narakasura samharam.
0: The killing of narakasura symbolizes annihilation of wickedness in man.
1: Satyanityamainatundi yokka sadbhavamulanu, satpravartanalu, sadalochananu penchukovali.
0: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
1: Kanukane ikkada moodu cheppadu tirigi.
0: So three
1: points.
0: Run away from bad company.
1: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
1: అందుకోసమే మానవుడు పుట్టాడు.
0: Man is born for that.
1: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
0: Human life is not to spend time for food, raiment and shelter.
1: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
0: This eating and drinking is equally done by
1: animals.
0: Human is noble,
1: పవిత్రుడు,
0: sacred,
1: సార్థకమైనటువంటి వాడు,
0: and he
1: సత్యంగా కలిగినటువంటి వాడు,
0: and he is one of truth,
1: సద్భావములు చెందించేవాడు.
0: He has got good feelings.
1: అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు.
0: Such a man should not have such mean thoughts.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం సాధించుకుంటూ రావాలి.
0: Therefore one should be away from that wicked thoughts.
1: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
0: Then everyone would be divine.
1: అందరి ఎందుకు కూడాను దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
0: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ ప్రాసెస్. వీ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీలో ఏమాత్రం
1: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
1: కనుకనే సద్భావం పెంచుకోండి.
0: కల్టివేట్ గుడ్
1: సత్ప్రవర్తన ఉంచుకోండి.
0: డెవలప్ గుడ్
1: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
1: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
0: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్
1: దట్. భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ దాట్ విచ్ ఈస్ రియలీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
1: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
0: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
0: where there is self confidence,
1: self satisfaction vastundi.
0: Then you will have self satisfaction.
1: Self satisfaction vachinappude
0: when there is self satisfaction,
1: self realization chestavu.
0: Then you will be able to realize the self.
1: Self realization chestappude
0: when you realize the self,
1: self sakshatkaram avutundi.
0: Then you will have the manifestation, visualization of the self.
1: కనుకని మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనం పునాది వేసుకుంటూ రండి.
0: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్.
1: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
0: అండ్ దిస్ ఫౌండేషన్
1: ఎవరికి కనిపించదు.
0: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
1: భూమిలో మునిగిపోతుంది.
0: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
1: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
0: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
1: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దానిపైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అండ్ ద రూఫ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
0: వెన్ వన్స్ ద రూఫ్ ఈజ్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
1: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
0: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము.
0: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
1: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
0: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
0: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్.
1: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
0: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
0: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
1: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
0: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
1: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదేది.
0: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
1: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
0: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
1: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
0: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
1: ఏమో మొరట మనిషే నమస్కారం అంటున్నాడే.
0: We consider that he is uncultured if he says namaskar.
1: Good evening cheppu.
0: Say good evening.
1: Yevu good evening.
0: What is good evening?
1: Evening ledu, morning ledu.
0: There is neither evening.
1: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
0: If you think in scientific way, there is neither morning nor evening.
1: Ee vidhamaina marpu kalugutunnayi.
0: Morning and evening are the results of the
1: sunrise ledu, sunset ledu.
0: Are the are due to the earth that revolves.
1: Ee lendani matram nishchayinchutunnaru.
0: But we have faith in this unreality.
1: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
0: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
1: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులను గౌరవించండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: యూ లవ్ దెమ్.
1: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
0: అండ్ యూ బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
0: అండ్ ఇఫ్ యు రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
0: And the blessing of the mother
1: is tanulu manasunu enta baadha pettaro aa pillalu kuda jeevithaniki anta baadhakaranga untayi.
0: If your parents suffer, you are going to suffer in future.
1: Kanukane talli tandruki e maatram kuda nu baadha pettagandi.
0: Never make your parents suffer.
1: Vaanu aananda petti
0: you make them
1: kuda aananda padinappude mee biddalu tirigi meeku aanandanni andistaru.
0: When you make them happy and when you are happy in turn, your children will make you happy.
1: Kanuka మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
0: Therefore share this happiness with everybody and receive happiness.
1: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
0: Not simply giving, you should also
1: receive. This is not one way traffic, give and take, give and take.
0: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
1: కనుకనే జీవితాన్ని సార్థకంగా భావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
0: And speak well so as to redeem your lives.
1: మంచి చూపులు చూడండి.
0: Have good looks.
1: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
0: Listen to sacred things.
1: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.

शांति नहीं हरी बदन।

Everybody.

0: Realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
1: Premas swarupamaina vidyat vidyatiniyulara.
0: Embodiments of love, students, boys and girls.
1: Prachina kalam nundi భారత దేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
0: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
1: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
0: Devotion does not merely mean penance, meditation or any ritual.
1: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
0: Devotion means intense love for God.
1: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
0: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈజ్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
1: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
0: దిస్ లవ్ హ్యాస్ నో రెగ్యులేషన్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి ప్రేమకు ఎట్టి హద్దులు లేవు.
0: దిస్ లవ్ ఇస్ బౌండ్లెస్.
1: మానవుని నుండి కేవలము ఆవిర్భవించేటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి.
0: ఇన్ఫాక్ట్ డివోషన్ ఈజ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్.
1: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
0: Devotion is that which is not polluted by any sort of desire.
1: Vanchalato koorinatvanti oka prema bhakti kaaneru.
0: Love with desires can no way be called devotion.
1: Etti vanchalu undala bhagavat vanchu tappa prakrutamainatvanti vanchalu undaradu.
0: What sort of desire you should have? You should desire God, nothing worldly.
1: Laukikamaina భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు.
0: డివోషన్ హ్యాస్ నాట్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్లీ ఎఫిమరల్ వరల్డ్లీ డిజైర్.
1: కనుక తన ప్రేమకు భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
0: బిట్వీన్ లవ్ టు లవ్ ద డివోటీ అండ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద డిజైర్.
1: భక్తిని హృదయ భావము నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వము డైరెక్ట్ గా దైవమునికే చెందాలి.
0: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
1: కష్ట సుఖములందు కాని బాధలు ఎందు కాని ఆనందమునందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
0: Love for God should never change. In spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
1: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
0: ధర్మజ stands as a symbol who attained this sort of divinity devotion with the one-pointedness.
1: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
0: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
1: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
0: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ He's not worried.
1: Tana guru ayinatundi Ashwatthama, tana guru ayinatundi Dronacharya.

0: కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు సన్నమూనాదులు భుజించి కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రమూ విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ partaking only the leaves and the tubers there in the dense thick forest.
0: Sarvakala sarvavastani endukudanu krishna naamam tappa anya chintalaku choti ivvaledu.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of name of god.
0: Dharmajulu maatrame kaadu dharmajulu dharmapati ainaatundi draupadi kudanu ilanti ekatva bhavanto krishna naamasmaranam chestu undedi.
1: Not only dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one pointedness.
0: Arjunudu upandavulu chappin tarvata aa yokka ashwatthamani pattukoni vachadu.
1: Arjuna brought Ashwatthama who killed upapandavas.
0: Kani ee dharma patni Draupadi atti durmarguni padamulu paina padi vicharistundali.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: Udrekambuna raru,
1: they have not come out of hesitation.
0: Shastravadharulai yuddhavanindelu,
1: they are not there in the battlefield.
0: Kinchi drohambunu neeku cheyaru,
1: they have not hurt you, any harmed you.
0: Balochekamuto chikatim aa bhadrasaktulu sammarimpa akata nee chetulu ittadenu,
1: they have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night when they are fast
0: asleep? Mun bana prayogopa samharanadhyayudu vidyala neenu dronacharyuche nabhyasinchiri.
1: In fact, they have learnt all this excellence of archery from very guru dronacharya.
0: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karunasangamuleka shishyasthutulanu kaddimpagan paadiya.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: Ani atanni prarthistu unte,
1: and he was praying like that.
0: Bhimudu bharinchukolekapoyadu.
1: Bhima could not bear this, his anger.
0: Kodukulu patta champaneni kopamulo undadu balamataku,
1: because he has killed his own children.
0: Viduvatanchu cheppedi veridi Draupadi.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: Ninin vidivaganeela,
1: why should we leave them off?
0: Samputita,
1: kill them.
0: మీరిని మీరు చంపరేని నా పిటికిటి పోతుందని స్థిరం భిన్నము చేసిన చూడు నిందరు అన్నాడు.
1: If you are not prepared to kill them, I am here with my fist, I will handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్ కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశౌరాత బంధములను విశ్వాసమున నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Partha verachinavani,
1: Partha, the one who is afraid,
0: dainyamuna vedurunundinavani,
1: the one who has lost all his
0: strength, nitramai marachinavani,
1: the one who has forgotten himself,
0: saukhyamuga madhyamudravinavani, saukhyamuga madhyamudravinavani,
1: the one who is intoxicated,
0: kaamudai nilchinavani,
1: and the one who wanted refuge.
0: సంపుట ధర్మము కాదు పలుకునా అనింది.
1: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్.
0: ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్స్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణి చెప్తూ ఉండేటువంటిది.
1: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Krim, Krishnaya, Govindaya.
1: Krim, Krishnaya, Govindaya.
0: Gopijana Vallabhaya.
1: Gopijana Vallabhaya.
0: Swaha. Swaha.
1: Swaha.
0: Krim.
1: Clean.
0: Krishnaya.
1: Krishnaya.
0: Govindaya.
1: Govindaya.
0: Gopijana Vallabhaya.
1: Gopijana Vallabhaya.
0: Swaha.
1: Swaha.
0: Anaga deeni oka antaratham emiti.
1: What is the inner meaning of these?
0: Clean. Anaga prithvi.
1: Clean means prithvi, earth.
0: Krishnaya. Jalamu.
1: Krishnaya, water.
0: Govindaya, agni.
1: Govindaya, fire.
0: Gopijana Vallabhaya. ఆకాశము.
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
1: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మజుడు కూడా చాలా విశ్వసించేటువంటి వాడు.
1: And Dharmaja also had such an intense devotion.
0: ye chalamaina kudanu krishnuni dushinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Lega visugujinchina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudanu ekatvamainatundi prema chettane krishnuni aaradhan chalustu vacharu.
1: He worshiped Krishna all through with one pointed single pointed devotion and love.
0: Bharatiya sanskruti endu pradhanamainatundi oka bhakti sutramu.
1: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మములు కనిపించేటువంటి.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam phalam toyam samarpayami annaru.
1: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
1: The leaf.
0: Emiti ee patram?
1: What is this leaf?
0: Villa patrama?
1: Is it
0: tulasi dalama? లేక ఇంకే విధమైనటువంటి పత్రము.
1: వాట్ లీఫ్ ఇస్ దట్? లీఫ్ ఆఫ్ తులసి.
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf, when it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
1: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత, నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఓ గాడ్, మై బాడీ ఈజ్ లైక్ ఏ లీఫ్, ఐ ఆఫర్ అన్ టు యు.
0: ఏ సరి అయిన పత్రం నీకు?
1: This is the proper leaf I can offer.
0: Billava patramu.
1: Billava leaf.
0: Tulasi dalamu.
1: Tulasi leaf.
0: Ilanti patrani neeku arpisthunnanu.
1: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadidi.
1: It's not the leaf that would get dried up, that would get decayed or burn.
0: Nee vichina dehame neeku oka patramga isthunnanu.
1: The body is your gift. I am offering
0: that. Ee hudiyamuna sadithave ise naaku.
1: Oh God, that heart you have given me.
0: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
1: Oh God, I offer that heart.
0: కరగా వేరేమి చెప్తు నీ పాద అర్చనకును.
1: What else I am to offer to worship you?
0: అందులకు చింతు అందుకోవయ్య నీవు అని.
1: I offer all my humble salutations unto your feet.
0: స్వామి.
1: స్వామి.
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
1: What sort of leaves would satisfy you?
0: నా దేహమే పత్రము.
1: My body is the leaf.
0: నీకు అర్పితం చేస్తున్నాను.
1: That I offer unto you.
0: పుష్పం.
1: Then the flower.
0: ఏమిటి ఈ పుష్పము?
1: What sort of flower?
0: Hudaya pushpamu.
1: Heart is the flower.
0: Bazaar lo chikketvanti oka jaji puvu, malle puvu, karade puvu ilanti pushpamu kaadu.
1: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such flowers, they fade out by
0: evening.
1: Whereas, my heart is a flower that would never fade away. It is so pure. It is a total. It's full of fragrance. And it's full of nectar of love. Therefore, my very heart is a flower.
0: Phalamu.
1: Then the fruit.
0: Yemi phalam kavali neeku.
1: What sort of fruit?
0: Jambu phalam kavala, apple phalam kavala, ek jambu kavala, ye phalam kavali neeku.
1: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
0: Na manase pushpamu.
1: And then my mind is a flower.
0: Aa pushpanni neeku arpistunnanu.
1: That I offer unto you.
0: Toyamu.
1: Then the water.
0: Toyam anaga emiti?
1: What is this water?
0: Tap water, lepothe river water, inke vidhamainatundi yokka Ganges water, idi kaadu toyam.
1: What water? It's not the tap water or well water or Ganges water.
0: Ninnu chintistu, nee yokka leelanu aanandistu, nee prema tattvanni nenu anubhavistu, kantidaralu kaartunnappudu adi aananda bhasmamu.
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said tears of joy. That is the water. This
0: is
1: what God expects from
0: me.
1: This is a devotee offers.
0: అంతే కాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
1: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ సపోజ్డ్ టు ఆఫర్.
0: ఇదే ప్రార్థన,
1: ఐ ప్రేయర్,
0: సత్యభామ కృష్ణుని కొరడాని కోసమని అనేక ధనములు పెట్టి చూచింది.
1: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth, money.
0: కాని భగవంతుడు ధనము తూగుతాడా?
1: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్డ్ యు టు వెల్త్. నో,
0: ప్రేమకు మాత్రమే తూగగలడు.
1: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
1: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
1: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
1: He was offering worship with tulsi leaves.
0: చెల్లెల, నీవు బాధపడనక్కర్లేదు.
1: Sister, don't worry.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
1: There is no difference between me and
0: సర్వాంతర్యామి.
1: And you, God is
0: సర్వభూతాంతరాత్మ.
1: And is present everywhere.
0: సర్వభక్తులు వసడు.
1: And in fact, he submits himself to all devotees.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
1: You cannot have him all by yourself.
0: స్వార్థానికి నీవు గురి కావద్దు.
1: Don't be selfish.
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
1: So saying, Rukmini followed Satyabhama.
0: నారదుడు ఉన్నాడు అక్కడ.
1: Narada was there.
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
1: నారద టీచర్స్ విజ్డమ్.
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
0: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
0: నారద, రూపమునకు నామమే సరి అయిన తూకము, నామమునకు రూపమే సరి అయిన తూకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగము.
1: So for Krishna's form, the correct weight would be his name.
0: నారదు ఊరికెలేదు.
1: Narada was not that
0: simple. సాకార రూపమునకు నిరాకార నామము నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is
0: సాకార
1: it?
0: రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: For a formful aspect, you should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: Then she held the tulsi leaf.
0: పత్రము,
1: a leaf.
0: పుష్పము,
1: a flower.
0: ఫలము,
1: a fruit.
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవుట సత్యమేని.
1: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
0: తులసి దళమునకు
1: let you balance to the weight of this tulsi leaf.
0: వేసింది పాపం.
1: He kept the tulsi leaf there.
0: కృష్ణాని వేసింది.
1: While saying Krishna, she
0: kept కృష్ణనామం కృష్ణుని తూచింది సరియంగా.
1: And in fact, Krishna's name was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extravagant.
0: It
1: has become extravagant now.
0: కనుకని భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి కాని దేనికి లభించడు.
1: You can catch God by your devotion, by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
1: There is nothing other than beyond devotion.
0: కనుకని ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
1: Since ancient times in
0: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
1: Since ancient days, the culture of Bharat had held high the path
0: of devotion. భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
1: There is no other wealth greater than devotion.
0: భక్తికి మించినటువంటి ఏ యొక్క తూకము మరొకటి రాదు.
1: Nothing equals devotion.
0: అతి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: But sacred devotion is in every human being.
0: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
1: In every human being,
0: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
1: There are seven chakras, wheels.
0: సత్చక్రములు అంటారు.
1: They are called సత్చక్రాలు.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: There are many people that give varied interpretation.
0: కానీ ఈ సత్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: Among these సత్చక్రాలు, six, two are most important.
0: హృదయ చక్రము.
1: One హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: The next one is సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: The wheel of the heart, హృదయ చక్ర, is
0: సహస్ర చక్రమునే సహస్ర కమలము అన్నారు.
1: The సహస్ర చక్ర is the lotus with సహస్ర, thousand petal lotus.
0: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: then once we understand this wheel to
0: భగవంతుడు వారికి వశులవుతాడు.
1: Naturally you will have God.
0: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
1: The షట్చక్రస్ have got eight petals.
0: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ సత్చక్రంలో.
1: అండ్ దిస్ చక్రస్ హావ్ హృదయ చక్రము.
0: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: And in fact, there in that sahasrara, the thousand petal, one, it falls back.
0: ఒక్కొక్క దళమును కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: ఈచ్ పెటల్ హెస్ గోట్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
0: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: దో దేర్ 16,000 గోపికాస్
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ టు గాడ్.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
0: భగవంతుడే.
1: గాడ్ ఇస్ ద మాస్టర్.
0: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈ సీతాపతి ద మాస్టర్.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హాస్ టేకెన్ హర్, కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ, వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తరాతురికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్,
0: రావణ
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు.
1: సీతా ఈజ్ మదర్.
0: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
1: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్.
0: పొరపాటే కాదు, తప్పు.
1: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
0: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ, హౌ హావ్ యూ బ్రాట్ హర్?
0: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధికి అతను ఏమాత్రం అంగీకరించలేదు.
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్, పర్వర్టెడ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను,
1: ఆల్ ది 16,000 గోపికలు,
0: షోడస కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
1: దే ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: సహస్రార పద్మములన్నీ కూడాను,
1: ఆల్ ద 1,000 పెటల్
0: అష్టదళమంతో కూడినటువంటి యొక్క ఆకారములే.
1: దే హావ్ గాట్ దట్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్స్.
0: ఇది ఏ యోగులంతా
1: దిస్ మెసేజెస్
0: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని
1: they are after this 8 petaled
0: flower sahasrara padamulo praveshinchi
1: they have gone into the 1,000 petaled one
0: taragane aanandanni anubhavincharu
1: and they enjoyed
0: ee aanandam ekkada nunchi vachindi sahasrara padma nunchi vachindi
1: and this ecstasy is the product of 1,000 petaled one sahasrara
0: kanuka
1: so
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: When once we follow the command of God, you will attain the state of bliss.
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
1: The 8 petaled one represent 8 queens.
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
1: The 1,000 petaled one with 16 aspects each, 16,000 gopikas.
0: అంతా చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
1: They all represent the lotus, the heart of Krishna.
0: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
1: And the lotus has so many petals.
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
1: The petals and the flower are not separate.
0: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయములో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
1: Therefore, in order to attain the divinity, we should become petals.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: The lotus flower of heart of God.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: Therefore, we should be in a state of peace, not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that the nectar of your love. You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ,
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్, నరేటింగ్ కృష్ణ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
1: దే వర్ సఫరింగ్.
0: కృష్ణుడు మధురకు పోయాడు.
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర.
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
1: హి డిడ్ రిటర్న్.
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
0: కనుక కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
1: యు కమ్ ఆన్ విజిట్ ఎట్ లీస్ట్ వన్స్, దే ప్రేడ్.
0: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ కేమ్.
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
1: As he came, the gopikas were simply barren, dry.
0: హస్తపంజరంగా నిలిచిపోయారు.
1: They have come down to the level of skeleton.
0: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
1: They have no food, they have no drink, they sacrifice
0: everything. లోపలే వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In fact, they offered their bodies to Krishna.
0: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు,
1: when they offered,
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: కృష్ణ, మా ఆహారం ఏమిటి?
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
0: నీ వేణుగానమే మా ఆహారం.
1: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
0: అప్పుడు రాధ చెప్పింది.
1: దెన్ రాధా సార్,
0: పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెలొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
1: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
0: Vedasaramantadisi.
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi.
1: Converted into the Brahman of the sound.
0: Venuvandu Tirugamosi.
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi. Patapadu Ma Krishna.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out there.
0: ఈ విధంగా పాడతావు.
1: How do you sing? You collect the essence of Vedas.
0: నాద బ్రహ్మ ముగను మార్చి.
1: And you convert it into sound of Brahman.
0: తిరుగమోసి.
1: And you fill it up there in flute.
0: గాన రూప ముగను మార్చి. పాట పాడు కృష్ణ.
1: And you transform into melodious music and sing for us.
0: ఆ చుక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదురు ఎదురుతోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు.
1: There in that bushes around over there,
0: కొమ్మలు తుంచాడు.
1: And they just plucked the branch.
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
1: Bamboo is converted into a flute.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: And then he made the flute and sang for them.
0: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
1: As Krishna was playing on his flute,
0: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
1: In fact, I've been waiting for your music.
0: ఇంకా నాకు చాలు.
1: This is enough.
0: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
1: Krishna never touched that flute since that day.
0: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తునికి ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
1: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
0: Bhavam tad bhavati.
1: As is the feeling, so is the
0: result. Feeling ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
1: As is your feeling, so is the feeling of God too.
0: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
1: If you repeat the name of God again again, God also speaks of you, devotee, devotee, like that.
0: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
1: God has no other thought.
0: భక్తునికి భగవంతుని చింతనే.
1: Devotee thinks of God.
0: భగవంతునికి భక్తుని చింతనే.
1: God thinks of devotee only.
0: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: No one can stand between the devotee and God.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
1: such a sacred principle of devotion,
0: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: Such a principle of devotion was publicized.
0: ఎన్ని కష్టములకు గురైపోయారు, ఎన్ని బాధలకు గురైపోయినారు,
1: all the loss of suffering,
0: ఎన్ని అవమానములో భరించారు,
1: all humiliation.
0: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: They could bear, but they never gave up Krishna's name.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: In fact, the sweetness
0: lies in your name. ఆ నామమే మా యొక్క ఆహారము.
1: That is our food.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: And that is our thirst.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
1: Pandava chanted, they did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ఈ సైన్యము ఇవంతా కూడా నెక్స్ట్.
1: Relations, battalions of army come next.
0: పాండవులు లాస్ట్.
1: Pandavas, we come in the last.
0: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
1: దట్ వాస్ దేర్ ఫీలింగ్ యాజ్ దే వర్షిప్డ్ కృష్ణ.
0: కౌరవులు అట్ల కాదు.
1: కౌరవస్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఫస్ట్ కౌరవులు.
1: వి కమ్ ఫస్ట్ కౌరవులు.
0: నెక్స్ట్ రిలేషన్స్.
1: నెక్స్ట్ రిలేషన్.
0: లాస్ట్ కృష్ణుడు.
1: కృష్ణ కమ్స్ ఇన్ ద లాస్ట్.
0: లాస్ట్ లాస్ట్.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
0: మన జీవితంలో దేవుడు ఫస్ట్.
1: So in our life, God comes first.
0: దేవుడు మొట్టమొదటివాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation. దేవుడే
0: జగత్తు, జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్తు.
1: జగత్.
0: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజంట్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈస్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని జ్ఞానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
0: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
1: వి షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు పర్మనెంట్
0: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్, దెన్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్.
0: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్ అంతా కూడా అనిత్యము, అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్. కనుక
0: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం, అసుఖం, లోకం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫెమెరల్, అనిత్యం,
0: అసుఖం అన్నాడు.
1: Pray to God continuously, he said.
0: ఇదంతా అనిత్యము, అసుఖము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: రేపు పోతుంది.
1: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికీ రాడు, ఎప్పటికీ పోడు.
1: God neither comes nor goes.
0: రాక పోకలు లేనటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
1: In fact, Krishna is the one who has neither entrance nor exit.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్ దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
1: ద స్వీట్నెస్ ఇన్ ద డివినిటీ,
0: దైవత్వంలో ఉండేటువంటి ప్రేమతత్వము,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ డివినిటీ,
0: ఇది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: కెన్ నెవర్ డిస్క్రైబ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఎంత వర్ణించలేము.
0: అది తనివి తీరినటువంటిది.
1: అండ్ యు కెనాట్ సాటిస్ఫై ద గెట్ ఇట్
0: సాచురేటెడ్ ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు నారేట్ ఇన్ ఫుల్ ద డివినిటీ?
0: పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
1: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
1: And in the year of 11, well, they were just passing by
0: the forest.
1: Draupadi saw a very big fruit.
0: Nata, ee pandu ee naatiki mana andarikkudunu aaharanga undochunu.
1: In the 11th year, when she noticed that very big fruit, she wanted that fruit for
0: them. Vetukuntu Arjuna vachadu.
1: And Arjuna came in search of them.
0: Kottadu ammuto.
1: And he had hit that fruit with an arrow.
0: Padindi.
1: It fell on the ground.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
1: అర్జున వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సో హెవీ.
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
1: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది ముగ్గురు చేరారు.
1: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
0: కదిలించలేకపోయారు.
1: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: కదలదు నీ సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
1: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్
0: విత్
1: రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
0: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు పది గలంగరు ఉదము చెందరు భూమిని కొందరు భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
1: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
0: ఈ అవస్థలు పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము బుద్ధిబలము గదబలము అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాస్ భీమ హ్యాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ షేక్ ద
0: ఫ్రూట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రమూ చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచపాండవులు ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవాస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
0: చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్ ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమఋషి స్టార్టెడ్ మూవింగ్.
0: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమఋషి హాస్ బీన్ డిపెండెంట్.
0: అమృత ఫలము,
1: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
0: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
1: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్ ఐ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంట్రుకలు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ afraid of situation.
0: ఇంతకాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ సేవ్డ్ us in several ways.
0: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: At all circumstances you have helped us.
0: నీవే తప్ప నీ తప్పరెంబరి ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
0: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
0: ఫలము కోరిందే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వాంటెడ్ ది ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యు హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్
0: ఫార్ములా. భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me to do
0: that.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: Karuka, Dharmaja, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషి వనానికి పోండి.
1: And so he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: మీరు వెళ్ళండి.
1: యూ గో దేర్.
0: నేను వచ్చిన తర్వాత ఏదానికి మీరు జవాబు చెప్పకండి.
1: బై ది టైమ్ ఐ రీచ్ దేర్ డోంట్ రిప్లై.
0: మౌనం వహించండి అన్నాడు.
1: అబ్జర్వ్ సైలెంట్.
0: ఇది జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: సెడ్ బీ కేర్ఫుల్ కేర్ఫుల్.
0: పాండవులు వెళ్ళారు.
1: పాండవాస్ వెంట్.
0: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవులు శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్ అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమ ఋషి సేజ్ ఆస్క్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక అబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమానశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas.
0: Arjunaki namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadiki kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadiki kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
1: Roma Rishi was very much surprised watching this scene.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆ యొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these పాండవాస్.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా లొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and
0: ఎందుకోసం మూడు పర్యాయం శాంతి అంటారు?
1: Why do you repeat this word peace thrice?
0: భౌతిక శాంతి.
1: And then at the physical level?
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace?
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దుఃఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
1: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన
1: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
1: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్,
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ, వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
1: ఓ సేజ్,
0: అండర్స్టాండ్
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ హాఫ్ మై పరాధీనుడను. ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా నన్ను మరవనటువంటి వారు.
1: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
1: Therefore, I have become a slave to my devotee.
0: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
1: I am under the control of my devotee.
0: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
1: Then Roma Rishi could understand the greatness of Pandavas.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
1: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: Long life, healthy life, happy life, peaceful life.
0: కనుకనే పాండవులు కట్టకడపటి వరకు happy life, healthy life, peaceful life.
1: So Pandavas enjoyed till the end happy life, healthy life, peaceful life. స్వర్గంలో
0: ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీ గానే ఉన్నారు.
1: They were so healthy until they entered the doorstep of the very heaven.
0: ఈ అమృత ఫలం యొక్క
1: the meaning of this fruit.
0: కృష్ణుడు పాత్రులైనారు.
1: And they also earned the grace of Krishna.
0: ఋషి యొక్క అనుగ్రహానికి పాత్రులైన
1: ఆల్సో గాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ ఏజ్.
0: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ యు గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్
0: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
1: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యు దిస్
0: ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
1: దీస్ థింగ్స్ యు కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
1: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
0: 9వ దినము
1: ద 9th డే
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: భీష్మ టుక్ ఎన్ ఓత్.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
1: By tomorrow's evening, I'll kill all Pandavas.
0: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
1: ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: అయ్యో నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ.
1: కృష్ణ హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్.
0: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
1: యూ వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్.
0: చూస్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐల్ టేక్ కేర్.
0: నీ చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
1: దెన్ హీ సెడ్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐల్ సర్టన్లీ డూ ఇట్.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
1: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
1: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
1: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది
1: ద్రౌపది
0: ఇప్పుడు చాలా మంచి సమయం.
1: ఇట్ ఇస్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
1: యాజ్ భీష్మ వాస్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
0: Nindike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
1: In fact, I have cursed Pandavas, the very embodiment
0: of dharma.
1: And I did curse
0: them. Ee dharmamurtulu nenu ee reethiga champatam.
1: How can I kill them, that righteous people?
0: Ani chaala baadhapadtu atu itu tirugutunnadu.
1: And he was so restless, agitated, and moving this side and that side.
0: 10 gantalaindi raatri.
1: It was 10 o'clock.
0: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidrala pothundetundi vaaru.
1: 10 o'clock night in those days they were enjoying the sound
0: sleep. Nidra ledu ee yokka bhishmuniki.
1: And that was Bhishma.
0: Draupadi cheppadu.
1: And he
0: told Draupadi, ippudu nee poi tachchaname paadala paina padu unnadu.
1: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
0: Aanaati raanulanta kudunu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
1: Queens in those days they had that footwear, as they walk they make sound.
0: Ee Draupadi ki rajakumarthu kadagade aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
1: Draupadi being the princess, she too had footwear that makes sound.
0: వేసుకుని పోతూ ఉండాలి.
1: సత్యమే
0: ఆపినాడు మధ్యలో.
1: కృష్ణ స్టాప్డ్ ఇన్ ద మిడిల్.
0: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
1: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
0: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
1: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
0: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
1: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
0: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
1: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. ఆయన తక్షణమే పాదాల పైన పడింది.
1: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
0: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
1: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యు లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
1: వేచేటప్పటికి
0: భీష్ముడు చూచాడు.
1: భీష్మ నోటీస్ దిస్.
0: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: ద్రౌపది, ఎట్ దిస్ అవర్ యు ఆర్ హియర్, హూ టాట్ యు దిస్ నాక్, హూ టోల్డ్ యు దిస్?
0: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తాడు?
1: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
1: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: అదే కృష్ణుడు.
1: కృష్ణుడే
0: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్
0: అని జరిగిందంతా చెప్పింది.
1: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు. ప్రవేశ
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒక తట్టు ఆనందించాడు.
1: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: బికాస్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
1: దే ఆర్ ఐడియల్.
0: పరమ భక్తులు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్.
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: యాజ్ హీ వాక్డ్ హి వాస్ టైర్డ్ అండ్
0: సాడ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: Krishna, have you brought any food for me to eat?
0: ఏదో చంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
1: What is that you are carrying on your shoulders? Please pass on.
0: నేను ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని.
1: ఇన్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఈజ్ ఇట్ మై జాబ్ టు క్యారీ ఫుడ్ ఫర్ యూ.
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది ఐ వాస్ క్యారింగ్ హర్ స్లిప్పర్స్. నౌ
0: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
1: దెన్ హీ ఓపెన్ ద క్లాత్ ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి దారలు కారినాయి.
1: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
1: Mommy, you really submit yourself
0: to your devotee. నీ నిమిత్తమై ఈ పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
1: To protect Draupadi, to protect husbands, you also carried the slipper.
0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం నన్ను పాల్గొంటాడు.
1: To protect the devotees, God is prepared to do any hard, mean task.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
1: God has no difference like mean and low or high.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
1: He is sure to do anything that he will.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ప్రొటెక్టింగ్ ద డివోటీ ఇస్ హిస్ చీఫ్ ఎయిమ్.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
1: పాండవ
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
1: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసి
1: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ దే నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఇస్తా ఉండే.
1: As is some, so is the sound.
0: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంటావు.
1: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
0: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
1: So reaction, reflection, resound are the very personification of God.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: The nature of God is not possible for anybody to understand.
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: You cannot say God has done this simple task, the gigantic task.
0: To ఎలాంటి పని అయినా చేస్తాడు.
1: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ.
1: వెన్ దేర్ ఇస్ నో డివోటీ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్.
0: కనుక నీ భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది గొప్పతనం చేసేది కూడా భక్తులే.
1: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
1: సో మెనీ ఆర్
0: ఎందుకోసం వచ్చారు.
1: వై ఆర్ యూ హియర్.
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: You may know one answer.
0: మీ దగ్గర లేనిది.
1: That which is not in you.
0: మీ ఇంట్లో చిక్కనిది.
1: That you can't get at home.
0: మీ గ్రామంలో దొరకనిది.
1: That which is not available in the vicinity. That which is not in you, that which is not in the vicinity is here. Is here, here, therefore you have come.
0: అంతే కాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: But you are not invited here.
0: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not in you is the love for Sai.
0: ఇంట్లో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not at home is Sai.
0: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
1: That which is not there in home town is Sai.
0: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం మేము వచ్చారు.
1: The Sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
1: So you have come here to attain that you do not have.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
1: That you get it and return.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
1: Fill your hearts with this love.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ.
1: When there are no devotees, where is Baba?
0: Baba lekapothe bhaktulu ekkada.
1: When there is no Baba, where are devotees?
0: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kadabayinatvanti sambandhamu.
1: Baba and devotees are intimate, they are inseparable.
0: Avina bhava sambandhamu anyonya aasrayamu.
1: They are interdependent and intimate.
0: Na yokka praname bhaktulu.
1: And Bhagavan's very life is a devotee.
0: Praname Baba.
1: And devotee's life is Baba himself.
0: Iruvurdi oke praname.
1: And life is one.
0: Kanukane ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
1: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
0: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
1: Devotees at any point of time will never suffer.
0: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
1: You must have gone through history.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
1: Devotee will never face any problem.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
1: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండులం మాదిరి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది చిక్కదు.
1: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
0: నిర్మలమైన స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
0: సముద్రంలో గండచిల్లులు ఉంటాయి.
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
1: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండచిల్లుల మాదిరి ఉండాలి.
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్. ప్రపంచం యొక్క
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
1: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్
0: కానీ మీరు కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
1: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి?
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల

0: ప్రేమ
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: The present condition, the position of the world is very well known to you.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: There is no scope to speak of the divine.
0: ధనమే దైవం బయ్యే.
1: Money is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ లవ్ యాజ్ యూ ఫైండ్ ఇట్?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ లవ్ ఇన్ రిలేషన్ టు వరల్డ్లీ, ఎఫిమరల్, ట్రాన్షియంట్, మొమెంటరీ ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్.
0: విద్యానామ నరస్వరూపం అధికం, ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని ఎందుకూడను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ లైస్ హిడెన్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు దేనిని దైవమని, దేనిని ప్రకృతి అని, దీనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ నాట్ ఏబుల్ టు పాసిబుల్ టు బైఫర్కేట్ డిఫరెన్షియేట్ ద డివైన్ అండ్ ద నేచర్.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: విన్ ద లవ్ ఇస్ టోటల్లీ సెల్ఫిష్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అబౌట్ గాడ్?
0: కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్, అది నిజమైనటువంటి దైవత్వం.
1: దేర్ఫోర్ ట్రూ డివినిటీ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తూ ఉండాలి.
1: లవ్ దట్ ఈస్ సెల్ఫిష్ ఈజ్ క్వైట్ కామన్ రైట్ ఫ్రమ్ ద స్నేక్ టు ద నోబ్లెస్ట్ పర్సన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అండ్ స్పీక్ అబౌట్ లవ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ద మ్యాన్ విత్ లవ్ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ లవ్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ డిఫరెంట్ పర్సెప్షన్ డైమెన్షన్ ఆల్ టుగెదర్.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించ తగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల్లో యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్మదర్ ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore, no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore, love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tat sarvata vishi shiromukam sarvata sutimalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: అన్నింటి ఎందుకును ప్రేమ అనేటువంటిది సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రీతించడం?
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిలో ఎందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore, love can be experienced under certain special situations, conditions and the bliss that one derives thereby.
0: కానీ ఈ ప్రేమతత్వము ఎటువంటిది?
1: What is the nature of love?
0: ఈ ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది.
1: This love is immanent in everyone.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి దాన్ని ప్రేమగా భావిస్తున్నారు.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకపోతున్నాం.
1: This sort of a

0: approach to love in a specific form will never help us to know the holistic view of love.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రపంచంలో ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
0: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, a permanent path.
1: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇదిని మెదిలించడానికి వీలు కాదు.
0: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
1: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వం మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
1: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ ద నేచర్ ఆఫ్ లవ్ యాజ్ ద వెరీ అట్రిబ్యూట్ ఆఫ్ డివినిటీ.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఇస్ డివినిటీ?
1: మానవుని యొక్క అంగములను ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ పర్కొలేట్స్ ఆల్ ఓవర్ ద హ్యూమన్ బాడీ సచ్ దట్ లిమ్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అండ్ హార్మనీ.
1: ఈ యొక్క ఏకత్వం నందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
0: ఇన్ దిస్ కోఆర్డినేషన్ వన్నెస్ యు ఫైండ్ డివినిటీ.
1: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
0: ఇఫ్ యు జస్ట్ లోకలైజ్ నారో ఇట్ డౌన్ టు ఎ స్పెసిఫిక్ ఫార్మ్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డివినిటీ?
1: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకుని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు.
0: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
1: Kanuka manamu okoka danni okoti ga nirnayam chesukunte manaku ikkada chuchinappudiki unnadi prema okkate.
0: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
1: Idi manavatvamulo tappa prati jeevatvamulandu kodanu unnadi.
0: Not only in humanity, it is present in the very life principle of every organic being.
1: Prati prani endukodanu ee divinity nirantaram untundadi.
0: In every living creature you find love existing.
1: Kani ee divinity lone enmity kuda untundadi.
0: But we also think of the enmity at times.
1: Ee enmity lopalle divinity lopala oka vidhamainatundi oka prema tattvam imidi untunnadi.
0: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
1: Kaani ee prema tattvam lopala annintikante goppadi chaala divyatvamainatundi oka bhavamu.
0: But in the nature of love, the supreme thing is the divine love.
1: Idini manam ee reethiga chupagalamu?
0: How do you demonstrate supreme divine love?
1: Manu anubhavinchi aanandinchi inni andariki anubhavinchiyali.
0: This divine supreme love can only be experienced, shared blissfully.
1: Ee divine supreme love anetundi kevalam supreme anetundi anigane ee chelthu untundadi.
0: Therefore the divine love is utmost, topmost, ultimate, supreme.
1: Deenine aneka rakamuga bhagavadgita endukodanu aneka rakamuga varnistu vacharu.
0: Bhagavadgita also referred to this love in various dimensions.
1: Sarvata panipadam tat sarvatam chi shiramukam sarvata sutman loki sarvama uttishtati.
0: That the divinity is present in everyone as all the hands, the feet, ears and eyes are his.
1: Aithe dinni manam ye vidhanga peru pettalanante andariki okkoka rakamainatundi perlu untunnayi.
0: How are we to name it? Each one of us has a name, in fact.
1: Peru enni pettinappudiki padartham matram eppudiki maradu.
0: Nomenclature might vary, but the material will never
1: nagalu enni chestunnappudiki bangaru eppudiki okati gane untundi.
0: Jewels may be many, but gold is one.
1: Ee gold anetundi ekkada nunchi vachindi?
0: Where from you got this gold?
1: Idanni kodanu bhoomi nunde puttinavi.
0: In fact, You all get them from the Mother Earth.
1: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వమునందరినీ పుట్టినాడు.
0: Therefore God is in human form.
1: దైవం మానుష రూపేణ.
0: God takes a human form.
1: ఇది మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
0: Therefore in reality everyone is divine.
1: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
0: All heads are his.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: Therefore, God is described as multifaceted, multidimensional cosmic personality.
1: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఇక్కడ ఇమిడి ఉంటుండాలి.
0: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
1: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
0: Therefore the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
1: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
0: There is sacred power hidden in the depth of silence.
1: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
0: The mouth is gifted not merely for speaking.
1: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద టంగ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ గాసిప్ అండ్ ద టాల్ టాక్.
1: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ నీడ్ టు మెయింటైన్ సైలెన్స్.
1: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
0: ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: ఈ మౌనం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ సైలెన్స్?
1: వాగ్బంధన చేయటము.
0: Refraining from talk is silence.
1: Kani ee vaaku lopala ye maatramu ledu.
0: In fact it is not so.
1: Ee vaaku ku minchinatvantidi marokatu untundadi.
0: Beyond this there is a higher level of silence.
1: Transcendental anetvanti padamunaku aneka arthamulu kuda untunnayi.
0: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
1: Ee transcendent prati manavuni yandu kuda untundadi.
0: This transcendental supreme love is present in everybody.
1: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
0: How can you observe this?
1: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
0: The transcendental divinity can be observed only in solitude and utter silence.
1: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
0: In fact, it doesn't need any narration.
1: ఏ వర్ణన కూడా నువ్వు లేనటువంటిది అవార్డాన్సించుకోవచ్చు అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore divinity is beyond comprehension, narration, description or verbal expression.
1: నీవు ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
0: In fact the material object can be viewed in a definite form.
1: మెటీరియల్ అబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
0: వీ విల్ ఆల్సో ఫైండ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్.
1: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ గాడ్ it is possible only in the depth of silence.
1: ee silence lopana kodanu sarinaatvanti tattvam manam gurtinchali.
0: We should know the true nature, the proper way of observance of silence.
1: True nature antante emi? Deeniki inkokati untruth untunda?
0: When once we say it is true nature, is there anything like untruth?
1: Kaabatti ee true nature.
0: Therefore it is truth of truth.
1: Suchinanta kodanu truth.
0: So what all that you say is truth.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore it is only truth that exists.
1: కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము.
0: But we are not able to believe all that we see.
1: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
0: With eyes closed, with thorough inquiry, in solitude and silence, we can understand its depth.
1: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
1: కనుక మనం పరమాత్మని తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
0: దేర్ ఫోర్ Mere expression will never help us to experience God.
1: సూచనంత కూడాను పరమాత్ముడే.
0: Therefore, what all that you see is divine. All that is heard is divine. Is only God that exists. What name you give him, what form you can think of
1: him. Therefore,
0: we cannot give a specific name and a form to God.
1: గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కానీ రూపం కనిపించడం లేదు.
0: Therefore, God is a term here, a word, but you don't see any form.
1: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
0: Therefore, in a blissful state, we will experience that God is bliss.
1: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: Therefore, the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
1: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
0: Therefore, in any form, we can experience the divinity.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Dinni gurtinchadaniki manam prayatnincham chala porapatu.
0: No effort will help us to know the divinity. It is a mistake to think so.
1: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
0: It is only silence that will help us to experience the divinity blissfully.
1: Kanukane silence is gold annaru.
0: So it is said, silence is gold.
1: Gold is God annadu.
0: And this very gold is God.
1: Kanika ee God anetundi e vidhanga untundante anni rupallona untundali.
0: God takes upon himself all forms.
1: Anni roopamulu kodanu daivame.
0: All forms are his.
1: Vedam anni vidhara bodhisthu vachindi.
0: Vedam teaches the same principle.
1: అన్ని కూడా సహస్రమైనటువంటివి.
0: He says that God is multidimensional, has so many forms and names.
1: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
0: Just as you make so many jewels out of the same gold.
1: ఒక్క దైవమే అన్ని రూపంలో పొందుతున్నది.
0: The same God takes upon himself many forms.
1: కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
0: Therefore, we should see that. We have faith in God.
1: Aithe manamu dani chudadaniki prayatnistunnaru pothe tappa kanipistundi.
0: If you inquire, investigate, you'll be able to see him.
1: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyattam anetundi oka maunavattanni tappaka darshincharu.
0: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
1: ఈ సైలెన్స్ లోపలనే ఇన్నోబిలమైనటువంటి ఒక రూపాలు కనిపిస్తుంటాయి.
0: In silence, you will be experiencing the multi-dimensional aspect of divinity.
1: చూడు, అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుంది.
0: You see a different form at a distance from here.
1: దాని రూపం ఎట్లా ఉంది?
0: What is its form now?
1: కేవలం డైమండ్ రూపంలో ఉంటుంది.
0: It has the form of a diamond.
1: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
0: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
1: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
0: డైమండ్ షుడ్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ దిస్
1: మనసును నాశనం చేయాలి.
0: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్డ్.
1: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కాలరాదు.
0: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు ఉంటున్నది.
0: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
1: మన హాస్ ప్రాబ్లమ్ అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
0: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నారో ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఏ డైమండ్.
1: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
0: We research and investigate every material object in this world.
1: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
0: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
1: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
0: హ్యావ్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
0: and see that your mind merges in the form of your taste.
1: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
0: Therefore the form will completely encompass the whole range of your mind.
1: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
0: And the mind vanishes reflecting the form of your choice and the taste.
1: చంద్రకు మారేటువంటిది మైండ్ మనసు కాదు.
0: Therefore the mind should not change moment to moment.
1: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
0: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
1: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
1: చలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
1: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా.
0: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
1: Adi chudu ekkadekkadano pothundadi.
0: You find it moving to distances.
1: Ekkadi tirinappudiki tirigi akkadike vastundadi.
0: It might move anywhere, but it comes to its original place.
1: Kaani place nu maatram maarchadam ledhu.
0: But it doesn't change its name, identity.
1: Adi nijamainatundi daivathvamu.
0: That is the true divinity.
1: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడా నువ్వు అర్థం కనిపించడం లేదు.
0: దో వీ గివ్ ద నేమ్ డివినిటీ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్.
1: కానీ డివినిటీ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డివినిటీ దెన్?
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ద ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్ ఇస్ బ్రహ్మ.
1: ఏకాత్మ బ్రహ్మ.
0: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ ఇస్ వన్.
1: ఒక్కటే మనకు ఉండేది.
0: Only one that exists.
1: ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
0: You may give any number of names, it will never disown or deny.
1: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
0: You find it there.
1: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
0: So many heads are here.
1: అనేక హస్తములు ఉంటున్నాయి.
0: So many hands.
1: అనేక నేత్రములు ఉంటున్నాయి.
0: So many eyes.
1: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
0: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
1: కనుకని సహస్రశీషాపురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, హ్యాండ్స్ ఆర్ హిస్, ఐస్ ఆర్ హిస్, ఫీట్ ఆర్ హిస్.
1: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
0: యూ మే సీ ఎనీవేర్, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
0: కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇన్ ఫుల్ అటెన్షన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ని ఇంగ్లీష్ పదవులు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
0: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
1: Kanuka idu annintikini goppadi okate okati.
0: There's one great primordial principle above all these.
1: Nirgunam niranjanam sanadanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
1: కనుక అలాంటి తత్వాలు నీ చేతి ఎందే ఉంటున్నది.
0: అండ్ దట్ వెరీ నేచర్ ఈజ్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రిప్.
1: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
0: వెన్ దట్ ఈస్ యువర్ వెరీ ట్రూ నేచర్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
1: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
0: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
1: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
0: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
1: Reflection, reaction, resound.
0: The whole world is full of these three, reaction, reflection, resound.
1: ఈ మూడు కలిసి ఒక్కటే.
0: In fact, all the three are one.
1: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
0: And the reaction is the effect of the action.
1: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
0: And this reaction will also take you to other state of reflection of the object.
1: ఆ రియాక్షన్ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
0: Therefore keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection and design.
1: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
0: In a moment of time you can experience the divinity.
1: కానీ ఇట్టి దానిని మీరు అంగీకరించటం లేదు.
0: But you are not prepared to accept this one.
1: Manaku kavalsindi okkate okati.
0: In fact what we know we need is only one.
1: Adiye daivam.
0: That is God himself.
1: Ekkada chusina kanipinchedi adi okate.
0: Only God who is present everywhere.
1: Kanuka ati ekatvamainatundi oka tattanni manam hrudayamlo pinchukondi.
0: That unity, that oneness of the divinity is present in everyone's heart.
1: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
0: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
1: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
0: The nature is full of creatures.
1: Creature.
0: I'm sorry, I stand corrected. Nature is the preacher.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
0: Let us have this preacher, the nature, in our attention.
1: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
0: Therefore, the nature of the preacher is present in one's own heart.
1: మన ఎందే పుట్టి, మన ఎందే పెరిగి, మన ఎందే లీనమైపోతుండాలి.
0: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
1: కనుక అది ఎక్కడ కూడా మరి పారిపోదు.
0: It will never run away from you.
1: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
0: ద ప్రీచర్ హూ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ హ్యాస్ గాట్ టు బి లుక్డ్ ఆఫ్టర్ విత్ ఇన్.
1: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
0: ఇన్ సంస్కృత్ ద ప్రీచర్ హ్యాస్ సో మెనీ నేమ్స్.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
0: అండ్ దిస్ ప్రీచర్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ ద నేచర్.
1: ప్రీతిలో కనిపిస్తుంది
2: ప్రీతి స్వామి.
0: దిస్ ప్రీచర్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ విత్ ప్రీతి ఆర్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
0: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఒక్క క్షణం లోపల కూడా దాన్ని మనం గుర్తించవచ్చు.
0: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
1: కన్నులు కనిపిస్తున్నాయి.
0: యు సీ ది ఐస్.
1: హస్తములు కనిపిస్తున్నాయి.
0: హ్యాండ్స్ ఆర్ సీన్.
1: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
0: దట్ వాక్ ఆర్ సీన్.
1: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
0: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
1: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
0: వెన్ వన్స్ యూ గ్రాస్ప్ యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
0: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
1: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రము కనిపించదు.
0: ఇఫ్ యు డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
1: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
1: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటి మీకు అర్థం కావటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యు సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
1: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
0: To know, to experience this, you have to change your thoughts.
1: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
0: As is the color of the glass, so will be the color of the scene that you see.
1: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
0: Therefore, change the colored glasses.
1: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
0: Without wearing colored glasses, see the reality all by yourself.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను ఒకదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో.
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
1: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
0: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సర్వ ప్రదేశం నందు కూడా ప్రయాణం చేయగలవు.
0: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
1: నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటాది.
0: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
1: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: ఇది రియాలిటీ.
0: This love is the reality.
1: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
0: యూ కెన్ ఇఫ్ యూ ఆర్ వాచ్ఫుల్ ఆఫ్ దిస్ లవ్ యూ కెన్ కంటిన్యూ టు విట్నెస్ ఇట్.
1: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ స్టెబిలిటీ ఫస్ట్.
1: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
0: ఇఫ్ యూ ఆర్ స్టడీ యూ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ద రెస్ట్.
1: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
0: హౌ కెన్ యూ బి స్టడీ?
1: ఒక్క మాటను ఒక బాటను ఒక విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
0: బి స్టడీ ఇన్ యువర్ ఓన్ పాత్ ఇన్ యువర్ ఓన్ చోజన్ ఫార్మ్ సో ఎండ్
1: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడా ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
0: We just dismiss it because things are seen with the physical naked eye.
1: ఈ చర్మ చచ్చువులు కాదు మనకు కావాల్సింది.
0: It's not the physical naked eye.
1: జ్ఞాన చచ్చువులు కావాలి.
0: It is the wisdom eye that's important.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
0: Consider everyone as divine, whosoever
1: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
0: Feel that all are divine.
1: ఈ తల్లి తండ్రి సిస్టర్ బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
0: Your mother, father, sister, brothers, all are divine.
1: అందుకోసమే త్వమేవ మోదాచ పితాస్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
0: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
1: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
0: So all are divine, have this feeling.
1: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
0: డూ నాట్ డౌట్ ఎనీ.
1: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాలుగా మనకు మనసు అయోమయమైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ సో మెనీ డౌట్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్స్.
1: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
0: మెనీ అప్రోచ్ భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
1: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
1: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
0: యు విల్ సీ దట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
1: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
0: హ్యావ్ ఓన్లీ వన్ పాత్ వన్ విజన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపెట్టినటువంటి తప్పక దైవత్వం మీకు గోచరిస్తాడు.
0: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
0: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
1: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
0: ఇన్స్టాల్ ఇట్ ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపకుండా చూసుకో.
0: అండ్ సీ దట్ ద ఫార్మ్ ఈజ్ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
1: అది నీ యొక్క ధ్యానము.
0: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
1: మెడిటేషన్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఏదో కన్నులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫార్మ్స్.
1: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
0: Mere closing your eyes does not amount to meditation.
1: Kani dani sthiramainatuvanti oka roopanga ga teechukovali.
0: And the form should be steady. It should be installed.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Premaku minchinatuvanti sadhana marokati ledu.
0: There is no other spiritual practice beyond love.
1: Aa prema tattvam yekkolukuntai tappu nenu cheppagalanu.
0: And how do you acquire this love? You should be able to know.
1: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
0: And this love should flow in one direction.
1: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
0: It should not be diverted in different ways.
1: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
0: Let the love flow in a single direction so that you will experience.
1: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
0: But where can you get this direction?
1: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
0: It is the direction of your own making.
1: కానీ అది చేయటం లేదు.
0: That you are not doing.
1: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
0: You are not able to see this.
1: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
0: If you want a direction, you should have a steady mind, concentrated mind.
1: కనుక ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
0: Make your mind steady.
1: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
0: In every aspect you find the mind that acts.
1: Mind anetundi okka dani valane sarvamu manaku gocharistundali.
0: It is only the mind that will help you to comprehend, to visualize.
1: Ee mind ku aneka margam levu.
0: In fact mind is only one.
1: Kani maname manam danni pamputunnam gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
0: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
1: Adi kadaladaniki veel ledu.
0: It cannot change, it cannot move.
1: నీ అన్నిటిని ఆయకరు దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
0: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
1: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్స్.
1: చూడు ప్రకారం కనిపిస్తుంటుండది.
0: Now here you see that there.
1: ఎంత హాయిగా కనిపిస్తుండది.
0: How blissful it is.
1: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
0: It is brilliant, shining brilliantly with all radiance.
1: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
1: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
0: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేద్దాం కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం లేదు.
0: Because we doubt its existence, and we also say its non-existence, therefore we are not able to experience it.
1: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడి ఉంటుంది.
0: Make your feelings steady. That steady feeling will take you to the destination.
1: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
0: And see that feeling will follow you as your follower. Let it be a slave.
1: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
0: All the feelings be slaves to follow you.
1: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి యొక్క సవారి చేస్తుంటే అది భావిస్తున్నారు.
0: But we think that we are carried away, ridden over by thoughts.
1: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
0: Do not follow them.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
0: People speak of meditation, but in fact it is so simple.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
0: Meditation is not mere concentration.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: Concentration can never be meditation.
1: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
0: Meditation is meditation.
1: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము.
0: That feeling which is changeless, which does not change.
1: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
1: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడాను మార్పు చెందటం మార్పు చెందటం.
0: Bhagavan is very much surprised to find constant changes in everyone.
1: Manasu enduku maarutundali?
0: Why should mind change?
1: Maaradaniki veedu ledu.
0: It's not possible.
1: Daniki aa shakti ledu.
0: It has no power on its own.
1: Manasu manasugane untundali.
0: Mind remains.
1: Aa manasu manishiga maaripovali.
0: And this mind should manifest.
1: Kaaga manishi manasu rendu kalisi okati aipovali.
0: Manishi the man, manasu the mind should be one.
1: Ee rendu kalisi okati ainappude nee vivekatvanni pondagalugutu.
0: And both are made into one, you will be able to experience that unity.
1: కానీ ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
0: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
1: అలాగే ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
0: Be strong enough to experience the divinity.
1: మానవత్వం రావడానికి దేనికోసమని?
0: Why the human life is gifted?
1: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమన్న?
0: Not to waste time for food, raiment and shelter.
1: కాదు కాదు.
0: No.
1: మనకి ఇచ్చింది 5 senses, 5 marks, 5 vastus. దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
0: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
1: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
0: All the 5 senses have got the underlying same principle.
1: ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
0: If you make a sincere effort, you can know this underlying unity.
1: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవ కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
0: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
1: Kanuka meeru ekatvam kosamane meeru puttaru.
0: That you are born to experience this unity.
1: Anekatvamlo sancharinchadaniki kaadu.
0: Not to go by diversity.
1: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
0: We have to end our lives by experience this oneness or unity.
1: Appude manaku janma saarthakam avutundi.
0: Then only our lives are redeemed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదో.

పాపకటే దుఃఖమిటే ఏత రామనామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నామ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటిది మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చింది నేను. ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagwan presented her the gold medal this afternoon.
0: అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: Right from birth she is highly diabetic.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: The parents also doctors gave her many medicines for cure.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతుండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏమాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ మా అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెడిసిన్స్ గివ్ నో క్యూర్.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ ఫెయిత్ కాన్సన్ట్రేషన్ కుడ్ హెల్ప్ హర్.
0: ఆ అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: స్వామి టోల్డ్ హర్
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: దిస్ డయాబెటీస్ విల్ డూ నో హార్మ్ టు యూ.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: అండ్ సర్టన్లీ యూ విల్ రియలైజ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతిరి. పట్టునెక్కేదాకా అట్టే ఉండు.
1: Having determined, do not leave it until you achieve it.
0: కోరినదేదియో కోరనే కోరితిరి. కోరిక తీరుడుగాక పోవకుండు.
1: Having wished, never go until you get it.
0: అడిగినది ఏది అడగనే అడిగితే అడిగినది దాకా విడవకుండు.
1: Having asked once, don't go until it is given to you.
0: పోరు పడలేక నేనైనా పోవాలయ్యో.
1: God should bless you out of disgust.
0: పడలు తెలియక నీవైనా అడగవు.
1: Or else you should get lost or forget yourself.
0: అంతే కానీ తిరిగి పోవట భక్తులు తీర్చ కాదు అని.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి పరాక్రమం, షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది.
1: ది మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ సద్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: Just a student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: One has to consider a step on the ladder leading to the future.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు, ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ద అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: వీటినన్నింటి కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
0: విద్యార్థులు యందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: Students need essentially self-confidence.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: Without the self-confidence, one cannot have these six qualities.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: Therefore, self-confidence is the life breath of every man.
0: ఈనాటి విద్యార్థులందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసన యందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ది స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని అన్నింటికినీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: Vishwamitrudu, bujabalamunu, buddhibalamunu, astrabalamunu, aadharam cheskuni, daivabalamuto jeevinchutunnatvanti yokka vasishtula varipaina yuddhamunaku punukunnadu.
1: Vishwamitra, based on the physical strength and his archery and intelligence, he was ready to fight with Vasishtha.
0: Kani, కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్.

0: strength and the strength of the Spirit would only ultimately stand and then left the place to penance. The physical strength is no strength at all. It is weakness. The physical power is no power, it is weakness. The worldly pleasures are temporary.
1: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
1: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ and express divinity in every game, in every song, and every word they utter.
1: అయితే కొన్ని సమయములందు సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
0: However, at times, on certain occasions, the inner weakness expresses out.
1: అది ఏ మానవుని యొక్క బలహీనత.
0: That is the weakness of man.
1: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
0: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్ ద పెయిన్.
1: దీనికి మాత్రం కూడా మనం భయపడకూడదు.
0: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: బి ఫియర్లెస్. ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు మనము విజయాన్ని సాధిస్తాం.
0: When we face all these things with the courage and valor, you are bound to be successful.
1: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందుకు మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, we should develop the self-confidence and come out victoriously in every field.
1: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
0: However, what is the profit that one gets out of these six qualities?
1: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
0: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
1: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
0: Self-confidence, self-thought, the self-emancipation, not for the society or for the world by and large.
1: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
0: The knife is sharpened against the touch stone, not to smoothen the stone. It's only for the benefit of the knife.
1: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
0: Therefore, one has to foster virtue for self-emancipation.
1: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయము కావించుకుని.
0: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
1: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
0: Therefore, virtues give us happiness.
1: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
0: However, we have to pay the price for this happiness we get.
1: అది ఏ ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
0: Therefore, the wealth lies in the spirit of our action.
1: Spirit of work. అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
0: It only means when we discharge our duty well, we'll have true happiness.
1: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
0: However, there are two types of pleasure.
1: ఎట్టి సుఖములు?
0: What sort of happiness?
1: అసుఖము, సుఖము.
0: One is misery, other is happiness.
1: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
0: In order to know the eternal happiness, we should know its value and try to attain.
1: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెక్ట్ ద రివార్డ్.
1: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితం మాత్రం ఆశిస్తున్నాము.
0: బట్ టుడే వీ డోంట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ బట్ వీ వాంట్ ద రివార్డ్.
1: ఇది అసుఖము.
0: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిసరీ.
1: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు పే ది ప్రైస్ ఫస్ట్ అండ్ దెన్ అటైన్ హ్యాపీనెస్.
1: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
0: ద ప్రైస్ దట్ ఇస్ పెయిడ్ ఎర్లియర్ ఇస్ వన్స్ ఓన్ డ్యూటీ.
1: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
0: వి హావ్ టు డూ అవర్ డ్యూటీ వెల్.
1: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ to discharge a duty and responsibility, not in expectation of a reward.
1: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
0: మ్యాన్ హ్యాస్ నో రైట్ ఇన్ హిస్ లైఫ్ టైమ్.
1: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
0: హిస్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగ.
1: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
0: వెన్ వన్స్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యూల్ గెట్ యువర్ ఓన్ రైట్ ఆటోమేటికల్.
1: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
0: We consider right and responsibility are two aspects.
1: Responsibility matram visarjistunnamu, right ku matrame fight chestunnamu.
0: We give up the responsibility and fight for the right.
1: Responsibility nu akraminchu, responsibility nu sariyana drushtilo nunchuko, nee right neeku tappaga davistundi.
0: Keep in view your responsibility, then you will get your right.
1: Kanuka vidyarthulara mottamota mee kartavyanni nirvartinchandi.
0: Students, first do your duty.
1: Duty is God.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
0: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
1: ఇట్టి కర్తవ్యాలను నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
0: Human life is gifted to discharge one's own duty.
1: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
0: We have to know the meaning of human life.
1: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: Having taken the sacred life of a human birth, we go along the unsacred path and waste and spoil our life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
0: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయే మేఘంలో వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితుల యందైనకొడును మనం దేనికొడును వెరువక వెలుగంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడా తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ourselves. ప్రతి కార్యక్రమం ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: We should consider the advisors as God's gifts.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: We don't need to search for advisors from authority or from outside world.
1: మనయందే ఉంటున్నారు.
0: These advisors are within us.
1: అందువల్లనే అంగములోని జంగము, జంగములోని సంగము, సంగములోని లింగము అన్నారు.
0: Therefore it is said, it is only in the body we find association and there we find this awareness, the linga aspect.
1: సమస్త సంబంధమైనటువంటి యొక్క అంగములు ఎందు కూడాను దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దైవత్వం ఉంటుండాలి.
0: In every limb of our body there is a divinity within latent.
1: అతని పేరే అంగీరసుడు అని పేరు.
0: The divinity in every limb of our body is called angirasa.
1: ప్రతి అంగమును కూడాను రసస్వరూపుడై ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి.
0: We don't need to search for God outside.
1: నీవే భగవంతుడు.
0: You are God.
1: నీ యందే ఉన్నాడు భగవంతుడు.
0: He is within you.
1: నీ శక్తి అంతా ఇప్పుడు నువ్వు భగవత్ శక్తియే.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్
1: గుడ్. ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out భౌతిక జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: అవర్ లివింగ్ సస్టెనెన్స్ ఇస్ ఓన్లీ ఎ పార్ట్.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో ద
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి ఆత్మ జ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరాత్మలతో కూడినటువంటివి.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: ఈ అంతరాత్మాన్ని బోధించుకునే నిమిత్తమై, ఆధ్యాత్మిక నిమిత్తమై, ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ద సేక్రెడ్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలూ కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి.
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
0: The beautiful sankranti approaches with these signs.
1: Manavudu krushi kalpinatunta aa krushi phalamainatunti yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana grahamullo praveshistuntayi.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunti sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
0: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishrantri andinchetundi ee sankranti.
0: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishrantri kudanu atyavasaram.
0: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైన ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: But man is not bothered to entertain sacred thoughts.
1: Kevalamu bhautikamainatundi siri sampadale pradhanamai bhavinchi aa siri sampadal nimittamai tana sarvasmanu kudunu daravostunnadu.
0: He considers the wealth in this world most important and strains a lot.
1: Kanaka sadgunamulnu manam penchukovadaniki taginatundi okka avakasanni manam andukovali.
0: Therefore we should seize every opportunity to develop virtues.
1: Ee sadgunamulu entundivi ee shat sampattu.
0: The virtues are these six qualities.

0: But the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములను ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈ నాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయా అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుచున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born
1: దాని
0: the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is శకుని that would add fuel to the
1: మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసము గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్కులు తెచ్చుకుంటుండేటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతుండేటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్ద లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విదిన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Aatmavishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీని పైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this
1: occasion. చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొరత్రాడు దండె కడము.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: నంబడి కాడయు మోమునందు పంగనామమ్మునను వెంట గంగిరెద్దు.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: చేత మునికోల తన పేరు చెప్పుచుండ ఊరు నడివేది నాడించెనుండెరము.
0: He holds the whip on one hand and makes it repeat your
1: name. శ్రీ రామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండ ఆ వేట్క చూచి కానుకలనిచ్చి వత్తము కదలిరమ్ము తమ్ముడా కదలిరమ్ము.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts on this occasion.
1: ఈ సంక్రాంతి పండుగనందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: On this occasion of Sankranti, we find many that take bulls along with them.
1: అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: Rama's nature convey the sanctity behind the nature of the mind. దాన్ని
1: ఆత్మ రామ అన్నారు.
0: That is called Rama of the spirit.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకొని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడాను అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు వదిన నీతోడ మాటికి వరుసలాడు ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: All your sisters in law will make fun of you and will engage you and people will come out to watch you.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: Enta kaalamainappudiki nee vicharan chestu raga kattagadapudiki zero ne.
0: If you inquire further and further, ultimately you'll find it as zero.
1: Prakruti antai kudunu kevalamu krutrimainatuntide.
0: The whole world is artificial.
1: Idantha kevalam arte.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, హార్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్ఫిడెన్స్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువుల కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems, we are gifted with the tears, tears are the gifts. We face all the difficulties in life.
1: ఇంకటోర నరకం ఇంకే నాటికి మారదా.
0: Is this not hell going to change time or other?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam ratuku bayam bayam bayam ratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no fear.
1: Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవులకి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సీక్రెట్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all?
1: Shravyamelenatti sangeetam adiyela.
0: When there is no melody, why should there be music?
1: Vinayamelenatti vidyayela.
0: Without humility, what for is
1: chitta sutthuleni shivu poojayatiki.
0: Without the purity of heart, what for is other?
1: Premaleni gunde raati bande.
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒక మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఉద్దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: We greet each other externally, full of jealousy within.
1: అంతా కృత్రిమే.
0: Everything is artificial.
1: అంతా ఆర్టిఫిషియల్.
0: Everything is artificial.
1: There is no heart.
0: There is no heart.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: Where there is love, there is no selfishness.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: We have become loveless.
1: Selfless గా మారాలి.
0: We should be selfless.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: That is the true human value.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ. అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: బి దట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
1: బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలే టైం.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, to develop the refinement of the heart.
1: కేవలము విద్య విజ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us
1: భారతీయ సంస్కృతి అందుంటున్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: Is a humility which is sacred quality that we acquire out of our studies. Self-confidence.
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
0: And infinite confidence.
1: సర్వత్వ ఏకాత్మ భావము.
0: The spirit of oneness all over.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
1: విద్యార్థులారా,
0: students.
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: This is not the education of Bharat.
1: త్యాగములకు పూనుకొని
0: should be ready to sacrifice.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: We should protect our country.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: We should desire for the welfare of the society.
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నావారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: We should not remain selfish throughout.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడుగా మారిపోతావు.
0: When once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ఫుల్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించటము ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్ వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్.
1: దీంట్లో చేరినటువంటి వారు
0: దేర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు, ఎవరు మానవులు, ఎవరు దేవతలు చెప్పడానికి వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also help.
1: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతలు మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యు యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ ద
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not the education what you learn. It is the education of the spirit. It's only textual
1: knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu, kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adiye mana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukani.
0: So.
1: Manam karmaadhikarulu kaavali kaani. కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాలు.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ ద డివైన్ నాలెడ్జ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నీందే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad
1: time? నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
1: మంచి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
1: మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
0: దెర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీవన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: దిస్ వరల్డ్లీ ప్రెజెంటేషన్స్ గిఫ్ట్స్ బహుమతి, దే ఆర్ డేంజరస్.
1: దీని పేరు బహుమతి.
0: ది వెరీ నేమ్ ఇస్ బహుమతి.
1: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలైపోతుందో.
0: విత్ వన్ మతి మైండ్ వీఆర్ సఫరింగ్, విత్ బహుమతి మెనీ మైండ్స్ యూ కెనాట్
1: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ మెనీ మైండ్స్, వన్ ఇస్ ఎనఫ్.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
0: వీ డోంట్ వాంట్ దిస్ బహుమతి.
1: ఏకమతిని మనం సాధించాలి.
0: వీ షుడ్ హ్యావ్ వన్ పాయింట్,
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ రిడీమ్ అవర్ లైఫ్.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్.
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: దెర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫీల్డ్ అండ్ ఎంజాయ్ ది స్పిరిచువల్ బ్లిస్.
1: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
0: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్ దిస్ వే, వాట్ ఈస్ ఇట్ దట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి, ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: హి సెడ్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు?
0: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మాటలో పెద్ద అటెం బాంబు ఉంటుంది. అది
0: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ అటెం బాంబ్.
1: మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటమిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ఫోర్ వెన్ వి టాక్ స్వీట్లీ, గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టే మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: Mana maatana maatram chaala viluvainatiga mana pentukovali.
0: Therefore we should speak.
1: Mana sukham kaani, dukham kaani, baadhara kaani, aanandam kaani andinchetundi ee maatane.
0: The pleasure or the pain or the bliss or happiness.
1: Rajyalu saadhinchedi maatane, rajyanni pogottukunedi maatane.
0: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: Kaabatti maatanu saadhinchukune nimittamu manamu chavana pentukovali.
0: Therefore to speak well we should develop this forbearance more and more.
1: Ee chavana manamu saadhinchinamante దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్ బ్యారెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వపు మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగున పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమరమును కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: నుంచినే రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద
1: క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, Chama ahimsa, chama sarvasvam bhav.
0: It is it's only this forgiveness for barrens which is the truth, righteousness, non-violent. It is a sacred ritual.
1: Chama sarvasvambhu sarvalokamulandun.
0: It is the forbearance that is everything in all the world.
1: Aa orpunu manam sadhistu ravali.
0: We should have that patience.
1: Evarenni manam tittinappudikini orpuga undali.
0: If any number of people accuse you should be patient enough.
1: దాని వల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్?
1: వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుమంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రమో రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యు లూజ్ దట్ పేషెన్స్ యు విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: వీక్. మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్, పవర్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
0: Sai is the biggest ideal for this.
1: Yavarevaro yavarevaru tochinattu vallu anek rangula dushana bhushana tiriskara puraskaramlu chestune untuntaru.
0: People praise, people criticize in their own way.
1: Denini lekka cheyanu.
0: Bhagavan is not bothered of any.
1: Adi vaani buddhi.
0: It's only his way.
1: Vaani buddhi nenu enduku follow cheyali?
0: Why should I follow his way of talking?
1: Na buddhi nenu follow cheyali.
0: I should follow my own way.
1: Vaani buddhi nenu follow chestunte I am slave.
0: If I follow the other man I become a slave.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతేమా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యు, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితేమే మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: యూ డోంట్ నో ద లేటెంట్.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
1: నీవు రోషంతో నీవు అతనిపైన తిరగబడుతున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
0: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బీ
1: అఫ్రైడ్ ఆఫ్ దట్. విద్యార్థులు సాధించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: దట్ పేషెన్స్ ఇస్ అవర్ లైఫ్.
1: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
0: దట్ పేషెన్స్ ఇస్ ద ఐడియల్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: దెన్ అవర్ లైఫ్ షైన్.
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
0: ఇట్ విల్ బి ఐడియల్.
1: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే. Today is also a festival, sacred day.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: Just as sugar is mixed in milk, just as sugar is mixed in water, so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
1: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
0: ఇస్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి. ప్రేమ రసం ఉంటుండాలి. దయారసం ఉంటుండాలి.
0: కంపాషన్.
1: కానీ ఈ శోకరసం లేదు.
0: దేర్ ఇస్ నోథింగ్ లైక్ మిజరీ. Nothing like sadness.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసము లేదు.
0: There are no bad qualities.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: Why do you want to have them?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
0: Develop this essence of
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: Develop this divine compassion.
1: మీ దివ్యమైనటువంటి శాంతరసాన్ని పెంచుకోండి.
0: Develop this essence of divine peace.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: Then only you become ideal student.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, take this life as a game. Come out victoriously. Win
1: life
0: the game
1: is a
0: of
1: game.
0: Life.
1: Play it.
0: Life is a game. Play it.
1: Life is challenging. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
0: That is the true human life.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండింటి చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండింటి చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పులేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: కానీ లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు
0: దోస్ దట్ జాయిన్
1: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తెరమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్
1: వాచ్మ్యాన్ ఉంటారు.
0: వాచ్మ్యాన్
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్ టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ సబ్జెక్ట్.
1: ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్.
1: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ.
1: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
0: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ లవ్ అండ్
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్
1: కానీ త్యాగానికి పూనుకోండి.
0: బీ రెడీ టు
1: త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
0: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్
1: పరోపకార నిమిత్తమై
0: టు హెల్ప్ అవర్
1: సమాజ సంక్షేమ నిమిత్తమై
0: వెల్ఫేర్
1: జీవితాన్ని మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బి రెడీ
1: భగవంతుని పొందడానికి తగతగలాడుతూ రావాలి.
0: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుతులూగుతూ రావాలి.
0: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
0: రామకృష్ణ పరమహంస
1: కానీ అతను ఒక దినమంతా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనం ఇవ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
0: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of God.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
0: Every moment is sacred.
1: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
0: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్ ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
0: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
0: వీ షుడ్ డిటర్మిన్ పట్టుదల. డిటర్మినేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకున్న పట్టుదలను మానకూడదు.
0: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ అట్ ఎనీ టైమ్.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి.
0: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
1: కోరినదిదు దాక విడవకుండు.
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంట్.
1: అడిగినదేదియో అడగనే అడిగి తిరి. అడిగినదిదు దాక పోవకుండు.
0: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే. డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరుడు దాకా పోవకుండు.
0: యు హావ్ థాట్ ఎనీవే అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
1: పోరు పడలేక తానైన ప్రోవవలయు.
0: Yes, to give you out of this.
1: వడలు తెలియక నీవైన అడుగవలయు.
0: Or else you have to fall and ask and consciously.
1: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To withdraw on your own, it is not the quality of a devotee.
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
0: Throughout your lifetime, you have to keep up this determination and work.
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
0: Oh mind, never forget, never ask. The more you ask, it will be ignored.
1: Adugani shabarini adarinchade.
0: Without asking is not shabari protected.
1: Adugaka tanakai madiyu jatayu kadakunegi sadgati galigi.
0: Without asking is not the jatayu bird, the recipient of obituary rites by God
1: himself.
0: He is very much tired by asking
1: repeatedly.
0: Ultimately, he didn't deserve that golden opportunity of
1: being offered Whereas
0: without asking, that the Jatayu bird was lucky enough to have been offered
1: Jatayu Ramananu.
0: Jatayu never asked.
1: రాములే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
0: రామ హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
0: అట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కష్టపడి చదువు.
0: వర్క్ హార్డ్.
1: తప్పక అడుగుకుమునిపోయి తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
0: విదౌట్ ఆస్కింగ్ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: నీరు జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
1: కనుకనే నీవు నీ కర్తవ్యాధిలో నీవు నగ్నం కా.
0: సో బి రెడీ టు డూ యువర్ డ్యూటీ.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
1: ఇది ఈనాడు విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
0: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
1: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ డెవలప్ హేట్రెడ్.
1: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
0: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి ఆర్ నారో మైండెడ్ ఇట్ ఇస్ యూస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: వి షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: బట్ హౌఎవర్ వి షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
1: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షారసాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
0: గాడ్
1: చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే

0: భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్
0: మీ హృదయంలో ఆవరించి ఉన్నాడు.
1: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హి ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసాపాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైన సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ డిటర్మినేషన్ వర్క్ హార్డ్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశము మన యొక్క ఇల్లు.
1: కంట్రీ ఈజ్ యువర్ రెసిడెన్స్.
0: ప్రపంచమంతా మన యొక్క నివాసమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్.
0: ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are rooms there.
0: గృహమంత మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: Then only you'll be good.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోకసమస్తా సుఖినోభవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: صدای دل جنبان دوام، صدای دل جنبان دوام، సత్యం మాత ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ that we have parents, brothers, sisters, wife and children.
0: Kani aadhyatmikanga nitya satyamainatundi pavitramainatundi shashvatamainatundi nivrutti ainatundi yokka sambandhamu prati manavudu kudanu abhivruddhi gavinchukovali.
1: However, it is absolutely essential for everyone to develop an inward relationship which is eternally true and sacred.
0: Satyam mata. Nijamuga mana talli evaru?
1: Who is our mother?
0: Ee shariramulo kani panchi abhivruddhi pachinatundi aa talli.
1: Is she the one who has begotten us, who has taken care of us?
0: Aa talli konta kaalamulo kanumaru kavachu.
1: She may leave us at any point of time.
0: Kani trikala bhajyam మూడు కాలములు ఎందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఇస్ ట్రూత్.
0: పితా జ్ఞానం, జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం, రెండు కాని ఒకటియే జ్ఞానము, అదియే మన యొక్క తండ్రి.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయలిజం, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్స్ అవర్ ఫాదర్.
0: ధర్మో భ్రాత, ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: దయాసఖి, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అ ఫ్రెండ్.
0: సిస్టర్,
1: సిస్టర్, సిస్టర్, కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమా పుత్ర,
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ, ఇవియే ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: ది ఫస్ట్ యాక్షన్ లైస్ ఇన్ అలవింగ్ దిస్ లవ్, ద రివర్ ఆఫ్ లవ్, టు ఫ్లో ఫార్వర్డ్ అమంగ్ ది నైబర్హుడ్.
0: ప్రతి మానవుండును బ్రతి

0: మెలగుచునుండితేలుయగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్.
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంక మగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్నను.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్స్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: salutation,
1: archanam,
0: worship, friendship,
1: atma nivedanam,
0: surrender.
2: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సర్పుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
2: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: Kappukunna nimurunu manamu teesiveste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
2: Nee samasta sadhanalu kudanu anatmanu dooram chese nimittame salipetuvanti nitya karmalu.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమనే మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ సంయోగం నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: A devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: between you. Mata cha pita tvameva. Neeve talli, neeve tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka neeve talli, neeve tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, oh God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటిది.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి,
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: సంబంధమైన బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీవన్.
1: సర్వత పాణిపాదం తోచేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతనొక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదరాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion, Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname aipothavu.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatuvanti okka sthiramainatuvanti vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్స్ వైడ్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: the mind should be one.
0: The whole universe is full of Brahman.
1: Scientists will tell you.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakkaga yochinchali.
0: Enquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga ee jagat antai kudanu swaroopamto kudinatvante.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణో రణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపం లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss, existence, awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, ద డివైన్.
1: దీనినే పురుష సూక్తం నందు,
0: దిస్ ఇన్ పురుష సూక్త,
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భగవంతుడి యొక్క స్వరూపమే.
0: సేస్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ ఫార్మ్ అండ్ మానిఫెస్టేషన్.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుంది.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్, ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we can call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు,
0: what is its significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will have total
1: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is విలువ.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకనే ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
0: Therefore, this world is zero, gets the light from the hero one.
1: దైవం ఒక్కడ ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఇఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ద డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు?
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: But you are the master.
1: Adi Atma.
0: That is Atma, the spirit.
1: Ee Atma anetundi sarvatra untundetundi.
0: This Atma is present everywhere.
1: Brahma anetundi, Atma anetundi rendu okate.
0: Brahma and Atma are synonyms.
1: Kevata brahaswarupame Brahma.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetundi Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatundi Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade ప్రహ్లాదుడు చెప్పాడు.
0: దిస్ ఇస్ డిక్లేర్డ్ బై ప్రహ్లాద దెన్ ఇట్ సెల్ఫ్.
1: హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ ద సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు.
0: విరోచన ఇస్ ది సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్
1: జనసేవనే జనార్దన సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ డన్ బై విరోచన.
1: తదుపరి విరోచని కుమారుడైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి కూడా చేశాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
1: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వీ లర్న్?
1: అనేక మంది బుద్ధుని దగ్గర చేరి
0: మెనీ అసెంబ్లీ
1: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
0: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
1: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
0: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలిసినని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్.
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్స్.
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డు యు ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నాకంటే ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: నీ
1: దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్నపి చ నపశ్యతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్తు నీవు చెప్పగలవు.
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డూ యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది వేదం చెప్పింది. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆలి వీడి అడవికి ఎగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అది ఏ నిజమైన త్యాగం.
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగములో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్.
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రమో ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయములందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమునే ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero. Satya Dharma.

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize
1: సత్య,
0: these values.
1: ధర్మ, ప్రేమ, శాంతులు.
0: We have to know these values.
1: ఇవే భగవత్ యొక్క స్వరూపాలు. ఇవే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ. దైవ స్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడ? బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్.
1: బయట ప్రపంచంలో అంతకు పీసెస్ ఉంది. నో పీస్
0: ఇన్ ది ఔటర్ వరల్డ్. యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi prananga nilichundi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: Unfortunately the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: You are just fragmenting, dividing this love.
1: కాదు.
0: No.
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: Let us unify, bring it all together.
1: చూడండి,
0: make it divine. అన్ని
1: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
0: As all the threads are interwoven, it is so strong.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
0: When the threads are separated, you can cut it with a finger.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: The love in everyone is that of the divine.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.
1: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయం అయిపోతాయి.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
1: అదే మైత్రి.
0: దట్ ఈస్ ఫ్రెండ్.
1: వాట్ ఈస్ మైత్రి?
0: మైత్రి
1: సప్త రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
0: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
1: Kanukane niyu mitratvani pondali.
0: So we should develop friendship.
1: You are my friend.
0: You are my friend.
1: God is my friend.
0: God is my friend.
1: Ee worldly friends anta pocket lo money chustaru.
0: Worldly friends will be mindful of the
1: father
0: money in your
1: position
0: pocket.
1: Jistaru.
0: And the position of your
1: father.
0: Father
1: position sariga untundadi.
0: The position is fine.
1: తన పాకెట్ లో మనీ ఉంటుండది.
0: దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద
1: హలో హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
0: యు విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యూ హలో.
1: పాకెట్ లో రూపాయి నోట్ కూడా లేదు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
0: ఫాదర్ రిటైర్డ్,
1: గుడ్ బై కూడా చెప్పడు.
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వర్డ్ ఫ్రెండ్స్,
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
0: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ హియర్. God is real friend.
0: God is the only
1: He is always
0: friend.
1: With you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Aa friend eppatiki ni podu.
0: That friend will never be away from you.
1: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
0: All relations will come up to the doorstep or to the cremation ground.
1: Bandamanchi ninbayani aapad bandhu vagavennaame mera.
0: But it's only God who is
1: bandhu okkade bhagavantudu.
0: God is only the refuge of the forlorn who will be with you.
1: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
0: యు మే గో ఎనీవేర్ హీ విల్
1: ఫాలో. వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
0: హీ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌ యూ, అరౌండ్ యూ, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యూ.
1: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
0: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
0: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
1: తనకనక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ భూమి
1: దానం చేయవచ్చు.
0: ఆఫరింగ్ ల్యాండ్,
1: అన్నము దానం చేయవచ్చు.
0: ఫుడ్,
1: వస్త్రం దానం చేయవచ్చు. ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు.
0: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
1: బలి చక్రవర్తి అట్టు చేయలేదు. తనను దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్,
1: తనను తానే దానం చేసుకున్నాడు.
0: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
0: That is the greatest value.
1: ఏదో మూడు అడుగులు ఇచ్చాడని కాదు.
0: Not the three foot steps.
1: తననే ఇచ్చాడు.
0: He offered himself.
1: మదీయ

0: ప్రతి
1: ఐ సాక్రిఫైస్ మై వెల్త్ వైఫ్ ది ఎంటైర్ కింగ్డమ్
0: మదీయ ధన ధాన్య సర్వభార సమర్పిత
1: మై వెల్త్ ద ప్రాపర్టీ ద గ్రెయిన్ అండ్ ద కింగ్డమ్
0: ఆత్మానం శేషభూతం హి
1: అండ్ ద బ్యాలెన్స్ ద సెల్ఫ్
0: రక్షమాం శరణాగతి
1: ఐ సాక్రిఫైస్ ఐ సరెండర్ టు యూ గాడ్
0: ఏమైనా చేసుకో
1: యూ టేక్ ఎనీథింగ్
0: నన్ను తీర్చుకుంటున్నాను
1: ఐ ఆఫర్ మై సెల్ఫ్
0: ఏ హృదయంబు నొసగితే ఓ ఈసే నాకు
1: ఓ గాడ్ ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ టు మీ మగరి
0: అర్పితేనర్పింతు అమితమూర్తి
1: ఐ గివ్ యూ ది సేమ్
0: హార్ట్ పాదాల అర్చనకు ఏమి తెత్తు
1: వాట్ ఎల్స్ ఐ యామ్ టు బ్రింగ్ హియర్
0: అందనికింటు అందుకోవయ్య నీవు అన్నాడు
1: ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ కైండ్లీ
0: ఏమి తెచ్చేది నేను
1: వాట్ షల్ ఐ ఆఫర్ యూ
0: ఏదో గంగా జలం తెస్తామనుకుంటామా గంగ నీవే
1: Shall I bring the water from the Ganges? You are the Ganges.
0: Neeru chettu puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
1: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the flower?
0: Yedena market lo phalamulu teesukochi arpitham anukunte aa phalamulu ye chettu puttayi?
1: Shall I bring fruits from the market? Where are they from?
0: Anduvalane
1: so
0: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
1: There is one teaching in Vedanta with full inner significance.
0: Vatramo
1: a leaf
0: పుష్పమో
1: ఎ ఫ్లవర్
0: ఫలమో
1: ఎ ఫ్రూట్
0: తోయమో
1: ఆర్ వాటర్
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన
1: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ
0: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక
1: You will certainly weigh to that of the weight of this tulsi leaf.
0: ఈ పత్రము బిళ్ళ పత్ర మారడి పత్ర తులసి పత్ర కాదు కాదు.
1: What is this leaf? Is the leaf of any plant?
0: పత్రము దేహం.
1: Body is the leaf.
0: పుష్పము
1: flower.
0: ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ కుంకుమ పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
1: Are the flowers from the market, the rose flower, chrysanthemum, jasmine?
0: Hudaya pushpame neeku arpitamu.
1: The flower of my heart I offer.
0: Palamu.
1: Or fruit.
0: Vere okati banana pandu, inkodi jaam pandu, ek satkodi pandu, kamala pandu, ivanni ka taniki ivvasatvantidi.
1: Not the fruits, banana fruits or orange fruits.
0: Manopalamu. Manopalamu.
1: The fruit of one's own mind.
0: Toyamu.
1: Or water.
0: ఏ గ్యాంజెస్ వాటరు, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయమో ఆనంద బాష్పాన్ని అర్పితం.
1: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్.
0: ఇవన్నీ కూడా ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
1: దేర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్ ట్రీ.
0: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
1: నాట్ టు ఎనీ ప్లాంట్.
0: దేహమే ఒక వృక్షము.
1: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
0: దీంట్లో హృదయమే ఒక పుష్పం. పుష్పము.
1: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
0: మనసే ఒక ఫలము.
1: ది మైండ్ ఇస్ ది ఫ్రూట్.
0: ఆనందమే మనక జలము.
1: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్.
0: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
1: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలి చక్రవర్తి.
1: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
0: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్.
0: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
1: ఇఫ్ యు గివ్ ఎన్ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
0: కనుకనే బలి చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
1: దట్స్ ది రీజన్ వై ది రెప్యుటేషన్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: సంతతి నుంచి వచ్చినటువంటి వాడు.
1: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
0: కేవలం భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
1: హిరణ్యకశిపుని
0: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
0: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియదు.
1: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
0: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
1: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ప్రహ్లాదుని ఓడించి
1: ప్రహ్లాద
0: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
0: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
1: అండ్ హీ కాంకర్డ్.
0: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
0: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
1: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ.
0: పురోహితుడిని పోయి పోరాడు.
1: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
0: స్వామి
1: స్వామి
0: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
1: హౌ ఆమ్ ఐ
0: టు మార్గం బోధించమన్నాడు.
1: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్? టెల్ మీ ద పాత్.
0: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్ ఐస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
1: హి విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
0: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
1: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
0: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
1: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
0: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు ప్రహ్లాద.
0: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
1: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
1: ఇంద్ర ఆస్క్డ్, ఐ వాంట్ క్యారెక్టర్. ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
0: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
0: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
1: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
0: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
1: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్.
0: యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
1: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
0: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
1: ఐ ఆస్క్డ్, ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్?
0: ఇచ్చానని దారబోసాడు.
1: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
0: ఒక 5 నిమిషాల లోపలే,
1: విత్ ఇన్ 5 మినిట్స్,
0: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
1: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కెమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
0: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సో దట్ లైట్.
0: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
1: యాస్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ?
0: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి,
1: అండ్ దిస్ లైట్ డిడ్ సే,
0: ప్రహ్లాద
1: ప్రహ్లాద,
0: నేను నీ యొక్క క్యారెక్టర్.
1: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
0: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
1: సో లాంగ్ ఐ విత్ యూ.
0: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
0: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
1: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
0: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
0: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేయాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
1: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద, దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్, ఎ రేడియంట్ ఫార్మ్.
0: చూచాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద వాచ్.
0: ఎవరు మీరు రాజా?
1: హి సెడ్, ఓ కింగ్, హూ ఆర్ యు?
0: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
1: యూ సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
0: ప్రహ్లాద, నేను నీ కీర్తిని అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
0: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
1: సో లాంగ్ దేర్ ఇస్ క్యారెక్టర్ ఇన్ యూ, ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్
0: క్యారెక్టర్ పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్లిపోతున్నాను.
1: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ, ఐ ఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
0: తర్వాత కొంతసేపు నిలిచాడు.
1: హీ స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
0: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరి వచ్చింది.
1: లేటర్ ఎ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
0: చేతులు ముట్టాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
1: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్, మదర్ హూ ఆర్ యూ?
0: ప్రహ్లాద.
1: ప్రహ్లాద,
0: క్యారెక్టరు కీర్తి పోయింది, ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని,
1: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ద కింగ్డమ్.
0: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్, దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
0: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
1: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
0: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
1: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ క్యారెక్టర్,
0: అందుకోసమే షడైశ్వర్య సంపన్నుడు అన్నారు.
1: సో గాడ్ హ్యాస్ గాట్ ఆల్ దిస్
0: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ ఆల్ ది అట్రిబ్యూట్స్, ద వెల్త్, ద రైచియస్నెస్, ద నేమ్ అండ్ ఫేమ్, ద ప్రాస్పెరిటీ అండ్ ద విజ్డమ్.
0: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
1: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ, ద రెస్ట్ ఆల్సో.
0: ఏంటి మన ఐశ్వర్యము?
1: వాట్ ఈస్ మై వెల్త్?
0: ఆనైశ్వర్యము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
0: ఐశ్వర్యము,
1: ద వెల్త్ ఆఫ్
0: ఐశ్వర్యము,
1: ద వెల్త్ ఆఫ్
0: ధర్మైశ్వర్యము,
1: వెల్త్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఐశ్వర్యం అంతా ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
1: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
0: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ ప్రహ్లాద మ్యారీడ్.
0: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడనే కుమారుడు పుట్టాడు.
1: Then he had a son by name Virochana.
0: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
1: What is my wealth?
0: జ్ఞానైశ్వర్యము.
1: It is the wealth of wisdom.
0: The wealth of
1: righteousness. These are all forms of

0: ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
1: This character must be offered to God and none else.
0: Endukante daivamu nishwartha swaroopudu.
1: Because God is selfless.
0: Ee paramaatmudu ye vidhamainatvanti yokka karya nimittamu aashinchetunte vaadu kaadu.
1: God does not expect anything in return.
0: Swarthamu saprayojanamu lenatunte vaadu daivam okkade kaani inga jagatlo andarki swarthamu saprayojanam undi.
1: God is the only one who is selfless, whereas in this world everyone has got selfishness.
0: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
1: Mother loves because of body relationship, blood relation.
0: తండ్రైన కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
1: Father loves because of body connection, relationship.
0: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
1: But God has no such relationship.
0: Heart to heart, love to love.
1: It is only connection heart to heart, love to love.
0: Yetti swarthanni kudanu aashinchetunte vaadu kaadu.
1: He has no trace of selfishness whatsoever.
0: Atti daivaniki maatrame arpitam kavali.
1: So we have to offer ourselves to such God.
0: Yetti satyanityamainatunte yokka prabodhanu aanadu bali chakravarti chaadutu poyadu.
1: Therefore emperor Bali propagated these eternal true principles.
0: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. తల్లి తండ్రి గురువు.
1: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్.
0: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది అది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
1: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
0: Guram gaavinchinatvanti talli talliya kaadu.
1: Can she be a mother who betrayed God? No.
0: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leena chelinchavachchu.
1: If anyone comes in the way between you and God, you can give up your mother.
0: Inka tandri,
1: then father.
0: Hiranyakaspudu,
1: ఫాదర్ హిరణ్యకశిపుడు,
0: నిరంతరం కూడాను ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
0: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
1: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
0: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
1: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: అది బలి చక్రవర్తి.
1: That is Bali Chakravarti.
0: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
0: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
1: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
0: తులసిదాసు కాలంలో భక్త మీరా.
1: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
0: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
1: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
0: ఒకనాడు మహారాణా నువ్వు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
1: Rana has driven her out of this palace.
0: Patiye daivam,
1: the husband is God.
0: Patiye na gati,
1: and he is my destiny.
0: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
1: How can I leave him?
0: Idi sandeham vachindi.
1: She doubted.
0: Dwarakaku poye munduga idi ee vidhanga pariharam kavali.
1: Before reaching Dwaraka, how to solve this problem?
0: Rajabatuldo okkarni pampinchindi తులసిదాస్ దగ్గరికి.
1: She sent a message.
0: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
1: At that time తులసిదాస్ was on the mountain top of చిత్రకూట. She sent a message.
0: స్వామి,
1: స్వామి,
0: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
1: In the present circumstances, what should I do?
0: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
1: Is it leave my husband or leave God?
0: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
1: Then Tulsidas sent a message.
0: ఇలాంటి భక్తులు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భక్తులు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
1: You might have had number of husbands in the past lives, one after the other.
0: Many, many lives.
1: Many, many lives.
0: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
1: But God is one in spite of many, many lives you have had.
0: కనుక నీవు భక్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
1: You sacrifice.

0: Let this mind go
1: ప్రయాణకు పోదామని ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమున తీర్ చల్లో రేమున్.
0: She has not gone to
1: ఈ పింగళ. రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: నిర్మల పాని
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్ రివర్.

0: O mind, go to that area of Ganga and Yamuna, the shores along that.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitikitiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbhakamu. Rechakapuraka Kumbham Yokka Sthanamu Prayaga Sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Tyagam Chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: Kanukane Daivaniki Viruddhamainatuvanti Margamlo Evaru Cheppinappatikini Ye Matram Manam Vadalakoodadu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoodadu.
0: Doesn't matter even if there is fire on hand, burning all along.
1: Bhumi divi kuda marinappatikini daivani marchakoodadu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni matramu nirantaram gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatuvanti raksha.
0: That faith will protect you.
1: Idariki pothunnadu kumarudu.
0: The son is going for war.
1: Namaskaram chesadu Subhadraku.
0: And he did namaskar to Subhadra.
1: Kani aame yemi istundi. Aa samayamlo Arjunudu samsaptikulapai yuddhaniki poyadu.
0: At that time Arjuna was not present there. He was in the battlefield.
1: Arjunudiki help ga untundalani Nakula Sahadevudu vellaru.
0: Nakula Sahadeva followed Arjuna.
1: భీముడు అన్నిటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమ వాస్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాస్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు. నాయన నీ భార్య గర్భవతి.
0: యువర్ వైఫ్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
0: యువర్ అంకల్ కృష్ణ ఇస్ నాట్.
1: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
0: నాట్ యువర్ ఫాదర్ అర్జున్.
1: కాలం ఎటుండో నువ్వు చెప్పలేము.
0: వి కెనాట్ డిసైడ్ ఫ్యూచర్.
1: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
0: డ్రాప్ దిస్ ప్రపోజల్ హీ సెడ్.
1: కోపం వచ్చింది అభిమన్యునికి.
0: అభిమన్యు వాస్ వెరీ ఫ్యూరియస్.
1: వేరు ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్ది బలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
0: Is it proper on your part to say like this?
1: Chaste sastavu chatrulapai neevu simham vale poi vannanta chinchi chendaadi vijayanni chekundramani naaku cheppavalsinatundi peda tandri poku poku mani teevrata naagnani danga paadiya.
0: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
1: Aanati vidyarthuni yokka dheerathamu veerathamu anta parakramamu కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటు పడుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ ద పీపుల్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ ద వేలర్ అండ్ ద కరేజ్ అండ్ ద ప్రెస్టీజ్.
1: ప్రహ్లాదుడు కూడా అంతే.
0: ద సేమ్ థింగ్ విత్ ప్రహ్లాద.
1: ఇంతటి గొప్ప త్యాగానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఆనాటి వ్యక్తులు.
0: దే వర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఇంకా తల్లి దగ్గరికి వచ్చాడు, కాళ్ళకు నమస్కరించాడు.
0: అండ్ దెన్ హీ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ టు మదర్.
1: ఇంకా ఆమె ఏం చేస్తుంది?
0: వాట్ కెన్ షీ డూ?
1: శిరస్సు పైన చేయి ఉంచింది.
0: She laid her hand on his head.
1: Taraka kyasuram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha. Shambarasuravira jampagachanu vela bhargavasutakidda bhavyaraccha. Matru dasitvambu manpanarugu vena vinata putruna kidda vimalaraccha. Atti sriraccha ganaraccha yengaraccha rachalandunu divyamau sriramaraccha todu nida.

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షి బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది హోల్,
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: మూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము.
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, Aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit Brahmaiva Bhavati. Neeve Brahmaipotam.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu lenipoyina sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction of the mind.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి మీరు ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: కనుక ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: Therefore we should think of the divinity.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: We should always chant its glory.
0: భజన వినా సుఖ శాంతి.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: మ్యాన్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ వితౌట్ ద పెయిన్.
0: సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure, you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you are not hungry, you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark, the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: Likewise, man is leading the life in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam bahubanda roopam.

0: ఏకం మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకం రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యూవెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్,
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే,
1: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామంతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ the sacred principle of divinity is one and the same in the entire humanity.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: The main ideal and the responsibility in human life rests in understanding the mystery behind this truth.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: There are very few who would find out the unity in diversity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రెసెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ is the recognition of unity of diversity is the basis of the foundation.
0: Yet vijnanena sarvam vijnatam bhavati anindi upanishattu, anaga ye satyanni manam gurtiste annintini gurtinchinatunte varam avutamo, atti satyanni manam gurtinchadaniki prayatninchali.
1: That truth if known, everything else would be known. We have to know that truth.
0: Kani ee naati manavulu atti sarvadharamainatunte మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ ప్రైమల్ బేసిస్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం, ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: This is the main cause for all distortion and perversion.
0: నిత్య జీవితములో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: Man is restless because of his pining for the desires which he doesn't deserve. And he goes on worried about those things about which he has no total understanding.
0: కాని ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములను మనం చూస్తున్నాము.
1: In this apparent world we see many forms and names.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: All the names and forms are contained in one word, this.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: This is the essence of Vedanta or Upanishads.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: What is it? The day that gives us joy.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashami as a blissful day.
0: ఇది కాదు.
1: Not this.
0: సద్భక్తులందరూ భగవంతుడాయంచు

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalagatalanni pirito neravechi annadammula maarkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani
1: takkinavanniyu tadinamule.
0: That is only the real sacred day, the rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kudanu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu echchatu chuchinappatikini swarthamu saprayojanamee taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness is self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu nirmalamaina prema ekkada kudanu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralanu noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatundi yokka kirtini sadinchetundiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: ఈ కలియుగం నందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the Trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: వాట్ వీ వాంట్ టు గివ్ అప్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: యు డిటర్మిన్ టు సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది బ్యాడ్
0: అలాంటి సత్య సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో దేనిని నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ దట్ వాట్ యు రియల్లీ వాంట్ వాట్ యు ఎస్పైర్ ఫర్.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ గాడ్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ గాడ్.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ టైమ్.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ దిస్ థింకింగ్ విల్ గెయిన్ స్ట్రెంగ్త్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కాని పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని వాసించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట ప్రతిరీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్ ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కెన్ నాట్ కంప్లీట్.
0: దేనినైనా సాధించగలదు.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: పురందర్ దాస్ సెడ్
0: బెట్

0: కొండపైన రాతి పైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతి పైననే చెట్టును పుట్టించి, రాతి పైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reethiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvamukunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitrambulu trailokya pavitrambulu.

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి, పవిత్రములైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore, every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బ్యారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ద రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. పరాత్మనటువంటి ప్రేమను గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: Everything is full of love.
0: జగమంతా ప్రేమమయమే.
1: Everything is full of love.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: There is no man without love.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాము.
1: The sacred love is distorted, proceeds along the wrong path, and therefore we misuse it.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: love. ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: Effortlessly, the whole world comes to nothingness.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: However, with all the effort, you can withdraw the mind.
0: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధి నన్ను పోషించి రక్షించి నన్ను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానము హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad say that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయమాదనాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal
0: stage.
1: Right from the stage of animal, we have come to a stage of human, and then we should be divine.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభమవుతుంది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ రేర్ ఇఫ్ వి లీడ్ లైఫ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: వితౌట్ రీచింగ్
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: forward.
1: You don't want to spend
0: money.
1: But the very heaven should fall on
0: your lap.
1: This is the influence of Kali Age.
0: Man is not making an effort. He is not
1: working hard.
0: Karmanyeva adhikarasya. Man yokka adhikaram karma adhikarame.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధిని మనుష్యలోకి, మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యపరం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్స్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యూ రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యూ డోంట్ వాంట్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మత్సర్యము, ఇలాంటి ఈశ్వర అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి ఒక విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: చేతనైనంతవరకు సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకి అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంలో గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్ డెన్
0: గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులము రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramunu yedi tejinchado avanni manam teesukuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamainatundi.
1: There are three main principles that he followed.
0: Kantham satyasya bhushanam.
1: It is the truth that is jewel to this neck.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: it? ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి. మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్
0: లైఫ్. దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ ఇట్ యు ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country are not present anywhere. There is a vast land here.
0: విశాలమైనటువంటి ఒక నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి ఒక కృషులు చేసేటువంటి ఒక పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly appease our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతి మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దేర్ విల్ బి 1 in 100, 1 in 1 crore హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudikini enta sampadalu undinappudikini enni vidhamulaitundi sukha santoshamulu undinappudikini culture nu maatram vadalatam ledu.
1: In spite of their plenty and prosperity and high knowledge and education, they have not given up their culture.
0: Adi manavatva yokka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశం యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: ఈ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్
0: ఎవరు? భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ The one who follows the path of righteousness is a Bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరిని బతికిన పీణుంగొకండు వసుడను కనడా.
1: By merely taking birth in this holy land, By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is that
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్
0: టు ది అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం నుండినప్పటికీ, సర్వ సదుపాయం నుండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్. ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: ఈ సెడ్ డిజైర్ వాట్ ఎవర్ యు వాంట్.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: ఈ సెడ్ యుల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్ దట్ హీ ఆస్క్ ఫర్.
0: నాకు ఈ కనకరం వస్తాను.

0: The concept present by the side of Shiva said, it's necessary to regulate this person because he cannot enjoy all that you
1: granted.
0: And Shiva says, what all he has been aspiring in his life are worldly things. I don't object to However, that which is most important, the very life principle, is with me only.
1: Limitedi.
0: What is that?
1: Shanti nadagarne pettukunnanannadu. Ee shanti leni vaniki enni labhyamundi kudanu evi prayojanamu.
0: That peace which is most essential is with me only. Without that, what the
1: Ravanaku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
0: Ravana has got lot of plenty and prosperity with all the mansions built of gold.
1: Santa sambuna vidu vidulu dunti sadalu vada medalu rantu chesina danujavarnu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
0: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
1: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
0: He is an expert in 64 forms of knowledge.
1: Budhibalamu buddhibalam chustamane antarikante inka minchina varu leru.
0: He is highly intelligent.
1: Inni undi emi prayojanamu?
0: What is the use of all this?
1: Okka durgunam chetane shantini kopoyadu.
0: Because of one bad quality he lost the entire peace.
1: Inka Hiranyakashipudu chustama goppa scientist.
0: Hiranyakashipu is a great scientist.
1: Panchabhutamulu kudanu hastagatam chesukoni aadukuntu kurchunnadu.
0: He could control all the five elements and he could dance and play with them.
1: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
0: హి మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
0: హి వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
1: అన్ని తాను చేయలేనిటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
0: నథింగ్ దట్ హి కుడ్ నాట్ అచీవ్.
1: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
1: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: దుర్యోధనుడు.
0: దుర్యోధన
1: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
0: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
0: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
1: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది జెలసీ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే దుర్గుణములనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
0: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: ఈనాడు విజయదశమి.
0: టుడే ఈజ్ విజయదశమి.
1: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
0: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
1: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
0: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
1: అనగా ఎవరు?
0: హూ ఇస్ దుర్గా?
1: ఎక్కడ ఈ దుర్గం ఉంటుంది?
0: వెర్ ఇస్ షీ?
1: మన హృదయమే దుర్గం.
0: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
1: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
0: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
1: అక్కడ నుంచి వస్తుంది వాక్.
0: Out of that comes the speech faculty.
1: ఆ వాక్కే సరస్వతి.
0: That the very word is సరస్వతి.
1: ఈ హృదయాన్ని వాక్ను ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
0: With the heart and the speech faculty we work with our hands.
1: ఇది లక్ష్మి.
0: This hand signifies లక్ష్మి.
1: కనుక లక్ష్మి దుర్గా సరస్వతి ఎక్కడ ఉంటున్నారు?
0: లక్ష్మి దుర్గా సరస్వతి where are they?
1: అందరూ మన యందే ఉంటున్నారు.
0: They are within.
1: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
0: You are Durga, you are Lakshmi, you are Saraswati.
1: Anni neelone unchukoni ekkadano bayata vetukutani povatam idi enta veritanam.
0: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
1: Kanukane gayatri nandukodanu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kodanu mullokamlu mana hrudayamlande untunnavi.
0: That is the declaration of Gayatri mantra that all the three worlds are within your heart.
1: Ee moodu lokamlu kodanu mana swaroopame dharinchindi.
0: All the three have taken your own form.
1: Deham oka lokamu. దేహం ఒక లోకము.
0: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
1: మనస్సు ఒక లోకము.
0: మైండ్ అనదర్.
1: ఆత్మ ఒక లోకము.
0: ఆత్మ
1: భూర్ భువస్వహ. భూలోకం అనగా దేహమే.
0: భూలోక ఇస్ ద బాడీ.
1: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడా ప్రకృతి అంటున్నాము.
0: అండ్ వీ సే నేచర్ ప్రకృతి ఔటర్.
1: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటుంది.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
1: కనుకనే మన దేహమే భూలోకము.
0: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
1: మన మనస్సే భూవర్లోకము.
0: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
1: మన ఆత్మనే సువర్లోకము.
0: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
1: ఈ మూడు లోకములు కూడా ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
0: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
1: సర్వశక్తి కూడా ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా

0: ఇస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఇస్ వీక్.
0: తర్చుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు,
1: యు హావ్ సీన్ ది సైంటిస్ట్,
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ హిమ్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోపల దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్ వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్
0: ఆనందం తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యు హావ్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయంలో కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎర్నింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెల్ల హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి బీ
0: లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యూ మస్ట్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: అనుభవించాలి.
1: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: ఫీడ్ యువర్ సెల్ఫ్. మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: పని చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: Therefore our teeth are not that strong.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావాల్సినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ
1: బట్
0: కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వేర్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: You don't bring a piece of cloth at the time of birth.
0: Oye samilo ekkada pothunnamani address aina ichi poru.
1: As you die you don't leave your address behind.
0: Oye prathi manavudu kunu pitikadi matte aina teesukoni pothunte mana bharat deshamlo matti kuda nu ration ochindeetundi.
1: If these people that die, if they are able to carry the fish full of sand, they will not stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది ఈ విద్యార్థి రాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుకిష్ నాలెడ్జ్.
0: ఎంత మంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంత మంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడాను బిరుదులు కూడాను పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: There are many people Nobel laureates.
0: కానీ ఎవ్వరు కూడాను ఏమి తీసుకుని పోలేదు.
1: Nothing they could carry.
0: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: The divine feeling is present in every man.
0: న్యూటన్.
1: న్యూటన్.
0: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ ది న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: కట్టపట ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: He turned mad.
0: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 years he was in the mental hospital where he died.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all knowledge?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge and the positions, a mean man will never give up his
0: mean mentality. చదువు చదువు తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: With all the knowledge in the study, why should you die after all?
0: చావులేని చదువు చదువవలయు చావులేని చదువు చదువవలయు.
1: We have to study so as to be immortal.
0: ఆ చావులేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవుల ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడాను నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దెన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ.
0: ఒకరి చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రిసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ.
0: దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ట్రేడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరములో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక దుశ్శబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: Is not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ది యూనిటీ, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is what is meant that nor of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఏ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is ఆత్మ that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of ఆత్మ only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము,
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్,
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారమును చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the
1: external యొక్క చర్యలు.
0: They are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్
1: పంచముఖి?
0: ఫైవ్ ఫేస్డ్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్తువః ఇది రెండవ ముఖము.
0: The second face is Bhurbhuvastuvah.
1: Bhargo Devasya Dhimahi is mudav mukamu.
0: Bhargo Devasya Dhimahi.
1: Diyo Yona Prachodayat.
0: Diyo Yona Prachodayat.
1: Is nalago mukamu.
0: Is the fourth face.
1: Inka aidu mukamu yevanti.
0: Then what is the fifth?
1: Adiye sarvastarupini ayinatvanti yokka divya darshanamu.
0: That is the cosmic form. That is the divine
1: form. Oh, Bhurbhuvastuvah tat savitur varenyam Bhargo Devasya Dhimahi Diyo Yona Prachodayat.
0: Diyo Yona Prachodayat.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫీట్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇట్టి ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాము.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhurbhuvastuvah. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of Bhurbhuvastuvah.
1: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
0: We think the three words, bhuloka, bhuvarloka and swarloka.
1: Ee moodu lokamulu ekkada untunnayi?
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: Sathya jeevi yandu kuda untunnayi.
0: Present in every
1: prani yandu kuda untunnayi.
0: In every living creature.
1: Ee satyanni manam gurtinchukovaleka.
0: This truth we are not able to know.
1: Bhulokam veru, swarlokam veru, swargalokam veru ani bhavistunnam.
0: We consider bhuloka, swarloka and swargaloka separate.
1: Ee bhulokam anetundi kevalamu oka vidhamainatundi material.
0: Bhuloka is materialization, material.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: It is just a combination of
1: matter. ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: The whole world is full of matter.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: All this world that changes is full of matter, material.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: How does this matter, material move?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్, this is the material world.
1: ఇంకా భూహ.
0: Second, bhuva.
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్? వీ హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man. This prajnana
1: ilanti vibration manavuni endu untundali.
0: That vibration is
1: ee manavuni yokka dehamlo sarva vyapakamainatundi yokka seva seva padarthamulu imidi untunnayi.
0: And in fact this vibration is present all over the body from paptama.
1: Pancha bhutamulu leinatundi prapancham ekkada kaanaradu.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అదియే ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకొని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్.
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast.
1: ఈ పంచభూతములుగా ఏమి
0: five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: పృథ్వీ భగవత్ స్వరూపమే.
0: Earth is divine.
1: కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు.
0: As earth is divine,
1: భూదేవి అని పిలుస్తున్నారు.
0: Called భూదేవి.
1: ఇంకా రెండవది జలము.
0: Second water.
1: ఇది గంగాదేవి అంటున్నారు.
0: We call water గంగాదేవి.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: We consider గంగా as divine.
1: మన ప్రాచీన యొక్క వైభవం ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరికను అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: And wind god.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: These are all important based on the space.
1: కనుకనే ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: యువర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను లేక ఇంటి నుంచి వచ్చానను లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: You are not
0: come from any place. From any place.
1: Nee sthanam hrudayame.
0: Your original place
1: nee nivasam hrudayame.
0: Your original placement is heart.
1: Nee vachedi ekkada poyedi ekkada.
0: Where do you come and where do you go?
1: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడు భావాన్ని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: డివినిటీ నేదర్ హ్యాస్ ఇట్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: ద హోల్ యూనివర్స్
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: All forms
1: అన్ని నామములు తనవి.
0: All names are his.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: One God has many names.
1: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual ద్వైతంలోనే
1: మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడాను మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ద ప్యూరిటీ.
1: చిత్తశుద్ధియే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: దివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
0: విత్ ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is a rotten, that has failed to grow.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఇనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు గాడ్.
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of
1: God. ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండిట్.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలెంటానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the, in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీప్ ఇట్ ఆన్ ది స్టవ్.
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk
1: జీవితం
0: it feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: The separated friend joined me once again and so it delighted
1: me. నరనారాయణ యొక్క సంబంధము.
0: This is true relationship between Nara and Narayana.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: It is a relationship between object and the reflection.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: It is a relationship between the individual and the
1: divine. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: When the individual joins the company of God, he will be happy.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
0: he gets himself drowned in
1: the world చాలా బాధపడతాడు
0: and he feels so sad
1: having been away from God.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu anetundi athane chesthe tirigi daivam aanandanga untadu
0: when once the surrender or offering takes place God would be happy again
1: boggu ajnanam
0: and the coal is ignorance
1: agni jnanam
0: fire is wisdom
1: jnanajnanamulu rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance
1: daivam anetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్
1: వన్ ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: Kani, తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: There's only one permanent friend in this world, God only.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై ఇంతనే మనం ముగించిపోతుండాలి.
0: All worldly friends limit themselves with these three things, hello, how are you, goodbye.
1: కాని భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పాడు.
0: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
0: దెన్ వన్స్ యూ జాయిన్ వన్ విత్ గాడ్ యూ విల్ బి హ్యాపీ అండ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
0: వెన్ దేర్ సెపరేషన్ గాడ్ వుడ్ నాట్ స్టే బట్ హీ ఫీల్స్ సాడ్.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
0: వై ది ఇండివిజువల్ ఇస్ గోయింగ్ ఇన్ రాంగ్.
1: ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
0: వై హాస్ హి ఫర్గాటన్.
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు.
0: వై హాస్ హి డిస్టెన్స్
1: ఫ్రమ్ దివినిటీ. పవిత్రతను కోల్పోతున్నాడు.
0: వై హాస్ హి లాస్ట్ హిస్ డిస్టెన్స్.
1: తాను చాలా బాధపడుతుంటాడు.
0: సో ఫీలింగ్ హీ ఫీల్స్.
1: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
0: ఇట్స్ నాట్ ఫర్ హిస్.
1: భక్తుని నిమిత్తమే.
0: గాడ్ ఫీల్స్ సాడ్ ఫర్ డివోటీ.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమే.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: కనుకని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchudu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakulu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear this harsh word.
1: Naa ishtam naaku veriga unda.
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేనేం తప్పు చేశాను?
0: వాట్ మిస్టేక్ ఐ కమిట్?
1: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
1: లైక్ అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద సీన్.
1: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యూ క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
1: ఏమి తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యూ, హీ డిడ్ బీట్ యూ.
1: నీవు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: Talli,
0: mother.
1: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayani maatram edabaatu jarugadu.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame, naa ishtamu.
0: ఇట్ లైక్ ఫర్ మై లైఫ్
1: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
0: హి లెఫ్ట్ మై చాయిస్ ఇస్ ఇన్ దట్ సెపరేషన్.
1: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
0: ఐ కాంట్ బేర్ ది సఫరింగ్ ఆఫ్ సెపరేషన్.
1: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ that the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feeling should not be contradicted
1: to the divine thought. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thought should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God, or the object and the reflection, permanent. It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధ మక్తమైనటువంటిది.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says,
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇస్ ఎటర్నల్, నెక్టరైన్, ఇమ్మోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
1: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛాందస్ కంతా కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛాందస్ సమేత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్ సవితుర్వరేణ్యం
0: భర్గో
1: భర్గో దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: హీమహి, దట్స్ విజ్డమ్.
1: దియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోన ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
0: దియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్, దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము, ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్ బ్యాక్.
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: He is going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
1: కాని అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: Well, such description won't apply.
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: Adi daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni, o anugraha swarupuda, akanda swarupuda, విశాల స్వరూపుడ, కరుణా స్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And Hrudaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: Speech faculty is a great grandson.
1: Mind grandson.
0: Mind is a grandson.
1: Bhagavanti nadaka mari evaru nadigali.
0: Whom else would you ask other than
1: that? Sarva hakkulu kuda Bhagavantuni paine untundali.
0: You have every right on God.
1: Anduvalane
0: so
1: nenu puram cheppanu
0: Bhagavan.

0: and born to this mind.
1: మాకు గ్రేట్ గ్రాండ్ సన్ లో
0: పీట్ టాకల్ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్
1: మైండ్ గ్రాండ్ సన్ లో
0: మైండ్ ఇస్ గ్రాండ్ సన్
1: హృదయము సన్
0: హార్ట్ హృదయ
1: ఎవరికి ఆత్మకి
0: రిలేటెడ్
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు ఆ మనముడు అబుని మనముడు ఒక కుటుంబీకులే
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson
1: grandson yokka ku kudanu great father yokka property ne vastundi
0: grandson also has got equal share in the property of the grandson
1: son kudanu father yokka property ne vastundi
0: son has right on his
1: property బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు
0: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్
1: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు
0: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్
1: మానసికంగా చూసినప్పుడు
0: when we look
1: I am the son of God annadu
0: psychologically at the mental realm he said and the son of God
1: tarvata atma bhavam tho kuda I and my father are one annaru
0: with the feeling of the spirit and atma he said I and my father are one
1: kanukoni manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochu
0: with the body attachment you may consider separate from God
1: manasika abhimanam cheta nee yokka sambandhame nenu nee amshame nenu
0: at the mental realm you may feel that I am your spark
1: ఆత్మ సంబంధం నీవు నేనే నేను నీవే
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: కనుక నేను ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి
0: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు
0: ఇట్స్ నాట్ ది ప్రాపర్ పాత్
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
0: ఇఫ్ వి డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
1: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు
0: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
1: నీ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడీ
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా
1: ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి ఈ యొక్క హృదయ సంబంధమే
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
1: నీ ఎక్కడైనా ఉంటుండు ఏ పనైనా చేయి ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు నా ఆత్మ సంబంధం నా ఒక్కటే
0: యూ మే బి ఎనీవేర్ యూ మే డూ ఎనీథింగ్ యూ మే ఫాలో ఎనీ పాత్ బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్
1: నా దైవం ఒక్కడే
0: మై గాడ్ ఇస్ వన్
1: ఆ దైవమే నాకు సంబంధము
0: ఐఎమ్ రిలేటెడ్
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్ నథింగ్ టు డూ విత్ ద
1: స్పిరిట్ ఇంటి యజమాని ఉంటుంటాడు
0: హియర్ ద మాస్టర్
1: ఆ మాస్టర్ ఒక్కడే
0: మాస్టర్ ఇస్ వన్
1: కానీ భార్య వస్తుంది ఏమండి అని పలకరిస్తుంది
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్
1: కుమారుడు వస్తాడు నాన్న అని పిలుస్తాడు
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్
1: కొడుకు వస్తుంది మామా అని పిలుస్తుంది
0: డాటర్ లా విల్ సే అంకుల్
1: మనమడు వస్తాడు తాత అని పిలుస్తాడు
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా కుమారుడు తండ్రి అని పిలిచినా కోడలు మామా అని పిలిచినా మనమడు తాత అని పిలిచినా యజమానుడు ఒక్కడే
0: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్ వన్ మే కాల్ ఫాదర్ గ్రాండ్ పా వాట్ ఎవర్ మే బి ఈ
1: దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి
0: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్
1: దట్ ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి
0: ఇట్స్ ఓన్లీ ది బాడీ ద వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్సెస్
1: దేహం యొక్క సంబంధం మనకి ఏ నాటికి శాశ్వతం కాదు
0: వి షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్
1: మరణపు కొంప
0: ఇట్స్ డర్టీ వన్
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: అఫ్లిక్టెడ్ బై దిస్
1: జాత సంచలనము పొందు దుంప భవసాగర మీద గలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ అప్పుల
1: పదలము మనమెప్పు దలంప
0: ఫుల్ ఆఫ్ బోన్స్
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా
0: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్
1: హరి పాదములు ఆశ్రయించవే
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది
0: దట్ ఇస్ ట్రూత్ ఇన్ ఇటర్నల్
1: అట్టి సత్య నిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి
0: వి షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్
1: శ్రవణం
0: లిసనింగ్
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం

0: సరెండర్.
1: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
0: When can you surrender? There should be friendship.
1: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
0: Then once there is friendship, there will be offering.
1: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
0: In fact, this friendship is the penultimate one.
1: భగవంతుడితో friendship కావాలి.
0: We should develop friendship towards God.
1: Near గా మనం ప్రయత్నం చేయాలి.
0: We should be near and near to God.
1: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
0: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
1: ఆ డియర్నెస్ గాలి.
0: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
1: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవుతుంది.
0: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
1: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సల్పుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్
1: సాధనే అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
1: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
0: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
1: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
1: అది ఏ బ్రహ్మ.
0: That's Brahma.
1: అది ఏ విష్ణువు.
0: That's Vishnu.
1: అది ఏ ఈశ్వరుడు.
0: That's Ishwara.
1: అంత తానే.
0: Everything God.
1: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
0: The creator, sustainer and annihilator is God himself.
1: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
0: We can't consider the creator, sustainer and the destroyer.
1: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: That Bhagavan tells us often.
1: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
0: What is జీ?
1: జనరేషన్ అనే పుట్టుక.
0: జనరేటర్ బట్
1: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
0: ఓ ఆర్గనైజర్
1: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
1: డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
0: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
1: సృష్టి స్థితి లయము
0: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
1: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
1: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
0: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
1: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉండాలి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
1: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
1: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: వీరందరూ ఆచార్యులు.
0: దేర్ ఆల్
1: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
1: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
0: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
1: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
0: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
1: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
0: ఆదిశంకర ఫస్ట్
1: ఆర్యాంబ కుమారుడు.
0: అండ్ స్థానం ఆర్యాంబ.
1: అక్కడ వెళ్ళి
0: హ్యావింగ్ గాన్ దేర్
1: స్వామి,
0: స్వామి
1: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
0: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
1: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
0: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
1: విధవవాదు నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
0: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
1: నీకు వర్ణించడానికి భాష లేదు.
0: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
1: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
0: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు
1: కాంప్రిహెండ్. అది నేనే చెప్పాను.
0: దట్స్ వాట్ ఐ సెడ్.
1: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగమన్నాడు.
0: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
1: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
0: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ Ventured to do it.
1: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
0: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ద సేమ్.
1: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
0: యూఆర్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వశక్తిమయుడు.
0: ఆల్ పవర్ఫుల్
1: అని నేనే వర్ణించినాను.
0: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
1: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
0: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
1: ఇది పాపం కాదా?
0: ఇజంట్ దట్ ఎ సేమ్?
1: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
0: And God is everywhere. Why should I come to Kashi?
1: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
0: So feeling is one thing, action is different. It is, isn't that the same?
1: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: It only means the thought, word and deed should be perfect.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: is only wicked man who observes disharmony in
1: ee vidhamainatundi yokka manchi chettala yokka gurtimpunu prajalu kuda nirupinchese nimittamai aalasankarnu kuda nu ee vidhamaina prabodham chestu vachadu
0: to tell the humanity what is correct what is wrong Adishankara started teaching like this
1: ananda lahari kalpavalli ఇత్యాది గొప్ప ఏకత్వము గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
0: ఉంది. ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆది శంకర స్పీక్ ఆఫ్ దిస్
1: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
0: శంకర
1: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
0: ఎంటర్టైన్ ద పార్ట్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ది హైయెస్ట్ అండ్ ది నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టన
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దేర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాం.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాం.
1: దేర్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటాం.
1: యు సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈస్ నో వేర్ అంటాం.
1: దెన్ యు సే గాడ్ ఈస్ నో వేర్.
0: గాడ్ ఈస్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి చేయలేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈస్ నో వేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈస్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈస్ నౌ హియర్.
0: గాడ్ ఈస్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈస్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈస్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈస్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తు రావల్ తరుపది అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇట్ ఇస్ ద గోల్ ఆఫ్ ది
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్
0: వన్. కానీ తిరిగి అంత్యం వరకు కూడా ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డకుడు పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది.
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్ వెన్ డు యూ అండర్స్టాండ్.
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటు క్వాలిఫైడ్
0: నాన్ డ్యూయలిజం. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: In fact, you find this one.
0: ఏమిటి? ఇది బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: నౌ ఇట్స్ థ్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంతకుడు మార్గాన్ని నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు,
1: రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం
1: లేదు.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్,
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దే ఆర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: పెట్టెలో నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. రండి.
1: ఓ మ్యాక్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I will give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he is going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్ట ఆనందము.
1: I want that non dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్.
0: మీ అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: నీతి ఉన్నను దీనిని గుణము మారలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు
1: in fact the
0: తర్కవాదమే కాని
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have knowledge.
0: చదువు చావందనేటికి చావులేని చదువు చదవాలేను.
1: At all having studied lifelong, ultimately you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైనా.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తున్నాం?
0: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మన ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని కైవల్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవ్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ద మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ ది సన్లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యు ఆర్ పేయింగ్?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం?
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: ట్యాక్స్
0: అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: హీ ద ట్యాక్స్ యు ఆర్
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: Where from you got this family?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హ్యాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ బిగ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యూ సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, you don't listen to good things.
0: Chedda maata latte chevi niyeru.
1: Bad words immediately get in your ear.
0: డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: బ్యాడ్ వర్డ్స్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ యువర్ ఇయర్.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ.
1: దో గుడ్ వర్డ్స్ ఆర్ సెడ్ రిపీటెడ్లీ టు దెం, యు డోంట్ లిసన్ టు దెం.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డు నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ.
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
1: వీ హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమనే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: In proximity, you enjoy the infinite love, affection.
0: Kanuka, manamu, divyattva samipamga povalanukunnappudu.
1: When you want to be close to God,
0: ee goppa goppa grantham chadavatam kani,
1: you don't need to read.
0: Goppa goppa sadhanam cheyatam kani,
1: not right.
0: Ivanni kudunu kevalam oka తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్ ఆల్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ అందే ఉంటుందని.
1: సచ్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనూ నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ అందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పం పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పం పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మెన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంత వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మెన్
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: Satyani anusarinchinappudu Lakshmi manu ventane untuntadi.
1: When you follow Satya, the truth, Lakshmi wealth will follow.
0: Inka rendodi ee Isya anetundi chaala dukkhanni andistundi.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యుల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: ee buddhinte karmaanusaranga vastunkundadi.
1: You act basing on your
0: karmanta sankalpam chethe koodikuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karmanu aacharisthe meeku sandhavamu saanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you will be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpanni koorchukunte manakatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you will be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి, హస్త బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్,
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం
1: లేకపోయాడు.
0: పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you will be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు. భవనంలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ పార్క్.
0: బాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ది వరల్డ్?
0: బాటలో ఉన్నాడు. బాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: బాటలో ఉన్నాడు. తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండాలని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: దట్ పాదుక ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachand hall anta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachand aitori is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణ అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైన కూడా నేను తినను.
1: భగవాన్ డజన్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజన్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్, టు సెపరేట్, టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడితే ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజన్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: డజన్ డిజైర్, వై డు యూ బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: నాకు కావాలి
1: సువహ,
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి. ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్,
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎట్ల ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: అండ్ ఇట్ ద హనీ బీ దట్ బ్రింగ్స్ హనీ ఫ్రమ్ డిఫరెంట్
0: ప్లాంట్స్. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్, కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్, ఈస్
0: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: there is unity,
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిజనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిజనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్ ఇట్?
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్. ఇదంత
0: జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోల్.
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp of
0: love. ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైనటువంటి మరొకటి ఈ జగత్తులో లేదు.
1: And this light of love is greatest of all, nothing except.
0: ప్రేమ ఉందా? సర్వము అక్కడే ఉంటుండాలి.
1: Where there is love, everything is there.
0: కనుక
1: so,
0: ఈ ప్రేమ తత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమార్థికంగానే మారిపోతాయి.
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్.
0: ఆఫీస్ కో పని చేయి.
1: గో టు ఆఫీస్ అండ్ డు
0: వర్క్. బిజినెస్ చేయి, పని చేయి.
1: డు బిజినెస్ అండ్ వర్క్.
0: ఇంట్లో దోషం లేదు.
1: నో మిస్టేక్.
0: మీ కుటుంబాన్ని పోషించుకోవాలి.
1: మెయింటైన్ యువర్
0: ఫ్యామిలీ. అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
1: వాట్ ఎవర్ యు మే డు, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
0: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి.
1: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
0: మెటీరియల్. ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవే.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసు.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూస్తుంటే ఎంత ఆనందం వస్తుంది.
1: యూ విల్ బి సో హ్యాపీ ఇఫ్ యు వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దాని అంతా ఎంతో మేకప్పులు చేసి ఇది ఒక కప్పు మాదిరి బాధ చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. ఎనీవే.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డూ యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యూఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్ జ్యువెల్.
0: ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is the charity which is the jewel to the hand.
0: Satyam kantasya bhushanam.
1: Truth is the jewel to the throat.
0: Chotrancha bhushanam jnanam.
1: The listening to the sacred text.
0: Ilanti nagala manukuntunnaga inka deeniki tagilinatuvanti nagala enduku manam bharinchali?
1: These jewels are there, why do you need other jewels?
0: Kantaniki okati untundali satyam anetuvanti jewel.
1: And you have got this truth.
0: Kantaniki okati untundali dharmamu dhanamu anetuvantidi.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి.
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ది జ్యువెల్.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ది నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు,
2: దీనికంటే
0: ఇంకేం కావాలి?
2: ఇదే
0: సరైనటువంటి నగలు.
2: ఏదో
0: పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఇదొక ఆట.
2: And all these jewels made up of diamond,
0: they ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే.
2: Those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
2: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
2: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
2: So God should not receive and devotee should not give.
0: ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి?
2: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
2: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
2: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటము.
2: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
2: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
2: That's connection between love to love.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ,
2: that's the proper jewel.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
2: And by offering these jewels you make God also a beggar.
0: భగవంతుడు bigger, not beggar.
2: God is bigger and never a beggar.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
2: All these devotees made God a beggar.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
2: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
2: వేరెవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
2: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
2: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
2: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ద మిస్టేక్.
0: నీ ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
2: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
2: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
2: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
2: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
2: This what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
2: The whole Purnachandra hall is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
2: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
2: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
2: భగవాన్ డజన్ ఈట్
0: ఎనీథింగ్. తినేది వినేది ఒక్కటే.
2: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
2: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
2: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
2: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావకండి.
2: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదాలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
2: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లా.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
2: విత్ డివోషన్ అండ్ లవ్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
2: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు,
2: వెన్ హి వాంటెడ్ టు రీచ్ లంక,
0: ఎట్ట పోయి చేరేది?
2: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
2: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
2: హూ ఆర్ మంకీ?
0: తోకున్న వాడు వానరు.
2: వానర
0: తీసుకుంటే నరుడు.
2: వానర ఇస్ వన్ విత్ వాల, దట్ టెయిల్.
0: వా నర,
2: వా నర.
0: వా అంటే వాలము.
2: వా మీన్స్ వాలము, టెయిల్.
0: వాలం తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది.
2: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
2: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
2: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
2: స్వామి,
0: మీ నామే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
2: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
2: హి వెంట్ ఆన్ రైటింగ్, స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
2: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీరు దాటుతాడు?
2: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దే.
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించపూర్వకంగా
2: సాధించారు. సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
2: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
2: సో ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్, వేర్ డస్ ఇట్ గో?
0: రా మా, విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
2: వెన్ దీస్ టూ ఇస్ రామా రా అండ్ మా, రెండు సెపరేట్
0: మనం తెలుసుకోవాలి.
2: దీస్ థింగ్స్,
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
2: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
2: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
2: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
2: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
2: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు.
2: స్వామి ఈజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
2: Swami stands by these three P's.
0: P, purity.
2: First P, purity.
0: Rendav P, patience.
2: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
2: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
2: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
2: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
2: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
2: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
2: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
2: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
2: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
2: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
2: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
2: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
2: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ దిస్.
0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
2: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
2: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వీవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
2: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
2: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
2: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్తి ప్రాభవదావదంతి అన్నారు.
2: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
2: ఓం is only letter, primal sound.
0: ఆ ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
2: Let us go by this primordial sound. Om.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
2: Let us go along the divine path.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
2: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
2: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
2: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
2: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
2: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
2: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
2: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
2: ఇస్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
2: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
2: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
2: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
2: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
2: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
2: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
2: దే ఆల్ సెంట్ లెటర్.
0: స్వామి,
2: స్వామి,
0: పదవ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
2: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
2: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: పదవ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
2: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్తున్నారు సార్.
2: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
2: భగవాన్ సెట్ భగవాన్ సెట్ హిజ్ భక్తి డివోషన్ మై శక్తి మై పవర్
0: నీటిగా. పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
2: దో హీస్ ఏజ్డ్ బాడీ ఈస్ ప్రీ ఓల్డ్ అండ్ సిక్ గెట్ హీస్ ఏబుల్ టు కమ్ హియర్.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
2: హిజ్ డివోషన్ సేవ్డ్ హిమ్.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
2: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
2: హిజ్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
2: నథింగ్ ఎల్స్.
0: కనుకనే
2: సో
0: తాను కూడా చెప్పాడు.
2: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు,
2: త్యాగరాజు సెడ్
0: చాలా కష్టాలు పడ్డాడు.
2: ఈ అండర్వెంట్
0: భార్య మరణించింది,
2: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
2: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
0: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
2: బ్రదర్ హ్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
2: హీ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముడి పైన కూడా కోపం వచ్చేసేసి,
2: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
2: My sang your glory is this a punishment you give.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
2: My devotion is sacred.
0: నీ శక్తి వీక్ శక్తి.
2: Perhaps your
0: నీలో శక్తి లేదు.
2: You have no power.
0: దూషించాడు.
2: And he accused him.
0: అది తర్వాత విచారించాడు.
2: Immediately inquired.
0: చీ చీ చీ. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
2: Out of weakness I accused God.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
2: Then he went on praying.
0: కపివారది దాటునా.
2: Will monkey cross?
0: కలిగి రోటగట్టును.
2: Can the mortar be tied?
0: లక్ష్మి దేవి వలచున.
2: Will the goddess of wealth love you?
0: లక్ష్మణుండు కొలచున.
2: Will లక్ష్మణ serve you?
0: సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కున. అపరామ శక్తి ఎంతో గొప్పర.
2: Of all the people, highly intelligent Bharata, waiting for long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ichindi kadu goppadi na balahinati inta varaku nanni ibadam pettindi.
2: Rama's power is highest and the greatest and limitless. It's only
0: by divine kante minchinatundi shakti marokati ledu.
2: The divine power is greatest.
0: Adi divine power.
2: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi marok shakti ee jagatlo ledu.
2: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam aipothayi.
2: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
2: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the planet?
0: అనుగ్రహాల కోసం పాటుపడండి.
2: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
2: Work for this.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
2: Here lies the true bliss.
0: ప్రేమ ముదిత మనసే కగో.

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manija matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchutunnadi,
0: this is obvious. This is seen very clearly.
1: Swapnamantunan.
0: This is not seen in the dream.
1: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body, which is associated with five senses, is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు ఇంద్రియములతో కూడినటువంటి ఈ పాంచభౌతిక శరీరము మనసు కంటే వేరు కాదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఫైవ్ సెన్స్.

0: మనస్సుకు కవచం వంటిది.
1: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
0: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ఎవ్రీ బాడీ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
0: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
1: ది పొజిషన్ ఆఫ్ ఎ ఫీల్డ్
0: వితౌట్
1: హ్యావింగ్ వాటర్
0: మిథ్యా స్వరూపమై ఉండును.
1: జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ ఎ డెల్యూషన్
0: అటులని
1: ఇన్ ద సేమ్
0: మనసులో అయినటువంటి మానవత్వము, మానవ స్థితి ఈ విధమైనటువంటి అస్తిత్వంతో కూడి ఉంటుంటుంది.
1: The same thing is going to be the state of a person who doesn't have a mind.
0: Manase loka vyavaharamunaku karya kalapamulaku vilapamulakunu mooladharamu.
1: Mind is the very basis for all the activities of man, be it for his pleasure or be it done for his duty.
0: Indulo ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు ఈ విధంగా నిరర్థకమో, మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
1: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ a man without mind.
0: Kanuka itti manasuto kudinatunti manavattamu divyattam ga marchukovalanna manavuni prayatnam kudanu atyavasaram.
1: If man wants to transform such human nature into divinity, it is necessary that he should put in some effort.
0: Kani sarva samanyamuga మానవుడు మనసు శరీరమునందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
1: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెండ్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్ ఇన్ ది బాడీ.
0: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై man is utilizing all the time and action in order to give protection and to foster the body.
0: Dehame satyamu nityamani vishwasinchi dani nimittamai aneka vidhamulainatunte yokka prayatnamulu salputunnadu.
1: Believing that body is a permanent entity, body is going to last forever, he is making all the efforts to give protection and to look after the body.
0: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
1: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
0: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
1: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ conquers and achieves wisdom by controlling his mind.
0: Atane prajnanavantudu.
1: Such a person alone can be considered and described as a wise person.
0: Ee prajnanatvam aneetundi satsankalpamulo chetane yerpadutundi.
1: Only by good thoughts one would be able to get that kind of wisdom.
0: Satsankalpamule manavuniki pradhanamaintundi aasti.
1: The most important property for any human being is his own good thoughts.
0: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
1: These good thoughts cannot be considered very casually.
0: ఇవి చాలా బలమైనటువంటివి.
1: These are all very powerful.
0: చాలా పవిత్రమైనటువంటివి.
1: These are all sacred.
0: చాలా దివ్యమైనటువంటివి.
1: These are all very divine.
0: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
1: These are all great and having a lot of power and impact.

0: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితం అందిస్తుంది.
1: దీస్ ఆర్ గోయింగ్ టు గివ్ ది రిజల్ట్ డిపెండింగ్ అపాన్ హౌ వి మేక్ యూజ్ ఆఫ్ దీస్ గుడ్ థాట్స్.
0: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
1: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
0: మనసనగా కేవలము తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
1: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
0: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రలను కూడి ఉంటుంటాది ఈ మనసు.
1: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
0: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
1: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
0: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
1: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
0: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
1: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
0: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
1: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
0: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
1: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
0: ఇన్ సర్వస్వమునకు మూల కారణం మనసే.
1: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే మని ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్ యాజ్ వెల్ ఎస్ బాండేజ్.
0: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడా ఇది లొంగదు.
1: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
0: ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడాను మానవుని యందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ.
0: ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ దర్ కమాండ్స్ అండ్ దర్ కంపల్షన్.
0: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
1: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింపచేస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
0: రత్నకారుడు ఒక హంతకుడు.
1: రత్నాకర వాస్ ఏ మర్డర్.
0: పాఠశాలలను అనేక విధములుగా హింసించి వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
1: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
0: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆది కవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
1: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది 7 రిషీస్ సప్తర్షీస్.
0: ఇతను కేవలము ఒక ఆది కవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
1: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
0: సప్తఋషులు కూడాను ఈ ఆది కవిని శ్లోకదాత వాల్మీకి అని, లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
1: సప్తర్షి ఈస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
0: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
1: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
0: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె బాటసారులను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముకుందును కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
1: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్డ్ టు వేలే ది పీపుల్, రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దేర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ హిస్ నెక్.
0: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
1: By the association and coming contact with Buddha, such a cruel person as Angulika became a great person.
0: Jagayi Madayi anetunti varu maroku tegaku sambandhinchinatunti varu.
1: Jagali and Matali also may be described to this particular category.
0: Veeru kudanu itti krura kutyamulu cheta jeevinchutu vacchetunti varu.
1: They also used to live a life based upon cruelty.
0: Chaitanyuni yokka sampakkamu cheta వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
1: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
0: విధముగా యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతలను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
0: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
1: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఎప్పుడో ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
0: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఏ టైమ్ వెరీ సటిల్.
0: తమిళ రాజ్యము లోపల
1: ఇన్ తమిళనాడు
0: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
0: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
1: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
0: ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
1: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ was growing and he became aware of this particular movement.
0: అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసిత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
1: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దే వర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ ఎ లాయర్ హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
0: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా? అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
1: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
0: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
0: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
1: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
0: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
1: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
0: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
1: సిట్టింగ్ ఇన్ ది స్ట్రీట్ లైట్ హీ యూస్ టు రీడ్ ఇన్ ద స్ట్రీట్ ల్యాంప్స్ అండ్ టుక్ ది ఎగ్జామినేషన్.
0: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
1: ఏ నంబర్ ఆఫ్ డేస్ హీ యూస్ టు ఫాస్ట్ ఫర్ వాంట్.
0: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
1: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
0: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
1: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
0: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
0: Inaati vale coffee cuppu edo oka rupaya 2 rupayalu kaadu aanaadu oka naya paisa.
1: The coffee never used to cost those days as much as it is today like a rupee. It was only a paise.
0: Kanuka aa paisa kudanu atan daggara ledu.
1: He did not have even that much of money, even a pai for
0: edo kolaya daggariki poyyadu konni neeru taagaadu mukham thurchukunnadu. తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
1: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హిస్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
0: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
1: హీ అండర్వెంట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ హీ పాస్ దిస్ లా ఎగ్జామినేషన్.
0: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
0: ఏదో చిన్న చిన్న లాయర్ తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా with small lawyers and learning the methods of argument in the courts of law.
0: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam.
1: But one thing he had was implicit and great faith in God.
0: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatikini భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
1: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ దట్ బి ఇట్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ఆర్ జాయ్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే ఈస్ గివెన్ బై గాడ్ టు హిమ్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
0: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుడు దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ హెస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
1: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సెడ్ డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ, హీ యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితం చాలా గొప్ప మార్పునకు వచ్చింది.
1: యాజ్ హీ హ్యాడ్ నాట్ మెర్లీ గుడ్ రిజల్యూషన్ అలాంగ్ విత్ దట్ గుడ్ థాట్ హీ హ్యాడ్ ఆల్సో ఫెయిత్ ఇన్ గాడ్ దేర్ ఫోర్ హీ మేడ్ గుడ్ ప్రోగ్రెస్.
0: స్వతంత్రం వచ్చిన తక్షణమే
1: ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్
0: మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
1: He was appointed as the Chief Justice for Madras High Court.
0: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
1: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
0: అతనే ముత్తుస్వామి అయ్యర్.
1: That person is నన్ అదర్ దాన్ ముత్తుస్వామి అయ్యర్.
0: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు బదులు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను, తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
1: ఆల్దో హిజ్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ he unexpectedly became the chief justice of the high court. This looks like a dream.
0: ee vidhamga bhakti daniki toduga satsankalpam anetundi undinappudu entaki deeninaina manam sadhinchadaniki taginatundi arhulam avutam.
1: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
0: ide vidhamga videshamulu endukudanu బజార్లో బూట్సులకంతా కూడా పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ,
1: ఇన్ ద సేమ్ వే ఇన్ సర్టన్ ఫారిన్ కంట్రీస్ దేర్ ఆర్ పీపుల్ హూ యూస్ టు సెల్ న్యూస్ పేపర్ అండ్ హూ యూస్ టు
0: కాపీ హోల్డర్ లోపల తట్టలు కడుగుతూ ఉండేటువంటి యొక్క వ్యక్తులు వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
1: But although their conditions were such, still on account of good thoughts and on account of faith in God, they occupied very high positions later in life.
0: Goppa vidyavantuluga kuda maararu.
1: They also became highly educated people.
0: Vaari jeevithananta kuda satrapattam chetanu sakkaryamulu chetanu sarthakam gaavinchukunnaru.
1: They sanctified their lives by good thoughts and good actions.
0: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
1: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
0: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
1: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
0: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
1: యూస్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
0: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
1: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూస్ టు
0: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
1: హి యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
1: నాట్ మెర్లీ దాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ యూస్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
0: ఆ పిల్లల్ని ఇంటికి పంపించడంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
1: హీ యూస్ టు
0: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: హీ యూస్ టు అట్టర్ మే గాడ్ బ్లెస్ యూ వెన్ ఎవర్ హీ సెండ్ దోస్ చిల్డ్రన్ ఆల్సో అవుట్ ఆఫ్ ద ట్యూషన్ ఇస్ ఓవర్.
0: తన సంకల్పములు కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
1: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
0: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
1: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
0: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti.
1: The person was one who had such implicit and firm, strong faith.
0: Alanti vaadu tirigi taanu sankalpinchinattu gaane okanoka dinamu British deeniki prime minister ga ayyadu.
1: That person, by his own good thoughts and good resolutions and faith in God, became the Prime Minister of Britain.
0: Atane James McDonnell ani.
1: That person is James McDonnell.
0: Ee McDonnell anetunte vaadu ye coverlu paina address raastunnatunte vaadu ye Prime Minister kaavadaniki etuvanti yokka praapti undali, etuvanti daivanugraham undali, elanti satsankalpam undali.
1: You can imagine what extraordinary God's grace and what good thoughts and what good resolutions he would have had for becoming a prime minister.
0: Kanuka daiva vishwasamu manushi yokka satsankalpamu rendu cherinappudu negative positive ga untundi tadwara entaina phalathanni manamu sampadinchukovachu.
1: If one has faith in God and if one has good thoughts, it will be something like a negative and positive coming together leading to successful life.
0: Manavuni yokka sthitigatulu మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
1: వి ఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
0: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడము ఎందు గల జీవరాశులన్నింటికంటేనూ చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేత కానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్, దేర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
0: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
1: బై ఎ ప్రాపర్ రెజల్యూషన్ హీ కెన్ గెట్ ఎ కంట్రోల్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
1: బట్ బై నేచర్ మ్యాన్ ఈజ్ ఆల్సో వీక్.
0: అతని యొక్క జీవితము చాలా ప్రమ ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్, బై సర్టన్ లిమిట్స్.
0: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
1: వాట్ ఎవర్ high position or intellectual attainment he may have, a person should never forget that he is subject to certain limits.
0: ee parimitamainaatvanti yokka jeevitam nande tana yokka pavitramaina medha shaktini upayoga petti taginaatvanti aadarshavantuduga maarali.
1: Even with all the limits that a man has, he has to use his intelligence and become an ideal person.
0: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిస్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
0: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
1: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
0: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
1: It is not being used in the proper way.
0: Sarina reetiga dinini artham cheskovatam ledu.
1: people are not understanding properly as to how to make
0: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: By thinking that he is too clever, he is going in the wrong direction.
0: కారణము అతని యందు సత్సంకల్పము లేకపోవటమే.
1: The reason as to why he is going in the wrong direction is he doesn't have good thinking, good thoughts.
0: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
1: The impact and the effect of good thoughts is rather very high.
0: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
1: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
0: కనుకని తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
1: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
0: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలన్నీ కూడాను అపమార్గమును అనుసరిస్తూ ఉన్నాడు.
1: On account of the selfishness which man has, all the actions are taking a wrong path and a wrong direction.
0: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
1: Every man is stepping out of the path of dharma.
0: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
1: Every deed is not done properly.
0: ప్రతి ఆలోచనలోను దూరదృష్టి నశించిపోతుండాలి.
1: In every thought he is missing the long range perspective.
0: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
1: Every desire is exceeding limits.
0: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
1: His vision is devoid of love.
0: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
1: His words are far removed from truth.
0: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
1: The moral values are getting degraded day after day.
0: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాయి.
1: Day after day the quarrels between on the basis of the caste are multiplying and increasing.
0: ప్రాంతీయ దురభిమానములు
1: parochialism,
0: bandhu priti
1: and love of his own relatives,
0: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
1: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
0: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
1: All the capacity and energy which man has,
0: అసూయలు,
1: the hatred, anger and jealousy are exceeding.
0: ఇది కేవలం అవధి తప్పి
1: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్.
0: స్వేచ్ఛాధికారము సల్పుతున్నాయి.
1: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్.
0: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్, దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
0: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
1: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
1: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
1: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
0: సంకల్పముల యొక్క ప్రభావమే.
1: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీ ఇస్ ఇండల్జింగ్ ఇన్.
0: దురాశల యొక్క చేష్టలే.
1: హీ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
1: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్ మ్యాన్.
0: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
1: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ యు పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్.
0: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
0: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
0: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్స్.
0: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ the will power comes in contact with good character, he would be able to achieve anything.
0: Ichcha shakti periginappude
1: only when he develops will power,
0: nirnaya shakti,
1: he will have the power to decide.
0: Medha shakti,
1: he will have intelligence.
0: Vichchana shakti,
1: he will have discrimination.
0: Grahana shakti,
1: he will have
0: vak shakti
1: to comprehend.
0: Vak shakti,
1: he will have the capacity.
0: Alochana shakti,
1: to think, to
0: talk. Duha shakti,
1: and to imagine.
0: Ee sapta shaktulu kudanu ee ichcha shaktito leenamai untuntayi.
1: All these seven types of power are associated with the will power.
0: Ee ichcha shakti ee anni ichchala lopala anni aasana lopala raju vantadi.
1: This will power is as undercurrent in all the other types of the powers and the desires.
0: Ee ichcha shakti peragavaranna manam emi cheyali?
1: If we have to develop will power, what is it that we'll have to do?
0: Korikalu tagginchukovali.
1: We have to reduce our desire.
0: Oka chinna udaharanam,
1: one small example here.
0: Oka vyakti nenu cigarette tagali ani ishtapadutundi.
1: One person may have a desire to smoke a cigarette.
0: Lethu oka coffee tagali madhyapanam cheyali ani.
1: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
0: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
1: if one has such a desire,
0: aasalanu manamu adupulo pettukunnappudu,
1: one should control such kind of desire and
0: vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
1: If you can control such kind of desires, that controlled energy will join the will power.
0: Manavuniki oka 20 30 korikalu unnayi anukondi.
1: Let us assume that every man has 20 to 30 desires.
0: Ee korikalu enni tagginchukunte ఆ కోరికల పైన ప్రసరిస్తున్నటువంటి యొక్క శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రిడ్యూస్ యువర్ డిజైర్స్, ది పవర్ విచ్ వుడ్ హావ్ గాన్ టు సాటిస్ఫై దోస్ డిజైర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ డెవలపింగ్ ది విల్ పవర్ అండ్ ది విల్ స్ట్రెంగ్థన్ ది విల్ పవర్.
0: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్, you can even
0: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అచీవ్.
0: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
1: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడాను అదుపులో పెడుతూ వచ్చారు.
1: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్స్. They developed a detachment and thus achieved many things otherwise.
0: Korikalu enta taggite ichcha shakti anta perugutundi.
1: The will power will develop proportionate to reduction in your desire.
0: Kanukani mana vanchalanu kramakrameena kudanu tagginchukovadaniki prayatninchali.
1: Therefore we should make an effort gradually to decrease our own desires.
0: Ee ichcha shaktini manamu daivam veipuna marachali.
1: We should divert our will power towards God.
0: Ichcha shakti undi kudanu manamu daivam vaipuna maranchukunna ee ichcha shakti nirupayogam avutundi.
1: You may have will power, if you do not divert it towards God, it is a waste.
0: Prati vyakti kudanu oka instrument, oka panimuttuga manam anukuntunnamu.
1: We are considering every human being as an instrument.
0: Aithe ee panimuttu kudanu aa paniki taginatvantidiga undali.
1: Even if you consider him as an instrument, he should be suitable. The instrument must be
0: దానిని ఉపయోగపెట్టేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
1: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్,
0: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
0: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినట్టుదిగాను ఉంటుండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మీర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
0: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్.
0: మానవుని యందు ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడాను పని జరపలేడు.
1: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, but if the instrument is not proper one and if it does not have the proper requisite qualities, then he would not be able to
0: adi vidhamga ichcha shakti chaala balavattaramainatundi ainappatikini.
1: In the same way, although will power is having a lot of potentialities,
0: తన యొక్క భావములు భావములుగా మారకుండా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్ దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
0: కనుక మనం ఇచ్ఛాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్ అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
0: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
0: సర్వమును సాధించవచ్చు,
1: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్ఛాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
1: We have to therefore transform our willpower into good thoughts.
0: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
1: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
0: ఇవి అమరత్వమైనటువంటివి.
1: Thoughts may be described as immortal.
0: అమృతత్వమైనటువంటివి.
1: They are having that capacity to last long.
0: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
0: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
1: మ్యాన్ basically refers to mind.
0: Manasanaga sankalpamula yokka cheriki.
1: Mind means it is a conglomeration
0: sankalpamulaga nityamu manam anubhavincheetundi yokka parinamame.
1: Thoughts refer to the things which we enjoy in day to day life.
0: Kanuka jeevitamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
1: Therefore life is full of thoughts.
0: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamulainatundi sadhanalu chesinappatikini ivi nirupayogamule.
1: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
0: Annitikini bhagavat vishwasam atyavasaram.
1: For everything, faith in God is essential.
0: Bhagavat vishwasam leka.
1: Without having faith in God,
0: enni grandhamulu chadivinappatikini,
1: whatever number of books you read,
0: upanishattu yokka bhavanni manamu artham chesukunnappatikini,
1: even if we understand upanishadi
0: geeta kalamulu rolinappatikini,
1: even if we chant Gita,
0: Brahma Sutramunu minginappatikini,
1: even if we repeat Brahma Sutra,
0: japa dhyanamulu salpinappatikini,
1: even if we do japa and dhyana,
0: kevalamu oka dehamuto aacharinchinatvanti yokka drill vantivi.
1: All these will be so mechanical as if it is something like a drill performed by the physical body alone.
0: Ivanta kudanu kevalam exercise vantivi.
1: This may be described as some kind of physical exercise.
0: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
1: On account of physical exercise, the attachment to the body may grow also.
0: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుండినటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: We have to purify both the body and also the mind.
0: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
1: We can purify both body and mind only by having faith in God and by no other means.
0: Nammakamanu rendu nayanammuleeni andhulairi manujulu avaniyendu.
1: A person who does not have faith, he is really blind person.
0: Taanu choodagayunna daivammu ledako.
1: If he does not see God, can you say that God doesn't exist?
0: Tanaku lede kaani manaku leda.
1: For such a person God might not exist, but does not God exist for us who can see him?
0: Kanuka mana vishwasanni manam abhivruddhi parchukovali.
1: Therefore we have to foster our own faith.
0: Daivame lekundina,
1: if there is no God at all,
0: ee prakruti yokka chitra vichitramulanta kudanu evaru cheyagalugutunnaru?
1: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
0: Kevalamu లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ స్టార్స్ బట్ దే ఆర్ నాట్ డ్రాపింగ్ డౌన్ టు అర్త్.
0: లోకాల చీకటినంతా కూడా హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
1: బై హోల్డింగ్ సన్ అండ్ మూన్ యాజ్ అ ల్యాంప్స్ దే ఆర్ ప్రొవైడింగ్ లైట్ టు దిస్ ఎర్త్.
0: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
1: Without axle, this earth is moving round and round.
0: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
1: Without receiving any salary, the wind god is providing breeze.
0: అనంతమైన ఆకాశం నేలదాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
1: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm?
0: ఈ చిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
1: Who is responsible for all these kind of strange happenings and events? And
0: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
1: Who is giving transcendental experiences for all the human beings? The
0: way అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజల నుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
1: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
0: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
1: ద వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ ఈస్ మేకింగ్ ఆల్ ద విజిబుల్ థింగ్స్ మూవ్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్
0: అదే దైవ శక్తి.
1: దట్ ఈస్ గాడ్స్ పవర్.
0: అదే సత్యశక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
0: అదే ధర్మశక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
0: అదే ధర్మో రక్షతి రక్షితః.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
0: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
1: For protecting dharma, we should develop good thoughts.
0: ఈ సత్య సంకల్పములే మన యందు లేకుండినా ధర్మ ఏవ హతోహంతి.
1: If we do not have good thoughts,
0: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
1: We are going to destroy dharma, and such a state would also destroy us.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
1: Today is sacred Guru Purnima day.
0: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
1: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ ఎ బ్యూటిఫుల్ వే.
0: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
1: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిజనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
1: ఇఫ్ వన్ అప్రోచెస్ ఏ గురు
0: అతని సుబోధనల చేత
1: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
0: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
1: ఇండియన్స్ బిలీవ్ దట్ బై సచ్ అన్ అప్రోచ్ దే వుడ్ బి రీచింగ్ ఏ హైయర్ స్టేట్.
0: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
1: There are different types of gurus.
0: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
1: There are 8 types of gurus according to శాస్త్ర.
0: బోధ గురువు.
1: One is the బోధ గురు.
0: వేద గురువు.
1: వేద గురు.
0: నిషిద్ధ గురువు.
1: నిషిద్ధ గురు.
0: నిషిద్ధ గురువు.
1: నిషిద్ధ గురు.
0: కామ్య గురువు.
1: కామ్య గురు.
0: కామ్య గురు.
1: కామ్య గురు. కామ్య గురు.
0: వాచక గురు.
1: వాచక గురు.
0: సూచక గురు.
1: సూచక గురు.
0: కారణ గురు.
1: కారణ గురు.
0: పీడిత గురు.
1: పీడిత గురు.
0: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
1: దీస్ ఆర్ ది 8 టైప్స్ ఆఫ్ గురుస్.
0: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి
1: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ శాస్త్రాస్.
0: దాని యొక్క నిబంధనలు
1: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర.
0: తగిన రీతిగా ఆచరించడానికి
1: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్
0: ఉత్సాహ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
1: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
0: తత్వార్థాన్ని బోధించి
1: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
0: తత్వదర్శనము గావించి
1: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
0: తన మనస్సును దైవం వైపున మరల్చేటువంటి వాడు.
1: హూ directs the mind of those sishyas towards God.
0: Pita Guru anetunti vaadu.
1: The third one is Pida Guru.
0: Aneka vidhamaina sandehamulanu durupu marchi
1: he will be removing all the doubts.
0: మనసును పరిశుద్ధముగా ఉంచి
1: he will purify the mind.
0: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
1: He is one who will be able to purify the heart, and by purification
0: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు.
1: నిషిద్ధ గురు ఇస్ ద ఫోర్త్ వన్.
0: కొన్ని కామ్యకర్మలను బోధించి
1: he will be teaching people to discharge certain duties.
0: ఇహపరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
1: He will be able to give us joy both in the world and in the world hereafter.
0: కామ్య గురు అనేటువంటి వాడు.
1: కామ్య గురు ఇస్ వన్
0: పుణ్యకార్యములను ఆచరింపజేసి
1: he will make people perform good deeds.
0: తద్వారా ఇహపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
1: అండ్ త్రూ దాట్ he would be able to give joy in this world and in the world next.
0: సూచక గురు అనేటువంటి వాడు.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
0: శమధమాది సత్సమ్మతుని బోధించి
1: he teaches శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్
0: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
1: he will be able to help man to control his senses.
0: ఇంకా వాచక గురువు.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు.
0: ఇతను యోగ తత్వమును బోధించి
1: he teaches the principles of yoga.
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
1: he makes people enjoy and live the divine principles.
0: కారణ గురువు.
1: The next one is కారణ గురు.
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపజేసేటువంటి వాడు.
1: he will be able to make the man merge in brahma.
0: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
1: Therefore, of all the types of guru, కారణ గురు is the most important.
0: జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
1: he would be able to affect transformation.
0: ఈ రెండింటి సంబంధం ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
1: he will be expounding the principle and the teaching, stating that there is the relationship between
0: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
1: he proves that there is no difference between God and man.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు.
1: he practices and also preaches.
0: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
1: he will be able to demonstrate the reality of all the
0: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే.
1: such a guru is only God.
0: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈస్ వర్షిప్డ్ దా.
0: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులు అని చెప్పడానికి వీలు కాదు.
1: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ బికాస్ దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్స్.
0: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము అనుభవించలేము.
1: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
0: అందులో ఈనాడు మరింత విచిత్రమైన గురువులుగా తయారవుతున్నారు.
1: Of all the deeds, if you just take the gurus of today, they are rather very strange.
0: Chevulo mantram cheptam chetto dabbu iskotam.
1: They give a mantra in the ear and demand money from the hand.
0: Ee mantramulu yokka vyaparamlo ee naadu munigipoyinaru gurulu.
1: They are doing business of mantras.
0: Mantramulu cheta gaani tantramulu cheta gaani e maatram kudanu manaku divyattam praaptinchadu.
1: We will not be able to achieve and attain divinity by mantras and tantras.
0: మనసునందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
1: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు
0: గెట్ చిత్తశుద్ధియే కర్మః. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
1: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్టేకన్ for purification of the mind.
0: ee vidhamainti vishwasamto mana nitya jeevitanni gadapali.
1: We have to live our day to day life with this kind of belief.
0: Edi chuchina edi cheppina edi vinna kudanu bhagavat vishwasamtone manamu vinali cheyali chudali.
2: whatever we see, whatever we tell, whatever we do, we have to do everything having full faith in
0: Sarvam
2: God.
0: Sarvam Vishnumayam Jagat.
2: We have to recognize the immanent divinity in everything that we just see.
0: Sarvam Sankalpamayam Vishnumayam.
2: All our thoughts must be full of divinity.
0: Kanuka Vishnumunaku Sankalpamunaku Vedam Ledu.
2: There is no difference between thought
0: ee and Sankalpame Vishnu Swarupamu.
2: Our thoughts are the very
0: Vishnu
2: is that power which is all power pervading. It is not a physical entity which has
0: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛనలే విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావములనే మనము విశ్వసించి మనము లౌకికమునందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ and imagining only worldly things, and we are getting merged and immersed in this worldly activity.
0: Sarvulu yandu daivattam untundadi.
2: There is divinity in everyone.
0: Adi lenatvanti yokka jeevitame ledu, dehame ledu.
2: There is no physical entity or physical body which does not have God within it.
0: Kanuka sarvulu yandu kudanu daivam unnadu anekunte yokka vishwasanni manam abhirudhi gavinchukovali.
2: We have to develop and foster the faith and belief that every human being
0: yavarni himsinchina yavarni badhinchina yavariki noppi kaliginchina adi daivanike kaliginchinattuga manam vishwasinchali.
2: In every human being there is God, and whomsoever you hurt, whomsoever you harm, whomsoever you put to trouble, you are causing all those things to God alone.
0: This particular udaharanam.
2: This faith would have. Here is a small example. We are thinking that there is peace in the world.
0: Shanti jagatulo ledu.
2: Peace doesn't exist in the external.
0: Shanti niyande untundi.
2: Peace is in your own self.
0: Oka chinna udaharanam.
2: One small example.
0: Manam ekkadaina oka pattananiki camp vestam.
2: Let us just say that we have camped in a particular town.
0: 10 దినాల పని నిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
2: వి టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫర్ స్టేయింగ్ 10 డేస్.
0: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంకు సంబంధించినటువంటి హోటల్ను మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వి సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వి కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వి టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది హోటల్.
0: హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: Before in front of a hotel there is a board which says that this is Brahmin's hotel.
0: Maroka vaipu chuchadu idi military hotel ani untundali.
2: On the other side there is another hotel with a board that this is a military hotel.
0: Inkoka vaipu chuchadu Brahmana military hotel ani vesacharu.
2: When they turned to the other side there was another board for a hotel. It read like this: Brahmin's military hotel.
0: Shakaharainappudu బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: ఇఫ్ ఈజ్ ఎ వెజిటేరియన్ హీ విల్ గో ఇన్ టు బ్రాహ్మన్స్ హోటల్.
0: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హీ మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
0: అట్లు కాకుండా పేరును చూడకుండా.
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇఫ్ హీ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్
0: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి
2: if he enters into military hotel
0: nak sambar rasam tisarandi ante vadistada,
2: if he orders for sambar and rasam which are purely vegetarian stuff, would he be able to supply that?
0: Aya ikkada sambar rasam ledu prakka hotel ku pomantadu.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
0: Karanam emiti?
2: What is the reason? What is the
0: board chudakunda praveshinchatame deeniki karanam?
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
0: Ade vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ee prapanchamunaku mundu undinatundi board nu manam chudakunda ee prapanchamulo praveshinchi shanti shanti shanti shanti ani adugutunnaru evaru oddistaru.
2: In the same way we have entered into the world. We have not taken note of the notice board or the board of this world.
0: Ante aa board etta undi?
2: After entering the world, if we ask for peace,
0: anityam asukham lokam ani board untundali.
2: The What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
0: ఇక్కడ శాంతి ఎక్కడుంది? శాంతి లేనటువంటిది ఈ జగత్తు అని బోర్డు ఉంటుండాలి.
2: The board clearly describes that there is no peace here. It is not going to be permanent.
0: నిజంగా ఆ బోర్డు చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: If a person has seen this particular board, would he be asking after coming into the world that I want
0: ఎక్కడ ఉంటుంది?
2: In that case, where do you find peace?
0: తన యందే ఉంటుంది.
2: Peace is found in
0: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి
2: he is forgetting peace with his
0: జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
2: Which is inside him, but if he is searching for such peace in the outside world, how would he get it?
0: శాంతికి కర్త భర్త దైవమే.
2: The author and the dar clearly describes that there is no peace here. It is not going to be a permanent.
0: నిజంగా ఆ బోర్డు చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: If a person has seen

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్పక మింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణి చక్రం ఇరుసు లేకుండగా ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురు

చాటుతానుండి తెర వెనుక భజలుండి తెర చాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించుతున్నాడు.

చున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కలరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా.

0: మంత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని వేపులు కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హ్యావ్ రిపీటెడ్ ద మంత్రా దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హి పర్ఫార్మ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్రా యు షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో. యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ fear of committing any mistake. You should declare that God exists and you should live with that faith. Then there is no need for learning any other mantra at all for attaining.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: By this kind of teaching, we would be able to just develop the fear of sin and the love of God.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: If only we have this kind of firm faith that God exists, whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి ఒక మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: Compared to Rama Mantra or Krishna Mantra or the Sahasra Mantra that you may have, the mantra
0: adi lekunda enni mantramulu cheppinappudiki idi prayojanam ledu.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: Akkade unnadu daivamu.
1: God really exists in the core of heart.
0: Bhagavad Gita yendu bhagavantudu dehamulo ekkada unnadu anetundi yokka satyanni chakkaga nirupistu vachadu.
1: In Bhagavad Gita it has been very clearly established regarding where exactly God resides.
0: Aham vaishyanaro bhutva praninam dehamastha. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానుడిగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ and it is supplied in the form of energy to the entire body.
0: కనుక నీవు చెడ్డ భావములనే ఇట్టి పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: If you therefore give bad thoughts as a food, you would be getting bad results thereof.
0: పవిత్రమైన ఇట్టి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: If only you offer good thoughts in the form of food, in the form of good thoughts, the results of
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: Be it for good fortune or bad fortune, it is our thoughts which are responsible.
0: సంకల్పమునేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: From the seed of thought, you are getting the
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: You are getting the fruits of action, and from the fruits of action, you are getting the fruits of habit.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజము నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్.
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా నువ్వు విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్.
0: వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ది థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగలదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తీ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వల్ల సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారకులు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీనత చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్. ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే సాధాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ God doesn't exist at all, we are going to ruin ourselves.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: a person who
0: సర్వవిధములను కూడాను అధముడైపోతాడు.
1: A person who entertains such doubt,
0: ఏ యొక్క విషయమునకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined for whatever.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాలను పోషించుకోవాలి.
1: For developing that kind of faith, we should have the courage.
0: నమ్మకము లేకపోతే దేని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ఫెయిత్.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ we are hoping to enter into that house after it is constructed. If we don't have faith
0: of rodunne manam suit boot hat boot anta veskoni office ki velipoyi tirigi sayankalaniki nenu intiki vastano ledo anukunti vadi office ki poledu.
1: If a person is not having sufficient faith, whether he would be able to come back to house at all, he would not be going to
0: office. Oka bag iskoni market ki poyi kooragayalu iskoni raavalanukunte ore nenu kooragayalu iskoni intiki vastano ledo appudu varaku untano ledo ante vidu market ki podu.
1: If a person entertains doubt whether you would be able to reach back home after buying the vegetables.
0: కనుక ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day to day activities, because we are having faith, we have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఇది ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి, కానీ ఏమాత్రం కూడా వెనక్కి తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards, at least, we have to take a resolution and have full faith in ourselves and God, and participate in service activity, serve humanity, share in their difficulties and problems, and sanctify our life. Thus, Swami is bringing his divine discourse to close.
0: ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God Himself.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యు కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, baryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యు కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి, సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిగిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annintiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి అనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: Just as you keep jewels in an iron safe,
0: దేహమందు విలువ దేహుడు ఉండేని సుమా.
1: Within this body is present the divinity.
0: ఈ దేహమందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహమనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందు.
1: And they present the second hand representing the moment.
0: ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిరుక్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మన ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever,
0: ఇతరులకు
1: never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life.
0: గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులను కూడా గుర్తించగలడు.
1: If we know yourself, you will be able to know others.
0: తనం తాను గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కూడా కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: అతని పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: లేక ప్రాయమందు,
1: or youth
0: లేక ముదిమి యందు, లేక ముసలి యందు,
1: or advanced
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When one is going to die, nobody can
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough, you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you become a vagabond. What is that you are doing?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్.
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ ఎస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందుకు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: నో వన్ ఇస్ ఎ స్కాలర్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈ నాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంత ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi e manam aavirbhavinpa chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatundi vaadu evvadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ డెమోన్స్ట్రేట్
0: చదువులన్నీ చదివి
1: హావింగ్ స్టడీడ్ ఆల్
0: చాలా వివేకి అయి
1: బీయింగ్ ఇంటెలిజెంట్
0: మధుడి తన్నరుగుడు మందమతుడు
1: ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్
0: ఏ నీతి ఉన్నను
1: హి మే బి ఎనీవే
0: హీనుని కూడా మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్నెస్.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ హిమ్ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్.
0: చదువు చదువు చదివి సావంగనేటికి సావులేని చదువు చదువులేవు. మనం తెలుసుకోవచ్చు.
1: హావింగ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ టు డై అల్టిమేట్లీ. వి హావ్ టు స్టడీ టు రీచ్ స్టేట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఐ అనేది దానికి చావులేదు.
1: దిస్ ఐ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అది ఎప్పటికీ చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వం.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కంట నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్
0: ఏమిటి వీటి నిమిత్తమై
1: వాట్ ఫార్.
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యూఆర్ గోయింగ్ టు గెట్.
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బి గ్రేట్ స్కాలర్.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: వాట్ డు యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్కాలర్షిప్.
0: నేను ధనము సంపాదిస్తాను అన్నాడు.
1: ఐ విల్ గెట్ మనీ.
0: ధనము సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: వాట్ కెన్ యు డు విత్ దిస్ మనీ.
0: సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: ఐ విల్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: దెన్ వాట్ ఆర్ యూ టు డు లేటర్.
0: మరణిస్తుంది అన్నారు.
1: వెల్ ఐ డు నాట్ నో.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది.
1: వెల్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ హౌ డస్ మనీ హెల్ప్ యూ.
0: నాకు తెలియదు అన్నాడు.
1: హి సెడ్ ఐ డోంట్ నో.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులో ఉన్నటువంటి పచ్చవచ్చుకృతాదులు కూడా నువ్వు భుజించటం లేదా?
1: Don't you find birds and bees partaking food without an education?
0: ఆ పచ్చవచ్చుకృతాదులు కూడా నిద్రించటం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పచ్చవచ్చుకృతాదులు కూడా సుఖాన్ని అనుభవించటం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడ దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వము.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken
1: out of the
0: body, when the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలములందే కూడా మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇంటు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధం మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏంటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావంలో పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీని వల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటప

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvama.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you
1: could
0: be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: We should never consider that the body is not given to enjoy worldly pleasure.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: సేజ్ దక్షిణామూర్తి వాజ్ పాసింగ్ బై ద సీ షోర్.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఇంటెలెక్ట్.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాజ్ పాసింగ్ బై ది సీ షోర్.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హీ ఈజ్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హీ వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంచెం డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: దెన్ దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొందికూడను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యూ అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దే?
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యూ సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యూ సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములు విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రం నందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ లూజ్ మై షేప్ అండ్ ఫార్మ్ బై అలావింగ్ ద డస్ట్ to be collected on the surface.
1: నా రూపమును అలనే శృంగారము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ ఆర్ ద డెకరేషన్. And whales are the decoration to the ocean.
1: గగనకు చంద్రమణి శృంగార.
0: And moon is the jewel to the sky.
1: నారికి గుణవే శృంగార.
0: And woman character is decoration.
1: ఈశ్వర భక్తులకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపెట్టింది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on.

0: భక్తులకి నొక్క విభూతి చేసుకుంటారు.
1: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
0: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
0: మానవునికి గుణమే శృంగారము.
1: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
0: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
1: వీ హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
0: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
1: వీ గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్,
0: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
1: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
0: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
1: And don't develop body attachment. And you think of the body to
0: put attachment.
1: Not attachment.
0: కాని దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
1: But be healthy.
0: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
1: With this healthy body, you can undertake any activity and be successful.
0: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: Truth and reputation are permanent.
0: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
1: We should follow the truthful path.
0: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
1: You get reputation because of truth.
0: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
1: Without truth you will never be reputed.
0: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ద.
0: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులు బోధ చేస్తున్నారు.
1: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఎవరు కాపాడగలరు?
1: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
0: ఇది కేవలం ఒట్టి మాటలే.
1: ఇట్స్ జస్ట్ వెయిన్ టాక్.
0: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద
0: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ the truth and this righteousness, they will protect the whole country.
0: Dharma rachati rachitaha.
1: And if you protect dharma, that dharma will protect.
0: Dharma eva hato hanti.
1: If you kill dharma, you will be killed.
0: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
1: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
0: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
1: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్,
0: ఈనాటి మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
0: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
0: మరుగుపడిపోయింది.
1: అండ్ ఇట్ ఇస్ హిడెన్.
0: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోవచ్చు?
1: సచ్ పీపుల్ హౌ కెన్ యు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
0: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ లైక్
0: స్వరూపాన్ని నిరూపించాలి.
1: అండ్ యూ షుడ్ డిటర్మైన్
0: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
0: ఒకానొక రాజు దర్బార్ లోపల
1: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
0: పగటి వేషగాడు వచ్చాడు.
1: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
0: పగటి వేషగాడు వచ్చాడు.
1: ఎ స్ట్రీట్ యాక్టర్.
0: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
1: హి వాస్ సింగింగ్.
0: తర్వాత నాట్యం ఆడాడు.
1: స్టార్టెడ్ డాన్సింగ్.
0: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
1: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
0: వేదాంత సారాన్ని కురిపించాడు.
1: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
0: శంకర తత్వాన్ని బోధించాడు.
1: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
0: అంత బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
1: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
0: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
1: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
0: సన్యాసి చెప్పాడు.
1: దెన్ సన్యాసి సేడ్,
0: రాజా,
1: ఓ రాజా,
0: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
0: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
0: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
1: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫార్మ్.
0: లేక సంస్కారమునికే హాని కలుగుతుంది.
1: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
0: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
1: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
0: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
1: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
0: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
1: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
0: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
1: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
0: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
1: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
0: నీ కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
1: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
0: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు.
1: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
0: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
1: వాట్ డు యూ మీన్ బై దాట్?
0: వేషానికి లేనటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
0: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
1: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్ విద్యార్థి.

0: గుణములు మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
0: స్టూడెంట్. విద్యార్థి దేశానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ బి ఆఫ్ హ్యూమిలిటీ.
0: విద్యకు వినయమే రక్షణ.
1: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
0: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
1: ఆల్ స్టూడెంట్స్
0: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
1: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
0: సద్గుణములు
1: virtues,
0: సద్బుద్ధి
1: good mind,
0: సత్యనిరతి
1: truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్య పాలనములు
1: duty,
0: నేర్పునదే విద్య.
1: That these qualities are given by education.
0: Vidyarthi nervavalayu.
1: The student has to cultivate and learn.
0: Kanaka vidyarthiki tagina veshalaku tagina pravartana undakapothe aa veshamuniki avamanam aipothundi.
1: If your behavior is not in accordance with the dress you put on, you lose your value.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandari endukodunu atti gauravanni sampadistunnaru naaku telusu.
1: In fact, Bhagavan is aware that you are highly respected.
0: Kaani sahajanga nenu cheppavalsindi cheptunnanu.
1: But Bhagavan wants to tell you in his own way.
0: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
1: బట్ భగవాన్ కాషన్స్ యు దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
0: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
1: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
1: యూ షుడ్ సీ దట్ వాట్ యువర్ సపోజ్.
0: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
1: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
0: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
1: అండ్ దెన్ ద లుక్స్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ఆఫ్ లుక్ ఆఫ్ క్రౌడ్.
0: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే తందులక.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
0: గ్రంథాన్ని చూడు.
1: You see the book.
0: దాన్ని చదువు.
1: అండ్ యూ రీడ్.
0: తల్లిదండ్రులు చూడు.
1: యూ సీ యువర్ పేరెంట్స్.
0: మిత్రులు చూడు.
1: అండ్ ఫ్రెండ్స్.
0: అంతే కాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
1: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
0: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే పక్కన పోతుంటారు.
1: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
0: వీరు కదా అని వారిని చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
0: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్.
0: మీ వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
0: తల్లులుగా విశ్వసించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
0: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
1: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
0: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
1: And because of such bad looks, you lose your sight.
0: Surya Namaskaram chepparu.
1: You salute, respect your sun god.
0: Evaru ye vidhanga ee chedda drushtini chustaro vaallalo nenu karu drushtinchi veraipothanu annadu suryudu.
1: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
0: Kanuka evarunte varini chudakoodadu.
1: So you cannot look
0: at daarlo nadustunnav daarin chusukuntu nu po.
1: As you pass by, watchful of the road.
0: Neeku chemame avutundi. గుణములు మంచివిగా పెరుగుతాయి.
1: యూ విల్ బి సేఫ్ ఇఫ్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
0: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది.
1: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
0: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
0: ఆ విధమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
1: కంట్రోల్ యువర్ లుక్స్.
0: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
0: సమ్యక్ దృష్టి మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
0: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
1: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
1: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
0: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
1: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
0: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
1: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
0: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
1: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
0: ఆయన చెప్పాడు,
1: హి సెడ్,
0: సత్యం మన యొక్క దృష్టి.
1: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
0: మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి.
1: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
0: బ్యూటీ మన యొక్క దృష్టి.
1: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
0: ఏది బ్యూటీ?
1: వాట్ ఇస్ బ్యూటీ?
0: టీచర్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: అదే మన యొక్క బ్యూటీ.
1: దట్ ఈస్ ది బ్యూటీ.
0: సత్యం శివం సుందరం అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
0: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.